0: మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి.
1: మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్.
0: ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ హీఈస్ ఫాలోయింగ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ లింబ్స్ ఫర్గెటింగ్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
1: దేర్ విల్ బి ఇన్యూమరబుల్ వేవ్స్ ఇన్ ఎ ఓషన్.
0: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
1: దేర్ వుడ్ నాట్ బి ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్.
0: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
1: వేవ్స్ అపియర్ డిఫరెంట్లీ టు అస్.
0: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: బట్ వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్ దట్ వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈజ్ ద సేమ్.
0: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
1: యూ కమ్ అక్రాస్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
1: ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేవ్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కానీ అన్నింటికీ ఆధారము ఆత్మనే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడినట్టు.
1: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై ద అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బాడీ, ద ఫిజికల్, ద లైఫ్ ఫోర్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్
0: ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు.
1: We are not able to see this Atma so clearly because Atma is covered by these five sheets.
0: Sharirame annamaya kosham.
1: Physical body is annamaya kosha. Food
0: pranamaya, vijnanamaya, manomaya koshamule ee sutva swaroopam.
1: This life sheet, mind sheet, intellect sheet are the subtle body.
0: ఆనందమయ కోశమే కారణ శరీరం.
1: ద బ్లిష్ షీత్ ఈజ్ ది కాజల్ బాడీ.
0: ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు.
1: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఈజ్ నాట్ రియలీ బ్లిస్.
0: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
1: The causal body is enjoying this bliss sheet, which is only a reflection of the real Atma.
0: Chandrudu swayam prakashakudu kaadu.
1: Moon is not self-luminous.
0: Suryuni yokka prakashamu Chandrudu paina padinappude Chandrudu prakashistunnadu.
1: Moon shines when the rays of the sun fall on him.
0: Ade vidhamugare. చంద్రమా మనసో జాత చెచ్చో సూర్యో అజాయిత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుడు వంటిది.
1: మైండ్ లైక్ మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: స్వయం ప్రకాశకుడు ఆత్మనే.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ హెస్ గాట్ దట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: ప్రకాశమే బుద్ధి పైన, మనసు పైన, ఇంద్రియముల పైన, దేహం పైన పడి ఈ సర్వపుష్ను కేవలం చైతన్యమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఆత్మ which illumines all these other aspects of the body, the mind, the intellect.
0: Atma chaitanyame ee prapanchamunu nadipinchuchunnadi.
1: It is this consciousness of Atma which is making this world function.
0: Charachara prapanchamunakantai kudanu ee chaitanyame mooladharam.
1: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
0: Kanuka ee mooladhara tattvamunu manavudu vismarinchatam chetane samasta kashtamulaku dukkhamulaku vicharamulaku guri avutunnadu.
1: Man is subjecting himself to various problems, grief and sorrow because he is giving up this root truth.
0: Sharira indriya mano buddhula cheta jarugunnatvanti sukha dukkhamulu ఆత్మకు ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: ద జాయ్ అండ్ సరో ఎక్స్పీరియన్స్ బై ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ది ఇంటలెక్ట్ డూ నాట్ టచ్ ది ఆత్మ అట్ ఆల్.
0: సూర్య ప్రకాశమును ఆధారం చేసుకుని అనేక మంది అనేక విధములైనటువంటి కర్మలను ఆచరిస్తారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీ ఫ్రమ్ ద లైట్ విచ్ దే గెట్ ఫ్రమ్ సన్.
0: కొందరు మంచి కర్మలు ఆచరించవచ్చును, మరికొందరు చెడ్డను ఆచరించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ మెరిటోరియస్ యాక్టివిటీ,
0: కొందరు పుణ్యకర్మములు కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్, సమ్ పీపుల్ మే
0: కొందరు ఉపకారములు మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ, సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: But this action does not touch Atma.
0: Suryunuku yevaka karmala yokka phaltam kudanu chandavu.
1: The results of action will never go to
0: sun. Suryudu kevalam sakshi bhootudu maatrame.
1: Sun god is only a witness.
0: Ade vidhamugane sharira indriya mano buddhulu yokka pravartanalu yokka phalitamulu aatmaku ye maatram kudanu antavu.
1: In the same way
0: aatma sakshi bhootudu.
1: In the same way the results of the actions of the physical body, the senses, the mind and intellect will not touch Atma. Atma is only a witness.
0: Kani manavudu sharira indriya mano buddhulu yokka samparkamu cheta tadhatvamu pondatam cheta ivanni kudanu atma yokka prabhavamane bhavistunnadu.
1: Man considers wrongly that this is Atma because he comes in contact with the senses, the mind, the intellect and the body.
0: Annintiki manase moola karanam.
1: It is the mind which is responsible for all these.
0: Manase inni vidhamulaiti parinamamunu pondutu vastundadi.
1: It is mind which manifests itself in all these forms.
0: Manasunu marichinappudu anta bayale.
1: Once you forget the mind, everything becomes.
0: Manam oka bhavanani nirminchukunnam.
1: We have created one.
0: Ee bhavanam lopala padaka gadi ani okati, vanta gadi ani okati, bhojanala gadi ani okati, స్నానాల గది అని ఒకటి మనం వేరు వేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డు యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: Addamu kattina godalnu kotti vesinappudu anta okka bayile gaane roopondutundi.
1: Remove the walls that separate, then there will be only one common hall.
0: Ade vidhamgane sarvatra undinadi aatma tattvame.
1: In the same way aatma tattva is all pervasive.
0: Deham ane oka goda, indriyam ane oka goda, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: This is not a divine broad way of looking at things.
0: Kanuka manavattamu inni vidhamulainatundi oka ashantiki guri kavadaniki ee abhimanamule moola karanam.
1: It is this attachment which is responsible for all the grief and the sorrow of the man.
0: Vaddanu danchi పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు,
1: జస్ట్ యాజ్ యూ కెన్ రిమూవ్ ది హస్క్ ఫ్రమ్ ద రైస్ ఆఫ్టర్ పౌండింగ్
0: శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ద ఇంటలెక్ట్ అండ్ ది సెన్సస్ విచ్ కవర్ దిస్ ఆత్మ బై ప్రాసెస్ ఆఫ్ శ్రవణ మనన నిధిధ్యాస యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హూ యు రియలీ ఆర్, యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
1: దిస్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ లైక్ దిస్ హస్క్ విచ్ కవర్స్ ద గ్రెయిన్.
0: పొట్టును తీసిన మిగిలినది బియ్యమే.
1: వన్స్ యూ రిమూవ్ దిస్ హస్క్ వాట్ రిమైన్స్ ఈజ్ రైస్.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ హస్క్ ఆన్ దిస్ రైస్ దేర్ విల్ బి అగైన్ రీబర్త్.
0: ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యములకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: వన్స్ యు రిమూవ్ ది హస్క్ ది రైస్ కెనాట్ బి గ్రోన్ ఫర్దర్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రీబర్త్ అగెయిన్.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: దేర్ ఫోర్ ఫర్ ది ఎంటైర్ బాండేజ్ ఇట్ ఇస్ ది బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్.
0: అయితే అన్నింటి ఎందుకు కూడా సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: దీనికి మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది.
1: వెన్ యూ టచ్ ఎన్ ఐరన్ బాల్ విచ్ ఈస్ ఇన్ ద ఫైర్ దెన్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్డ్.
0: ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం.
1: వీఆర్ టెలింగ్ that this particular iron ball is made hot.
0: సరి అయినటువంటి జవాబు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ రిప్లై.
0: ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐరన్ బాల్ విచ్ హెస్
0: గుండులో చేరినటువంటి అగ్ని నిన్ను కాల్చింది.
1: ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ ఈస్ ఇన్సైడ్ దిస్ ఐరన్ బాల్ విచ్ హెస్ కాజ్ దట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూ.
0: అయితే ఈ ఇనుప గుండులో అగ్ని ఎక్కడ ఉంది?
1: If that be so, where is the fire in this iron ball?
0: లోపల ఉన్నదా లేక లోపల ఉన్నదా?
1: Whether this fire is outside of this iron ball or inside of this iron ball?
0: బహిర్దః సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది.
1: Inside and outside of this iron ball is this fire.
0: మనం కాల్చినటువంటిది నిప్పైనప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం.
1: When it is the fire which has caused this burning sensation to us, we are accusing the iron ball and not fire.
0: ee prapancham antai kudunu oka pedda globe gundu vante.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo sukadukkamulu, labha nashtamulu, kashtamulu, nindalu, nishthuramulu aneetundi manalni baadhisthunnayi.
1: In this we are subjected to joy, sorrow, criticism, censure, praise and such other things.
0: Aithe ivi baadhimpabadinatundi emiti?
1: What is it that is
0: sharira indriya manobuddhulu baadhimpabadutunnayi?
1: It is the body, senses, mind and intellect which are being inconvenienced or hurt or experienced by this.
0: Ee prapanchamantai kudunu antarbahirramlo vyapinchinatundi aatma chaitanyam okkate.
1: But the truth is the inside of the world and the outside, it is only atma which is pervading.
0: Sarvamunakunu atmane pramanamu pradhanamu ane satyanni gurtinchukolenatundi vyaktulu ee vidhamga aaropistu untunnaru.
1: The individuals who have not understood the fact that atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola karanamu atmane.
1: Therefore it is atma which is responsible for everything.
0: దీన్ని దర్శించాలంటే మనం ఏ ఉపాయమును వెతకాలి?
1: వాట్ ఈస్ ది స్ట్రాటజీ దట్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ దిస్ ఆత్మ?
0: వెతుకునక్కరలేదు. ఇది స్వప్రకాశమైనటువంటి ఒక స్థితి.

0: నిరంతరం కూడా నువ్వు ప్రకాశించుచున్నటువంటి వెలుగే.
1: ఆత్మ ఈజ్ ల్యూమినస్ ఆల్ ద వైల్ అండ్ అట్ ఆల్ టైమ్స్.
0: ఇంకొక సాధన చేత దీని వెతకనక్కరలేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎ స్పెషల్ సాధన టు సీక్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
1: అంటిల్ మ్యాన్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ రియల్ నేచర్ హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ దట్ ఆత్మ ఇస్ ఇన్ సమ్ అదర్ ప్లేస్.
0: నిమురు తప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మ జ్ఞానమును కప్పివేస్తుంది.
1: ఇట్ ఈస్ లైక్ ది యాషస్ విచ్ కవర్ ది ఎంబర్స్, ది ఇగ్నోరెన్స్ ఇస్ కవరింగ్ అవర్ ఓన్.
0: కనుక నిజానందమైనటువంటి యొక్క నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడా మాయమవుతుంది.
1: వన్స్ ఐ రికగ్నైజ్ మై ట్రూ బ్లిస్, ఆల్ ది డెల్యూజన్ డిసపియర్స్.
0: ఇది నేను నేను నేను.
1: And that is, it must be said, I.
0: నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకును సృష్టింపబడింది.
1: The entire creation has emerged only after this word I has
0: emerged. నేనే లేకపోతే సృష్టి లేదు.
1: If I is not there, there is no creation.
0: కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి?
1: What is this I then?
0: అది ఎవరు?
1: Who is that I?
0: అదే ఉనికి.
1: And that is the very basis.
0: ఆ ఉనికియే సర్వుల యందు కూడాను స్ఫురించుచుండుట చేత దీనికి ఆత్మ అని మరొక పేరు.
1: As this expresses itself in everyone, this has been called ఆత్మ.
0: ఇది బ్రహ్మ అని మరొక పేరు.
1: Another name for the same entity is బ్రహ్మ.
0: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
1: Another name is heart.
0: దీనిని అహం అని కూడాను మరొక పేరు.
1: Still another name is అహం.
0: నేను, బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
1: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్.
0: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
1: When we say heart, we are mistaking it for physical heart.
0: ఇది కాదు హృదయం.
1: That is not the real heart.
0: హృదయమునకు ఒక పరిమితము లేదు.
1: For heart, there is no specific place.
0: సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం.
1: The true heart is all pervasive.
0: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
1: We are giving up this broad heart which is all pervasive and considering the physical heart alone as the true heart.
0: ప్రతి పదమునకును నేను అనేటువంటి ఉనికి ఆధారం చేసుకునియే మనము జీవితాన్ని గడుపుతున్నాం.
1: We are living our entire life on the basis of this one word I.
0: అది అహం, అహం, అహం.
1: And this I is అహం.
0: అహమే బ్రహ్మ.
1: This aham itself is brahma.
0: Nenu kutumbikudanu antunnav.
1: I am a family man, we say.
0: Kutumbikunaku mundu nenu aneetundi padam untundali.
1: Before this word family man, you get this word I.
0: Nenu sanyasini antunnadu.
1: I am a sanyasin.
0: Ee sanyasiki mundu nenu ane padam untundali.
1: Before this word sanyasi, I comes.
0: Nenu purushudanu antunnadu. ఈ పురుష అనేటువంటి పదమునకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
1: ఇన్ ది స్టేట్మెంట్ ఐ యామ్ ఎ మ్యాన్ ఐ కమ్స్ ఫస్ట్, మ్యాన్ నెక్స్ట్.
0: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదమును దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
1: వెన్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ యామ్ ఎ సన్యాసిన్, ఐ యామ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐ యామ్ ఎ మ్యాన్ అండ్ ఐ యామ్ ఎ ఉమెన్, once you remove these different words man, woman, sanyasi, what remains is I.
0: Annintikini nene aadharamu.
1: This proves that it is I which is the basis for everything.
0: Nenu anaga ade aatma.
1: When you say I, it is aatma.
0: Itti sarvatra sarvagnudai undinatvanti aatma tattvanni manamu marchipothunnam.
1: We are forgetting this principle of aatma which is omniscient, omnipotent and omnipresent.
0: Kalukane inni badhalaku inni vidhamulaina dukkhamulaku inni vidhamulaina sandehamulaku manavudu guri avutunnadu.

0: His forgetfulness is responsible for making man subject to so many griefs, so many problems, so many types of.
1: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
0: What we have to love is not the man.
1: ఆత్మను ప్రేమించాలి.
0: But we have to love ఆత్మ.
1: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించతగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
0: Instead of loving ఆత్మ, which is the right thing, we are loving the physical body, which is a mistake.
1: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
0: That is why there is no self-confidence which is firmly established.
1: నీకు తల్లి ఉంటున్నది.
0: You have got
1: తండ్రి ఉంటారు.
0: You have got mother.
1: బిడ్డలు ఉంటున్నారు.
0: Children.
1: కానీ ఈ తల్లిని, తండ్రిని, బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
0: Under all circumstances you would be loving your mother, father and children.
1: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
0: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
1: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
0: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
1: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
0: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ చిల్డ్రన్.
1: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
0: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
0: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
1: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండినటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
0: You have got so much of firm love because you consider him as your father.
1: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుండాలి.
0: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on ఆత్మ.
1: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
1: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
0: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
1: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యముల పైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
1: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
1: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
0: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
1: Adi lenanta varaku kudanu manamu sthitapragnam kaamu.
0: Without that kind of firm faith, you can never be a sthitapragna.
1: Nijanandanni pondalemu.
0: You can never attain truth.
1: Nitya satyamainatundi sthananni cheralemu.
0: You can never reach a state which is permanent.
1: Kevalamu ivanni kudanu bhrantulu yokka swabhavamule.
0: All the other things are mere delusions.
1: Bhramti undinanta varaku brahma manaku duranga untuntadi.
0: As long as you have delusion, brahma will be distant from you.
1: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
0: The moment you give up delusion, brahma's vision
1: sarvulayandu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam drudanga nammali.
0: Who should firmly believe that in every human being the same divine entity is existing.
1: అప్పుడు ఈ ప్రపంచమనందు ఏ విధమైనటువంటి భేద భావములకు అవకాశం ఉండదు.
0: There will be no room then for any differences in the world.
1: కలతలకు కల్లోలములకు ఏ మాత్రమూ అవకాశం ఉండదు.
0: For quarrels and misunderstanding and fights there would be
1: ఈ రాగద్వేషములకు ఏ మాత్రమూ కూడాను అవకాశం ఉండదు.
0: There would be no room also for likes and dislikes.
1: భిన్న భావములను పెంచుకొని రాగద్వేషమును అభివృద్ధిగా ఉంచుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
0: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెల్యూజన్స్.
1: కనుక మానవత్వములో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ప్రతి విషయమునందును నేను నేను నేను అంటుంది. ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అదే ఆత్మభావం.
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మభావమునందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం.
0: వన్స్ యు ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ,
1: సమస్త పరిహారమునకు ఇదే మూల కారణము.
0: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
1: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
0: Today's world is full of problems.
1: ఈ సమస్యలకు కారణము రాగ ద్వేషములే.
0: Likes and dislikes are responsible.
1: రాగ ద్వేషములకు మూల కారణము స్వార్థమే.
0: Selfishness is responsible for likes and dislikes.
1: స్వార్థమునకు మూల కారణము స్వప్రయోజనమే.
0: The self interest is responsible for selfishness.
1: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే.
0: And it is the delusion on the
1: ఈ దేహ భ్రాంతికి మూల కారణము మనస్సే.
0: Mind is responsible for this delusion of the body.
1: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైన మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
0: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్, యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
1: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
0: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
1: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం. అండ్ వి హావ్ టు శాంక్టిఫై.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
0: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యు షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
1: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
0: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
1: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
0: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: అనగా ఆత్మభావమే ఐ.
0: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
1: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
0: This real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
1: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
0: ది ఐ అసోసియేటెడ్ విత్ ఆత్మ,
1: ఆనందముతో చేరినప్పుడు
0: వెన్ ఇట్ బికమ్స్
1: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
0: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
0: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
1: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది.
0: Embodiments of divine love, everything undergoes change.
1: Chana chanamulukunu aneka vidhamaina marpu chendutunnadi.
0: Changes are occurring from moment to moment.
1: Ee marpulaku moola karanamu manasse.
0: It is the mind which is responsible for this kind of changes.
1: Ee sankalpa vikalpamulu yokka prabhavame ee prapanchamunaku moola karanamu.
0: The root cause of the basis of the entire world is the formation of the thoughts.
1: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటి గాని స్థిరమైనటువంటిది కాదు.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
1: దీని స్వభావమే ఇంత.
0: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
1: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
0: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
1: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
0: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
1: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములే.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
1: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
0: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
1: ఈ మనో సంబంధమైన సాధనలన్నీ కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
1: సాధన సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
0: There is nothing like sadhana and sadhya, two things.
1: Jnanamu, jnani, jneyamu anetuvanti moodu tattvamulu levu.
0: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon. There is only one thing which is existing.
1: Anatma bhavam duram chesinappudu atma bhavame nilustundi.
0: If you remove the anatma bhava from you, what remains
1: karuku
0: is
1: sadhana cheyatalanchinappudu.
0: When you want to undertake sadhanas,
1: atma bhavamne neevu hrudayam nandu sthiram chesukunna adi nijamaina sadhana.
0: Establish the feeling of atma in your heart, then the sadhana will become
1: atti vishwasam leka enni rakamulaina sadhanalu chesinappatikini ivanni kudunu manokalpitamulu yokka prabhavame.
0: Without having such firm faith in atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless.
1: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
0: clouds which are formed on account of the rays of the sun falling on water,
1: tigi suryune kappi vestunnayi.
0: These clouds are covering that very sun.
1: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
0: in the same way those thoughts which have come from atma,
1: మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
0: ది క్లౌడ్స్ ఆఫ్ దిస్ థాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్ ఆర్ కవరింగ్ ఆత్మ ఇట్సెల్ఫ్.
1: కనుక ఆత్మను అడ్డు చేయనిది మనస్సే.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కవర్స్ ఆత్మ.
1: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
0: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
1: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ మైండ్ దెన్?
1: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
0: Mind is the conglomeration of all the delusions.
1: Mana bhrantulanu kramakramena kodana anagadrukutaniki prayatninchali.
0: Suppress all the delusions, remove all the delusions.
1: Kaani meenati sadakulu bhaktulamani sadakulamani mana bhavinchukuntu dinidinaniki aasalu perigipothunnayi, sankalpalu abhirudhi avutunnayi.
0: But today sadakas call themselves sadakas and devotees, but their desires are growing day by day.
1: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
1: సాధ్యమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
1: క్రమక్రమేణ మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
0: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
0: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్ ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ ద వరల్డ్.
1: ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
0: ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
1: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది?
0: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్?
1: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
0: World is a conglomeration of men.
1: Kalaka motta motta prapanchanni manam marchalanukunnappudu vyakti maarali.
0: If you want to change the world, in the first instance you have to change the man.
1: Vyakti endunnatundi durgunamulanu manam dooram cheskovali.
0: You have to remove the evil tendencies in man in the very first instance.
1: Pavitramaina bhavala vyakti endu abhirudhi gavinchukovali.
0: Develop good thoughts in man.
1: Vyakti manchi vaadainappude samajam manchidi avutundi.
0: When the individual is good, the society will be good.
1: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
0: When the society is good, the nation will be good.
1: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
0: Embodiments of divine love. We have to sanctify our own individuality by filling ourselves with good thoughts.
1: ఎన్ని చదువులైనా చదవచ్చు.
0: One may study any amount of
1: ఎన్ని పదవులైనా ఏలవచ్చు.
0: వన్ మే ఆక్యుపై
1: ఎంత ధనమునైనను ఆర్జించవచ్చు.
0: వన్ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్
1: మనీ. ఎంత కీర్తినైనను సంపాదించవచ్చు.
0: ఎర్న్ ఏ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
1: ఇవన్నీ శాశ్వతమా?
0: ఆర్ ఆల్ దీస్
1: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
0: వితౌట్ హ్యావింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్, if you get a vision of various people and persons,
1: tanannu taanu teliyinaatundi vaadu enni telusukoni prayojanam emiti?
0: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
1: Lakshalamaina antarikshayanam chestunnadu kaani arayinchaina hrudayantaralaniki prayanam cheyatam ledu.
0: Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself.
1: Idi kaadu manam cheyavalsina prayanam.
0: This is not the journey which we have to undertake.
1: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
0: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
1: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఇస్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
1: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్.
1: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
0: When there is no world, there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు.
0: When there is no mind, there is no joy or sorrow.
1: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
0: We have controlled our joys and sorrows by removing mind in the
1: కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొట్ట మనసును అరికట్టాలి.
0: If you really want to enjoy bliss in life, control
1: your mind. పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
0: Divert your mind towards God.
1: ఆ వైపున నడిపించాలి.
0: యూ హావ్ టు మేక్ ద మైండ్ మూవ్.
1: అదే నిజమైనటువంటి సాధన.
0: దాట్ ఈస్ రియల్ సాధన.
1: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
0: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
1: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ మైండ్.
1: మరక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
0: వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్.
1: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
0: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అవి సద్గుణములుగా మారాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ టు గుడ్ క్వాలిటీ.
1: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు డివైన్ థాట్స్.
1: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
0: దిస్ ఈస్ ద రియల్ మెసేజ్.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: టుడే ఈస్ గురు పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై పూర్ణిమ?
1: అనగా చంద్రుడు పరిపూర్ణమైన స్థితిలో ఉండటం.
0: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
1: ఈ చంద్రుని ఎందుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
0: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
1: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసునందు కూడా 16 గుణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
1: అరిషట్ వర్గములు 6.
0: 6
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
0: డిజైర్ యాంగర్ గ్రీడ్.
1: ఈ ఆరింటి యందును 2 తమో గుణము రజో గుణము.
0: అవుట్ ఆఫ్ దీస్ 6 దేర్ ఆర్ 2.
1: ఇవి 8
0: తమో గుణ అండ్ రజో గుణ.
1: మదములు.
0: ఆల్ దీస్ ఆర్ 8 ప్రైడ్స్.
1: కులమదము, ధనమదము, విద్యామదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
0: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: తప మలము,
0: ది ప్రైడ్ ఆఫ్
1: సత్యమలము, కులమదము. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 2 చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
0: Man is having 16 aspects in the form of
1: ee 16 gunamulu kudanu yenaadu manamu arpitam gaavinchukuntunno aanaade manamu poornamada poornamidam poornat poornamadachiti appude manam poorna swaroopulu ga avtaam.
0: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
1: Atti gunarahitamainatundi sthitini manam kaliginappude మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
0: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
1: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
0: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈస్ కాల్డ్ పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
0: దట్ ఈస్ ఎ రియల్ ప్రిసెప్టర్ హూ బ్రింగ్స్ హర్ టు ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
0: When we say guru or preceptor, he is one who has transcended the qualities and who does not have. కానీ
1: దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
0: But today, unfortunately, the preceptors are full of qualities.
1: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
0: The disciples today seem to be much better than.
1: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
0: The disciples are undertaking sacrifice.
1: గురువులు భోగ చేసుకుంటున్నారు.
0: ది ప్రిసెప్టర్స్ ఆర్ అక్వైరింగ్
1: కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
1: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తూ ఉంటుంది.
0: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
1: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గరికి పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
0: Whenever any person sees someone elderly or great,
1: he wants to go
0: and get some mantra. What is this type of mantra?
1: నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము.
0: If you know your own real nature, that becomes real mantra.
1: నీ మంత్రము నీ చోటనే ఉంటుంది.
0: You have got your real mantra.
1: నీవే మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడవు.
0: You are the very form of mantra, yantra and tantra.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము.
0: You are inhaling and exhaling is the real mantra.
1: Adhe so hum so hum adhe mantra.
0: In your inhaling there is this mantra going on. So
1: nene adi adhe nenu nene adi adhe nenu adhe mantra.
0: This mantra repeats, I am that, that am I, I am that and that am I.
1: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
0: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
1: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
0: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
1: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
0: When you are yourself a combination of mantra, yantra and tantra,
1: ఎంత అజ్ఞానులవు.
0: You are approaching another person for mantra.
1: ఇలాంటి అజ్ఞానులకు బయనుంచి వచ్చేటువంటి యొక్క ప్రబోధుల చేత ఏమైనా విజ్ఞానం లభిస్తుందా?
0: What an ignorant person you are and how can mantras from other person
1: save
0: you?
1: అసాధ్యము, అసాధ్యము.
0: It is impossible. Nothing can save you.
1: నీ గురువు దైవం ఒక్కడే.
0: Your guru is God.
1: ఆ గుణాతీతుడు అతను ఒక్కడే.
0: He is alone who has transcended all bodies. He is the one who does not have real
1: అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు అతను ఒక్కడే.
0: హీ అలోన్ కెన్ రిమూవ్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ కన్ఫర్ ద లైట్.
1: అంతేకాని ఈ అల్పమైనటువంటి యొక్క ఇతరులను ఆశ్రయించి నీవు గురుబోధనగా తీసుకుని తద్వారా నీవు మరింత బంధితుడు కావటము, ఇది పూర్ణ అజ్ఞానమే.
0: ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యు అప్రోచ్ రాంగ్ పర్సన్స్ అండ్ టేక్ సమ్ మంత్ర అండ్ బికమ్ ఫర్దర్.
1: వారే సర్వ బంధనంలో ఇమిడినటువంటి వారు నీ బంధనలు ఏ రీతిగా విమోచించి గావించగలరు?
0: ఎ పర్సన్ హూ ఈస్ హిమ్సెల్ఫ్ ఇన్ బాండేజ్, హౌ కెన్ హీ ఫ్రీ యు?
1: అనేక భ్రాంతులతో కూడినటువంటి వ్యక్తి నీ భ్రాంతిని ఏ రీతిగా నిర్మూలం గావించగలడు?
0: ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్, హౌ కెన్ హీ ఫ్రీ యూ ఫ్రమ్ డెల్యూజన్స్?
1: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
0: If he is himself a beggar and starving, how can he feed?
1: Kanuka neevu guruvula kosam nee vetakanakkarledu.
0: Do not go in search of guru.
1: Nee atma bhavani neevu drudam chesko.
0: Confirm and steady your
1: atmanandamunakai neevu prakuladu.
0: Aspire to have the bliss of
1: nene aa atma aneetundi vishwasamunu abhiruddhi parchuko.
0: Develop the feeling that you are yourself the atma.
1: Adhe nijamainatundi yokka bodha.
0: That is the real message.
1: Marmamelina manushyamshamulo manase variki gurudandi.
0: The moment
1: aa satyanni gurtinchukuna tarvata aa manase mayam avutundi. Adhe nijamaina gurutvam.
0: The moment that you really know who you are, mind disappears and that it really becomes
1: kaani ee gurutvamunaku okka kaalamu okka sthanamu okka neemamu aneetundi ledu.
0: For this gurutva there is nothing like a particular time, a particular circumstance or any such
1: manomayamainatundi manavulake tellavari madhyanamu ratri.
0: For a man who is full of this mind alone, different times
1: manomayamainatundi vaaniki ivanni kudunu bandhanalu.
0: All these bondages are only for
1: manoditamainatundi atitamainatundi vaaniki ఏది లేదు, సర్వం ఒక్కటే.
0: ట్రాన్సెండ్ ది మైండ్, ఎవ్రీథింగ్ బికమ్ ద సేమ్.
1: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
1: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్. Worshipping gurus is an important thing of guru purnima.
1: Ee guru purnima vachindante guruvulku chaala aadayam.
0: when there is Guru Purnima, there will be a lot of income for these so-called gurus.
1: Kani nijanga idi guruvulaku aadayam kaadu, idi goppa bandhana.
0: For a true guru, this is a great responsibility. There is no income for
1: him. Nijaguruvulu deenini aashincharu.
0: True gurus will never aspire to have this.
1: Ivi kevalam baadha guruvulu maatrame deenini aashistaru.
0: Only this lowly type of gurus will aspire to have this kind of income on this Guru Purnima days.
1: Kanuka manamu Guru Purnima anaga gurulu poojinchadam ante guru okkade. Tvameva mata cha pita tvameva. Tvameva bandhu chakatvameva. Tvameva vidya dravanam tvameva. Tvameva sarvam mama deva deva. Aa yokka sthitini povatame sariyainatuvanti gurutvam.
0: The real gurutva is recognizing that there is only one guru who is the mother, father, the preceptor and everything else.
1: Aithe ee shravana manala nitidhyasalaku konni vidhamainatundi haddulu pettukovali.
0: But we have to observe some rules and regulations when we are undertaking
1: konni sadhanalu salapali.
0: Shravana manana nididhyasa
1: ante kai ee sadhana nimittamai neevu gurulunu aashrayinchanakkarledu.
0: For doing sadhanas you need not resort to gurus.
1: నిత్య సత్యమైనటువంటి ఒక గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
0: ద వన్ హూ హాజ్ నో గోల్ అట్ ఆల్, వాట్ ఈస్ ఇట్ దట్ ది గురు కెన్
1: డూ? గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి.
0: ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ రీచ్ ది గోల్.
1: నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది.
0: You can reach the goal only through your self effort, self confidence and self will.
1: Poolu soodi daramundi pushpamala tanaguna.
0: You have got flowers, needle and thread. Can they become a garland by itself?
1: Kani dini kutte vaadu undalu kada.
0: There is someone who has to make the garland out of this.
1: Pranati noone vattigaladu deepam velugu kaluguna.
0: There is a container, oil and wick. Can it light itself?
1: Deeni antiche vaadu okadu undalu kada.
0: There is need for someone who has to light this.
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: There is gold and diamonds. Can jewelry be made by itself?
1: Deeni chese vaadu okadu undalu kada.
0: There is need for someone who can make this.
1: Kanukane nee yokka bhavamulu విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
1: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
0: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
1: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
0: Not merely does he teach you, he will give you the real vision also.
1: Sakshatkarinchadam ante ekkada nunchino raavatam ekkadiki vachi darshanam ivatam kaadu.
0: When you say that getting a vision of a person, person doesn't come from somewhere.
1: Sarvata paanipadam tas sarvatam chi siromukham sarvata srutimalloki sarvamavritti. Ekkada chuchina undineetunte vaadu poyyed ekkadiki vachyed ekkadiki icchyed ekkadiki.
0: When God is found everywhere, where has he to go? Where has he to come from?
1: Tanakante bhagavantudu veruga unnadu aneetundi vaaniki maatrame ekkada nunchino vachadu ekkadiki vachi darshanam ichadu anukuntunnam.
0: Only to a person who thinks that there is some god other than himself, god comes to him.
1: Ee alpa bhavamulu yokka swabhavame.
0: All such feelings are wrong feelings, narrow feelings.
1: Daivam sarvatra unnadi, neeve daivamu.
0: God is everywhere. In fact, you are God.
1: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ది బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
1: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
0: అండ్ దేర్ ఫోర్ యు ఆర్ డెల్యూడెడ్.
1: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
0: యు ఆర్ థింకింగ్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈస్ డెల్యూడింగ్ యూ.
1: కదిలే మేఘాలను విస్మరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్ మూన్ ఇస్
1: కదిలేది మేఘాలు.
0: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
1: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
0: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
1: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
0: ట్రూలీ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్.
1: తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడు అవుతాడు.
0: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఇస్ హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: స్వయంకృతాపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
0: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ,
1: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
0: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
1: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
0: వన్స్ వీ రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్ వీ బికమ్ వాట్ వీ రియలీ ఆర్ అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపుడిగా మారుతారు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ యూ హావ్ టు చాంట్ కంటిన్యూస్లీ అండ్ దట్ ఈస్ ఐఎమ్ బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మ. వన్స్ యూ డూ ఇట్ యూ రియలీ బికమ్ బ్రహ్మ.
1: కేవలం మాటలతో నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
1: సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ దెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ రికగ్నిషన్.
1: ఒక్కటి
0: truly speaking there is only one thing which is existing.
1: ee ekatvanni manam drudamainatvanti deento preminchali.
0: We have to love this unity with all our heart with the
1: premane premanu cherustundi.
0: It is that love which will link up with the
1: prema lekunda manam denini pondadaniki veelu kaadu.
0: Without love we cannot reach anything else.
1: Kana prema tattvanni manam premaga maarchukovalanukunte prematone manam maarali.
0: If we want to reach love, we have to reach love only through love.
1: Idi kevalam manobhavani duram gavinchukovali.
0: Make distant your own mind.
1: Itti nijatattvanni meeru gurtinchukoni echchata undinappudigini ye pani chestunnappudigini nenu ee angamunu kevalam oka upadhuluga bhavinchukoni nenu aacharistunnanu aneetundi yokka satyanni matram maravakunda undali.
0: Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments which are performing and live in that truth and that experience.
1: Prati vishayamunandu kudanu deham manam kaadu, manasu manam kaadu, buddhi manam kaadu, indriyam manam kaadu, antakarana manam kaadu.
0: In everything that we do, we have to tell ourselves, I am not the body, I am not the mind, I am not the senses, I am not the intellect, I am not the antakarana.
1: Idantha bhagavantuni yokka gifts, bhagavantuni yokka బహుమతులు అని భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
0: వీ హావ్ టు పుట్ దెమ్ టు ప్రాపర్ యూజ్.
1: సద్వినియోగం ఏ రీతిగా,
0: హౌ కెన్ యూ శాంక్టిఫై దెమ్,
1: దైవార్పితమైన భావంతో మనం ఆచరించినప్పుడు సర్వం కూడా సద్వినియోగం అవుతుంది.
0: వెన్ యూ డూ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్ ఎవ్రీథింగ్ బికమ్స్ శాంక్టిఫైడ్.
1: కనుక మనము ఏదో ఒక సంవత్సరం వరకు కూడా గురుపౌర్ణం కోసం మనం కాచుకోనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద సేక్ ఆఫ్ గురు పూర్ణిమ ఫర్ వన్ ఇయర్.
1: క్షణమును కూడా మన మనసును పూర్ణమైనటువంటి మనసుగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: మోమెంట్ టు మోమెంట్ వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్,
1: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: సంకుచితమైనటువంటి భావాలు తృంచుకోవాలి.
0: వీ హావ్ టు రిమూవ్ నారో ఫీలింగ్స్ ఇన్ అస్.
1: అన్ని పనులు ఎందుకు సర్వేశ్వరత్వాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ వీ హావ్ టు డెవలప్ ది డివైన్ ఫీలింగ్ ఇన్ అస్.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఈజ్ ట్రూ సాధన.
1: అంతేగాని ప్రొద్దున సాయంకాలం జపమాల పట్టుకుని కూర్చోవటము, ధ్యానంలో కూర్చోవటం, ఇది ఒక కాల నిర్ణయాన్ని మనము అనుసరించరాదు.
0: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
1: sakshatkaram ante emiti?
0: What do you mean by sakshatkara?
1: Sarvada sarvakaleshu sarvatra harichita ade sakshatkara.
0: Real sakshatkara is thinking of the Lord Hari.
1: Sakshat sakshat akarame sakshatkara.
0: The true form is sakshatkara.
1: Sarva vela endukunu nenu atmatattvani ani bhavinchukotame sakshatkaram.
0: Thinking yourself as Atma Tattva at all times is really
1: self-realization annaru.
0: This is called self-realization.
1: Self-realization ante emti? Tanantanu gurtinchukotame self-realization.
0: Realizing who you really are.
1: Self kalaga ikkada rendu.
0: There are two things about this.
1: Deham anedi okati, Atma anedi okati.
0: One self is relating to body. Another self is
1: relating to Atma. Deham anityamainatundi.
0: This physical body is impermanent.
1: Atma satyamainatundi.
0: Atma is permanent.
1: ఇది ఏకమైనటువంటిది.
0: దేర్ ఇస్ యూనిటీ.
1: అదే నా యొక్క స్వరూపము.
0: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
1: ఇది దేహం నేను కాదు.
0: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
1: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
0: ఐ గెట్ వన్ మోర్ బాడీ అన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
1: కనుకనే స్వభావం ఈ స్వభావం.
0: ది స్వభావం ఈజ్ స్వభావ
1: ఆత్మ.
0: స్వ రిఫర్స్ టు
1: ఆత్మభావమే స్వభావం, కానీ నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
1: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
0: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ ఈజ్ ది నేచర్ ఆఫ్ అనిమల్, నాట్ ది నేచర్ ఆఫ్ మ్యాన్.
1: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
0: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యువర్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు తప్పులు చేయకూడదు.
0: Man should not commit mistakes.
1: ఏదో తెలిసో తెలియకను తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
0: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not commit mistakes.
1: అందరూ కూడా ఈనాడు పశువులమనే అనిపించుకుంటున్నారు.
0: Today we are rightly called animals and not men.
1: పశువు అనగా ఏంటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిదే పశువు.
0: An animal is one which has always externalized its
1: vision. అంతర్దృష్టి కలగాలి కావాలి.
0: Man has to become
1: అన్ని బయట ఉంటే ప్రయోజనం లేదు.
0: If one goes on defending oneself, one will never save himself from fall.
1: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరిపిత్తనే.
0: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
1: ఆత్మ లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యు.
1: ఏది జరిగినా తద్వారానే జరుగుతుంది, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆత్మ అలోన్.
1: ఈ శ్రవణమన నిత్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చేయాలి.
0: యూ హావ్ టు చాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యూ హావ్ టు డెవలప్ శ్రవణ మనన నిధిధ్యాస.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికి
0: Wherever you go,
1: ఈ నాలుగు ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
0: After having got this sacred tongue, we should not use it to criticize others, to talk evil things, to hurt others and harm others. We have to chant the name of the Lord.
1: ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు.
0: We should not search for fault.
1: అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి.
0: We should get a vision of Atma in every human being.
1: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
0: Do you know who searches for faults in others?
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
0: Dogs search for footwear and the wicked people search for faults in others.
1: మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
0: You are not a dog, you are a man. You should not
1: have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga neevu bhavinchu.
0: Let them have defects, don't bother about them.
1: Ilanti sadbhavamulu pavitramaina bhavamulu manam prema tattvamtho manam abhruddhi gavinchukunnappudu nijamuga maname paramatma swarupulu avutam.
0: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
1: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
0: Embodiments of divine love. We have to serve all.
1: మనం ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
0: ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
1: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: We have to firmly believe that Atma resides in everyone.
1: ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
0: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
1: Manam nachadaniki enta abhyasam chesam?
0: How much of practice have we
1: done? Maatadam enta abhyasam chesam?
0: Walking, talking,
1: tiritam enta abhyasam chesam?
0: Eating,
1: idi kuda anti abhyasam chestu untunte sreyohi gnanam abhyasat nana dhyanam visheshati janat karma palatyaga tyagas shanti anantaram. Aa shanti manaku labhistundi.
0: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
1: Oka tuchyamainatundi BA MA chadukovalanukunte enta kashtapadutunnaru, enta abhyasam chestunnaru.
0: What a lot of effort is put in order to get one బిఏ డిగ్రీ ఆర్ ఏ బిఎస్సీ డిగ్రీ ఆర్ ఎంఏ డిగ్రీ
1: శృణ్వంతి విశ్వే అమృత పుత్ర నీవు అమృతపుత్రుడవు అనేటువంటి యొక్క ఈ డిగ్రీని మనం తీసుకోవాలంటే మనం ఎంత అభ్యాసం చేయాలి?
0: ఇఫ్ యూ వాంట్ గెట్ ది డిగ్రీ ఆఫ్ దిస్ దట్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వాట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ షుడ్ యు పుట్ ఇన్.
1: కనుక మనం ఆత్మస్వరూపము అనేటువంటి ఒక దీనిని మనం పొందాలి.
0: హూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ దట్ వీఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్
1: పాపిని అని కాని, నేను బలహీనుడని కాని, నేను ద్రోహిని కాని, ఇలాంటి తుచ్చ పదమును మనం ఏమాత్రం ఉపయోగించుకోరాదు.
0: హూ షుడ్ నెవర్ యూజ్ ది మీన్ డిస్క్రిప్షన్ అబౌట్ అవర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ఎ మీన్ పర్సన్, ఐఎమ్ ఎ వీక్ పర్సన్
1: యొక్క లక్షణాలు.
0: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీక్నెస్.
1: నేను ఇంత పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా, నాకు ఆ శక్తి ఉన్నదా అని ఏమాత్రము సందేహించరాదు.
0: వన్ షుడ్ నెవర్ డౌట్ వెదర్ వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ టు డూ ఎనీ పర్టికులర్ వర్క్.
1: విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు.
0: ఇఫ్ యు హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కనుక నీ వేదాంతము నా ఆత్మ బలహీనే లభ్య, నీవు ఆత్మ బలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి.
0: దట్ ఈస్ వై స్పిరిచువాలిటీ టెల్స్ దట్ వన్ షుడ్ నెవర్ హ్యావ్ దట్ వీక్నెస్.
1: నాకు లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ థింగ్,
1: నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కరేజియస్ ఫీలింగ్, యూ కెన్ అకాంప్లిష్, యూ కెన్ డూ మెనీ థింగ్స్, దెన్ యుల్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ.
1: అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం.
0: వీఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ లోలీ
1: సాటిస్ఫాక్షన్. ఎంతకాలం
0: ఆర్ హౌ లాంగ్ దిస్ సాటిస్ఫాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివి.
0: దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ నోస్ స్టక్ టు ద ఫేస్.
1: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
0: When this body will be destroyed, we will
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: We are not making any efforts to develop confidence in self and atma.
1: ఆ ప్రయత్నం చేసిన వాడే నిజమైన సాధకుడు.
0: The real sadhaka is one who makes efforts in that.
1: అతనే ధన్యుడు.
0: He is really fortunate one.
1: అతనే సర్వత్వాన్ని కూడా అందుకోగలిగినటువంటి అర్హుడు.
0: He is having the deservedness to attain ది అనటైనబుల్.
1: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు.
0: యూ మే ఎంజాయ్ ది వరల్డ్,
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
0: బట్ యుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
0: హూ షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మన జీవితము భగవద్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
0: హూ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ టు నథింగ్ ఎల్స్.
1: తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి.
0: గాడ్ హ్యాస్ గివెన్ దిస్, లెట్ అస్ ఆఫర్ ఇట్ టు హిమ్ అలోన్.
1: అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు.
0: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ.
1: ఉత్తరప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
0: There was a very good pious lady in Uttar Pradesh.
1: Aamiki edo undinatundi danto eppudu kudunu daanamu dharmamu chestundeetundi.
0: Within whatever she had, she used to undertake a lot of charity.
1: 10 mandiki daggariki ekkadaina poyinappudu aame tala unchukoni poyyetundi paapam.
0: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: Aame mitrulandaru kudunu aamenu haasyam chesetundi varu.
0: All her friends used to make fun of her.
1: Emitamma నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పిన అనేటువంటి వారు.
0: వాట్ మదర్, యూ పర్ఫార్మ్ సో మెనీ టైప్స్ ఆఫ్ చారిటీ, నో వన్ ఎల్స్ డస్ ఆల్ దిస్, యు షుడ్ గో విత్ ఎ హెడ్ అప్ బికాస్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ.
1: నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటి దాని.
0: షీ యూస్ టు సే, వెల్ చైల్డ్, గాడ్ గివ్స్ మీ ఇన్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, I am only handing over with one hand.
1: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు.
0: Is it not a sense of shame that you should have when you are receiving from God in
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
0: For receiving thousands of hands come forward. For giving, not even
1: ఇది సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
0: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
0: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అందుకోసం ఈ వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, ఈ త్యాగం నందే నిజమైన మనకు యోగం ఉంది.
0: That is why it is said in Veda that only through sacrifice and tyaga
1: sharirikanga seva cheyali,
0: you should use your body
1: manasikanga sachintana salpali,
0: through mind you should think
1: dharanitiga tyagam cheyali,
0: and use your money
1: daridrulanu poshinchali,
0: you should use your money
1: vidya vaidyalayamulu kattinchali,
0: you should build
1: bedalaku taginatvanti yokka sahayakaruga manam nilchali,
0: give some support for poor and for
1: low nivainatvanti yokka jeevitam.
0: That is a true life.
1: అంతే కాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మనీ ఇఫ్ వీ ఓన్లీ బికమ్ సెల్ఫిష్ అండ్ స్ట్రాంగ్ వాట్ ఇస్ ది యూస్.
1: దీనికోసం మనం పుట్టలేదు.
0: వీఆర్ నాట్ బోర్న్ ఫర్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించాలి త్యాగం కావించాలి.
0: బాడీ ఈస్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ రైచియస్ యాక్ట్, పర్ఫార్మ్ రైట్ యాక్టివిటీ అండ్ అండర్టేక్ సాక్రిఫైస్.
1: ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందుకును తోడ్పడితే ఎందుకును మన కర్మను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, టైమ్ మస్ట్ బి శాంక్టిఫైడ్ బై యూజింగ్ ఇట్ ఫర్ సర్వింగ్ అదర్స్ అండ్ ఫర్ డూయింగ్ గుడ్ యాక్ట్స్.
1: ఏది చేసినా దైవ భావంతో మనం చేయండి.
0: వాట్ ఎవర్ వీ డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ సాధన.
1: స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
0: For the sake of your own
1: selfishness,
0: for your own sake, doing even penance,
1: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
0: We should not undertake.
1: పరాత్మలో మనం ప్రవేశించాలి.
0: We should enter into.
1: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
0: Even your sadhana should become useful for 10 others.
1: కనుక మనం స్వార్థపరులు కాకుండా,
0: who should not become selfish people,
1: paratma bhavanni penchukoni,
0: who should develop the feeling of
1: paramatma bhavanto manam jeevinchadaniki prayatninchali,
0: who should live a life with a feeling
1: itarlu ye reetiga pote naake nenu maatramu na kutumbam maatrame vaagundali anukunte intakante mrugattamu melaniga bhavistundi, idi pasuttame better ga kostundi.
0: This would be a type of animal
1: life. nenu na kutumbam varike maatram prayanam cheyakoddu, samajam varaku manam praveshinchali.
0: Who should not journey only to ourselves and
1: samajam lekunte nee kutumbam ekkadundi,
0: without society where is your family,
1: kutumbam lekunte nee ekkadunnav,
0: without family where are you,
1: nee nee kutumbam samajam pai aadharapadi untundali,
0: yourself and your family are dependent upon society.
1: Kaabatti samajam chiyamani manam drishtilo pettukovali.
0: We should always keep in view the
1: samajam abhrutini manam drishtilo pettukovali.
0: We should always keep the welfare of the society.
1: Loka samasta sukhino bhavantu, andaru sukhanga untundalani manam aashinchali.
0: We should always wish and aspire the welfare of all people.
1: Adi vishalamaina hrudayamu,
0: that is the type.
1: Adi vishalamaina bhavamu,
0: broad feeling also.
1: Aa vishalatvamlone divyatvam manaku aavirbhavistundi.
0: We can experience divinity only in that broad feeling and broad work.
1: Kanuka bhagavat chintana cheta, nama smarana cheta,
0: thinking of the Lord,
1: karmalanu pavitram gavinchukovali.
0: Who should sanctify all our actions?
1: Shravana manana nitidhyasalu,
0: that is the meaning of shravana manana and nitidhyasalu.

గుణములు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు

0: The primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayamu ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakaratham idam shariram,
0: the body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్, ఇన్ ఆర్డర్ టు డూ వర్క్ దిస్ బాడీ హెస్ బీన్ ఎండౌడ్.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, శాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work has been is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్, సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇంటు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనుల యందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ అలోన్ యు హ్యావ్ ది రైట్. You have no right for the consequence or the fruits thereof.
1: Manamu cheyu prati karma yendu kudanu oka vidhamainatuvanti yokka bhavishyattuku sambandhinchinatuvanti yokka gunamulu manaku nirupistu vastuntadi.
0: Every work that we do has got in it the consequences that will come in the future.
1: Motta modata manamu nishkama karmalo praveshinchatam aneetuvantadi chaala kashtam.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi satkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్ ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూస్.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లోత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వర్క్ ఆర్ ఎ హీరోయిక్ వర్క్ ఆర్ హీ టేక్స్ అప్ టు సేక్రెడ్ వర్క్ దాట్ వీ కెన్ రివీల్ అవర్ రియల్ ఇన్నర్ నేచర్.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలము.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ. వర్చ్యుయస్
1: క్యారెక్టర్.
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni abhruddhi parichukuntu దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
1: ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాయి.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఏ కాయిన్ ఏ కౌంటర్ ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
1: ఇంతే కాక కేవలము విద్యావంతులమని విర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
0: మోరోవర్ వి ప్రైడ్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ స్కాలర్స్ బట్ వి హావ్ నాట్ గాట్ క్యారెక్టర్.
1: ఈనాడు విద్య యందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము.
0: టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ ది ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ.
1: ఇట్టి క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాల వికాస్, సత్యసాయి విద్యా విహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాము.
0: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలము సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించిన మాత్రమున ఇది గుణములు యొక్క సహజములు కానేరవు.
0: ఇట్ ఇస్ ఓన్ బీ ఎ డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇఫ్ యూ పార్టేక్ ఇన్ భజన్ ఆర్ ఇఫ్ యూ జాయిన్ సత్సంగ్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ అండ్ ఇఫ్ యూ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్.
1: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
0: దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు the development of character.
1: Durbhavamulu hrudayamulo cherakunda chusukotam idi mottamodati character.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: Vatini kriyacharanalo dimpakunda povatame oka vidhamainti character.
0: The character means that the words that you utter must be transformed into action.
1: Manamu ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమన అది తప్పు కానేరదు.
0: ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్ట్ ఇఫ్ వన్స్ ఆర్ యు కమిట్ సమ్ ఫాల్ట్.
1: చేసిన తప్పునే పదే పదే చేసేటువంటిదే పెద్ద తప్పు.
0: ది గ్రేటర్ మిస్టేక్ ఈస్ టు డూ ది సేమ్ ఫాల్ట్ అగైన్ అండ్ అగైన్.
1: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ వెరీ అన్‌నేచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
0: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
1: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
0: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్.
1: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము ఆశయాన్ని పూర్తి గావించలేము.
0: వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వీ డోంట్ అవర్ సెల్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్ బట్ ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్.
1: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
0: వీ మస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ can we communicate it to the students.
1: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరైనది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
0: Whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
0: What is the most precious thing in the world, if you ask? Some people may say silver, some people may say gold, some others may say diamond.
1: Kani, vendi, bangaru, diamonds kaadu viluvainatundi. Manavude viluvainatundi va.
0: But it is not silver or gold or diamond that is most precious. Man is the most precious thing in the world.
1: Manaku agocharamai అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి యందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
1: మొత్తుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
1: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: Therefore the most precious thing is man.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అని విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: Therefore, the most precious thing is man.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: The government, in order to progress the prosperity of the country, makes a number of laws.
1: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: And they also can arrange for various things that are necessary for the daily living of man.
1: పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
0: And they may afford various opportunities and comforts for the rural people who are suffering from poverty.
1: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: So what we want today are people who can make good use of the chances that
1: మానవునికి కావాల్సినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
0: Man has got all the things that are necessary for his happy life.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
0: And he has got many things that can give him a happy daily life.
1: చదువు సందెలియందా కావలసినన్ని సమస్యలు ఏర్పడినాయి.
0: And you ask about education, there are so many institutions all over the world.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: And if you ask for means of earning money, you have got plenty.
1: కాని మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: But in spite of all this, man has no contentment and man has no peace.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: Because he has not developed the qualities of a human being that are latent in him, that he suffers in spite of all these.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
0: Now what we must immediately attend to is the development of the humanness in man.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దెర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవ్ ఇన్ ది వాటర్.
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు

0: to identify what exactly is meant by
1: అప్పుడే మనము బాలవికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
0: It is only when we know what exactly is humanness that we can teach the బాలవికాస్ pupils.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: Humanness does not mean eating and drinking and catering to the senses and somehow living out this life.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: This you might have read in the Bible, many of you.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: Once Jesus was walking through a bazaar.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: And in one corner he found a drunkard who had fallen senseless on the floor.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: Then Jesus went to him and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు.
0: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: I didn't know what life means or meant.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: At that time you gave me eyes.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: You gave me eyes and then all the joys and other things in this world I became conscious of them and therefore I entered into those worldly things.
1: అప్పుడు చెప్పా అనుకున్నాడు జీసస్, చీ చీ చీ, మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్డ్ మై సూప్రా హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
1: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
1: lust,
0: who was suffering from lust and was moving about in a mad type of way.
1: Akkada chuchadu Jesus, nayana, emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu? Neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda? Emti nee vikaramu ani prashninchadu.
0: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: Then he said, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
0: Through your superhuman powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాకపోయింది.
0: At that time I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగం నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, "Fie upon this. What? I have myself, out of my own hand, ruined this person."
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమగామించటం కాని కాదు.
0: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
1: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: And if after being born as man and being educated and going to the universities and getting a number of degrees and moving about like big scholars, if we descend to this level, what exactly is the purpose of life?
1: పశువులు ఏ high school పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
0: Even birds and animals and bees have got a certain season and some reason, but we humans have no season or reason.
1: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: Therefore, under these conditions, what are we doing having been born as man?
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారి కలరు.
0: There are three types of men at the present time.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: One type of men have got the spirit of devotion.
1: Emotional.
0: They are emotional, governed by emotions.
1: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
0: The other type are anxious to do work.
1: Active.
0: They are active.
1: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: The third type are intellectual for inquiry.
1: Rational.
0: And rational. Emotional,
1: active and rational.
0: And rational.
1: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము భగవత్ చింతన భజన స్మరణ ఇత్యాది కార్యములు యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: And the emotional type of people, they enjoy bliss by taking part in bhajan or in the recitation or repetition of the Lord's name.
1: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకా భావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
0: The active type of people, they take up to social service and various activities which will produce joy in the world.
1: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
1: ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active.
1: Work, worship and wisdom.
0: Work and then the worship for the emotional, work for the active and wisdom for the rational.
1: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన యందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ద ట్రూత్ అండ్ దట్ అలోన్ ద రేషనల్ మైండ్ మస్ట్.
1: అయితే ఈనాడు సంకుచితమైనటువంటి దృష్టితో ఈ యొక్క విచారణ శక్తిని ప్రారంభిస్తున్నారు.
0: బట్ నౌ ఇంటెలెక్చువల్ ఇంక్వైరీ ఈజ్ లిమిటెడ్ టు లో అండ్ నారో థింగ్స్.
1: ఈనాడు ఈ రేషనల్ అనేటువంటి దాంట్లో మనము స్వార్థమైనటువంటి మార్గమునందు మనం ప్రవేశపెడుతున్నాం.
0: అండ్ ద రేషనల్ మైండ్ ఈజ్ నౌ బీయింగ్ డివోటెడ్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టముల పైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: అండ్ ది ఇంక్వైరీ ఈజ్ డిక్టేటెడ్ బై ది పర్సనల్.
1: ఇక్కడ ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ ఈ మూడు కూడా మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: బట్ దీస్ ఎమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ నాట్ త్రీ డిస్టింక్ట్ అండ్ సెపరేట్.
1: ఈ మూడు కూడా ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: దే ఫాలో వన్ ది అదర్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధమైనటువంటివి.
0: దే ఆర్ త్రీ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
0: యు కాంట్ హ్యావ్ సెల్ఫిష్ పర్పసెస్.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టముల పైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: అండ్ ది ఇంక్వైరీ ఈజ్ డిక్టేటెడ్ బై ది పర్సనల్.
1: ఇక్కడ ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ ఈ మూడు కూడా మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: But these emotional, active and rational are not three distinct and separate things.
1: ee moodu kudanu okadani okati anusarinchinatvantivi.
0: They follow one the other.
1: ee moodu kudanu avinabhava sambandhamainatvantivi.
0: They are three very much interrelated.
1: okadanini vadali marokati undutaku veelu kaadu.
0: You can't have one and the others separate.
1: kanuka emotional anetvanti bhakti margam nandu kudanu karma national anetvanti కర్మ జ్ఞాన మార్గములు కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ ది ఎమోషనల్ యు హావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపరమెంట్ మిక్స్.
1: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మనందు కూడాను ఈ యొక్క ఎమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఎమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
1: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ born all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
1: Manam rational anetundi pavitramain pratti deeshaktini prakatinchetundi.
0: Rational is we must exhibit or develop.
1: Deeniki oka chinna udaharanam.
0: There's one example.
1: How is manamu oka stool untundi. Stool.
0: There's this stool.
1: Daniki moodu kaallu untundi.
0: It has got a three-legged stool.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: And if this three-legged stool has not got one leg, it can't stand.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
0: And if there are no legs, we can't sit upon that stool.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే emotional, active and rational. ఈ మూడు మూడు.
0: Rational is we must exhibit or develop.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is one example.
1: మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్.
0: There is this stool.
1: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
0: It has got a three-legged stool.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: And if this three-legged stool has not got one leg, it can't stand.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
0: అండ్ ఇఫ్ దేర్ ఆర్ నో లెగ్స్ వి కాంట్ సిట్ అపాన్ దట్ స్టూల్.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
0: దీస్ త్రీ ఇమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: అనగా భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
0: So work, worship and wisdom, these are the three legs.
1: దీని పైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాము.
0: And upon those three legs,

0: soft, fine, well-polished plank.
1: If you have not got a plank over it, you can't sit
0: on it. If you have not got a plank over it, you can sit on it.
1: కనుక ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదములపైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దాని స్థానం.
0: అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫర్ ఆల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆధేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
0: So if you got these three, active, emotional, rational as the legs, and if you got that universal love as the plank, then we can...
1: Kanuka, rational yendu kudanu, prema, thalavasara.
0: Even the rational people should have...
1: Active yendu kudanu, prema avasara.
0: And in the active work also, you must have love.
1: Emotional lo kudanu, prema avasara.
0: And the emotional also, you must have
1: love. Ee mootinti paina, ee prema ane plate nu, cruise vesi biginchinaru.
0: Because over all these you have got to screw the plate of the plank of love.
1: ఈ స్క్రూ అనేటువంటిది ఫెయిత్.
0: అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్డ్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్.
1: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ అనేటువంటి స్క్రూ బిగించారు.
0: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది ఏదైనా లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
1: కనుక
0: you can't
1: confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
0: Therefore this faith is a very important thing.
1: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
0: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
0: అనదర్ ఎగ్జాంపుల్.
1: ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
1: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
0: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
1: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
0: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఏ విధంగా అని మనం విచారించాలి. మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
0: వి హావ్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్స్.
1: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్,
0: రైటియస్నెస్, పీస్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
0: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ to say, to repeat what you have seen, or to relate what you have heard, or to describe what you have experienced correctly. So that is not truth.
1: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ గా.
0: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యూ విల్ సీ ఆల్ కలర్స్ యాజ్ యెల్లో.
1: కన్నులు కేవలము చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
0: The eye can see only, speak only about what it sees and not about truth.
1: Kanuka kannuluku cheppetuvanti truth kaadu. Tongue, truth ku tongue connection.
0: Truth is connected with the tongue.
1: Anduvalane satyam vada. Satyam cheppu. Cheppatamu nalukaku maatrame sambandham, kannuluku sambandham ledu.
0: That is why the Vedas say speak the truth. Because speaking is connected with the tongue, not with the eye.
1: Inka dharmamu, satyamu dharmamu. Dharmamu deniki sambandhinchinte dehaniki sambandhinchinatundi. Kriya charanalo dari nirupinchavalsinatundi.
0: Then we come to the second, righteousness. That is connected with the body, the entire physical body.
1: Dharmamu dharmamani dharmamu cheppite prayojanam ledu. Dharmam chara, chesi chupinchamannaru.
0: There is no meaning in saying that it is connected with simply saying. It must be acted. That is why the Vedas say, act righteously.
1: Inga shanti. Shanti anaga manasuku sambandhinchinatundi.
0: Then we have shanti. That is connected with the mind.
1: Ikkada vak, kaya, manasu. Mano vak, kayamulu. Ee moodintiki ni sambandhinchinatundi satya dharma shanti.
0: Satya is the word. And dharma is the body. And shanti is the mind.
1: Kanuka tripurana trikuna trikuranam.
0: So it is a triple trinity.
1: I three things. Satyamu satvika gunam.
0: Satyam is what we call the satvic character. The balance.
1: Dharmamunu acharinchetuvanti dehamu rajasika gunam.
0: The body that does righteously is rajasic, is active.
1: Manasu tamasikam.
0: And manas that has got shanti is sat tamasik.
1: Kanuka ee moodu kudanu satya dharma shanti ee moodu kudanu sattva rajo tamo gunamulaku sambandhinchinatundi.
0: So the satya dharma shanti, these three

0: రజస్ అండ్ తమస్.
1: అయితే ఇక ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
0: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, వి హ్యావ్
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్ అన్నారు.
0: దట్ ఈస్ వై as God is above all qualities, love also is above all qualities. So love
1: kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu dehamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
0: యూనివర్సల్
1: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
0: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
1: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
0: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, but don't make God a picture.
1: This tower, ee tavalu daivame ani pai pampinchu.
0: Call this tower God and send it up. Higher up to God.
1: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
0: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై హీ
1: చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
0: దిస్ చైర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్, బట్ దిస్ ఎలివేట్ ది చైర్ యాజ్ గాడ్.
1: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
0: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
1: Kanuka manamu chinna daninu kudanu unnata sthayiki teesukoni povali, gaani unnatamainatundi daninni digal sthayiki teesukuraakudadu.
0: All lower things must be elevated to the highest and not the highest brought down.
1: Kanuka satya sai yokka ee naalugu satya dharma shanti premalu ee naalugu padamulu kudanu naalugu vedamulu yokka mahavakyamulu vanti.
0: These four words, satya dharma shanti and prema, are like the four vedas. The four great axioms.
1: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
0: And the first three are related to the word, the thought and the deed. But love is
1: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
0: Now the emotional, the active and the rational. These are satya dharma shanti.
1: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
0: And these are the three legs.
1: దీని పైన ఉండినటువంటి యొక్క ప్లేటే ఈ ప్రేమ.
0: And the plank upon that is this universal love.
1: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకం యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
0: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
1: Mukhyanga manam adhyapakulam anetuvanti dantlo chaala takku sthayilo untunnattu variga manam bhavistunnam. Idi chaala porapatu.
0: We usually think that we teachers are a low profession.
1: Teachers anaga adhyapakulaku లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
0: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
1: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
0: Because it is these teachers who shape the future and raise the level of the country.
1: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
1: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాల బాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
0: If we only

0: make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
1: India lo meer vini untaru Balagangadhar Tilak.
0: In India you might have heard of Balagangadhar Tilak.
1: Aina ee yokka swarajyam yokka deenlo poratamulo undanje vestu poyadu.
0: He was one of the pioneers in the fight for independence of this country.
1: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
0: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
1: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా, నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
0: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
1: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
0: I will be a teacher in one of the high schools in Pune city.
1: కారణం ఏమనగా, లేత హృదయులంటి ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుందన్నాడు.
0: ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్
1: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడా జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కాని తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
0: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
1: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
0: He was not a king, he was a king maker.
1: King goppavada, king maker goppavada.
0: Is a king good, great, or is a king maker great?
1: King maker chaala
0: maker is great.
1: Adhe vidhamgane ee naadu adhyapakulanta kudanu mana paripalakuniga tayar chesetunte vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
0: So because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
1: Kanuka ee rulers nanta tayar chesetunte vaaru meeru.
0: Therefore you are the people who are preparing the rulers of the future.
1: Kanuka mee prayatnamupaina aadharapadi untundadi bhavishyat yokka desham yokka unnate.
0: On your efforts and efficiency depends the future of mankind.
1: Ee naadu meeru desham yokka pavitrata, desham yokka kshemamu, desham yokka saubhagyamu ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్, ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ చిల్డ్రన్.
1: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు?
0: Among those people who are here, how many are the real teachers?
1: Kani adhyapakulu mani peru pettukuntame kani adhyapakulaku taginatvanti yokka prayatnamulo panilo manam poorthi nimagulu kavatam ledu.
0: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that.
1: Meeru hrudayapurvakamainatvanti yokka mee kartavyanni nirvartinchinappudu హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటుంది.
0: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్, దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్.
1: ఉదాహరణ,
0: ఇవన్ ఎగ్జాంపుల్,
1: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
0: ఇన్ ఎ కాలేజ్ ఏ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
1: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
0: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
1: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
0: ది పార్ట్ టైం మ్యాన్ ఈజ్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
1: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
0: దేర్ ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్, వీ విల్ గెట్ ఫుల్ గ్రేస్.
1: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం శాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today has forgotten the innate, immanent divinity within, has lost the human value, and leading the life of an animal because he has got in him the qualities like the anger, lust, the greed, and avarice.
0: Mukhyamuga manava jeevitamu chaala viluvainatundi.
1: Human life is highly valuable.
0: ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది.
1: ద డివినిటీ లేటెంట్ ఇస్ మచ్ మోర్ వాల్యుబుల్.
0: ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి

0: లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: హ్యుమానిటీ ఇస్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ టుడే బికాస్ ద శాంక్టిటీ ఆఫ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజ్డ్.
0: మనం జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు.
1: We are born here in the sacred land of Bharat.
0: ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాట్ ఈస్ ద బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఈస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ adherence to truth is greatest penance.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: Pranambu kantenu mohanambe ghanamanu manadese neetini mantagalpi.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: Neti kichiri paradesa neetularasi.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharat Deshamlo goppa vidyavantulu lekapoledu.
0: There is no dearth of intellectuals in this country.
1: Bharat Deshamlo srimantulu lekapoledu.
0: There is no shortage of rich and affluent society.
1: Bharat Deshamlo veerulu soorulu gambheerulu lekapoledu.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశం త్యాగపురుషుడు లేకపోలేదు.
0: దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ప్రెసెంట్ హియర్
1: ఒట్టి భారతదేశంలో స్వతంత్రాన్ని కూడా సంపాదించారు.
0: వీ కుడ్ అక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రము సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
0: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
1: ఈ ఐక్యత లేకపోవటం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరికీ కూడాను ఐక్యమత్యం లేకపోవటం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
0: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
1: ఆ యొక్క ఐకమత్యం సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
1: కుటుంబం బాగుపడవాలని నన్ను.
0: దట్ ద ఫ్యామిలీ షుడ్ ప్రాస్పర్.
1: సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలని నన్ను.
0: దట్ ద సొసైటీ షుడ్ గ్రో ఇన్ ఎమిటీ అండ్ ఫ్రెండ్షిప్.
1: దేశం యొక్క ఔన్నత్యం పెరగవాలని నన్ను.
0: దట్ ద కంట్రీ షుడ్ అచీవ్
1: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యములకు మూల కారణము.
0: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమునందు
0: ఇన్ భారత్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
1: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
0: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
1: మన ఒక స్పీకర్ చెప్పాడు.
0: A speaker said this evening,
1: Lokamulopala, health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
0: The head and heart require the education and also the heart and health care.
1: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
0: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
0: What all that is thought over must be declared.
1: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవులు ఎందుకు కోల్పోయినారు?
0: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
1: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
1: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు?
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్.
1: వీరందరికీ సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
0: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
1: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
0: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
1: చదువుకోవటం ఎవరి స్వార్థము స్వప్రయోజనం కోసమని ఈ చదువులు ఉపయోగపెడుతున్నారు.
0: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే స్వార్థ స్వప్రయోజనాన్ని త్యజించి
0: One has to sacrifice self.
1: త్యాగ భావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచురింపజేయాలి.
0: With the spirit of sacrifice they should propagate the principle of love.
1: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
0: We have to understand today, no association, no authority, no property would ever help you to achieve immortality other than sacrifice.
1: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకమునకు అవసరం.
0: We need men of sacrifice today.
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice
1: and వరించాలి.
0: And we should develop sacrifice. దివ్యత్వాన్ని
1: ప్రేమించాలి.
0: And we should love divinity.
1: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: The sanctity and sacredness of this country is beyond all narration.
1: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉండాలి.
0: In fact, that is the truth that goes around the air in this country.
1: భారతదేశం యొక్క dust లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి.
0: The dust of Bharat is full of dharma.
1: భారతదేశం యొక్క జలము లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
0: The waters of Bharat carry love all through.
1: ప్రతి భారతీయుని యందు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుండాలి.
0: There is spirit of sacrifice in the heart of every
1: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
0: That we are not able to recognize and realize today.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bharatiyuni endunnatundi shakti ee desamnandu kudanu ledu.
0: The capacities and latent talents in Bharat.
1: Kaani aikamatyam lopinchadam chetane, aikamatyam lopinchadam chetane anni shaktulu nirupayogamai potunnayi.
0: Because of the absence of unity, all these capacities and qualities have gone in vain.
1: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ యూనిటీ టుడే.
1: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ ఆల్ ద రిమైనింగ్ క్వాలిటీస్ ఆర్ యూస్లెస్.
1: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
1: కానీ ఆ జలము ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
0: బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ వాటర్ ప్రాపర్లీ.
1: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంది.
0: Government has not recognized this fact.
1: ఈ జనమంతకును వేస్ట్ చేస్తున్నారు.
0: The water is wasted.
1: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
0: Why don't they properly use it?
1: ఎందుకు ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
0: Why don't they supply drinking water to society?
1: అంతవరకు మనం పోనక్కర్లేదు.
0: We don't need to go that far.
1: బొంబాయి పట్టణము.
0: The city of Bombay.
1: మన ఇండియా కంతకును స్టమక్ వంటిది ఇది.
0: The city of Bombay is the stomach of India.
1: కానీ ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
0: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
1: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
0: దే ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
1: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
0: దే ఆర్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
1: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
0: దే ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బికమ్ సిక్.
1: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
0: హియర్ ఇన్ బాంబే దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ క్రోర్ హూ హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
0: వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
1: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే దే ఆర్ యూజింగ్?
1: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
0: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
1: ఒక చదువుకు లేక హెల్త్కు ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువును ఏమాత్రమైనా చేస్తున్నారా?
0: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
1: లేదు లేదు.
0: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
0: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్.
1: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
1: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
0: వీ సీ దేర్ ప్లై.
1: చెవులతో వింటున్నాము.
0: వీ లిసన్ దేర్ సఫరింగ్.
1: మనస్సుతో అనుభవిస్తున్నాము.
0: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
1: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
0: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
0: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
1: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
0: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
1: Enna Bharate tanna Bharatari. భారతదేశం నందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశం నందు కూడా లేదు.
0: The sacredness present here in this country is not noticed anywhere in the world.
1: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop strong faith and conviction that I am a citizen of this country Bharat.
1: సమాజం నుంచి ధనమును ఆకర్షిస్తున్నారు.
0: In fact we draw money out of society.
1: జనము నుంచి ధనమును పోగు చేసుకుంటున్నారు.
0: We earn money in society.
1: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
0: But we don't use it to render service to society.
1: ఈ ధనమంతా ఏం చేస్తారు?
0: What are we doing with the money?
1: ప్రజలకే వినియోగపరచాలి.
0: We have to use it for society.
1: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
0: First we should develop our own village.
1: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
0: That should go to community.
1: కనుక నే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
0: The same divinity is present in everyone.
1: There is only one caste. Caste of humanity.
0: There is only one caste, the caste of humanity. The
1: religion of love.
0: One religion of
1: language
0: love.
1: Of the heart.
0: The language of the heart.
1: ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this true spirit of all these three points.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపల్ని సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఎవరి రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవరీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
1: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
0: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
1: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్.
0: Yes, they do build hospitals and schools.
1: ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: ఒక 10 crores తోపున ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
0: దే బిల్డ్ హాస్పిటల్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 10 crores టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ 100 crores.
1: ఇది మనం చేయాల్సిన పూజ.
0: ఇస్ దట్ ద బిజినెస్ వి ఆర్
1: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
0: లెట్ అస్ డూ ఫ్రీలీ.
1: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
1: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితి. అందరికీ మనం గౌరవించాలి.
0: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: యూ ఆర్ ఆల్సో గాడ్.
0: యూ ఆర్ ఆల్సో గాడ్.
1: కనుక మనం ఏమాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యూఆర్.
1: మనం అందరూ దైవ స్వరూపులమే.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ షేర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: Love is God. Live in love.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మన హృదయం నందు ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
0: With all the love present humanity in our heart, unfortunately we are
1: ప్రేమ సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము?
0: How many of us are sharing this love in society?
1: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
0: When once we share love with everybody, we are fit to be called
1: ప్రేమ అధికంగా తీసుకోవాలి.
0: In fact, we should go by this
1: ఇది
0: love.
1: ఇది కేవలం one way traffic కాదు.
0: Love is not one way
1: give
0: traffic.
1: Give and take, give and take, give and take.
0: Love is two channel, give and take, byway traffic.
1: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
0: Citizens of this country should develop this.
1: ద్వేషము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
0: We should kill the anger, the lust, the greed and avarice.
1: ఏంటి anger, anger, anger?
0: What is this anger?
1: ఇదంతా animal quality.
0: Anger is an animal quality.
1: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
0: In moments of anger, repeat the same thing, I am not dog, I am man. I am not dog, I am man. Then anger will get out.
1: ఈ చంచలత్వమంతా వస్తుంటాది మానవునికి.
0: We have animal qualities.
1: అనేక విధములైనటువంటి యొక్క చలనమంతా తలుతుంటాది.
0: So many things happen.
1: అలాంటి సమయంలో I am not monkey, I am man. I am not monkey, I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
0: When you have wavering mind, think that I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, దమ్మం ఇవన్నీ కూడా animal qualities.
0: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
1: సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితం.
0: లవ్, ట్రూత్, సాక్రిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
0: హావింగ్ టేకెన్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వి ఆర్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ డివైన్ లవ్ డే బై డే.
1: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీ ఎందే ఉంటున్నాడు దైవము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: మీరే దైవంగా ఉంటున్నారు.
0: యు ఆర్ గాడ్.
1: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
0: వై డు యు వేస్ట్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ యూ?
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, ప్రథమలు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
0: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
1: Work is worship.
0: Work is worship.
1: Duty is God.
0: Duty is God.
1: Ee duty ni sakramanga chey.
0: do your duty well.
1: Kartavyam yogam uchyate annadi Bhagavad Gita.
0: Bhagavad Gita says discharging one's own duty is yoga.
1: Na karmana na prajaya dhanena aneetvanti tattvam lopala manam tyagaaniki amritatva manasu dini tyagamulo manam praveshinchachu.
0: It is sacrifice that confers immortality at the end. We should develop that spirit.
1: కనుకని ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
0: వి షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: మనం మానవ జన్మ మెత్తినాము.
0: వి హావ్ టేకెన్ హ్యూమన్ లైఫ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడా వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ రాదర్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ అవర్ లైవ్స్ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
0: వీ షుడ్ ప్రొవైడ్ కంఫర్ట్స్ టు ఫెలో మెన్.
1: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ ఫ్రమ్
1: టుడే. బొంబాయి లోపల చూస్తే భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
0: వీ ఫైండ్ మల్టీ స్టోరీ బిల్డింగ్.
1: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటాయి.
0: బై ది సైడ్ ఆఫ్ దీస్ మ్యాన్షన్స్ మల్టీ స్టోరీ.
1: దీని వల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్.
1: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
0: మెనీ డై.
1: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
0: వీ సీ అండ్ కీప్ క్వైట్. వై?
1: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
0: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రెమిసెస్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
0: ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్.
1: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
1: కారణమేమిటి?
0: వై?
1: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
0: The cause for depression is too many desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana manava jeevitham deergha prayanamainatundi.
0: Human life is a long journey.
1: Deento ee desires desires anetundi luggages oorke veskonu pothunnam.
0: Desires constitute luggage.
1: కనుక ఈ డిజైర్స్ కొత్త వరకు కట్టుకోవాలి.
0: We should cut short our desires.
1: సీలింగ్ చేయాలి.
0: We should put a ceiling on desire.
1: ఉండాలి కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
0: దెన్ భారత్ విల్ బీ ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాపెన్.
1: ఎట్టి కష్టములు ఉండవు.
0: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
1: త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
0: You are going to lead a life of bliss in future.
1: కనుకనే కడుపువంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
0: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
1: అప్పుడే అన్ని దేశములకు కూడాను అన్ని అంగములకు కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
0: Then the rest of the limbs of this human body, the countries would be all right.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
0: And we should do meritorious deeds by rendering service to others.
1: కనుకనే మనం తినడానికి ఉంది.
0: Yes, we have to
1: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
0: You also serve others. What will
1: ఈ విధమైన విశాలమైన భావం రావాలి.
0: You should develop broad-mindedness.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: This is expansion love.
1: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
0: We are not developing this expansion love.
1: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం.
0: We notice contraction love.
1: చాలా సంకుచితమైన యొక్క దృష్టి.
0: It is narrow outlook.
1: ప్రపంచమైన యొక్క విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
0: World is so vast. We should be broad-minded.
1: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
0: దర్ నోబుల్ సోల్స్ హావ్ టేకెన్ బర్త్ హియర్.
1: అనేక మంది త్యాగులు పుట్టారు.
0: దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అనేక మంది యోగులు పుట్టారు.
0: దర్ ఆస్పిరెంట్స్.
1: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది బెనిఫిట్?
1: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు డు ఎనీ గుడ్ వర్క్ టుడే.
1: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
0: వి డోంట్ హావ్ గుడ్ మైండ్.
1: కనుకనే గుడ్ మైండ్ గుడ్ హార్ట్ గుడ్ హ్యాండ్.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ మైండ్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ హ్యాండ్ టు వర్క్.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
0: దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్.
1: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
0: వై డు హ్యావ్ బ్యాంగిల్స్?
1: హస్తస్య భూషణం దానం.
0: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
1: కంఠస్య భూషణం సోత్రం.
0: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్.
1: సత్యం కంఠస్య భూషణం.
0: అండ్ ఈజ్ ద ట్రూత్.
1: అదే మన గొంతుకు అలంకారము.
0: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
1: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
0: we have given up those jewels.
1: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
1: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
1: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
0: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
1: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ ది ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి
0: నేను
1: భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
0: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఎస్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
1: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
0: ఎవ్రీ రిలీజియన్ ప్రొపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. కానీ
1: ముస్లింస్ కానీ పర్షియన్స్ కానీ సిక్కులు కానీ హిందువులు కానీ అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ పర్షియన్స్ ముస్లింస్ ఆర్ హిందూస్,
1: ఏ మతము చెడ్డది కాదు, ఏ మతములు చెడ్డది కాదు.
0: నో రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ మతి ద మైండ్ ఈస్ గుడ్ వాట్ మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి.
0: సో వీ షుడ్ కరెక్ట్ అవర్ మైండ్.
1: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
0: అండ్ ద రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
1: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
1: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై జీసస్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: అది ఏ భారతీయ సంస్కృతి ఎందు కూడాను.
0: The same in
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్తు అనేది.
0: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
1: కనుకే ఏ మతం కూడాను చెడ్డది బోధించటం లేదు.
0: No religion teaches anything
1: bad. అన్ని మతములు కూడాను ఆదర్శవంతమైనటువంటివి.
0: All religions are ideal.
1: ఆ మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు.
0: And you prove demonstrate in your practical life.
1: అంతే కాని కేవలం బోధిస్తూ పోవడం వల్ల ప్రయోజనం లేదు.
0: It should not be any precept.
1: దాన్ని ఆచరణ ఎందు పెట్టాలి.
0: It should reflected in practice.
1: ప్లేట్లో పొటాటో చపాతి ఉంటే,
0: when potato chapati are served in a plate,
1: పొటాటో చపాతి పొటాటో చపాతి పొటాటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
0: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి అపీజ్.
1: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
0: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
1: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ మెనీ పీపుల్, అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవరీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
1: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ద
1: కేవలం నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది బుక్ ఇస్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఈనాడు మన నాలెడ్జ్ ని పెంచుకుంటున్నాం అనుకుంటున్నాము.
0: వీ థింక్ దట్ వర్ గ్రోయింగ్
1: కాదు కాదు కాదు కాదు మన ఉన్న నాలెడ్జ్ అంతా పాడు చేసుకుంటున్నాము.
0: వీఆర్ స్పాయిలింగ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: సెకండ్ స్కిల్,
0: నెక్స్ట్ స్కిల్,
1: థర్డ్ బ్యాలెన్స్,
0: థర్డ్ కమ్స్ బ్యాలెన్స్,
1: ఫోర్త్ ఇన్సైడ్, ఫోర్త్ ఇన్సైడ్,
0: ద ఫోర్త్ ఇన్సైడ్.
1: ఫస్ట్ బ్యాలెన్స్ ఒక జ్ఞానం ఉంటుంది.
0: సో దేర్ ఇస్ నాలెడ్జ్ అట్ ద ఫస్ట్ స్టేజ్.
1: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
0: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్, దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవడానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్. అందువల్ల
1: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుంది.
0: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
1: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
0: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
1: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
1: చెలిమి, కలిమి, బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
0: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
1: కలిమి, బలిమి, చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
1: గుణం ఉండాలి. గుణం గుణం గుణం.
0: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
0: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్ ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవరీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
0: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
0: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాజ్ మెన్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దాట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: డివినిటీ, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
0: వీ సే డివినిటీ, వాట్ ఇస్?
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
1: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ
1: రిలీజియన్స్, అన్నింటి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
1: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం. అన్నింటి ఎందు కామన్ మ్యాటర్ షుగర్.
0: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్పాక్, గులాబ్ జామ్, లడ్డు, బట్ ద సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈ షుగరే లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: వితౌట్ ది షుగర్ దర్ ఇస్ నో మైసూర్ పాక్, దర్ ఇస్ నో గులాబ్ జామ్.
1: అన్ని మతములు ఎందుకు ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
0: దేర్ ఫోర్ దేర్ ఇస్ దిస్ నెక్స్ట్ లైన్, ద షుగర్, లవ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్.
1: కనుకనే మనము ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
0: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
0: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలన్న ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
0: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
0: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
1: ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి.
0: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాస్ మై డివోషన్.
1: హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
0: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ నిజమైన ప్రేమతత్వము.
0: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
1: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
0: దెన్ దేర్ ఇస్ నో లవ్, యు ఆర్ హార్ట్లెస్.
1: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
0: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకొని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
1: దినములకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
1: ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
0: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
0: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
1: Government functions kada lorrylo techi ichuntaru.
0: For any government function people are transported in lorry.
1: Idi prema, heart to heart, love to love.
0: But Bhagavan's connection is heart to heart, love to love.
1: Mana sambandham heart to heart, ade mana sambandham.
0: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
1: Na prema meedi, mee prema naadi.
0: Your love is Bhagavan.
1: I and you are one anetvanti tattvani pinchukovali.
0: Bhagavan says Bhagavan and you are one.
1: మీరు కూడా భగవత్స్వరూపులే.
0: యు ఆర్ గాడ్.
1: మీరు మానవులు కాదు.
0: యు ఆర్ నాట్ సింప్లీ
1: శారీరకంగా నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: ఫిజికల్లీ యు ఆర్
1: హ్యూమన్. యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: యు ఆర్ నాట్ వన్.
1: యు ఆర్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ బట్
1: త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
1: ది వన్ యు రియల్లీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
0: ద వన్ యు రియల్లీ ఆర్ ఇస్ ఆత్మ.
1: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
0: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇన్ని విధమైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
0: అవర్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వేస్ట్.
1: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: దీనిని రాముడు చెప్పాడు.
0: సేమ్ థింగ్
1: జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
0: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
1: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
0: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
1: దైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
0: వేర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
1: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
1: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ ఈనాటి
1: భారతీయ యువకులు ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
1: కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
0: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్, గో అబ్రాడ్.
1: ఎక్కడైనా ఉండు,
0: యూ గో ఎనీవేర్.
1: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: దిస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ మై రిలీజియన్.
1: ఎడగొట్టి నుడువనేది బ్రతికిన పీనుగొక్కడు వస్తుంది.
0: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీ ఇస్ ఎ డెడ్ పర్సన్ కాప్.
1: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
0: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు ఆర్
1: మాతృదేశాన్ని సహాయం మనం చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
1: మాతృదేశం యొక్క సేవలు మనం సల్పాలి.
0: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
1: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద వే టు గాడ్?
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ఓన్లీ దిస్ లవ్ ఆల్
1: సర్వ్ ఆల్. బెస్ట్ వే టు గాడ్.
0: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
1: ఈ సర్వ్ ఆల్
0: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ బిట్వీన్ ది టూ ప్రిన్సిపల్స్.
1: కనుక మనము ప్రేమ స్వరూపముగా మారి
0: వీ షుడ్ బికమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కాదు, మనము దేహానికి మానవత్వం అనే పేరు వచ్చింది.
0: ఫిజికల్లీ వీఆర్ హ్యూమన్.
1: కానీ మనం మానవులు కాదు.
0: We are not simply
1: human.
0: We are embodiments of love.
1: Love is God, live in love.
0: Love is God, live
1: in love. Prema manam jeevitani vyaktam cheskovali.
0: In fact, we should end our lives in love.
1: Divyatma swarupulara.
0: Embodiments of divinity.
1: Atma swarupule kani, deha swarupulu kadu.
0: You are divine, not simple physical body.
1: Deha abhimanam pakkagetti, atma abhimanam penchukondi.
0: Brush aside the physical body, develop in spirit.
1: Neevu sakshat bhagavantudave.
0: You are God.
1: Ikkada unnadu devudu, akkada unnadu ani neevu vetakanakkarledu.
0: You don't need to search for
1: Search
0: God
1: of God anetvidi chaala tappu.
0: And you should not consider God Search separate from
1: love, you. Love, love, love.
0: Love is God, love.
1: Kanukane aa love ni manam prayatninchi purakanga sadhinchali.
0: So we should achieve this love universal.
1: Ee prema lekapothe manam prati prayojanam undedu.
0: Without this love life is useless.
1: Prema swarupulara. భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
0: The citizens of Bharat can achieve any mighty things with love.
1: కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
0: There is nothing that you can accomplish.
1: సాధించవచ్చును.
0: You can achieve.
1: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
0: Love is enough to achieve anything.
1: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనము తక్కువ లేదు.
0: There is no shortage of money.
1: గుణము తక్కువ లేదు.
0: Nothing whatsoever.
1: బలము తక్కువ లేదు.
0: No. Shortage of strength.
1: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
0: We are physically strong.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore everyone should make proper use of their money.
1: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to make the best possible use of all those things given by God.
1: Mati, sthiti, gati, sampatti, ee naligintini kodanu oka jeevithaniki oka stambhamulu vale bhavinchali.
0: We should consider the four pillars of life. The mati, the mind, the sthiti, the position, gati, the destination, the sampati, the wealth of life.
1: అదియే మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
0: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
1: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
0: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
1: మతి ఉండాలి.
0: Mind
1: gati undali, sthiti undali, sampatti undali.
0: There should be the mind, the position, the wealth and destination.
1: Anninti yokka ekatvamlone mana jeevitham gadapali.
0: And we should harmonize all these and lead our life.
1: Appude mana yokka jeevithamu chaala shanti erutundi.
0: Then we'll be peaceful.
1: Prapanchamanta scientist cheptunnaru.
0: The scientist says
1: ekkada chusina atome untundadini.
0: That there's atom everywhere.
1: Kani vedanta kuda cheptunnadu ekkada chusina daivatvame untundadini.
0: The vedanta also declares that there's divinity
1: sarvam
0: everywhere.
1: Sarvam kalividam brahma.
0: Vedanta says that there is God everywhere, divinity everywhere.
1: Kani perlu veri veriga undadi.
0: Names are different.
1: What atom antunnaru veellu brahma antunnaru.
0: Scientists call it as an atom, spiritualists call it as
1: sarvantaryami.
0: Atom is head above.
1: బ్రహ్మకుడును సర్వంతర్యామి.
0: And God is everywhere.
1: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
0: It's only difference in nomenclature.
1: ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము.
0: And we have to live properly.
1: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
0: The life of love will take you close to God.
1: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని
0: we have to develop love today.
1: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని
0: and we should increase the pristine glory of
1: manav jatiki satkitini sampadinchali
0: and we should bring glory to humanity.
1: Desam yokka saubhagyame na bhagyanga bhavinchali.
0: We should consider welfare of the society is the welfare of the individual.
1: Desam yokka manchitaname na manchitanam gani visvasinchali.
0: Advancement of the country is your personal advancement.
1: Desame saubhagyam lekapothe neeku ekkada nunchi vastundi saubhagyam.
0: If the country doesn't prosper, how do you expect to grow?
1: Kanukane neevu mottamodi desha saubhagyaniki paakaladu.
0: First aspire for the advancement of this
1: country. Desam yokka saujanyani neevu abhivruddhi parchuko.
0: Work for the welfare of this country.
1: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratinchukovali.
0: We should unify these two principles, samata, the equality, and unity.
1: Kani ee mamatane mana yokka mamata.
0: And this kind of attachment to the country is the true one.
1: Kanukane samatvamunu, matavattamunu, divyatvanni, saubhratvanni manam abhivruddhi parchukovali.
0: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
1: Andaru kudunu brothers and sisters.
0: All are brothers and sisters.
1: Mothers veri veri kavachunu.
0: Mothers may be different.
1: Kaani mana yokka dehamulu anta okkate.
0: But the body is basically same.
1: Prema cheta manam andaru kudunu ekamainappudu prapanchamantha manam sadhinchavachunu.
0: When we all join together in a spirit of love, we can achieve
1: anything. Atmavishwasamtho manam bratakali.
0: We should lead the life with self confidence.
1: Atmavishwasame lekapothe manam bratiki prayojanam ledu.
0: Without self confidence it is useless life.
1: కనుకని నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
0: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ట్రూ కాన్ఫిడెన్స్.
1: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్.
1: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: భవనం కడుతున్నాము, దీనికి పునాది చాలా అవసరం.
0: ఇట్ అమౌంట్స్ టు కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది.
0: Self confidence foundation.
1: Self satisfaction wall.
0: Self satisfaction the
1: self
0: wall.
1: Self sacrifice roof.
0: Self sacrifice the
1: self
0: roof.
1: Self realization life.
0: Self self-realization is life.
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి బతికి ఉంటుండాలి.
0: Therefore, the life of self-realization depends on the foundation of self-confidence.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
0: Self-confidence will help you to develop faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
0: You are really very lucky.
1: మానవ జన్మ వ్యక్తి.
0: You have taken human life.
1: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ.
0: You lead a sacred life.
1: ఈ జీవితాన్ని సార్థకంగా ఆవించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
0: In fact, you are trying, making every effort to redeem your life.
1: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
0: In fact, there is love present in
1: దేశం ఎంత బాగుపడుతుంది.
0: The country will.
1: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
0: Everything will advance.
1: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
0: Therefore, the stomach of Bharat Bombay has got to be maintained well.
1: ఇది యావత్ ప్రపంచమునకే మనము ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: We should be ideal to the rest of the world.
1: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
0: It is very important.
1: దీన్ని పరిశుద్ధపరచాలి.
0: We should purify.
1: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
0: We should provide educational facility to the poor and needy.
1: పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
0: We should provide medical care
1: to the poor. సంపాదించినటువంటి ధనం అంతా కూడా సమాజానికి వినియోగించాలి.
0: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్స్.
1: కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్ వెల్త్?
1: కడకు దొంగల కవును దొరల కవును.
0: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్ టు హూమ్ డస్ ఇట్ గో?
1: కాదు కాదు, మనం సద్వినియోగపరచాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: గాలి మనం తీసుకుంటున్నాము.
0: వీ బ్రీదింగ్ ఎయిర్.
1: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపు వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
0: వీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అదర్వైజ్ లంగ్స్ గెట్ స్పాయిల్డ్.
1: మనం భుజిస్తున్నాము.
0: వీ ఈట్.
1: భుజించిన మరొక వైపు వసించకపోతే మన కడుపు చెడిపోతుంది.
0: వీ ఈట్ అండ్ ఎక్స్క్రీట్ అదర్వైజ్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి.
0: లైక్ వైజ్ ద మనీ ఎర్న్
1: అప్పుడే హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
0: దట్ గ్యారంటీ is healthy happy life.
1: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
0: If you go on amassing wealth, it leads to depression and confusion.
1: ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
0: 90% of the people, they have depression.
1: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
0: We should not use scope.
1: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములు.
0: Our thoughts are responsible for this depression.
1: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
0: if you want to purify your feelings,
1: disappointment yok reaction lekunda chuchukovali,
0: we should see that disappointment would not come out in the form of reaction.
1: Kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
0: So we should be healthy,
1: live long life, healthy life, happy life and ideal life.
0: We should lead a long life, healthy life, ideal life.
1: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
0: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
1: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
0: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
1: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
0: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
0: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
1: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: ద హోల్ బాంబే విల్ బి సెక్రెట్.
1: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
1: కనుకనే జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెట్.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ ఇంపార్టెంట్.

0: మీరందరూ శాంతి భద్రతతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
2: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్, హెల్తీ, హ్యాపీ లైఫ్. సో సేయింగ్ హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈజ్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi viswasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman, even to a small extent, only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హాజ్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫార్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టెన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టెన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టెన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మేనిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టెన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడా మనము కోల్పోతున్నాం.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే, సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక నగ వంటిది.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు కష్టములకు నిందలకు నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్ వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ సారో ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ ఈస్ ఫర్బరెన్స్.
1: ఇది మానవతా గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు ఏ బాధలు ఏ నష్టములు ఏ నిందలు ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ ప్రాబ్లం ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయినటువంటి స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్ కామెంట్ కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: బట్ బై ఛాన్స్ అన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
2: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము నదులు గోవులు.
2: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: వృక్షములు నదులు గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: అయితే వృక్షమును ఎంతమంది వచ్చి ఎన్ని కొమ్మలు కొట్టి ఎన్ని రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా కూడా దాన్ని హింసించినప్పటికీ తన క్రింద చేరినటువంటి వానికి నీడనిచ్చి తీయని ఫలములనిచ్చి వారిని అనేక విధములుగా ఆనందాన్ని చేకూరుస్తుంది.
2: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారము చేసినటువంటి వ్యక్తులకి ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
2: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
2: వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
2: దెన్ కౌస్. Denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: Ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangane andistu vachaya kani idi kevalam oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
2: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
2: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ Ghori Mahamad gave a lot of trouble to Prithviraj.
1: 17 paryayamulu ee Prithviraj rajyam paina dandetti vachadu Ghori Mahamad.
2: He invaded the country of Prithviraj 17 times.
1: Kevalam dandetti raavatame kaakunda aa desham nandundinatunte viluvainatunte vaatinanta dhamsam chestu vachadu.
2: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
1: Siri sampadalanu dochukunnadu.
2: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్టకష్టములకు గురి చేశాడు.
2: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
2: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
1: పట్టుపడినప్పటికీ అతను ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
2: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
2: యాజ్ టోల్డ్ బై ద్రౌపది, ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఈస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
2: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
2: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ గోరి మహమ్మద్.
1: వెరచిన వాణి
2: A person who is afraid.
1: దైన్యమున వేదురునుండిన వాని.
2: A person who is humble and who just
1: నిద్రమై మరచిన వాని.
2: A person who has lost consciousness.
1: సౌఖ్యముగా మధ్యము త్రాగిన వాని.
2: A person who is drunk.
1: భగ్నుడై పరచిన వాని.
2: A person who is with a broken heart.
1: సాధుజన భావం వానిని కావు మంచువా తరచిన వాని.
2: A person who just approaches and requests
1: కామినుల స్త్రీలను.
2: A woman.
1: చంపుట ధర్మము కాదు పలుకున.
2: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగాని గోరి మహమ్మద్, శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
2: సిమిలర్లీ, వెన్ గోరి మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరీ మహమ్మద్.
2: బట్ గోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతనిని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
2: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగెయిన్ and he succeeded in catching hold of Prithviraj and he removed the ice.
1: Kanuku ilanti trasupam swabhavam kalinatunti varini endu manam chama anetuvantidi amitanga manam upayogincharadu.
2: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
1: Telugulo cheptaru tumma chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu antaru.
2: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
1: thorny bushes
2: and giving milk to a snake is not proper and appropriate.
1: Kanuka mana yokka oorpu ilanti krutagnulapaina manam ye matram kudana upayoginchararu.
2: Forbearance should not be shown towards people who are ungrateful.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
2: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus దగ్గర 12 మంది ప్రధానమైన శిష్యులు ఉండేటువంటి వారు.
2: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: కాని తన శిష్యులు అని విశ్వసించి అనేక విధములుగా వారిని రక్షించి వారిని పోషించి ఆదరించి ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
2: Jesus who extended all love, all protection, all shelter and all the compassion, there was one Judas who became ungrateful, tempted by money. He turned out to be a treacherer to his
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
2: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెచరస్
1: ఫెలో. కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
2: Therefore there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు.
2: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత, ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
2: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
2: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామును వలి ఏడ్చనన్నా.
2: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామా హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
2: On account of haste alone, all these consequences will
1: ఎవరో చాకలివాడు ఏమో అన్నాడని, మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు, ఓర్పును కోల్పోయాడు.
2: Rama did not have sufficient patience, and immediately after listening to the criticism and the comment of some useless washerman,
1: దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
2: But in case of the divine acts, there will be a number of meanings.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
2: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే, ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టిక్యులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదము రాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
2: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
2: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
2: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
2: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
1: entirely మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
2: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
2: Under what circumstances should we lose patience?
1: ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో లోపల ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
2: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
1: Unni samayam lopala poorthi oorpu pramadame teppistundi.
2: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: Konni sandarbham lopala thondarapaatu pramadam teppistundi.
2: Under circumstances haste will lead to certain problems.
1: Vegirinchina chuna adi visham yagunu.
2: If you are unduly hasty it will become poison.
1: Alasyam amrutam visham annaru.
2: But it is also said if you are a little slow
1: aithe ee rendu padamulu kuda nu viruddhamainatundi padamulaga untunnayi.
2: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham, nidanam cheyakoddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
2: On the one hand it is just said you should not unduly delay turns even.
1: వేగిరించినటువంటి విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున, ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
2: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
2: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూజ్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
2: వి హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
2: A particular person who is not well, who
1: ni chamulo pranam idichetundi paristhithilo untundali,
2: he is likely to lose his life itself within a few minutes.
1: Akkada vegirinchinatho unnadu visham yagunu unte pothundi ikka oka thondara paatu avasaram.
2: There you should be very hasty, you cannot delay there.
1: Akkada alasyam amrutam visham, akkada alasyam cheyakoddu. Mottamota aarogya sambandhinchinatundi treatment oka vaidyam manam sarpali.
2: Under those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
2: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
2: Under such circumstances changing the sound and voice a little is also good.
1: ee sound nu maarchinanta maatram olpu oorpunu kolipoyinam ani bhavincharadu.
2: By merely changing increasing the volume of sound it is not as if we have lost patience.
1: ee oorpunu kolipokunda sound nu maarchi mana yokka hriday pavitratanu అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు, సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
2: వితౌట్ చేంజింగ్ ది ట్రూత్ ఇట్సెల్ఫ్ బట్ బై చేంజింగ్ ది సౌండ్ విల్ బి ఏబుల్ టు ఫాలో ది పాత్ ఆఫ్.
1: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
2: ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ అబౌట్ అశ్వత్థామ.
1: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
2: అశ్వత్థామ హాస్ టేకెన్ ఎ వో that he was going to destroy all the Pandavas before the sunrise.
1: Ardharatri kaabothundadi,
2: it was becoming midnight.
1: Pandavulu chikkaledu,
2: he was not able to get at Pandava.
1: Kani tana pratigna tella suryodayam kaaka puramme ee Pandavulu hatamarchalani pratigna pettadu.
2: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: Ee puramme deeniki puramme Ashwatthama yokka pratignanu gurtinchinatvanti oka Krishnudu Pandavulu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
2: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: Ikkada Durvasudu asatyamaadetunte vaadu kaadu.
2: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kaani asatyam maatra aadadu.
2: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teerchindi.
2: That particular anger also only to quench the
1: satyamunu kaapaadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
2: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri Krishnudu ee Durvasunu daggariki vellaadu.
2: The previous night Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka rakanuku kaaranam emtane prashninchadu.
2: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
2: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
2: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
2: బట్ ఈవెన్ ఇన్ ది హెల్ప్ ఎక్స్టెండెడ్ దేర్ ఇస్ ఎ పర్టికులర్ లిమిట్.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు కనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
2: దుర్వాస, హూ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ హూ నోస్ ఆల్ ద థింగ్స్, హీ జస్ట్ సెడ్, స్వామి, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హెల్ప్ బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు అట్టర్ ఎ లై.
1: దుర్వాస, ఋషిమానస సంచారి నేను మాత్రం అసత్యమాడమని చెప్తానా? ఇలాంటి దానికి నేను కూడా నువ్వు పాల్పడను అన్నాడు.
2: Krishna said, well, I am the indweller of all the hearts of
1: dharma samsthapana taya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
2: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
2: Dharma or righteousness is based on the foundation of truth.
1: కానీ అసత్యం ఆడమని నేను కూడా చెప్పను.
2: ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ టు టెల్ ఎ లై.
1: అయితే కొంత శబ్దము మార్చు అన్నాడు.
2: బట్ యూ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
2: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ ఆస్క్ టు డిగ్ ఎ పిట్ Wherein 5 people can stay.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
2: ప్లాంట్స్ వర్ పుట్ ఆన్ ద పిట్.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
2: దుర్వాస చైర్ వాస్ పుట్ ఆన్ దోస్ ప్లాంట్స్.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
2: దుర్వాస సాట్ ఇన్ దట్ చైర్.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
2: Ashwatthama will come and will ask you, where are Pandavas? You tell the truth, but while telling, change the sound a little.
1: Ashwatthama Krishnudu cheppinattuga rane vachadu, swami, tikala gnanulu meeru, pandavulu ekkada unnaro meeku telusunu, dai chesi na gadu minchi pothuntundadi, pandavulu ekkada unnaro dai chesi cheppandi annadu.
2: As was predicted by Krishna, Ashwatthama came and just said that, swami, you know all the things in all the 3 times, please let me know, swami.
1: Cheppinattuga sound mat pandavulu na kinda unnaru annadu kopam.
2: said by Krishna. Durvasa did say that they are there, but by changing the sound, he said, is it Pandavas? Well, they are under me.
1: He kopanga. ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికీ ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడో అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
2: వెన్ దుర్వాస ప్రిటెండింగ్ యాంగర్ టోల్డ్ అశ్వత్థామ దట్ దోస్ పాండవాస్ ఆర్ అండర్ హిమ్ అలోన్, అశ్వత్థామ గాట్ ఫ్రైటెండ్ దట్ దుర్వాస ఈజ్ వెరీ యాంగ్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ పాండవాస్ ఐ మే బి కిల్డ్ బై దుర్వాస హీ థాట్ అండ్ హీ ర్యాన్ అవే.
1: కనుక సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
2: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్.
1: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములు అందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
2: ఇఫ్ యూ సీ పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వీ షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
2: యూ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
2: యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
2: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
2: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee orpunaku rendu vidhamula entvanti yokka aacharamulu kodanu athyavasaram.
2: For practicing forbearance and patience there are two other things which you'll have to be practiced.
1: ee orpunaku dvesha asuyamulu kodanu kontha cherakunda chuchukovali.
2: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
1: Dvesha asuyalu indulo kontha varukunaina emaina praveshisthe ee yokka orpu chanamulu kolipotam manam.
2: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
2: These are things which are essential virtues for every sadhaka.
1: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
2: About hatred and jealousy, we'll speak about this tomorrow.
0: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తిరేవ భవరోగనాశి జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ to give us a relief or cure from the disease of birth and death.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ టేక్ టు మెనీ మెనీ సార్ట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఫాలో మెనీ పాత్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: భజ్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తుల యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావగానము.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఇస్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: Truly speaking, there are no attributes in our God.
0: అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి మీరు తరించాలనేటువంటి కోరటం ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: వాసుకిసయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసం ఇవ్వరా వాసుర కళ్యాణపుర వాసుడవు శేష గోప దాసుని ప్రోచేటి జగదీశ ఘోషి కేశవేగ శ్రీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఈస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా, సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: తినదిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatramu kuda nu naaku kaligetundivu kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangena Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kuda nu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing,
1: taane anta taane inka dindulo leelalu emtu undadi idantha kevalam naa bhramane ani santrupti padukoni appati nunchi kuda nu hrudayavasiga bhavinchi కృష్ణ

0: The Bhava Sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive ananda mundu chunduvani bindu sidhara. Sandu gondu landu mari andarandu nive ananda mundu chunduvani bindu sidhara. Hindu vadana surendra bunda vandita padara vinda nityananda govinda vega brovarara siramaramani manohara. Asita jana subhakara sri ramaramani manohara. Sandu gondu landu mari andarandu nive ananda mundu chunduvani bindu sidhara.
0: Oh God, I listen to that. You delight yourself by installing in the hearts of those people who live everywhere.
1: భగవంతుడికి ఒక సందు ఒక గొంది ఒక విధమైన మార్గం ఉంటుందా?
0: There is no specific lane or by lane for God.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
0: That's all my imagination.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
0: Finally, it's decided that all these three parts, singing his attributes, or in full realization of significance of the meaning, or the miracles, that's just illusion.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
0: That which is permanent, that which is steady, is
1: to chant
0: singing
1: his name.
0: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
0: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
0: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: కనుక ఈ యొక్క నామ సంకీర్తన అనేటువంటిది సర్వులు కూడాను తరించడానికి చక్కని రాజ మార్గము.
0: సింగింగ్ హిజ్ నేమ్, చాంటింగ్ హిజ్ నేమ్ ఇస్ ద రాయల్ పాత్ టు లిబరేషన్.
1: ఈ నామ సంకీర్తనతో అందరి కంఠములు చేరి ఏకాత్మతత్వంగా ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: When all join in chorus, singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూప భావాన్ని కూడాను కొంతవరకును నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
0: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడాను ప్రారంభమైంది.
0: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామములతో కూడినటువంటిది ఈ జగత్తు.
0: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
0: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయం లోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
0: Krishna was in his original form at one time.
1: ఆనాడు కాని ఈనాటి ప్రజలు కృష్ణుని యొక్క లీలలు కాని అతని యొక్క చర్యలు కాని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. కాని అప్పటికి శ్రీకృష్ణునికి వయసు 6 సంవత్సరములే.
0: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 సంవత్సరముల యొక్క బాలుడైనటువంటి వాడు ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
0: Where is the scope for anyone to criticize Krishna, who was aged 6 at that time?
1: భావరాగములు యొక్క ఊహరే.
0: It was also just the reflection of their inner feeling and emotion.
1: భర్త లోపల పరుండినాడు.
0: The husband is sleeping inside.
1: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
0: Wife was also there.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
0: Krishna tapped the door.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
0: Then she started feeling what's going to happen.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
0: She waited for some time.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు, ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
0: కృష్ణ didn't keep quiet. He went on thumping the door.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణునితో చెప్తుంటుండాలి.
0: Watching a small hole there, she went on telling to Krishna.
1: తలుపు తీయునంతలోనే తత్తరమది

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కాని ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కాని భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హి హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిచిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలోచిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్ సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఇస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమర్పించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములను కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanu chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanu chesi hrudayanni marchipoyi ఆ గానంలో లీనమై భగవంతుని యందుకు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive
1: Kuchele
0: your grace.
1: Melu Pandavulanu gachinavu.
0: You have protected Pandavas. And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Hey Krishna.
0: You came to their rescue, responding to their prayer.
1: Is
0: it possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word in the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta jagat vyapti gavinchadaniki, hrudayam vikasinchadaniki, vishalam gavadaniki, chakkani avakasamulu untunnayi.
0: By singing together, there is every possibility to blossom our devotion and to reach out to everybody.
1: Ee bhajana anetundi chaala uttamamainatundi.
0: Collective singing is noblest of all.
1: Deenini motta mota Guru Nanak prarambhinchadu.
0: It was Guru Nanak who started this collective singing.
1: Atanu andarukunu ekanga paadetundi ritiga bhajan loni prarambhinchadu.
0: He started bhajans, collective community singing.
1: కనుక అట్టి భజన అనేటువంటిదే మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసిదాసు
1: రామదాసు,
0: రామదాసు
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: Such great mighty strength is latent in the singing of the glory of God.
1: రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: You may say that God has no form, but He has a name.
1: Bhagavantudu anede oka pedda peru.
0: God itself is a name.
1: Perante emiti kavali? O Ramakrishna Govinda ani kaadu. Bhagavantuda anatame oka peru.
0: Name is not Rama Krishna Govinda. You say God, God itself is a name.
1: Namarahitudu antunnaru, rooparahitudu antunnaru.
0: You say He is nameless and formless.
1: Namarupam lenatundi ee jagatlo kaanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvarupani kudanu roopam undi naamam undi.
0: Even an atom has a name and a form.
1: Ee roopa naamamule lekapothe inga pedda swarupani ee vidhanga dharistundi.
0: Without name and a form to such a tiny, small, subtle atom, how do you expect the large things? Kalu
1: jagatunnatundi samasta roopamulaku naamamu prati naamamunaku oka shakti untunnadi.
0: Therefore every object has got a name and a form and a power therein.
1: Kanukane bharatiyulu ప్రతి రాతిని కూడాను పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడాను పూజిస్తూ వచ్చారు.
0: Therefore Bharatiyas worshipped every stone, every tree.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడాను పూజిస్తూ వచ్చారు.
0: They worshipped even a poisonous snake.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడాను పూజిస్తూ వచ్చారు.
0: They also worshipped the bird that flies.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: In this world there is nothing that does not deserve your worship.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటాడు.
0: Therefore what many people do, you might be watching, they go on paying their obeisance, respects.
1: సర్వత్ర ఉంటుండాది భూమి.
0: Mother Earth is present everywhere.
1: ఇది మదర్ అర్త్ లేనటువంటి ప్రదేశమే లేదు.
0: There is no place where there is no earth.
1: ఒక చిన్న కథ ఉంటుండాది.
0: There is a small story here.
1: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindatta em 4 rupayalu na isthava ledha ani.
0: Second day earth asks, are you going to repay the loan?
1: Ade dinni inka tritti pettadam chaala kashtam avutundani raatri chaala parigetti ento adugu parigetti poyindata.
0: In order to evade payment, the fox went on running overnight.
1: Ee bhoomi yokka తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: ద ఫాక్స్ డిడ్ంట్ వాంట్ టు బి బదర్డ్ ఆర్ పెస్టర్డ్ బై ఎర్త్, దేర్ఫోర్ ఇట్ వెంట్ ఆన్ రన్నింగ్.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఇస్తావు అని అడిగింది.
0: ఇమ్మీడియట్లీ ఎర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యు గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్?
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఎర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దెర్ఫోర్ ఎర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ ఎర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి,
1: ఎలాంటి పాపమునైనను నేను భరించగలను.
0: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
1: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
0: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
1: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
0: సో ఎర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
1: అప్పుడు
0: దెన్
1: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
0: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
1: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
0: హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 1 crore ఆఫ్ శ్లోకాస్ అమంగ్ ద 3 వరల్డ్స్.
1: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
0: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
1: 33,33,333 పంచాడు.
0: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
1: ముల్లోకముల వారికి పంచాడు.
0: దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: 33,33,333. ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
0: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
1: ఒక్క శ్లోకం మిగిలింది.
0: బట్ 1 shloka remained.
1: ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది?
0: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
1: ఇది పంచడానికి వీలు కాదే.
0: ఇస్ దట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్?
1: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
0: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
1: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ మూడు లోకముల వరకు పంచాలి.
0: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
1: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముల్లోకాల వరకు పంచారు.
0: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
1: మిగిలినాయి
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
0: Only 2 letters are remaining. There are 3 words to claim. అప్పుడు భూదేవి
1: చెప్పిందట విష్ణు, అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ, కృష్ణ, హరి, శివ, హర, సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
0: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
1: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
0: సో 2 letters are here now.
1: కనుకని ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
0: సో దీస్ 2 letters are to be shared.
1: కనుకని ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
0: The whole world is jewel.
1: కనుకని దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
0: ది డ్యువలిజం విల్ మేక్ యూ
1: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
0: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
0: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది నేచర్.
1: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
0: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
1: Christians kuda Jesus 2 aksharalu vachesindi.
0: Christians also said 2 letters.
1: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
0: Muslims say Allah 2 letters.
1: Anninti enduru 2 aksharalu.
0: Every religion speaks of God 2-lettered one.
1: Anduvallane Tyagaraj cheppadu.
0: So Tyagaraj said,
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: How can I decide you?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరనామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమః శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమః శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi poi, Namah Shivaya, makaram lekunda pothe, Namah Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku rokkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Whether Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రములకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతయు కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world there are none who don't chant his name.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other he thinks of God.
0: పిల్లలు పేరు పెట్టుకోలేనా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after divine.
0: లేక స్నేహితుని పేర్లేదోనైనా వాడిని పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది భ్రమ.
1: That's your
0: feeling. కానీ నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your tongue.

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: redemption.
0: Naamane varinchandi.
1: And you be after His name.
2: Bhajana bina sukha shanti nahi.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti నైతిక ధార్మికంతో కూడినటువంటి పవిత్రమైన విద్యను ఈనాడు విస్మరించి పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్ ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన ఈ అందమైన ఈ ఆధునికమైన ఈ అమూల్యమైన ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని పంచ ప్రాణములు మొదలుకొని పంచకోశములు మొదలుకొని పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందములకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు గెట్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నథింగ్ దట్ యు ఫైండ్ ఇన్ వాంట్ ఆఫ్.
1: మట్టి మొదలు మాణిక్యం వరకు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యములను చేకూర్చేటువంటి సదుపాయములు కూడాను భగవంతుడు నిర్మించి మానవులకు అందిస్తూ ఆనందించమని ప్రబోధిస్తూ వస్తున్నాడు.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్, హీ వాంటెడ్ టు బి వెరీ హ్యాపీ. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatuvanti jagattunandu manavudu aashinchina anni kodanu ఎట్టి పరిమితము లేకుండా అనుభవించవచ్చు.
0: ఇన్ దిస్ అపారెంట్ కాన్స్పిక్యూస్ వరల్డ్ యు కెన్ ఎంజాయ్, యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీ మెటీరియల్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఎక్స్టోల్డ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: యూ కెన్ యాక్ట్ యాజ్ ఫర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టి.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: క్రియేటర్ క్రియేటెడ్ దిస్ క్రియేషన్ అండ్ గేవ్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: నథింగ్ నీడ్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can proceed in the way you like. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu nimincha.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కాని చెడ్డ కాని.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని.
0: సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: అది నిత్యము కాని సత్యము కాని.
0: మేబీ ఇటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: You are bound to face the consequences of your actions.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలను మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్. We should also decide what actions are to be undertaken.
1: Yetti vittulu natiro atti phalamu.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalamu attidi.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you have sown. విత్తనం
1: ఒకటైన వేరైన ఫలములు సమకూల తెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: God will send you to this world with a heavy necklace.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యూ బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసినకడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదించురు.
0: అండ్ అల్టిమేట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ దోస్ బిటర్ ఫ్రూట్స్ అండ్ యూ స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: దోషము దైవముదా.
0: కెన్ యూ బ్లేమ్ గాడ్? నో.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy and experience. ఆ
1: స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: హౌఎవర్ ఇన్ దట్ state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnalaharamu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace, round our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte nu chey nee ishtam.
0: If you want to do bad, go on as you like.
1: Manchini chestunte nu chey idi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu. Adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalaru.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
2: హి హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
2: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిస్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడా ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
2: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
2: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్. వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్? ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్. బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
2: దే హ్యాడ్ ఎ సన్ లేటర్.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
2: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
2: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
2: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంత ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
2: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
2: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
2: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
2: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
2: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
2: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
2: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
2: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavadu vachadu.
2: The boy came.
1: Nanna amma emiti meer vetukutunnaru?
2: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee tata gariki vesetuvanti matti mukkati okati kanipinchaledu annaru.
2: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Janta petti atani tinamani pettunnamu.
2: We serve food on that earthen plate.
1: Inaadu aa tatta kanipinchaledu.
2: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
2: దట్స్ వాట్ ద పేరెంట్స్ సెడ్.
1: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
2: ద బాయ్ పిక్డ్ అప్ కరేజ్ అండ్ సెడ్,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
2: ఫాదర్, యు డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ ప్లేట్, ఇట్ వాస్ ఐ హూ హస్ కెప్ట్ ఇన్ హైడ్.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
2: ద ఫాదర్ రిప్రిమాండెడ్ హిమ్, వై హావ్ యు కెప్ట్ ఇట్ అప్.
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టానన్నాడు.
2: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara. Eenaati pillalu endu kudanu aa tatpalamunu anubhavincheetuvanti marganiki taginetuvanti plant vestuntaru.
2: The children also plan today likewise.
1: Nee tandrini em e vidhanga chustivo ninnu biddalu nee aa vidhanga chustaru.
2: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
2: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరుడు నిన్ను గౌరవిస్తాడు.
2: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
2: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
2: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
2: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
2: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నువ్వు స్మృతిని పెట్టుకోవాలి.
2: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
2: Then you will never go along the wrong direction.
1: నీ పాప కార్యములకు పూనుకోవు.
2: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
2: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకనే ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
2: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
2: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
2: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
2: Spirituality in which direction is
1: వాళ్ళకి చింతనే లేదు.
2: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
2: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టపూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
2: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టపూటినే పెంచును.
2: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
2: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
2: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యనిగిరిల కొనకను వెర్రివీడి.
2: Give up that foolish idea that education is to get the degree.
1: With

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society. We are born in society. We end in society. Forgetting the society, what for you are living? No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క దివ్య శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: of unrighteousness.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere. That's all temporary positions.
1: కాని భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యు సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యు
1: సీ. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైచ్యూస్నెస్.
1: అది వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్స్హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: O man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What's this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటారు.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకని రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: Tandri kodukulu maatladutunte vidi tandri kodukula lekapothe evari biddalu iviru aneetvanti oka sandeham kalugutundi. Dharma margamulu veedaka manavattamunu manu nilupukune nimittamai manavata viluvalu penchukoni పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము,

0: వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
1: Today, as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
0: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
1: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
0: Varandalo sofa paina kurchoni untuntadu tana kumarudu.
1: The son sits on the sofa set in the veranda.
0: Tandrigini vachina ante sofa nunchi kuda leyadu.
1: As father comes, he won't even get up.
0: Enduku vacharandi ikkada antadu.
1: Further, he will ask, why are you here? Why have you come?
0: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
1: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హస్ టు
0: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి నీవు నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
1: ఇఫ్ యు షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యు వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్
0: చిల్డ్రన్. కనుకనే తిండి కొద్ది త్రేపు పిండి కొద్ది రొట్టె.
1: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్ యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
0: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting
0: the other. Chadukunnanta matram neeku ahankaram anetundi avarinchatamu idi chaala parapaatu.
1: It's a mistake to pride yourself because of your education.
0: Ahankara asuyam nirmoolam gaavinchinatundi nijamaina vidya.
1: So it's a true education that kills ego and jealousy.
0: Ee aadambaralaku e matram kudano avakasam andinchakoodadu.
1: Never give scope for any pomp and
0: vinaya vidheyatanto jeevithanni gadipinchi gaurava maryadanu pondukovali.
1: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
0: Aneka mandi pillaku nenu cheptuntanu.
1: Bhagavan tells us repeatedly.
0: Nee blood, nee food,
1: your blood,
0: nee
1: food,
0: head, nee duddu,
1: and duddu money,
0: parents gift.
1: Their parents gift.
0: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
0: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
1: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
1: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
0: భగవంతుడు మట్టినిచ్చాడు.
1: God has given us the
0: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
1: God gave water.
0: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
1: The mud and water mixed and made into a pot by a potter, not by God.
0: కాబట్టి జడచైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
1: God has created our parents.
0: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించారు.
1: Our parents gave us this present form.
0: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
1: We owe this form to our parents.
0: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
1: Your parents are the foundation.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So it is said, mother is God, father is God.
0: దైవ సమానులు వారు.
1: They are divine.
0: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
1: Even this day, you may find a wicked son, never a bad mother.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
1: Parents will take care of you with all love.
0: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
1: We should never forget our parents' love.
0: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
1: we should remind ourselves that love.
0: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
1: We should lead our lives with all morality and integrity.
0: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
1: The whole world is so beautiful.
0: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
1: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
0: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: Take this body for instance.
0: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
1: The height and the weight are appropriate, exact.
0: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
1: The position of eyes.
0: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
1: God, how nicely.
0: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
1: 600 crores
0: ప్రపంచమంతా చేరితే.
1: The whole world population.
0: కానీ
1: బట్
0: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
1: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
0: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
0: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
0: థింగ్స్ పుడుతున్నారు తండ్రికి.
1: Twins are born to parents.
0: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
1: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
0: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
1: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
0: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.

0: here, bring two who are exactly identical.
1: భగవాన్ విల్ రివార్డ్ యు. ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యు సీ దట్ నీమ్ ట్రీ.
1: అంత ఆకులు వేప ఆకులే.
0: ఆర్ యు ఫైండ్ ది నీమ్?
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్ యు అబ్జర్వ్ దెం, వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధిని మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: వెన్ విల్ లీవ్ దిస్ వరల్డ్?
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: దో దే స్టిప్యులేటెడ్ 100 ఇయర్స్ లైఫ్ స్పాన్, యు కెనాట్ గో బై దట్.
1: లేక ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో.
0: యాజ్ ఎ బాయ్ హూ నోస్ ఎట్ ద టెండర్ ఏజ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఓల్డ్ ఏజ్.
1: అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ఐదర్ టౌన్ ఆర్ ఎ ఫారెస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వాటర్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు డై యూ కెన్.
1: మరణమే నిశ్చయము,
0: డెత్ ఇస్ సర్టెన్.

0: வலையும்.
1: If you are really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
0: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: This is what we should know.
0: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
0: ఎక్కడ చూసినా కానీ, ఎవరు చూసినా, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
0: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
1: Without knowing this, what is the fun of knowing the rest?
0: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
1: Body is like a water bubble.
0: కనుక నీవు నీ దేహం కాదు.
1: You are not the body.
0: నీవు మైండ్, ఒక మ్యాడ్ మంకీ.
1: Mind is a mad monkey.
0: కనుక నీవు మైండ్ కాదు.
1: You are not the mind.
0: కాబట్టి నీవెవరు?
1: Who are you then?
0: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
1: You are the master who has put on this vesture.
0: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
1: being the master,
0: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
1: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
0: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
1: Some address భగవాన్ as master.
0: Divine master అంటారు.
1: They address him as divine master.
0: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టేస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
1: There's so many masters today, the station master and post master and so on.
0: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
1: This word master has no meaning at all.
0: మాస్టర్ అంటే అధికారి అని.
1: Master means the one in authority.
0: మరి నిజంగా మనము మాస్టర్ అనే పదమును దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
1: We should not use this word master in respect of divinity.
0: అనగా
1: meaning
0: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
1: Because God serves everyone.
0: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
1: It's only God who does everything for us.
0: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
1: So it's not good to be called a master.
0: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
1: God has master plan and he is not merely a master.
0: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
1: We should follow the master plan of God.
0: దైవం యొక్క సృష్టిని పవిత్రము గావించుకుంటూ పోవాలి.
1: We should lead this life in a sacred way.
0: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
1: We should not pollute this nature.
0: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
1: Today the people are suffering from deadly diseases.
0: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
1: God gave us five elements.
0: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
1: There's air pollution today.
0: త్రాగే నీరు మాలిన్యమైపోయినాయి.
1: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
0: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
1: ఎయిర్ దట్ వి
0: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
1: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
0: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
1: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
0: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సేక్రెడ్ బై మ్యాన్.
0: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
1: He is really truly in the sense a living creature. If you make use of all the five elements in a sacred way.
0: Waste cheyakudadu.
1: You should not waste.
0: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
1: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
0: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
0: నీ వలె నేను వాటర్ వేస్ట్ చేయను.
1: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
0: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖం అంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
1: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
0: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
1: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ the water will be left off.
0: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
1: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
0: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
1: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
0: నీరు నేను వ్యర్థం చేయను.
1: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఎందుకనగా గంగా దైవ స్వరూపము.
1: Because water is God.
0: గాలి
1: air
0: ఫ్యాన్ వేస్తారు, తక్షణమే నేను ఆపివేస్తుంటాను.
1: You put on the switch of fan, but Bhagavan will put it off.
0: స్విచ్ వేస్తారు, పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటది.
1: But there is no function actually. We keep it on day and night.
0: ఎప్పుడు కావాలో అప్పుడు వేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
1: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
0: ఇది లోభితనం కాదు.
1: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
0: నేను పిసినారి కాదు.
1: హీస్ నాట్ ఎ మైజర్.
0: నేను త్యాగే.
1: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
0: ది ఫైవ్. వ్యర్థం చేయకూడదు.
1: బట్ వన్ షుడ్
0: అవసరమైతే తీసుకోవచ్చు.
1: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
0: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
0: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
1: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
0: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
1: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
0: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
1: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
0: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
1: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
0: ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
1: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
1: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
0: నీ యొక్క దుడ్ అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
1: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
1: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
0: అవసరమైనటువంటి తీసుకో.
1: Take it to the extent needed.
0: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
1: But don't waste it further.
0: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
1: There's a lot of expenditure. అది
0: మన ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
1: This is not there in our institute, in outside institutions.
0: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
1: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
0: Union leader. Enta kala undeli moodendlu.
1: After all, he stays there for 3 years.
0: Ee moodendlu lopala inta kharchu pettukotama.
1: Why should he spend so much?
0: Enduku inta vyartham chesukotama?
1: Why should he money be wasted?
0: కనుకలు ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
1: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
0: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
1: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
0: ఇది చాలా దుర్వినియోగము.
1: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
0: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
0: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
1: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
0: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: Adhe God.
1: Energy is God.
0: Mana chupu God.
1: Our looks.
0: Mana vinikidi God.
1: Hearing.
0: Mana matalu God.
1: Speech.
0: Mana vasana God.
1: Smell.
0: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
1: That's all divine. Don't waste divinity.
0: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
1: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎనర్జీగా మారిపోతున్నారు.
1: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
0: మీరు చక్కగా చూసుకోండి.
1: అండర్స్టాండ్ ఇట్.
0: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
0: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
1: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్.
0: 70 years 6 months. ఎట్లా ఉన్నాను నేను?
1: హౌ హీ ఇస్.
0: నాకు ఎక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
1: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
0: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
1: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
0: కానీ 16 సంవత్సరంలో పిల్లలు మీరింతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
1: Bhagavan does a lot of work every day.
0: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
1: సూన్ ఆఫ్టర్ భజన్
0: పోస్ట్ పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
1: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
0: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు అని, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
1: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
0: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
1: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
0: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
1: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
0: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
1: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్ నాచురల్.
0: పవిత్రమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
0: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
1: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
0: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
1: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
0: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
1: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
0: యాంట్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
1: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
0: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
0: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
1: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
0: మన బ్లడ్ దోషమే.
1: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
0: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
1: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
0: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
1: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
0: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
1: ఇఫ్ యు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
0: అంతా పవిత్రమే అయిపోతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చి కూర్చో, నేను చేసిన పని చేయమని చూద్దాం.
1: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
0: నేను సులభంగా చేయగలను.
1: భగవాన్ విల్ డూ ఇట్ ఈజీలీ.
0: ఎందుకంటే అంత శక్తి ఉంటుంది.
1: బికాస్ భగవాన్ ఇస్ సో పవర్ఫుల్, సో స్ట్రాంగ్.
0: కానీ ఇది దివ్యమైన శక్తి కాదు, నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు, నా సహజ శక్తి.
1: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ నార్ అక్వైర్డ్, ఇట్స్ ఎ న్యాచురల్ పవర్.
0: మరి నేను తినేది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
0: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
1: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
0: తెల్లవారపు ఇది రాగి సంగతి.
1: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
0: రాగి మాల్ట్,
1: రాగి మాల్ట్.
0: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
1: వేరే
0: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
1: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
0: తినవలసింది, ఎత్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
1: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
0: ఎక్సెస్. ఇదిగో టైమే లేదు,
1: ఇంటర్వెల్
0: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
1: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
0: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
1: We can eat in the morning.
0: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
1: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
0: కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
1: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
0: ఎక్కడంటే అక్కడ ఏది తిక్తే అది తినకూడదు.
1: వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్.
0: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
0: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
0: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
1: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
0: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద
0: ఎలాంటి హెడ్ డో అలాంటి గాడ్.
1: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
0: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైం.
0: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
1: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
0: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్,
0: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
1: దేర్ ఎట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
0: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
1: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
0: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసే మూసేస్తారు.
1: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్
0: చూడకూడదు మనం.
1: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
0: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
1: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
0: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
1: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
0: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
1: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
0: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
1: యాజ్ వీ బై దే రైట్.
0: మనం అలాంటి బుక్కులే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
1: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
0: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
1: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: చెడ్డ స్నేహం చేయకండి.
1: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
0: చెడ్డ వేషాలు వేయకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
0: కొంతమంది ఉంటుంటారు.
1: దేర్ ఆర్ సమ్.
0: మెడ్రాస్ లో నేను చూచాను.
1: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
0: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
1: దే వేర్ ద షర్ట్స్.
0: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
1: They wear the shirts red and black stripes.
0: Aa dressum chuste pasuvulu kuda parigetti potayi anta bhayam vestuntuntari.
1: Watching the dress of these fellows, even animals will run away, cows will run away, they will be fear stricken.
0: Your white enta anandanga untadi.
1: Your white, how nice,
0: enta andanga untuntari,
1: how beautiful it is.
0: Edo mem traveling kosamani ee chokkalanta kuttinchukunnam swami antaru chaala mandi mana pillalu kuda.
1: Some say that we got colored dress made for travel.
0: ee bus lo no train lo no povalante black pant black shirt.
1: To travel in a train or to go by bus we wear colored dress, black pants and black shirt.
0: appudu vaadu chuchinappudu vidam sabarimale potunnara emti anukuntaru.
1: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
0: మంచి నీటిగా ఉంటుండాలి.
1: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
0: దేహము శుభ్రంగా ఉండాలి.
1: ద బాడీ షుడ్ బి
0: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి
0: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
1: మైండ్ షుడ్ బి ప్యూర్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
1: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

ఏది తెలిసిన సర్వంబు నెరుకపడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు.

0: by knowing that little bit that has to be known in order to get to know everything. That little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
1: Kalamuche Maraka. చరిత్రచే మాయక ప్రళయం వచ్చినను తరుగక సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ అండ్ విచ్ హాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ట్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
1: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
1: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మం ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: ఇట్ హాస్ బీన్ ద ఫర్మ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్ పీపుల్ దట్ జస్ట్ యాజ్ ద మెనీ స్ప్లెండర్డ్ బ్రిలియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద డైమండ్ ఈస్ దేర్ ఫర్ ఆల్ టు సీ, సో ఆల్సో హ్యాస్ దిస్ కల్చర్ బీన్ థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్ అండ్ స్పార్కింగ్ ఇన్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్. అండ్ ఇట్ హెస్ ఆల్సో బీన్ కంపేర్డ్ టు ది మెనీ పెటల్డ్ లోటస్ విచ్ ఇన్ ఇట్స్ ఫుల్ బ్లూమ్ స్టేట్ radiates fragrance of this supreme knowledge.
1: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this sanatana dharma, morality, ethics are the supports.
1: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
1: Premani jeevitamunaku aaradhanayenu.
0: It is love which gives you this sense of longing.
1: Satyame pranamunaku swaseniyu.
0: And truth is like your life breath.
1: Vishwasinchinatvanti vyaktule bharatiya pravaktalu.
0: And all the supreme ones of this ancient country are verily those who have held high such notions and ideas.
1: Itti aneka pravartalanu kannatvanti desame bharata desamu.
0: And all that is that you see that manifests itself as a result of such ideas is this country Bharat.
1: Naati nundi neeti varaku kudanu ee divya subodhananu prapanchamunaku andinchi aacharana roopamainatunte pracharamulu kalpinchi Bharat deshamunaku dedipyamanamainatunte oka jyotulu veliginchinatunte varu ee okka pravaktalu.
0: These great personages and personalities right from those times till now have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
1: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: These people also have the firmly rooted conviction in God.
1: కానీ ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. వన్ గోస్ బై వాట్ గోస్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లూజింగ్ ఇన్ ద ప్రాసెస్ ద మెయిన్ గోల్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
1: ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు, ఇవి స్వార్థములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
1: ఈనాడు ప్రపంచములు ఎచ్చట చూచినప్పటికీ నవసమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సలుపుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
1: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి, కాని ఆచరణ ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
1: నిత్య జీవిత అవసరాలు,
0: all your day to day conveniences and requirements,
1: భోగ భాగ్యములు,
0: your comforts and luxury,
1: ఆర్థిక సంపత్తి,
0: material possessions,
1: ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
1: ఇవి మంచిది.
0: Certainly this is laudable.
1: కాని ఆ విధంగా సలపటం సాధ్యమా?
0: But is it possible to bring about such a state of affairs?
1: ఆస్తిపాస్తులు, భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కాము, కాని ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
0: ఇట్ మైట్ బి పాసిబుల్ దో టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ యోర్ వెల్త్, యోర్ మెటీరియల్ పొజిషన్స్, యోర్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ యోర్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్?
1: ఆశలను సమానంగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి.
0: సో దీస్ స్లోగన్స్ విచ్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఓన్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ విల్ లీడ్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ డిస్పాండెన్సీ అండ్ డిస్పాక్ట్.
1: సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కాని ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ సర్టన్లీ నెసెసరీ అండ్ మేబీ ఆల్సో లాడబుల్ దట్ యు లుక్ టు ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిటింగ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
1: కారణమేమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
0: ద రీజన్ ఇస్ దట్ మ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్
1: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్,
1: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: వేర్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్,
1: సమస్త పదార్థములకు ఏది మూలాధారమో,
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్,
1: ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు.
0: దట్ primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
1: అది ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం.
0: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
1: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి గాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టి అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్ and what is the nature of these?
1: Manavudu nelanu kalpinchukunnadu.
0: Is man able to create and bring to the fore this earth?
1: Jalamunu sutippagalugutunnada.
0: Can he create water?
1: Galini pattagalugutunnada.
0: Can he hold wind?
1: Intiye kaadu karra yandu ugni kudanu agni karrana kalchakunda nilpagalugutunnada.
0: There is this fire very much latent in wood.
1: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: And can he bring this fire to the fore? What you eat, can he convert
1: ఇది కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the fore to digest this food into blood. They are beyond him and it is somebody else who
1: sarvamu kudanu bhagavantuni yokka srushtiye.
0: Everything is God's creation.
1: Itti srushtini ye vyakti gurtinchuno atuvanti vaade vyakti ani cheppadaniki aruhudavutadu.
0: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
1: పురంధరదాసుకుడను వీధి వీధికుడను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
0: పురంధరదాస వుడ్ గో టు ఎవ్రీ స్ట్రీట్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ టౌన్ అండ్ సింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాదిగట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?
0: నేమే లీకే

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వములో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వశ్రేయస్సును కోరేటువంటిది మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములు, బుద్ధిబలములు భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: సిద్ధాంతములలో భేదములు ఉండవచ్చును.
1: There could be differences of opinion also.
0: తెలివితేటలలో భేదములు ఉండవచ్చును.
1: In degrees of intelligence, there could be differentiation.
0: గుణములు యందు కూడాను భేదములు ఉండవచ్చును.
1: In terms of the qualities that one has, also a
0: కానీ
1: difference may be.
0: ఒక్కదాని యందు మాత్రము ఎట్టి భేదములు లేదు.
1: But in respect of one thing, there is no distinction.
0: సృష్టి విధానము మాత్రము సర్వులకు ఒక్కటే.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరూ కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine ఆత్మ.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamaivamsu, andariyandu undinatvanti daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred.
0: అలాంటి పరిస్థితులు జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తరిగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there are few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: ఇదే ధర్మ సంస్థాపనలో ఉండనటువంటి ఒక రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: కనుకా సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములను కూడాను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetunti yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima?
1: What is this? Which can be called a true guru,
0: guru purnima anga emiti deeni artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalamu ashada shuddha purnima matrame guru purnima aniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalamu laukikamainatunti yokka vyavaharamunaku sambandhinchinatundi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamulu kodano mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatundi dinam ani kodano deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kodano satyamunu gurtinchina tarvata sarvam దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండటం చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురు దినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekuchinatvanti yokka mahaniyudu vyasudu kanaka vyasa purnima ani kudanu din peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ee sthayiki chendinattunte varamani manaku maname nirnayam chesukovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatunte shishyudu narottamudu.
1: In the Bhagavad Gita, the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatunte guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita, the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatunte shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad Gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: Bhagavad Gita lo unnatunte shishyudu adarsha prayudu, adarsha murti.
1: And the shishya in the Bhagavad Gita is an ideal person, ideal in
0: every way. Guru avatara murti.
1: And the guru is the very avatar himself.
0: Shishyudu patradharudu.
1: The shishya in the Bhagavad Gita is one who's holding.
0: Guru sutradharudu.
1: He's just ది ఇన్స్ట్రుమెంట్ అండ్ గురు ఇస్ ద వన్ హూ ఇనిషియేట్స్ ఎవ్రీథింగ్
0: ధనుద్ధరుడు
1: ద శిష్య ఇస్ ద వన్ హూస్ హోల్డింగ్ ద బౌ
0: గురువు యోగీశ్వరుడు
1: అండ్ ది గురు ఇస్ ద యోగీశ్వర
0: ఇలాంటి గురు శిష్యుల యొక్క సంబంధమే సరైనటువంటి గురుత్వాన్ని నిరూపిస్తుంది
1: ఇట్ ఈస్ దిస్ కాంబినేషన్ ఆఫ్ గురు అండ్ శిష్య విచ్ ఇలస్ట్రేట్స్ ద బెస్ట్ వాట్ ఎ గురు అండ్ శిష్య షుడ్ బి లైక్
0: కనుకనే ఆనాటి శిష్యుడు నాకు మానవత్వం అనేటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని వెర్రవీగలేదు
1: సో ఇన్ దోస్ డేస్ దిస్ శిష్య నెవర్ బికేమ్ ఆరోగెంట్ దట్ ఐ హావ్ ఎ రోల్ టు ప్లే
0: కరిష్యే వచనం తవా అన్నాడు నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను అన్నాడు
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్ దిస్ ఇస్ వాట్ ద శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు
1: సో ఇన్ దిస్ వే there was a symbolic gesture on his part when he threw away his bow
0: ahankaram undinanta varaku kudanu guru chikkadu
1: this bow is indicative of one's ego so long as you have it your guru won't be yours
0: guru chikkina ahankaram undadu
1: once you get your guru there is no place for ego in you
0: kaani duradrishtavashattu ee naadu alanti guru shishyulu manaku labhyam kavatam ledu
1: unfortunately today we can't come across such gurus and such shishyas
0: lobhi guruvulu somara shishyulu adhikamaipothunnaru
1: what we have is these gurus are misers and the shishyas are the lazy ones lazy logs
0: kevalamu chevulo mantramu chetulo dabbu
1: it is like giving a mantra in the ear holding out the palm
0: idi kaadu gurutvaniki sariyinatundi arthamu
1: this is not the true meaning of guru
0: gurutvam anaga గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు
1: గురు ఇస్ వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫిల్స్ యూ విత్ ద స్ప్లెండర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్
0: కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు
1: బట్ టుడేస్ గురుస్ దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ ఇగ్నోరెన్స్
0: ఆశలను పెంచుతున్నారు
1: దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ డిజైర్స్
0: అహంకారమును విజృంపజేస్తున్నారు
1: అండ్ దే ప్లే టు యువర్ సెన్స్ ఆఫ్ ఈగో అండ్ అరగెన్స్
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు
1: యాజ్ ఎ రిజల్ట్ ద శిష్యాస్ ఆర్ లూజింగ్ వాట్ లిటిల్ దే హ్యావ్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుండాలి
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణములకును అంకుశమైపోతుండాలి అనగా ఒక విధమైనటువంటి అతపతనం అయిపోతుండాలి
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఈస్ డిమినిషింగ్
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వీ షుడ్ ట్రై టు సీ వాట్ ద శిష్య ఈస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గురు ఈస్
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు
1: హీ వాజ్ ఎన్ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్ హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్ సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు
1: Under a tree, he spotted two individuals.
0: అక్కడికి వెళ్లి చూచినప్పుడు ఒకడు గ్రుడ్డివాడు ఒకడు కుంటివాడు.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: వారిద్దరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని నదిని దాటుటకై ప్రయత్నించడము చాలా ప్రమాదం.
1: Now if he goes according to what they have to say it could be extremely risky to cross this river
0: karanam emanaga kunti vaadu nadina daatutaku saadhyam kaadu
1: the reason is as simple as this the lame person cannot cross the river a blind man is out of the question
0: asana nadine chudaledu
1: and as for the blind man is concerned he can't even see the river
0: deeni yokka antaratham emanaga shastra gnanam lenetunti vaadu కుంటివాడు
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్కాలర్షిప్ ఆఫ్ ఎనీ సార్ట్ హీఈస్ లైక్ దిస్ లేమ్ మ్యాన్
0: అనుభవ జ్ఞానం లేనిటువంటి వాడు గుడ్డివాడు
1: అండ్ వన్ హూ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ దిస్ బ్లైండ్ పర్సన్
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటున్నా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము
1: సో ఇఫ్ వీ గో బై వాట్ ద లేమ్ మ్యాన్ హ్యాస్ టు సే వీ కాంట్ క్రాస్ దిస్ రివర్ ఆఫ్ దిస్ సంసారం
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ ఎక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వీ షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండినా ప్రయోజనం లేదు,
1: అనుభవం
0: ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్రజ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వమునే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి ఒక పరిపూర్ణత్వం మనకు లభించవలనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: We might have scholarship all right, but with this ego firmly in us, we cannot really hope to know anything worthwhile.
0: Guru vaagnanu sirasthavahinchali.
1: We should obey the command of the guru.
0: Guru aneetvanti vaadu kevalamu oka alaram time piece vanti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క జాగ్రత్తను అందిస్తుంది.
1: దిస్ టైమ్ పీస్ వేక్స్ యూ ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫ్ స్లీప్ యువర్ ఇగ్నోరెన్స్ అండ్ అవేకన్స్ యూ ఇన్ టు యువర్ రెస్పాన్సిబిలిటీస్.
0: గురువు కేవలం మార్గమును చూపగలడు మాత్రమే కాని నడచవలసినటువంటిది శిష్యుని యొక్క బాధ్యత.
1: లైక్ వైజ్ ది గురు మే అట్ బెస్ట్ షో యూ ద వే, బట్ ద వన్ హూ హాస్ టు వాక్ ద వే ఈజ్ ద శిష్య.
0: ఈనాటి గురువులనగా కేవలము ఏదో ఒక విధమైనటువంటి కాషాయ వస్త్రమును ధరించి మంత్రములను ఉపదేశించి ఏదో కొన్ని గ్రంథములను బోధింపచేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యు హావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిజ్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏమ
1: should take the shishya, elevate him to his own status.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు.

0: కలిగి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి వన్ ఆఫ్ ప్యూరిటీ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ కాండక్ట్.
0: ఈ లోపితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు.
1: హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెటీ మైండెడ్నెస్ ఆర్ మైజర్లీనెస్.
0: అతని యందు అసూయ భావము ఏమాత్రము అంకురించరాదు.
1: ఇన్ హిమ్ దే కాన్ బి ఎనీ ట్రేసెస్ ఆఫ్ జెలసీ.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: హీ షుడ్ హ్యావ్ దిస్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్.
0: అసూయ అనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What does the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is having.
0: ఇతరుల యందు దోషములను వెతికేటువంటి ఒక వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A person whose jealousy is one who looks for shortcomings in others.
0: అందువలనే భగవద్గీత యందు అర్జున నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నీవు ప్రయత్నించద్దు.
1: In the Bhagavad Gita, Krishna says, Arjuna, don't start looking at the shortcomings of others.
0: నీవు అనసూయుడు కమ్ము కాని అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్. యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవం యందు కూడా నువ్వు దోషములు వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now, among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now, what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకు మూల కారణము అసూయని.
1: So here, the primary cause for all is this asuya or jealousy.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: Remove this jealousy in you, you'll secure grace.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges
0: న్యాయము,
1: in teaching,
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్. దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: One who does not even look at the minimum things in life, he becomes arrogant, he is very proud. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: కానీ తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితంలో మాత్రమే మనం ఆధారం చేసుకుని దైవభక్తి యందు దీనిని సమన్వయం చేసుకోరాదు.
1: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటివి కాదు.
1: These things as you see around them are purely circumstantial. For the present, you cannot link it to God in any way.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Our own conduct, our own thoughts, our own ideas, these we should try and check and understand properly.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: So guru is one who cautions you.
0: శిష్యునకు శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: He asked the Sishya, do you know why the eyes have been given?
0: Anni chucheetandulaka.
1: Have they been given so that you may see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Devadi devudau kailasuni chucheendukura.
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu.
1: No, no.
0: Bhagavantuni sannidhiki cheriyatvanti nimittamai icchadu.
1: They have been given so that you could walk towards the proximity of God.
0: Telivinidichinadu enduko telusa kalimini sampadinchutaka.
1: Why have

0: been given this degree of being clever or intelligent? Is it for wealth, that you may get wealth?
1: Kaadu, kaadu.
0: No, no.
1: Nagna satyam erunge endukura?
0: It's been given so that you could understand the basic truth.
1: Daivam yokka tattvanni manam gurtinche kosamani ee telivinichindedi.
0: To understand the truth of God. That is why it's been given to you.
1: Chaduvu vidyalinichinadi enduku telusa?
0: Do you know why these studies and skills in education have been given to you? Is it for attaining scholarship? Is it for singing and composing?
1: Gunaseeludavai swarthamu teesi sangha sevalu cheyutakoi.
0: They have been given so that you may build up your character. You may throw away your selfishness and you may serve others.
1: Nijamuga vidyalu yokka rahasyamunu kaani మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడా మనల్ని బాధించవు.
0: ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ వాట్ వీ కాల్ ఎడ్యుకేషన్ అండ్ దీస్ స్కిల్స్ వీ వోంట్ కమ్ అక్రాస్ ద డిఫికల్టీస్ దట్ వీఆర్ ఎన్కౌంటరింగ్ టుడే.
1: మన యొక్క మాటలను సరైనటువంటిగా మనము ఉపయోగపెట్టాలి.
0: అవర్ వర్డ్స్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ.
1: దైవం యొక్క గుణగణములను వర్ణించడానికి ప్రయత్నించాలి.
0: We should try and sing the glory and attributes of God properly.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గములో మనం ఉపయోగించినప్పుడు మనకు గురివే అవసరం లేదు.
0: In this way, every faculty given to us is used for the purpose it has been given, and then we don't need the guru.
1: మర్మ మెరిగిన మరునిమిషములో మనసే వారికి గురుడండి అన్నారు.
0: One who has understood this secret, for him, his mind itself is the guru, it has been said.
1: Tyagaraja kuda cheppadu.
0: Tyagaraja had this to say.

0: భగవంతుని యొక్క గుణగణములను కానీ భగవంతుని యొక్క సౌందర్యాన్ని కానీ చూడని కన్నులు వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజ సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhammaga Potana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been
0: given. Atti daivatvanne eenadu marachi manamu ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: దే హావ్ బీన్ వౌచ్డ్ టు us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికం నందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ.
1: ది మున్సిపాలిటీ,
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని, వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba poshanaattamai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam taila అంటించి దానికి చుట్టూ ఒక విధమైనటువంటి గ్లాసును పెట్టేటువంటి వారు, గాలికి ఏ విధమైనటువంటి ఒక తొందరలు కలగకుండా ఉండాలని.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో ఎలక్ట్రిక్ ల్యాంప్స్. వాట్ వి హ్యాడ్ వర్ దిస్ ఆయిల్ ల్యాంప్స్ విత్ ద విక్, అండ్ దే హ్యాడ్ టు బి ఎ గ్లాస్ షీల్డ్ టు గార్డ్ ఇట్ ఫ్రమ్
0: అతను ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్లేది. జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: నౌ దిస్ సాధక, ఎవ్రీ టైమ్ హీ వుడ్ గో టు వన్ పర్టికులర్ ల్యాంప్ బై వే ఆఫ్ క్లీనింగ్ ఇట్ అండ్ లైటింగ్ ఇట్, ఈవెన్ యాజ్ హీ వుడ్ క్లీన్ ఇట్ అండ్ రబ్ ఇట్ క్లీన్, హీ వుడ్ కీప్ సింగింగ్, ఓ జానకి జీవన రామ్, ఐఎమ్ డూయింగ్ యువర్ వర్క్, ఐఎమ్ డూయింగ్ యువర్ వర్క్.
0: అనేక వీధుల లోపల ఈ వ్యక్తి ఏ యొక్క జ్యోతిని వెంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది.
1: నౌ దాట్ పర్టికులర్ స్ట్రీట్ విచ్ వాస్ బీయింగ్ ఇల్యూమిన్డ్ బై దిస్ సాధక యూస్ టు రేడియేట్ యాజ్ కంపేర్డ్ టు అదర్ స్ట్రీట్.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: నౌ దిస్ ట్రూత్ ది మున్సిపాలిటీ పీపుల్ గాట్ టు నో. They realized this. They saw
0: అన్ని దీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకు పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద ల్యాంప్స్ హావ్ బీన్ మేడ్ ఇన్ ద సేమ్ వే, వాట్ దెన్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఎక్స్ట్రా లైట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్
0: పరమ భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి.
1: The simple reason is, he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantaraartham emtanaga sarvakarma bhagavat pritiyartham anetunte reetiga manamu aacharinchinappudu prati karmalu endu kudanu enni vidhamainatunte phalitamulannenu sukamulaina aanandainaina manam pondadaniki avakasam untundali.
1: So all said and done, the truth is that once we do everything by way of doing it in the form of God, for serving God, everything gets transformed in its own way into a form of worship.
0: Kanuka manamu kevalamu japa dhyanamulu maatrame odana sadhanaka mana bhavinchi vaati endu maatrame shraddhanu manam abhivruddhi parchukotam idi sariyainatundi sadhana kaadu.
1: It is not a true sadhak's idea of doing japa and dhyana as the only means of worship.
0: Edi chesina, edi chusina, edi vinna, edi talachina సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: it is not enough if the heart gets purified.
0: Purity, purity, purity. Mana Goka kudanu ee purity ni gurinchi chakkaga cheppadu.
1: Now you talk about this purity. Even now Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu. Parishuddham undinanta matram manaku phaltamu phalistunda?
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved something?
0: Parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: ఆ అద్దము లోపల మన ప్రతిబింబము పరిశుద్ధంగా కనిపించవచ్చు.
1: ఇన్ దట్ మిర్రర్ ఆ ఇమేజ్ ఆల్సో కుడ్ బి క్లీన్ అండ్ నీట్.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉంటుండాలి.
1: ఇన్ అడిషన్ టు బీయింగ్ ప్యూర్ అండ్ క్లీన్ దే షుడ్ బి ది స్టెడీనెస్ అసోసియేటెడ్ విత్ ఇట్.
0: పరిశుద్ధముగా ఉంటుండి ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: ద మిర్రర్ మైట్ బి క్లీన్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ షేకింగ్ యువర్ ఇమేజ్ ఆల్సో షేక్స్.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: సో ఇన్ అడిషన్ టు బీయింగ్ క్లీన్ దే షుడ్ ఆల్సో బి ది స్టెడీనెస్ దెన్ యువర్ ఇమేజ్ ఆల్సో విల్ బి స్టడీ.
0: కనుకనే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నారు. అనే హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తుంటారు.
1: There are many who say that my heart is pure and they start building on that.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: Your heart might be pure.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure, all right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: It should also be steady. And this will be possible if you have your confidence. This is the
0: భక్తి నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరైనటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal course.
0: ప్రతి వ్యక్తి కూడాను కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాలను మనం ఏనాటూ నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏమాత్రం కూడాను ముందంజ వేయలేము.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాను నిర్ణయించుకుని వస్తుంటారు.
1: ఈవెన్ అన్ అవతార్ హ్యాస్ ఎ సర్టన్ డెసిషన్స్ మేడ్ ఇన్ ట్యూన్ విత్ దెమ్.
0: కొన్ని హద్దులను కూడా నియమించుకుని ఉంటుంటారు.
1: హీ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
0: కృష్ణుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకుని వచ్చాడు.
1: కృష్ణ హ్యాడ్ కమ్, వై? ఫర్ ద సేక్ ఆఫ్ త్రీ థింగ్స్.
0: ధర్మ సంస్థాపనాప్తాయ సంభవామి యుగే యుగే.
1: వన్ ఆఫ్ ద ఫస్ట్ రిజాల్వ్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్హోల్డింగ్ ధర్మ ఫ్రమ్ యుగాది యుగా.
0: మోక్షయామి మాసుచ.
1: టు కన్ఫర్ లిబరేషన్ అండ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్స్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ. టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేమి ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వాడిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ది థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడి వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐ యామ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ఆర్ వాట్ హీ వాస్ ఐ షల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: Attani prati okka divyamainatunte shakti swaroopulu kudanu aa vidhamainatunte konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame ee vidhanga kudanu maarpulu cheyakunda chuchukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: Swami yokka prema tattvam kudanu alantide.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈజ్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో వన్స్ ఎ పర్సన్ సేస్ స్వామి ఐఎమ్ యువర్స్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఫర్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ బికమ్స్ ఆఫ్టర్ దాట్ ఆర్ వాట్ హీ డస్ ఈవెన్ అగెయిన్స్ట్ మై ఓన్ ఇంట్రెస్ట్.
0: అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామి వారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చు.
1: నౌ దే మైట్ బి ఎ క్వశ్చన్, వన్స్ ఐ హావ్ సెడ్ ఐ యామ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్ డిఫికల్టీస్, దీస్ సారోస్, దీస్ మూమెంట్స్ ఆఫ్ గ్రీఫ్? వన్ స్వామి ఇస్ మైన్ అండ్ ఐ యామ్ స్వామీస్, వై షుడ్ ఐ ఎక్స్పీరియన్స్ దీస్?
0: ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి.
1: బట్ వాట్ యూ షుడ్ నో ఇస్ these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself. నాయనా,
0: నీకు 100 సంవత్సరములు ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing, live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years but you will be lame forever.
0: Kaluka ayupyokka pramanamunu puraskarinchukoni tana pravartanu kudanu sakramamainatundiga teechididdukovali.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: Kaluka నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను అన్నే వారిని ద్వేషించను.
1: వన్స్ దే గివ్ మీ దే వర్డ్ దట్ ఐ యామ్ దట్ దే ఆర్ మైన్, దే మైట్ హేట్ మీ ఆఫ్టర్వర్డ్స్ బట్ ఐ విల్ నెవర్ హేట్ దెమ్.
0: వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను.
1: దే మే రిడిక్యూల్ మీ బట్ ఐ షల్ కంటిన్యూ టు లవ్ దెమ్.
0: నా మాట నేను కట్ట కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: ఏనాటికైన వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు.
1: And one day or the other they are soon going to realize this truth and come round.
0: కాల కర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: అవి శాశ్వతాలు కాదు.
1: But these changes are fleeting, they are not permanent.
0: కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను.
1: సో ఐ డోంట్ గో బై దిస్ చేంజింగ్ యాటిట్యూడ్స్ ఆన్ యువర్ పార్ట్. ఐ డోంట్ చేంజ్ మై ఓన్.
0: రెండో ప్రతిజ్ఞ.
1: దిస్ ఈజ్ మై సెకండ్ రిజాల్వ్.
0: ఇంకా మూడవది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: ద థర్డ్ రిజాల్వ్ ఈస్, వన్స్ ఐ ఎంబార్క్ అపాన్ ఎ సర్టన్ వెంచర్ నోయింగ్ ఫుల్ వెల్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆఫ్ ఇమెన్స్ బెనిఫిట్ టు ఆల్, టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ ఎట్ లార్జ్.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Come what may, come whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: ఈ మూడు నా ప్రతిజ్ఞలు.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే గాని పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని పలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: These are the resolves that I have. And till I fulfill and satisfy myself on these, I shall never let go of any of these.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కాని ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas.
0: ఉండవచ్చును రేపు మారవచ్చును.
1: Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever. Who may come, who may not be around, or may go. కనుక ప్రతి
0: వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింప చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ ఆనందం ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యు సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వీ హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సన్.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విథిన్ దాట్, విథిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ ఎ హోల్ ఫ్రమ్ ద హోల్, ఇట్ స్టిల్ ఈజ్ హోల్, నథింగ్ ఈజ్ డిమినిష్డ్.
0: సమస్తము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ హోల్సమ్నెస్.
0: కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి.
1: బికాస్ వీ డి నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ విజన్ అండ్ అవుట్లుక్. ఎవ్రీథింగ్ లుక్స్
0: శూన్యం అనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
1: ఎవ్రీథింగ్ లుక్స్ ఎయిమ్లెస్ అండ్ పర్పస్ లెస్. యాక్చువల్లీ స్పీకింగ్
0: పూర్ణమే పూర్ణమే పూర్ణమే.
1: Actually, there is nothing in the world that you can say is nothing. Everything is full. Everything is everything.
0: Kanuka manam manavattam anetundi roopamlo divyatvanni manam prakatimpa cheyali.
1: So in this form of a human being, try to show the divine spark that's in you.
0: Manavudu pavitrudu, pavitrudu
1: man is a sacred entity.
0: Ee pavitramu anetundi padamu Latin bhashalo nunchi prarambhamaindi.
1: Now the origin of this word pavitra is to be traced to this Latin language.
0: ఈ లాటిన్ భాషలోపల విర్ అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
1: In this Latin language, this word vir has given rise to this pavitra.
0: విర్ అనగా మానవుడు అనే అర్థం కూడా.
1: In this Latin, vir means man.
0: విర్ అనగా మానవుడు, మానవత్వం పవిత్రము.
1: And vir means
0: పవిత్రము దాని యొక్క గుణము.
1: Vir means man. And the nature of this man is sacredness.
0: Manavudiga undi manavattam lekapothe prayojanam ledhu.
1: Being a man, if you do not have this manliness,
0: manavunikante manavattam chala pradhanamainatundi.
1: You should be a true human being. Without that, there is no point in your
0: kanuka
1: being man.
0: Kanuka ee manavattam emitunte pavitramu ani.
1: So what is this hallmark of one's existence? It is this purity.
0: Ee pavitram ettiga undali. Manamu chese panullo pavitramu, talache talupullo pavitramu, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి ఎందు కూడా పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpite ekkada randram kottina aa paayasame raavali kaani maro padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanuka motta motta manavattam ante emitunte pavitramu aneetundi satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endukani apavitram raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: అదే నిజమైనటువంటి మానవత్వం.
1: If you can do that, then you are
0: మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపం అయిపోతాము.
1: Once you become pure thus, then you can really be called embodiments of the divine
0: ఆత్మ. ఒకటే అయిపోతుంది.
1: Then everything becomes one.
0: వ్యావహారికం పారమార్థికం అనేటువంటి భేదమే ఉండదు.
1: There will be no distinction between the worldly and beyond the worldly.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: There will be nothing like that and this.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణమదచ్చితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావచితే.
1: Everything becomes, that is whole, this is whole. From the whole, only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడే మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, guru anaga andhakaram, ru anaga tannivarana, guru anaga ajnana andhakaram nu roopamapeti oka ananda sampurnamainatundi dinamee guru purnima ani.
1: That is the true guru purnima day. So guru purnima is that state where you have no trace of ignorance. There is no darkness in you. Everything is brilliance. Everything is splendor. Splendor in the nature of your having understood your sacredness of purpose and thought.
0: ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు ఈ దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థము.
1: The significance of a day like Guru Purnima does not consist in trying to do padapuja of those people who give you a mantra for something or trying to worship them.
0: మన యొక్క హృదయ తత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should try to unfold the heart of yours. Try to broaden it.
0: Kana ee pavitramainatunte yokka guru purnima dinamu manamu divyatvanni kontha varaku nu chintinchi mana pavitratanu penchukoni manamu aatma tattvanni artham chesukodaniki prayatninchali.
1: So on this sacred day of guru purnima we should try to recognize our own divinity, try to further our own purity and try to reach out to the atma.
0: Inka konni vishayalu manamu sahajanga nitya jeevithamlo gurtinchavalsina unnai. Manam bhaktulamu bhaktulamani bhavistunnam.
1: Now there are other things that do come to us in our day to day existence.
0: Bhakti kelinatvanti gurtulu emiti?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Oka japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jnanam cheyatama kaadu.
1: Is it doing dhyana? No.
0: Bhajanlu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatvanti oka satkaryamlu cheyatama kaadu.
1: Or doing good deeds? No.
0: Shodashopacharamlanta untuntai ivanni kuda nu bhakti chinamulu kaadu.
1: Or trying to serve others and elders? Is it that? No.
0: Ivanni pavitramaina karmalanu cheppavachchu.
1: These no doubt are sacred
0: charyalanu cheppavachchu.
1: There are sacred actions no doubt.
0: Aithe భగవంతునిపై కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వమునకే నిజమైన భక్తి అని పేరు.
1: The true definition of bhakti on the other hand is you have the totality of love towards God.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛనను ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాశ్వతం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యు యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్ దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యు షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ఎ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము.
1: హీఈస్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్
0: ఎలాంటి వాడు దైవముంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈస్ దిస్? The one who does as he says.
0: Achandrarkamuga undi kirtini pondinatvanti vaadu.
1: One who has secured lasting fame and name.
0: Achandrarkanga kirtini pondinatvanti vaadu. Alanti yokka kirtini manam kuda achandrarkanga undali.
1: So such a fame and name we also should try to ask.
0: Aadina maata tappanatvanti vaadiga untundali.
1: He does not put aside what he has said. We should become like.
0: Avitrudu annadu.
1: Such a man has been said to be sacred or pure.
0: ఇంకా కొన్ని విషయాలు మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: Now there are other things like health.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: Health is an index to your happiness.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: Now what is the link between health on the one hand and happiness on the other?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word ఆరోగ్య again has its own origin in the Anglo-Saxon language.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యం.
1: This word ఆరోగ్య is derived from హేగిన్.
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: Now this word hagin means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిది మానవత్వం.
1: Now what is it that should be whole and full? Is it the limbs by themselves? No, the mind, the body and all your sensory perceptions.
0: Atma.
1: And the atma, the mind, body and the atma should be linked together. All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములు కాని ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివి కాని శాశ్వతమైనటువంటివి కాదు.
1: బికాస్ ఆల్ దీస్ కమ్ అండ్ గో, దే డు నాట్ రిమైన్ పర్మనెంట్. దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానమైపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you
0: forever. కనుక ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అన్నారు వేదమునందు. చంద్రమా మనసో జాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివి కానీ చంద్రునికి ఏమాత్రము సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థమని మనం గుర్తించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendored one.
0: Mamaivamso jeevaloke jeevabhuta sanatana hani andare endukudanu bhagavantuni yokka amsame unnadaneetundi vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాస్ వి ఆర్ ఇన్ ద పూజా రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: ఆబ్వియస్. జ్ఞానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas, another form of anger.
0: చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయం ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or less?
0: Adi bhautikam, adi daivikam, adhyatmikanga shanti, sharirikanga shanti, manasikanga shanti, aatmaritiga shanti. Ee moodu kudunu shantanga undinappude manam sariyinatti purnatvanni pondagaliginattu anmavutam.
1: The significance of saying shanti 3 times is peace, the bodily peace, peace the mind peace, and peace to the atma. Peace reigning in all these 3 levels of our existence, body, mind and atma.
0: ఎందుకు కూడాను మనము ప్రశాంత చిత్తులై ఉండాలి.
1: So in all these 3 components we should be peaceful.
0: శరీరము మార్పు చెందేది,
1: body is something which changes,
0: జీర్ణించేటువంటిది,
1: which also decays,
0: దహించేటువంటిది,
1: and which gets be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్
0: బిలీవ్ వారో మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్. వి క్లెయిమ్ అవర్ సెల్ఫ్ టు బి భక్తాస్. కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty
1: and sorrow? One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots.
0: కాని ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూర్చున్నా కుండను బోల్ నుంచి పెట్టేస్తే ఒక్క చుక్క అయినా మనకు లభించదు.
1: There may be a heavy downpour all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీ ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్ ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God, you talk about God, but your mind is on your slippers, your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సో ట్రూ సాధక్స్ ఆర్ దోస్ హూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ టు దేర్ ఓన్ డైలీ సాధనాస్.
0: మానవుడు అంటే కేవలం శరీరం కాదు, మనసే.
1: మ్యాన్ డస్ నాట్ ఈస్ నాట్ టు బి ఈక్వేటెడ్ విత్ ద బాడీ.
0: మనసు అంటే ఏమిటి? కేవలం ఆలోచనల యొక్క చేరికని.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: ఆలోచనలు అంటే ఏమిటి? మన ప్రవర్తనల యొక్క ఫలితములే.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: So if your actions are proper, then everything is in order.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
0: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
1: If the actions of man were perfect and in order, everything would have been all right.
0: Kanuka motta mota mana pravartanu mana nadatalanu mana aacharanni sakramaina reethiga manam teechididdukovali.
1: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
0: Ee vidhamainatvanti oka cheriyalu sakramaina undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వీ షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతున్న సమయంలో తపలా ఒకవైపున, శృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamu,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamu, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
0: Moodintini ekam chesi manam bhajan cheyali.
1: Try to bring them together, then do your bhajans.
0: అంతే కాని తపల సరిగా వేస్తున్నారా లేదా, మన శృతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ శృతి వైపున మనసు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి.
1: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not.
0: భజనా అని చెప్తూ వచ్చారు.
1: You should not divide your attention thus way. Totally immersed.
0: సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
1: భజన్ ఈజ్ సంకీర్తన్. వాట్ డస్ దిస్ మీన్? ఇన్ సాలిట్యూడ్ యు ఓపెన్ అవుట్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మద్భక్తః యత్ర గాయంతి తత్స్థామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ఠ అయిపోతుంటానన్నాడు.
1: వెన్ యూ సింగ్ దస్ ద లార్డ్ సెడ్, ఓ నారద, ఐ షాల్ గో అండ్ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్ ఇన్.
0: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై విత్ దిస్ ఫీలింగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.

0: Let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిని చెప్పంగగలరు గాని దేనిది అని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inaadu nootra samvatsaramani andaru entayo nurutalugutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee oka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ యూ సెలబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్.

0: At every moment, every hour, every day in our life.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
0: And hence, every day happens to be a new day, a celebration.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ జగత్తునందు ఉన్నదంతయును కూడాను కేవలము అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది.
0: All that exists in this world is ephemeral and transitory.
1: మనము నిత్య జీవితాన్ని గురించి యోచిస్తున్నామే కానీ భవిష్యత్తుని గురించి కానీ గడిచిపోయినటువంటి దాని కానీ గురించి మనం విచారించటం లేదు.
0: We just spend the present moment ignoring the past and the future.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
0: This is the sign of ignorance.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
0: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
0: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
0: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
0: The future is uncertain, still in the womb of time.
1: కాని దానిని చూచుటకు సాధ్యము కాదు.
0: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది సత్యం.
0: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
0: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
0: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి ఒక భవిష్యత్తుని గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దానిని గురించి వదస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
0: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సేవల కంటే మించినటువంటి సాధన మనకుటి లేదు.
0: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, అర్చనం, దాస్నేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
0: We spend our time thinking of the 9 paths of devotion, like singing, listening, worship, salutation, surrender, and so on.
1: Kanuka manaku nitya satyamainatundi seva yokka phaltame pradhanamainatundi.
0: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
0: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: నిరంతరం కూడా పరలోకి సేవ చేస్తూ రావాలి.
0: We have to offer incessant services to everybody.
1: అందు నిమిత్తమే ఈ కాయమును భగవంతుడు అనుగ్రహించాడు.
0: For that purpose this body is gifted.
1: ఈ దేహము కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
0: The body is gifted not to merely spend time in food, raiment, shelter, drinking and eating alone.
1: కనుక ఈ దేహమును పరులకు సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the basic fact that God has given us this body to serve the neighborhood, everybody in society.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
0: Hence everyone must participate in service.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
0: There is no other thing that is greater than service.
1: మహాపురుషులందరూ కూడాను సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
0: Therefore participate involved in service activity.
1: భజన సాధనల కంటే కూడాను ఈ సేవలే చాలా ప్రధానమైనటువంటిది.
0: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు?
0: What is that you think about service?
1: ఏదో పరులకు కష్టాల సమయం లోపల తోడ్పట్టము, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇది ఏ సేవలుగా భావిస్తున్నారు?
0: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్?
1: కాదు కాదు.
0: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు ఎందే దీన్ని అంకితం గావించాలి.
0: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
0: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవి కాని మరొక కర్మ నిమిత్తం కాదు.
0: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
0: We have forgotten the spirit of service.
1: దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
0: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
0: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatnapurvakanga sadhanalu chesukoni dehanni sadhinchinaru.
0: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
0: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
0: If you find anyone suffering, be of some help to them.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ ఎందుకూడాను మనం సహాయం చేయాలి.
0: The suffering need not necessarily be on health grounds alone.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెలందే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
0: The ancient culture in fact is in villages and not in cities.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుంటుంది.
0: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు, దుఃఖములు, విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
0: Therefore we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును, ఆనందమును, సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మూవ్ ఆన్ టు ద టౌన్స్ అండ్ ద సిటీస్ ఎక్స్పెక్టింగ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
0: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఈజ్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ సఫరింగ్ దేర్ బాయ్.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
0: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
0: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమే వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు ఈ మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ రెండరింగ్ సర్వీస్ టు ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సర్వీస్. దట్ గివ్స్ యూ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి కానీ మనం సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ డూ గుడ్ వర్క్ and lead a peaceful life.
1: భగవంతునికు సేవలయందే ఆనందం కాని పూజలయందు కాని త్యాగములయందు కాని ఆనందం లేదు.
0: In fact God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
0: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఎంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ పాత్.
1: ఏ నయా పైసా కూడా మనం ఖర్చు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ ఫర్ దిస్.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
0: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏమి మనకు లభిస్తుండాలి?
0: What is the result of all this?
1: ఏమీ లభించటం లేదు.
0: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించటం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమము.
0: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
0: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
0: For whom is it meant that
1: amount? సేవలకై వచ్చినవి.
0: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
0: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
0: భగవాన్ వాంటెడ్ దెమ్ to deposit money in the bank and out of the interest they should serve the community.
1: Dhanam chethi e maatramo manaku gunamlu peragu.
0: In fact, virtues cannot be developed purely out of money.
1: Chaage enaiki amratva manasu chaagamulande manaku yogam untundali.
0: It is only the chaaga, the sacrifice, which is yoga, the spiritual.
1: Kani bhogani anubhavinchalani prayatnam chestunnaru.
0: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
0: It is the bhoga, the plenty and prosperity that will put us to roga, the suffering.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
0: It is out of chaga, the sacrifice, you develop the spirit of yoga, the spiritual path.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
0: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Daivanni chintinchinappatikini manaku prayojanam ledu.
0: It's not enough if you merely think of God.
1: Ee think cheyatam cheta mee oka manasu trupti padavachu.
0: This thought on God may give you temporary satisfaction.
1: Prati jeevudu devudu anetuvanti satyanni meeru gurtinchi vartinchali.
0: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశా వాసం ఇదం జగత్.
0: God dwells in all of the beings, the whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
0: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalai prakto jivo deva sanatanah.
0: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
0: Really the body is the true temple of God.
1: Atani yokka pratishtha mana hrudayame.
0: And God is installed in the heart.
1: Kalukane deeniki hrudayamu ani peru pettaru.
0: And hence it is called hridaya.
1: Hrut plus daya, hridayamu.
0: Hrut plus daya is hridaya.
1: Ee hridayamulo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
0: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kanuka hridayanni meeru abhivruddhi parchukondi.
0: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా ఇది సార్థకం అవుతుంది.
0: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
0: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehanandamulu nimittamai manam paatu padutunnam.
0: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam ye maatramu sahani pondalemu.
0: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainatunti panjaramu.
0: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
0: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
0: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
0: The body is full of senses.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
0: Bound to fall someday or other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is eternal.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: The indweller neither has a beginning nor an end, the liberation or bondage either.
1: ఆ దేహి దేవదేవుడు.
0: And that indweller is God.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
0: And he is in the form of the spirit or the soul.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
0: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
0: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
0: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ప్రతి మానవుడు కూడాను దేవుడే.
0: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
0: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కానీ ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
0: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
0: Consider the man in front of you as God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను నీ దగ్గరకు వచ్చినప్పటికి హలో బ్రదర్ అని పుచ్చరించు.
0: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
0: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్లు తిట్టకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్లు తిట్టాడు.
0: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు గో ఆన్ అక్యూజింగ్ హిమ్, యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
0: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
0: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
0: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
0: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవం పూర్తిగా రాదు.
0: దేర్ఫోర్ వీఆర్ with this body in human form in order to be respected by everybody and to show respect to everyone.
1: Adi ee naadu manam sadhinchavalsinatvantidi.
0: That is to be achieved today.
1: Manam manchi maatalu maatladinappudu vaadu kuda manchi maatalu maatladtadu.
0: When we talk softly and sweetly, you will also have such words in
1: you. Manam gauravanga variki palakarinchinappudu vaaru kuda manamannu gauravanga palakaristaru.
0: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
0: దట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒకరిని నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
0: ఇఫ్ యూ డూ నమస్కార్, హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
0: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
0: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
0: Body is full of dirt.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
0: And this body is there simply to serve.
1: జాత సంచరణము బంధు దుంప.
0: It perinates life after life.
1: అయ్యాలపు లేని కంప.
0: And it's full of thorny bushes.
1: ఈ థార్న్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
0: What is it that you expect to accomplish in this body?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
0: don't rely on the body.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
0: And simply do not accrue.
1: ఈ దేహమును పరల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
0: The body has got to be maintained and sustained to serve.
1: కనుకనే మనం ఈ నిమిత్తమై దేహాలు వచ్చామని మనం భావించాలి.
0: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
0: having been given,
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
0: The body is gifted not to enjoy the pleasures of life. What pleasure you get in this body? It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
0: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
0: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంలో ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
0: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: హృదయాన్ని గౌరవించాలి.
0: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
0: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
0: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
0: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే చూస్తాం.
0: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
0: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
0: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
0: The whole life, in fact, is full of dust thou art, dust thou
1: returnest.
0: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
0: Acquire, achieve this divinity.
1: Lincoln, మీకు తెలుసును.
0: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
0: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
0: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్త డ్రెస్ లేదు.
0: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గర పోయి ఏడ్చాడు.
0: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
0: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
0: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
0: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
0: The reason is I don't have costly dress.
1: Nenu bidavani ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
0: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
0: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని అన్నాడు.
0: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ అని నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
0: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుణ్ణి నీవు గౌరవించుకుంటూ పో.
0: You go on respecting everyone you meet.
1: నిన్ను అందరూ కూడాను గౌరవిస్తారు.
0: Then everyone will start respecting you.
1: కనుక అప్పుడు అందరిని గౌరవించుకుంటూ వచ్చాడు.
0: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
0: Even when he approaches the cobbler he would say you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
0: In fact you are supplying the foot wear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
0: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మన ముండలో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
0: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ పోతూ ఉంటే
0: as days went on like that.
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
0: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
0: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను నాయన నేను బీదవాడిని నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
0: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
0: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
0: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
0: హ్యావింగ్ రెస్పాండెడ్ టు
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
0: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హీ వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
0: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
0: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
0: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
0: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
0: హి came to mother.
1: తల్లి నీ యొక్క ప్రబోధనే నాకింత గౌరవాన్ని అందించింది.
0: Mother, I could win all the name and esteem because of your teachings.
1: కనుకనే తల్లి చాలా గౌరవాన్ని మంచి పేరును సంపాదించేటువంటిది.
0: In fact, it's mother who is a cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
0: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
0: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
0: Father is the indweller, the spirit.
1: మదర్ ఫాదర్ రెండింటిని మనం గౌరవిస్తురండి.
0: So you must respect mother and father.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
0: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి యొక్క లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
0: Like that Lincoln was highly prestigious and famous.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
0: Today what is it we are getting today?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
0: We are wasting the money of our parents.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
0: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్ బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
0: What is that we get?
1: కాదు కాదు.
0: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
0: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెంట్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
0: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ బ్లడ్.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
0: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
0: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూసి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
0: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకు అందరికీ తెలుసు.
0: యు ఆల్ నో
1: చర్చిల్.
0: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
0: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ డిక్లేర్డ్
1: భారతీయులు గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
0: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ and they were respected.
1: కాని వారు చేసేది ఏమిటి?
0: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
0: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెడితే నీకేమాత్రము ధన్యత కాదు.
0: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
0: ఆల్ దిస్ వీ షుడ్ సీ దట్ ద పేరెంట్స్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
0: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
0: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ డిడ్ ఎవ్రీ
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
0: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
1: ధనం వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ.
1: గుణం వల్లనే.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
0: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూస్లెస్.
1: ప్రయోజనము ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
0: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
0: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించిందంతా ఏం చేస్తున్నాడు?
0: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
0: హీ మిస్యూజెస్ వేస్ట్ ద మనీ.
1: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
0: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
0: బై గుడ్ బిహేవియర్
1: సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
0: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. దే క్రై ఫర్
1: శాంతి. ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
0: Peace is within you.
1: మనలో ఉంది.
0: Within you.
1: మనమే పరమ పవిత్రులము.
0: And you are the personification of peace.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరొక మరొకటి లేదు.
0: There is no peace in the outer world.
1: Peace is మీ యందు.
0: Peace is within you.
1: Within you.
0: Within you.
1: Love is within you.
0: Love is within you.
1: ప్రేమ ఇస్ విత్ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
0: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించవని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
0: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది అది.
0: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఇస్
1: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
0: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
0: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
0: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
0: It's not the nothing great being rich.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
0: The character which is most important.
1: ఆ గుణముకు మించినటువంటి ధనము లోకములో ఎక్కడ మనకు లభించదు.
0: There is no other property which is much more than that of the virtue.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: విద్యార్థులారా,
0: students,
1: విద్యార్థినిలారా,
0: boys and girls,
1: మీరు ధనము నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
0: You are highly educated to earn money.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
0: What for is this education?
1: ధనం సంపాదించే కోసమని.
0: Is it only to earn?
1: ధన సేవకులు కాదు, దైవ సేవకులు కాలేదు.
0: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
0: To be the servant of God is most important.
1: Servant of money అనేటువంటిది నిన్ను పతనం చేస్తుంది.
0: If you are the servant of the money, you will ruin yourself.
1: పతనం ఉండొచ్చుందే కొంతవరకు.
0: Money is necessary to some extent.
1: కానీ అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
0: వెల్త్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
0: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తైనా మనం వెంట రాదు.
0: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా,
0: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
0: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాణ్ణి.
0: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
0: ఐఎమ్ వెరీ రిచ్.
1: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
0: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
0: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
0: వై లీవింగ్ ఇండియా
1: హార్ట్ అటాక్ వచ్చింది.
0: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన మీరు రండి.
0: యూ కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
0: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: మా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
0: యూ షుడ్ హెల్ప్ మీ. హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
0: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
0: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకేమి తక్కువ?
0: What is that you run short of?
1: చెప్పాడు అప్పుడు.
0: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది.
0: ప్లెంటీ.
1: నాకు కావలసినంత సుఖం ఉంది.
0: లాట్ ఆఫ్ హ్యాపీ.
1: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
0: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
0: అండ్ దేర్ ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
0: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారు.
0: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
1: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికీ.
0: Yes, let it be publicized to everybody.
1: భారతదేశాన్ని జయించాను.
0: I conquered India.
1: అన్ని రాజ్యాలు నేను జయించాను.
0: I could conquer the whole world.
1: ఏమీ నాకు సహాయం చేయలేదు.
0: None could come to my rescue at the end.
1: Kani ee tyagame naaku sahayam chesindi.
0: I realized that it is only sacrifice that would help me.
1: Kanuka manam sachipoye samayalo ee chetulatone manam dhanani teesukoni povamu.
0: At the end we cannot take money with us.
1: నీవు ఎంత దాచి పెట్టుకున్నా అంత వదిలి నువ్వు పోవలసింది.
0: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
1: కనుకనే ఈ ధనము పైన ఆశ పెట్టుకోకు.
0: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
1: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
0: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
0: వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
1: పాజిటివ్ పెంచుకోండి.
0: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
1: కనుక దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్ నేచురలీ యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకు ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
0: యాజ్ యూ నో దట్ మేర్ అండ్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
1: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
0: So what we are supposed to do is to serve those who are in need of our service.
1: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
0: We have to help all those who are weak in every respect and serve them.
1: కంటి ఎదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం విప్పించితనం.
0: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
1: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: దేవుడు నీలోనే ఉన్నాడు.
0: God is in you.
1: With you, in you, around you.
0: God is with you, in you, around you.
1: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
0: you forget that God.
1: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
0: and if you just go on in the body level.
1: లభించే ఆనందం ఏమిటి?
0: What is that you get at the physical level?
1: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
0: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
1: రబ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానసు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెని, నాట్ అథారిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా.
1: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
0: because of this new year
1: కొత్త బుద్ధులు మీరు పెంచుకోండి.
0: Let us have the noble qualities.
1: ఏంటి ఆ కొత్త బుద్ధులు?
0: What are they?
1: త్యాగము,
0: sacrifice,
1: ప్రేమ,
0: love,
1: సత్యము,
0: truth.
1: ఈ మూడింటిని పెంచుకుంటే మిమ్మల్ని ఎంతైనా ధన్యుని గావిస్తుంది.
0: These three will take us to the ultimate experience.
1: ఎదురుగా వచ్చేటువంటి మానవుని నేను ప్రేమించు.
0: Just love the person in front of you.
1: అతని దగ్గర మంచి మాటలు మాట్లాడు.
0: And talk to him softly.
1: అతనికి ఏమైనా సహాయం చేయి.
0: Help him in every way.
1: ఇంతకంటే మించినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
0: There is no other spiritual path more than this.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual practice.
1: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
1: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
0: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
1: దేహం పాంచభౌతికము.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: దీని వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: This in valor has neither beginning nor an end, the liberation nor bondage.
1: ఆ దేహియే దేవ దేవుడు.
0: And that in valor is God.
1: ఆ దేహ దేవుని మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
0: You have God in you, with you.
1: నువ్వు ఎక్కడ పూజిస్తున్నావు?
0: And how?
1: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
0: Whom are you worshiping?
1: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
0: Whom are you worshiping?
1: నిన్ను నీవే ఆరాధన చేసుకోవాలి.
0: You are worshiping your own self.
1: నిన్ను నీవే గౌరవించుకోవాలి.
0: You respect yourself.
1: నిన్ను నీవే అవమానం చేసుకుంటున్నావు.
0: Do not humiliate yourself.
1: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్. Be ready to sacrifice.
1: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
0: Out of sacrifice you can accomplish everything.
1: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
0: A man without spirit of sacrifice can never be peaceful.
1: శాంతి, శాంతి, శాంతి, శాంతి.
0: We just utter peace.
1: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
0: People from all over the world pray for peace.
1: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
0: What is that they get?
1: ఏమీ లభించడం లేదు.
0: Nothing whatsoever.
1: నిరాశ, అనిస్పృహ, నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
0: They are just despondent, disappointed, frustrated, depressed.
1: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
0: What for is our worship then?
1: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
0: The eternal divinity is within us.
1: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: God is within you, in you, above you, below you, around you.
1: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటిది కాదు.
0: వి ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: చదివిన చదువును,
0: ఆల్ ది స్టడీస్,
1: మీ సంపాదించేటువంటి ధనమును,
0: మనీ,
1: కానీ తోటి మానవులకు పంచు,
0: షేర్ ఇన్ ది నైబర్హుడ్.
1: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
0: And then who is the master of your money?
1: Kani ee dharmam adhikari daivame.
0: The master of your money is God himself.
1: Kanaka idantha daiva trust.
0: And your so it belongs to God's trust.
1: Ee trust ku daivame president.
0: And the money belongs to God's trust and God is the president.
1: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee sadhan chey.
0: Worship God who is the president of all this trust.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kanuka meeru dharmulu kaani inke vidhamaitundi vastu aanadulu kaani aasha pettukoni vaatini sedhi abhirudhi chesukokandi.
0: Don't go on developing the worldly desires towards the power and the pelf tinsels and trash.
1: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్
1: టు ఫైండ్ గాడ్. వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ బిలో యూ.
1: కనుక అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
0: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
1: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
0: టుడే వి ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
1: ఎందుకు?
0: వై?
1: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
0: దెర్ఫోర్ వి కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
1: ఇది కాదు మనల్ని కాపాడేటువంటిది.
0: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
1: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
0: After all, the morsel of food is enough.
1: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి,
0: అండ్ జస్ట్ సర్వ్ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
0: యూ జస్ట్ కీప్ అప్ ది లైఫ్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఇదే నీ పెద్ద సాధన.
0: దిస్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఇట్ సాధన వదిలిపెట్టి,
0: యూ గివ్ అప్ దట్ ప్రాక్టీస్.
1: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి,
0: యూ జస్ట్ గివ్ అప్ దట్ సాఫ్ట్ టెండర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
0: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: అంతా కూడా కేవలం వెరితనము.
0: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్.
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
0: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులకు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడీ, నేచురల్లీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ ఎక్కడొప్పించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్
0: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
0: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్.
1: అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవరిబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏం చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపడికి అతనికి ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ హీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్?
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకేమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుకొని ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తింపజేస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: They have got all kinds of provisions and conveniences.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రము పండితంగా లేదు.
0: Some of them don't have the strong faith in love.
1: ఆ ప్రేమనే ఉండింటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: In fact, he has got this principle of love. No one can excel him.
1: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: Therefore, out of this love,
1: మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అపోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ.

0: ప్రేమసరు కురారా. నోరు చేయనటువంటి బుద్ధులు తింటాను కాదు.
1: యు హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చిండేది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత.
1: భారత.
0: భా
1: భా
0: భక్తి.
1: భక్తి డివోషన్.
0: రా
1: రా
0: రాగము.
1: రాగము ట్యూన్.
0: త్యా
1: తా
0: త్యాగము.
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanaka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meer bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichyajya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. బాబా డిక్లేర్డ్ దట్ ద మనీ వి ఎర్న్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: చదివితిని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: Prapanchikamulo inadu pillalanu sadivinche nimittamai tallulu tandrulu aneka vidhamula paatu padutunnaru.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున, పుస్తకమును పఠించినంత మాత్రమున, మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: Kaadu kaadu, idi akshasthikaramane tappa anyamu kaadu.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: Mottamota chaduvalaga aksharam yokka artham telusukovali.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ దీస్.
0: ఈ వర్డ్స్ తో చేరినటువంటి యొక్క పదములు కూడాను సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద సెంటెన్స్ కంప్రైజింగ్ వర్డ్స్.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరవులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, meerandaru goppa kavulu, goppa sisampadana kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కన శోభయాది, ఎర్రాపక్రడ, మాధవరాజ మరణ, అంగడి సువర్ణ, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రెప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరము ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artham e aidu padamulo endu

0: ఐదు భాషలు ఎందుకు కూడా ఒకే అర్థమే ఉండాలి.
1: ద మీనింగ్ కన్వేడ్ బై ద లెటర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లెటర్స్.
0: ఈ విధంగా తయారు చేసుకుని రేపు తెల్లవారి సూర్యోదయమునకు ముందుగానే వచ్చి నాకు జవాబు చెప్పాలి.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare Krishna Devarayalu ee vidhamainatvanti aagna chesetappatiki andaru kodunu bayapadipoyaru.
1: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte ఐదు భాషల్లో కూడా అదే అక్షరమే ఉండాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: దే బిగన్ డౌటింగ్ హౌ టు కంపోజ్ సచ్ ఎ వర్డ్ బికాస్ ఈచ్ లెటర్ హ్యాస్ టు కన్వే ద సేమ్ మీనింగ్ యాజ్ ద రెస్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు.
0: కృష్ణదేవరాయ దగ్గర తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు.
1: ఈ తెనాలి రామకృష్ణ,
0: తెనాలి రామకృష్ణుడు అయ్యా నాకు ఒక పర్మిషన్ కావాలి అన్నాడు.
1: Tenal Ramakrishna pleaded the king to permit him.
0: Nenu na gramamku velli vachetappatiki nee tellavari chaala taraga avutundi aa cheta kaadu kaluka nenu ee naadu ee gramam nunde untundi nenu raatri ganta kudanu nee tayar chesukoni nee tellavari 7 gantalaku teeriki jawabu cheptanu annadu.
1: It is not possible for me to go to my native village and return on time. Therefore, I would stay here only and finish the composition.
0: Bhavamardi intiki velli ayya naaki naadu bhojanam akkarledu.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: Nenu maata ichchanu.
1: And in fact, I made a promise.
0: Rep tellavari 7 gantalaki nenu aa sabalo praveshinchali.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: Kanaku naaku lokala pandukunte naaku nidra raadu.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: Neeku pasuvulante chaala ishtam.
1: And you like cows.
0: Ee pasuvulu kottamlo nannu panna pettandi.
1: You make me sleep along with them.
0: Nenu tellavarthapudiki ee jawabu teesukoni vastanu.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: Pandukunnadu nidra raledu.
1: Though he was lying down, he could not sleep.
0: Pasuvulanta chaala shabdam istunnayi.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి బావమరికి ఆవులు అంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధా, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉండాలి.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుందది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఆన్సర్ హి సపోజ్ టు
0: ఏ ఆవ్ రా బావా. ఐదు వచ్చారు.
1: హియర్ దేర్ ఫైవ్ లెట్స్ ఏ ఆవ్ రా బావా.
0: దీనికి ఒకే పదము.
1: దిస్ ఇస్ జస్ట్ వన్ వర్డ్.
0: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరములకు అలాంటి అర్థమే ఉండాలి.
1: ద లెటర్ of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారి సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను నాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: టెస్ట్ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెల్లవారి రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను దీనికి జవాబు చెప్పగలవా.
1: The king said, at least తెల్లవారి రామకృష్ణ, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply.
0: Ye
1: Aura Bhava, which cow?
0: Ye Aura Bhava.
1: Ye Aura Bhava, five letters.
0: Ye.
1: Ye.
0: Marathi lo Rahari.
1: In Marathi language, A means come.
0: How, Hindi lo Rahari.
1: How, Hindi, come.
0: Ra, Telugu lo Rahani.
1: Ra, in Telugu, come.
0: Ba, Kannada lo Rahani.
1: Ba, in Kannada means the same, come.
0: Va.
1: Va.
0: Tamil lo Rahani.
1: Tamil, meaning come here, Tamil.
0: Marathi, Hindi, Telugu, Kannadamu, Aravu.
1: Here we have all the languages, Marathi, Hindi, Telugu, Kannada, and Tamil.
0: Aravu.
1: Tamil.
0: Aidu akshramulu cherite oka padam ayipoyindi.
1: All these five letters constituted one word.
0: Oka akshramulaku ye artham undo anitiki ra ra ra ra ra.
1: Each letter gives you the same meaning, come, come.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: లైక్ వైజ్
0: ఒక్కొక్క అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: లైక్ వైజ్ యు ఆర్ రీడింగ్, యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: పీపుల్ గో త్రూ బిగ్ బుక్స్ వాల్యూమ్స్.
0: ఒక్క పదము యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: But in olden days, it is necessary to know the meaning of every letter.
0: Kada Telani Ramakrishnudu, aidu bhashala lopala, aidu padamulu cheppi, aidu padamullona oke artham vachetattuga gurtimpa chesaru.
1: That was the composition of Telani Ramakrishna. By collecting one letter from each of the languages, conveying the same meaning, he developed the word.
0: Ramakrishnudu chala goppa vaadani, ataniki navaratnamulu.
1: Since Ramakrishna is an eminent person, he was present gems.
0: Bangara mukkalu.
1: And also gold pieces.
0: Oka pottam katti.
1: And they were kept in a pack.
0: Oka bundle maadi ichi tan chethiki ichadu.
1: Made into a bundle and presented to him.
0: Ee naadu neeku goppa bahumati istunnanu annadu.
1: Today I am giving you a big gift.
0: Ee bahumatini nenu sambandhinchukunnanu kaani nenu dakkinchukogalana ani sandehistaru.
1: He was doubting, I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
0: Kani tisukoni potanu annadu. Aithe okati koraadu, naaku evaraina iddaru naaku bandu naaku sahayanga icheste nenu intiki poi chertanu annadu.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ichadu.
1: Two bodyguards were asked to escort him.
0: Raju daggara nunchi ఈ బాడీ గార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
1: అలాంగ్ ది బాడీ గార్డ్స్ హి రీచ్డ్ హోమ్ క్యారింగ్ దిస్ ప్లేట్.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: హైలీ వాల్యుబుల్ ప్రెషస్ నైన్ జెమ్స్,
0: బంగారు ముక్కలు
1: అండ్ పీసెస్ ఆఫ్ గోల్డ్.
0: ఇవన్నీ నేను ఎక్కడ పెట్టేది?
1: వేర్ ఆమ్ ఐ టు కీప్ దెమ్?
0: నాకు ఏ గోడ్రేజ్ లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ గోడ్రేజ్ ఐరన్ సేఫ్.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ బాక్సెస్.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: హీ వాస్ జస్ట్ ఇంక్వైరింగ్ వేర్ టు కీప్ దెమ్.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: అండ్ దెన్ వైఫ్ సెడ్,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: వై డు యూ వరీ లైక్ దిస్?
0: మా దొడ్డిలో ఉన్న పెద్ద బావి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ ఎ బిగ్ వెల్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: అండ్ పుట్ దిస్ హోల్ బండిల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు పినేసేసి వీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి ఏతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆయాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్టుకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తన వేసిన పంట కూడాను పండించాడు.
1: And in fact it was also used
0: for his feet. కానీ నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his
0: home. తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: Kanuka ee vidhanga aksharthanni padarthanni vakyarthanni moodintini gurtinchinatundi vaade nijamainatundi kavi.
1: Therefore he is a true poet. If he knows the meaning of every letter, of every word,
0: kavi pranam anusasthamasa parastat.
1: In fact, God himself is the original composer, the poet of poets, and the one out of whom the whole letters, literature emanates.
0: కనుక ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకుని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏమాత్రము ప్రతిభ లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: kevalamu laukikamainatuvati vakyamulu,
1: and the worldly words that we speak, sentences,
0: unnare kaani naitikamu dharmikamu aadhyatmikamu sambandhinchinatuvati arthamulu evvaru bodhinchatam ledu.
1: But no one is teaching the moral content, the righteousness over there, not the spiritual stuff.
0: Ramakrishnudu vachi cheppadu nayana, ee naati upadhyayulu లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికమును చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ మొరాలిటీ అండ్ రైచ్యూస్.
0: నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: And then he commanded, that is your responsibility to uphold morality, spirituality and righteousness.
0: అదే నిజమైనటువంటి చదువు.
1: That is true education.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: All students learn today.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటానికి పోతున్నాను.
1: If you ask them, where are you going? We are going to study.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాం. We are buying education today.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: We buy education today. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: ఈనాటి చదువులు అన్నీ కూడా నువ్వు కేవలం భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it
0: up.
1: And we have to leave that, all that you acquire. That education which makes you immortal. The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: There are
1: only five.
0: మొదటిది సత్యం.
1: ఫస్ట్ ట్రూత్.
0: సత్యములకు మరణం లేదు.
1: ట్రూత్ ఈజ్ డెత్లెస్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్,
0: నాట్ టూ.
1: నాట్ టూ.
0: ధర్మం ఒకటే, ఒకటి.
1: ధర్మ ఈజ్ వన్.
0: శాంతి అనేసి శాంతి అదే నిజమైనటువంటి ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు.
1: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda madukoni sachche tata varaku kodanu aa prema penchutune untundali.
1: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on to the love. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa margam ekkadundi?
1: Non-violence is also deathless.
0: అహింసక కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: బుద్ధ ప్రేడ్ ఫర్ దిస్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ.
1: అహింస ఇస్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
0: కనుక ఈ ఐదు చదువులు చదువు. మీరు
1: యు అక్వైర్ ద నాలెడ్జ్ టు అక్వైర్ దీస్ ఫైవ్ వాల్యూస్.
0: సత్యాన్ని చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లెర్న్ టు బి ట్రూత్ఫుల్.
0: నీవు సత్యమనే పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మంని ఆచరించు.
1: అండ్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: శాంతిని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
1: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
1: and lead your life in non-violence.
0: ఇదే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థము.
1: This is the true meaning of education.
0: కనుక
1: therefore
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్ గజములు ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: That was the command of the king, that these composers, poets should propagate these five values which represent the quintessence of education. They would never end at any time.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాటిని చూస్తున్నాము కానీ చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కనిపించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చు.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said, he cannot be manava human by just learning. The human has got these five human values. When once we foster these human values, we'll be divine.
0: Tattvam asi ani annaru.
1: You are tattvam asi, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: దట్ఫర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రెసెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain
0: anything. దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరు దైవ స్వరూపులు.
1: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఆర్ ప్లెజర్
0: అన్ని నా ప్రతిబింబములే.
1: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
1: God is beyond action. He is attributeless.
0: Na karmana na praya tyage neki amrutatva manasu tyagame pradhanamainatundi.
1: Therefore you are the son of eternity, immortality, for which sacrifice is essential.
0: Yenchikina ni tyagam chey.
1: Anything you should be prepared to sacrifice.
0: Anni navi.
1: They all belong to me.
0: Nene bhagavantunni.
1: I am God.
0: భగవంతుడు ప్రత్యేకం కాదు.
1: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థం ఎక్కడ కనిపించవు.
1: Wherever I see God, only nothing else.
0: నీకు పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి యందు ఒకే ఆత్మ.
1: The name and form may be at variance, but the single principle of consciousness is same.
0: ఏకాత్మా సర్వభూతాంతరాత్మా.
1: It is only the same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
1: Time is transcendental.
0: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు గుర్తించకూడదు.
1: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును గుర్తించకూడదు.
1: And he doesn't want to feel vexed or tired.
0: ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
1: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice.
0: చదివి కానీ అర్థములు కావు.
1: And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all. You may learn many, at least practice one or two.
0: అప్పుడు మీరు ధన్యులైపోతారు.
1: Then only your lives would be redeemed.
0: ఎంతో మీరు పుణ్యులైపోతారు.
1: And you'll be virtuous, meritorious.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
1: And you'll be following the correct path in life.
0: ఇప్పుడు నా మాటలు కానీ మన కలాం మాటలు కానీ ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో మీరు ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two. It's rather extremely rare to listen to such sacred words. Having heard them, you should hold on to them. This is the aim of life. You are all the sparks of the divine.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ యాజ్ హ్యూమన్స్.
0: నా అంశండి, నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
1: యాజ్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్, యు షుడ్ హ్యావ్ ఆల్ ది డివినిటీ అండ్ ది పవర్.
0: కానీ కొట్టి మాటలతో కాలంను వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం బై మియర్లీ స్పీకింగ్.
0: కనుక ఈ ప్రేమ విషయంలోనేటువంటివి, సత్య విషయంలోనేటువంటివి, ధర్మ విషయంలోనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కానీ అన్యమంగా పుట్టినవి కాదు.
1: These five values, Satya, Dharma, Shanti, Prema, Ahimsa, are from God only. God is the source of these values. Wherever you go, you feel oneness. Many ask Bhagavan, who are you, Bhagavan? What's your name?
0: I and you are one.
1: Bhagavan's answer is this, I and you are one.
0: అంతేగాని నేను వేరే, నీవు వేరే, వారు వేరు వేరు కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప వేరు కాదు.
1: మైన్ అండ్ థైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: With all the feelings of harmony and unity, let us mingle together as brothers and sisters.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: We should all stand united.
0: కోపతాప అసూయ జబ్బములు ఏమాత్రం ఉండకూడదు.
1: There should never be scope for any anger or temper.
0: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుగ్గుడు ఉండే.
1: There are all the bad qualities that will take away your human nature.
0: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to bring them, to bring those five human values closer and closer.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: As it is time up, Bhagavan doesn't want to detain you, keep you here for long.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకుని ధన్యవాదాలు.
1: Having heard these things, at least preserve them at one or two that you heard.
0: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: Hand over everything, God will take care.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Najayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణం.
2: దిస్ ఈస్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య యోగ.
1: నజాయతి, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణం నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వము.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు,
2: ది ఇన్డ్వెలర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్చరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేనచిత్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్ష, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: Unnadanite trupti nundi idiye sarvasvamga bhavinchi santoshinchinappude adaniki shanti chekurutundi.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalamu eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
2: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థము.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ మే ఫీల్ హ్యాపీ కంటెంటెడ్ ఇఫ్ హీ గెట్స్ 100 రూపీస్.
1: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
2: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
1: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh rupees.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship, he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
1: Aithe madhavatva aneetuntidi ee dhanamulamto labhinchetuntidi kaadu.
2: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: Ee vidhanga manavuni yokka aashalu mitimiri povatam chetane mati kevalam ashantiki guri avutundi.
2: As the desires of man are crossing all limits, he is becoming a lot of discontent.
1: Labhinchina సంపత్తితో లభించిన సుఖముతో లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ ఒబ్టైనింగ్ కంటెంట్మెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ ప్రొసెసెస్ విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ గెట్స్.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: Daivamu goppavadi ani andaru cheppagalaru.
2: All people can say that God is great.
1: Kani idi pradhanam kaadu.
2: But this is not important.
1: Daivamu neevu goppavadi goppavadu nayana ani athan note nunchi raavali.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we will have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different type of sadhana.
1: అట్టి ఫలితమని అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమని మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: The hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, oh child, you are mine.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: Arjuna was one who got that eligibility and that qualification.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose, is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: If a person just says that I am highly educated person, I am a highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: All these things might be personal accomplishments and attainments, but if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రము పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్డ్ అవుట్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రం కూడాను మరి కొంతవరకును అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకారణం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాజ్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani, santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
2: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
2: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
2: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi cheskovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramainatundi yokka sukha shantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantulu undetundi vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatundidi taanu choodanatundidi evaru vinanatundidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatunte okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ ని పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: project. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmanichadu."
2: He invited all types of people, wealthy
1: goppa goppa rishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్ ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్ I would humbly just ask you to let me know if there are any defects in the
1: engineers goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppaga untundali divyamga untundali bhavyamga untundali navyamga untundali annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు దైత్యంగా.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kadannadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalaantaramlo eppudo sidhilam aipothundi, idi matram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: He also said such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated
1: with the truth. In the
2: same way, the principle of Atman associated with
1: the Atman. ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించుట అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగం.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నాకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యం నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి ఒక మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా ఇటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: అర్జున దెన్ జస్ట్ టోల్డ్, వెల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ అట్ ఆల్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెవెన్.
1: అయితే ఇది సత్యం నెరిగి

0: వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అటర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్ విత్ ఏ ఫీలింగ్ దట్ యు వుడ్ బి కిల్లింగ్ దెం, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
1: ఇఫ్ ఓన్లీ యు రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో.
0: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
0: to. వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: But whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
0: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
1: A hunter or some bad or wicked person killed a number of
0: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
1: It spread right up to the mankind.
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించడము, వారి దగ్గర ఉండేటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెం.
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
1: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
0: sin. Judgment jarugutundani veendi kuda baaga telusunu.
1: He came to know that judgment would be given the next day.
0: Appudu Bhagavad Gita odu jobilo pettukoni Supreme Court ku vellaadu.
1: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
0: Judge cheppadu, nayana repati dinam 7 gantalaku neeku uru shiksha ani nirnayam chestunnanu annadu.
1: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
0: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
1: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఇస్ ది రీజన్.
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
1: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హస్ బీన్ అవార్డెడ్ టు యూ.
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
1: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
0: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
1: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్ వెల్ సార్ I am neither the killer of those people nor have they been killed.
0: Sachchat bhagavantude cheppinatundi maata nee vetta dikkaristavu annadu.
1: He asked the judge, how do you deny those statements made by God himself?
0: Judges kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidhala aaritherina vaaru.
1: Judges are also match for such people, they are in no way inferior to them.
0: Nijame nayana nijame, neevu చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళున్నాడు.
1: జడ్జి సెడ్ వెల్ యూ హావ్ నాట్ కిల్ దెమ్ నార్ వర్ దే కిల్డ్. సిమిలర్లీ ఇన్ మై జడ్జిమెంట్ ఆల్సో ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, వెల్ యూ విల్ నాట్ బి కిల్డ్ ఆల్సో, బట్ బి రెడీ ఫార్ ది పనిష్మెంట్ టుమారో.
0: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
1: వీ కెనాట్ యూజ్ భగవద్గీత to suit to the circumstances for our
0: ఆత్మ తత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
1: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
0: ఈ Bhagavad Gita కేవలం అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు.
1: This Bhagavad Gita has not been taught only to Arjuna.
0: పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది.
1: This particular dharma has been taught to all the people born on earth.
0: Arjuna nimitta matranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
1: This geeta has been given to the entire world keeping Arjuna as only an instrument.
0: Aithe Arjunudu praja pratinidhi.
1: Arjuna stands as a representative of humanity.
0: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
1: Therefore all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
0: Kanuka mottamodata manamu ఈ వాంఛను క్రమక్రమేణ తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and

0: reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
0: By memorizing 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీల్ హావ్ టు రికగ్నైజ్ దట్ వీల్ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There is no use
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రాహ్మణ్ ఈజ్ నాట్ దిస్, బ్రాహ్మణ్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రాహ్మణ్ ఈజ్ దిస్ నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారా, అగ్ని నుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావు అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడని జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: how many of them have understood the meaning of the word dharma, of the word karma, and the secret of these things and have led their life?
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరియవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరియవ్వరు.
1: If by birth they are human beings, how who are the people who are called vanaras?
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని భ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance,
0: berri cheraku ruchini chuchi tarakanita namalinattu,
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: bigarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: రూపు చూచి మోసపోకు,
1: డు నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము,
1: ఇట్ ఇస్ నాట్ ది ఫార్మ్ దట్ ఇస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు కలడు,
1: బట్ దేర్ ఇస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyam.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutoo untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: Samudramu cherunanta varaku nadi nadigane roopanamamu తరించి ఉంటుంటాది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగా జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: Atma tattvamu nirantaram kudanu tanakai taanu untuntadi.
1: On the other hand, the aspect of atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundadi.
1: On the other hand, the world, which is material, exists for others' sake.
0: Itti padartha swarupamainatundi yokka prapanchamunandu anekattamunu dharinchi anekattamulo ekattamaneetundi yokka satyatvanni imarchukoni tadwara divyatvamunu prakatistu vastuntadi.
1: The manifestation of the material world in diverse forms and the recognition of the unity in that diversity, this is the truth. This truth will be continually being proclaimed to us.
0: ee ekatvam yokka tattvanni prati manavulugunu gurtinchatamu atyavasaramaneetundi yokka satyanni kodanu telusukovali.
1: That the recognition of this unity in this diverse manifestation of creation is also a necessity for every human being is a truth which they should recognize.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలి మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమెల్ల పొగడుచుండు వాడే చెవట.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది wisdom of spirituality is to understand spiritual background.
0: Rajayogamunaku bata idiye srutulu cheppu mata.
1: The path of Rajayoga, the royal path to Rajayoga, is this word of truth.
0: Nijamuga aatmatattvamu vasturunu prakashimpacheseetundide kaani maroka chaitanyamu cheta taanu prakashimpabadeetundide kaadu.
1: Truly the aspect of atma is one which enables things to shine, but it is not going to shine by others' brilliance.
0: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: This is something which has the form for all creation as the very basic material.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతయు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: One who looks at matter, to him the entire creation will appear as if it is a vision.
0: చూసినప్పుడు జగత్తంతయు కూడాను దృశ్యము కన్ను ద్రష్ట.
1: When we look at this, all the world is what is being seen, the eyes are those that see.
0: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనసు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్పుతున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: ఆల్దో వన్ హ్యాస్ హిస్ ఐస్ బికాస్ హీస్ డీప్లీ ఇమర్స్డ్ ఇన్ థాట్ ది ఐస్ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హూ దేర్ ఈస్ వేర్ హీఈస్.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ది ఐస్ ఆల్సో బికమ్ సంథింగ్ విచ్ ఇస్ సీన్.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములు యందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: వి కంక్లూడ్ దట్ అమంగ్స్ట్ ఆల్ ది థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ది ఐస్ ఆర్ ఆల్సో ఎన్ ఐటమ్.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: హియర్ ది మైండ్ ఈస్ ది సీయర్ బట్ ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ ది మైండ్ ఆల్సో విల్ బికమ్ వాట్ ఇస్
0: మనస్సు కూడాను
1: ఒక విధమైనటువంటి దృశ్యమే. ది మైండ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ సీన్.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క తేరికనే.
1: దిస్ మైండ్ ఈజ్ మేర్లీ కంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ది రిమూవల్ ఆఫ్ థాట్స్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: ది మైండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది కంగ్లోమరేషన్ ఇన్ ది శృతీస్ ఆఫ్ ది థాట్స్ అండ్
0: చారముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఇస్ ఓన్లీ ఎ కంగ్లోమరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కంగ్లోమరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పులు కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్
0: దేహమునకే పుట్టు చావులు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది బాడీ వీ హ్యావ్ బర్త్ అండ్
0: పరిణామ క్షీణములు.
1: ది గ్రోత్ అండ్ ది డికే ఆర్ ఫర్ ది బాడీ.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఫర్ ది బాడీ.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని క్షీణ దశలు కాని తారు పుట్టుములు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed
0: kalukane saavu puttukalenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: aadi madhyantarahitu anadi vaadu,
1: that which has no end, no beginning and no middle.
0: Saavu chaavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarvasakshi ay atma velugu ani.
1: Atma will shine as a witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahma tattvanni ee vyakti gurtinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of brahman which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani ee naati manavattvamundu oka visishtamainatvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras. Nenu
0: chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కడి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత బొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ee penubhutamulu yokka tattamulu ee penugaatmulu yokka tattamulu manavudu arthamu chesukoneleka tana yokka vaanchaniyandu maatrame taanu nimagnudai ajnanamulo munigipovutunnadu.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talapunaku palinchetunti palatamunaku bhinnamuga unnadi.
1: That is the reason why what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude palamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kalukane sruti yado vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattamaneatunte satyanni pracharam chalaptu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind, the divinity is something which is beyond your words.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
0: అట్టర్డ్. నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ
0: స్వగత అనే రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటమైనటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
0: Okka suryudu okka sthanamulandu unnadu.
1: As an example, one sun is present in one place.
0: Thanu unnadi okkade okke sthanamulandi.
1: What exists is one sun, and there he exists.
0: Tani prakasham sarvatra kudanu vyapimpachestunnadu.
1: But his brilliance is being spread all over.
0: Deepamu okkate okka pradeshamandu untadi.
1: The light is present only one and in one place.
0: Dani yokka prakashamu illanta kudanu prasaristu vastuntadi.
1: But the brilliance of this light is spread in the entire home.
0: Adhe vidhamugane ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
0: ప్రకాశము వేడి.
1: One is to shine, the other is to heat.
0: అదే విధముగాని ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనినే స్వభావము స్వరూపము అని కూడాను స్మృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్ దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది స్మృతిస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ స్వరూప దట్ ఈస్ ది ఒరిజినల్ ఫామ్ it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmibhuta.
1: It has been described by the word dharmibhuta.
0: Dharmiga, dharmibhuta.
1: Dharmibhuta.
0: Svabhavamunaku dharmabhuta. Jnanamu anni.
1: Svabhava will be described by the word dharmabhuta.
0: Svarupamunaku dharmibhuta. Jnanamani. Svabhavamunaku dharmabhuta jnanamani. Rendu vidhamulaga vibhajistu vachindi.
1: For these two qualities, Svabhava and Svarupa, the equivalent words are dharmabhuta, dharmibhuta.
0: Dharmibhuta managa aruttamuto kudinatuvantidi. Dharmi anaga rupamu.
1: Dharmibhuta, something connected with the form. Dharmi means form.
0: Idi anuswarupamulo untunnatuvantidi.
1: This form is in a miniature form. It is like the small particles anus.
0: Idi paramanuvuto untuntundavi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharmabhuta jnanamanaga idi prakashavantamainatuvantidi.
1: Dharmabhuta jnana means this is something which is
0: divi vibhu ani palukutu vachindi.
1: This also has been called vibhu.
0: Sukshamainatti anuvuna sukshamagutu.
1: Becoming the subtlest particle amongst the subtle things.
0: Meti vastu nanduna meti yaguchu.
1: In the big things, becoming the biggest of all those.
0: Antakanu sarva sakshiyai alarunatti.
1: Becoming a witness everywhere and at all times.
0: Atmaye brahma. Brahmaye atmayagunu.
1: Atma is brahma. Brahma is atma.
0: Ee anusvarupamane kunti yokka tattavunu chakkaga manam artham chesukovali.
1: This subtle form of the smallest particle should be understood.
0: Adhe swarupamu.
1: That is the form.
0: Aa swarupamu nunche ee swabhavamu aneetvantidi jagatanta vyapinchi untundadi.
1: From this form, this swabhava, what we see in the creation, in the world, is sprouting.
0: Anuvu sarva padarthamuni yendu kudanu cheripotuntundadi.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: ఈ అణువు నందు మరొక్కటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
0: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్.
0: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందు కూడా చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvanandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee atmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining.
0: Yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu atma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this atma is present in all matter.
0: Karanam emanaga ee anusakti lenatundi yokka padarthamu jagattunandu kaanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka prati padarthamunandu kudanu ee dharmibhuta jnanam aneetundi yokka anuswarupamu cheritam chetane idi gana swarupakanga rupanni dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmibhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
0: Ee swarupamu dharmabhuta jnanamu.
1: This swarupa is the jnana which we have called the dharmabhuta jnana.
0: Ee dharmibhuta jnanam anetundi darini dharmabhuta jnanam kinda mana dehamga marchukunnam.
1: This subtle dharmibhuta, through the process of becoming dharmabhuta, we have changed.
0: Kanuka mana dehamunandu ee dharmibhutam anetundi yokka anusakti సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: సిన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దిస్ సటిల్ particle strength of dharmibhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: పదార్థములు ఎన్ని మారినప్పటికీ ఇందులో ఉండినటువంటి యొక్క అణుశక్తి మారడానికి వీలు లేదు.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: ఇది ఒక వెండి టంబ్లర్.
1: This is a silver tumbler.
0: ఇది dharma bhuta jnanam.
1: This can be described as dharma bhuta jnanam.
0: ఇది karya swarupam.
1: This is the form of the result of
0: the world. దీనికి కారణము వెండి.
1: The reason for this is silver.
0: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
1: Without a cause, there can be no effect.
0: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
1: స్వరూప అండ్ స్వభావ హ్యావ్ ఎ రిలేషన్ విచ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ హ్యావ్ బిట్వీన్ దెమ్.
0: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
1: Whatever changes you may bring about in the swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
0: Adhe vidhamugane, ye padarthamaina teeskondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatundi yokka dharmi bhuta jnanam untundali.
1: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
0: ఇది రూపమును మనము మార్చినప్పటికీ ఇది కాల్చి భస్మము చేసినప్పటికీ ఇందులో భస్మం అనేటువంటి అనుస్వరూపమే ఉంటుంటుంది.
1: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant form.
0: రూపమును మారినవే కాని ఈ ఆత్మతత్వం అనేటువంటి అణుతత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
1: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
0: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
1: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: This body too is composed of
0: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధమైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
1: The individual body of everyone consists of many different types of matter.
0: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధమైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధమైనటువంటి మట్టితో చేర్చినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది. ఆ భస్మలో కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
0: roopa namamulu marinade kani anu tattam aneetundi yokka dharmi bhuta jnanam aneetundi maraledu.
1: The name and the form will change, but the interior dharmi bhuta jnana, that will not change.
0: Kanukane prati manavuni yendu kudanu balyamu yavanamu vardhakyam aneetundi yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
0: ప్రేమ స్వరూపులారా పదార్థము ప్రధానము కాదు. ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు.
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్.
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చు కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
0: అదే విధముగా మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ The Atma that is
0: అందరూ కూడాను సమానులే.
1: All are equal.
0: మధ్య కాలము నందు మాత్రమే ఈ తారతమ్యము ఏర్పడుతున్నావు కాని పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
1: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
0: ఏ చక్రవర్తి మొదలు చండాలుని వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
1: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
0: పోయే సమయంలో కూడా కించిట్టైన అడ్రస్ అయినా చెప్పిపోడు.
1: When he goes, he will not give even his address to a small extent.
0: ఈ రెండింటి యందు సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
1: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of Atma, how can there be any doubt?
0: Yavariki yavar.
1: Who is for whom?
0: Yentakalam ee sambandha bandhavyam.
1: How long will these relations
0: last? Aithe unnanta varaku mana kartavya karmalanu nirvartinchadamu mana yokka manavattam yokka pradhana dharmam.
1: But so long as we remain here, to fulfill our duties and responsibilities is the nature of human
0: being. Okkokka vyaktiki ఒక్కొక్క కర్తవ్యమైనటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
1: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
0: education. లోకములో సర్వము బ్రహ్మము నుండినే పుట్టుతున్నవి కాని ప్రపంచమంతా కూడాను బ్రహ్మం పైనే ఆధారపడి ఉండినప్పటికీ ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిట్టేనా కూడాను బాధించదు.
1: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
0: తాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
1: There is poison in the mouth of a snake.
0: Aa dantamulu chetane aneka padarthamulu tintundali.
1: With the same teeth, the snake is eating many things.
0: Kani tana visamu tanunu badinchutunnada?
1: But is the poison of the snake troubling the snake?
0: Tenu tana yokka tokayande visamunu dharinchi untundali.
1: The scorpion has poison in its tail.
0: Aithe tana yokka visamu tanunu badinchutunnada?
1: But is that poison giving any trouble?
0: అది ఏ విధముగా దైవత్వమునందు ప్రకృతి తన యొక్క స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
0: విషయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
1: మ్యాన్ హూ ఇస్ ఇమర్స్డ్ ఇన్ మెటీరియల్ థాట్ అండ్ ది ఇల్యూజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆల్ ది ట్రబుల్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ టు ది మ్యాన్ బట్ ఫర్ డివినిటీ హూ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే
0: గది చుట్టూ 100 అద్దములు పెట్టుకుంటే 100 అద్దములు ఎందుకు మన ప్రతిబింబమే కనిపిస్తుంటాయి.
1: When we have a 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
0: ee 100 pratibimbamulanu kuda chuchi neevemaina bhayabhramtulaku guri avutava?
1: Looking at these 100 reflections, are you afraid?
0: Idantha naadenu ani aanandistavu.
1: You will feel and happy that all the
0: ee dehamulu anni kudanu bhagavantuniki taanu dharinchina addamula vantivi.
1: In the same manner, to God, all these human bodies are simply...
0: ఈ దేహములు ఎందున్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
1: The reflection that is present in all these bodies is...
0: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
1: There will be no change of any kind at any time.
0: దేహాత్మ జీవాత్మ పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ స్మృతులు.
1: The Shrutis have been dividing this into three types, Dehatma, Jeevatma and Paramatma.
0: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
1: What is the connection between these three?
0: సముద్రం ఉంటున్నది.
1: There is the ocean.
0: దీనిని కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: Rishis have also been calling this the Kutastha.
0: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
1: From water come waves.
0: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
1: From the waves come foam.
0: అలలను వదలి నురుగు ఉండటం లేదు.
1: Without the waves, you do not have the foam.
0: జలమును వదలి అలలు ఉండటం లేదు.
1: Without water, you don't have the.
0: ఈ మూడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధమే.
1: The water, the waves, and the foam are.
0: అయితే నురుగును అలలు అని పిలువరు.
1: But we don't call the foam.
0: అలలను సముద్రము అని పిలువరు.
1: We don't call the waves the water of the ocean.
0: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
1: In the same manner, what we call dehatma is like the foam.
0: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
1: దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్ మెటీరియల్స్ ఈజ్ లైక్ ఎ బబుల్.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
1: దిస్ వీక్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్ వీ డూ నాట్ నో వెన్ ఇట్ విల్ డ్రా.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనగున.
1: They have prescribed a limit of 100 years for
0: balyamando.
1: Believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
0: Ooralo adavilo udakamadyamuno.
1: Maybe in a village, maybe underwater.
0: Ekkada ye samayamulo ekka pradeshamanundo ye vidhamaina sthitilo ee deham oodipothundo idi neeti budaga vantivi.
1: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
0: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: వైల్ ఇన్ దిస్ దేహ ది బాడీ దర్ ఇస్ ఆల్సో ది ధర్మీభూత ది అనుస్వరూప ఇట్ హెస్ బిన్ కాల్డ్ ది దేహాత్మ.
0: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: వాట్ వి కాల్ జీవాత్మ సిన్స్ ఇట్ ఇస్ ఆల్సో ది డివైన్ స్ట్రెంగ్త్ విచ్ హెస్ టేకెన్ ఎ ఫార్మ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యాక్షన్ దిస్ ఇస్ కాల్డ్ జీవాత్మ.
0: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కానీ ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణిగి మరిగి ఉంటుంటుంది.
1: This particular divine force is capable of moving everything else, but when it comes to the Atma, it cannot have any such influence.
0: ఈ ఆత్మ చైతన్యమునకు విషయము కాదు.
1: This Atma is not something which is subservient to the divine
0: force. అయితే చైతన్యమునందు కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
1: But Atma is contained in this జీవాత్మా యాజ్ వెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ అనుస్వరూప్.
0: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ ధర్మీభూత జ్ఞాన ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్.
0: కనుకనే అక్కడ కూడా జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడా చేర్చుకున్నారు.
1: దట్ ఈస్ వై నాట్ కాలింగ్ ఇట్ సింప్లీ జీవ వీఆర్ కాలింగ్ ఇట్ జీవాత్మ. ఆత్మ ఈజ్ ప్రెసెంట్ దేర్ యాజ్ వెల్.
0: ఇంకా పరమాత్మ
1: ది థర్డ్ స్టేజ్ పరమాత్మ.
0: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
1: Here you should give a little thought to
0: దేహము జీవుడు పరము ఈ మూడు కూడా భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
1: Here we have three distinctive names. దేహ జీవ అండ్ పరము.
0: జీవ ఆత్మ రాయండి.
1: యూ రైట్ జీవ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పరం ఆత్మ.
0: జీవ దేహ పరం మూడు వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆన్ ది లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్ దేహ జీవ పరమ. ఆన్ ది రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్ ఆత్మ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడా మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
1: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily understood.
0: Aneka mandi na daggariki vastuntaru. Swami, I want peace antuntaru.
1: Many people come to me and say, Swami, I want peace.
0: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
1: Naaku kavali shanti. I want peace.
0: Ikkada enni padamulu?
1: How many words are
0: I want peace.
1: There are three words. I want peace.
0: I want peace. Moodu padamulu untunnayi.
1: There are three words. I want peace.
0: చక్కగా విచారణ చేసుకుంటే ఐ ఈగో.
1: ఇఫ్ యూ గివ్ గుడ్ థాట్ టు దిస్ ఐ ఈజ్ ఈగో,
0: తీసేసేయి,
1: రిమూవ్ ఇట్.
0: వాంట్, డిజైర్, దాన్ని తీసేసేయి.
1: వాంట్ సిగ్నిఫైస్ డిజైర్,
0: ఇది ఏది తీసే ఉంటుంది.
1: వాట్ రిమైన్స్ ఇస్ పీస్.
0: నీకు ఈగో, డిజైర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే తీసేస్తే అవుతుంది అది. పీస్ కాదు.
1: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
0: Kanuka manam sulabhanga kudanu adhyatmika vishayamlo manamu sariyaina reetiga manam lokanaku digi ee ekatva varikunte oka atmatattvato advaita bhavamto manam vicharana chesthe ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ ఇన్ ఎ సింపుల్ మేనర్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ ది వ్యూ దట్ ఆత్మ
0: ఐపోయిస్ ఈ ప్రపంచంలో కలిగినటువంటి యొక్క ప్రవృత్తి భావములు కలిగినటువంటి మానవులకు ఈ నివృత్తి తత్వంలో అర్థము కావు.
1: But for man who is totally immersed in material and worldly affairs,
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is one simple example for this.
0: పలములోని మధుర రసం తరువు తాను ఎరుగునా,
1: the sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
0: పువ్వులోని పరిమళము తీగలు అనుభవించునా,
1: the fragrance that is contained in a flower, will the tree on which the flower
0: కాయలోని మధుర రసము గ్రంథమను భవించునా, చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి,
1: దేర్ ఆర్ ఫ్రూట్స్ ఆల్ రౌండ్ ది ట్రీ,
0: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
1: బట్ ది స్వీట్ జ్యూస్ ఆఫ్ ది ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ బై ది ట్రీ.
0: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
1: The fragrance that is contained in the flower is not experienced by the tree.
0: అదే విధముగా దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్, man does not understand the fragrance of the aspect of atma.
0: Kanuka manamu atma tattva nimittamai anya pradeshamulaku ponakkaraledu, anyulanu aashrayinchanakkaraledu, aithe ee yokka vishayanni gurtinche nimittamai telusukune nimittamai telisinatundi mahaneeyu daggariki velli కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన తెలుసుకోవాలి, విచారణ చేయాలి.
1: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ వీ డు నాట్ హ్యావ్ టు గో ఎల్స్వేర్, వీ డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ రీచ్ పర్సన్స్ హూ నో అండ్ హూ అండర్స్టాండ్ దిస్.
0: గురువు అయినప్పటికీ తాను చెప్పగలడే కానీ చేయవలసిన నీవే.
1: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
0: Biddu ante talli ki pranam.
1: A child is life to its mother.
0: Kaani biddaku maatalu nerpinchalante talli maatadi tarvata biddato palakinchadaniki prayatnistunde kaani talli nodu biddanu otlo petti palakadaniki veelu kaadu.
1: If the mother wants to teach the child to talk, the mother will first speak and then make the child speak, but the mother's mouth cannot be put into the baby's mouth.
0: Mana granthamulu kodanu veda shastra purana itihasamulu kodanu ee brahma sutramulu kodanu pavitramaiti vishayamulanu prabodhistu vachayi, kaani granthamulu bodhinchinanta maatramana manaku ee maatram kodanu prayojanam ledu. Avarane aacharanalo pettali.
1: Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary thing.
0: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం తంపాలి.
1: The first thing is to remove and destroy the excitement of our organs.
0: అనేక మంది ఇంద్రియ ఉద్రేకతను తంపే నిమిత్తమై కొంతవరకు ఆహారాన్ని కంట్రోల్ చేస్తుంటారు.
1: Many people with a view to control the excitement of their senses.
0: ఇది కేవలం వెర్రితనం.
1: They control their food.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: This is the symptom of ignorance.
0: ఇది కాదు ప్రధానం.
1: This is not important.
2: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
1: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
2: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
1: ఇఫ్ యూ టేక్ యువర్ స్టిక్ అండ్ బీట్ ఆన్ ది యాంకిల్ విల్ ది స్నేక్ ఇన్ సైడ్.
2: తనువును తా దండించిన విషయభోగములు అనుగుణ
1: ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్ యువర్ డిజైర్ ఫర్ మెటీరియల్
2: ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని తానగున
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ హంగర్ అండ్ థర్స్ట్
2: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుతురుడు.
1: ఇఫ్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్ హౌ కెన్ హీ అండర్స్టాండ్ స్పిరిచువల్ యాస్పెక్ట్.
2: మొట్టమొదట తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా అన్య విషయములపైన మనము సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: వితౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యూ ఆర్ ఇఫ్ యూ వాంట్ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
2: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన తీవ్రాంతకారంలో ఉనగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి, నీటి బిందువు వలె ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ది డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఇస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ టేక్స్ ది ఫామ్.
2: తన యొక్క ప్రేమ కూడాను కేవలము స్వార్థమై సంకుచితమై కేవలం అనుప్రమాణంగా ఉంటుండాలి.
1: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
2: Tanu tanavaru tappa annilanu preminchetvanti yokka idi tamalo emaatramu undadu.
1: Better than yourself, this is the primary step in ignorance.
2: Prema swarupulara, manavattamu ajnana abhiranta karamlo unagatam cheta

0: ఏమాత్రమూ ఉండదు. దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇన్ వన్ టు లుక్ బియాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ పీపుల్ అండ్ లవ్ అదర్.
1: కానీ దైవం యొక్క ప్రేమ విశాలమైన సముద్రం వంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎ బ్రాడ్ ఓషన్.
1: ఈ సముద్రము దగ్గరికి వెళ్లి అణుబిందువైనటువంటి యొక్క నీటి బిందువు సముద్రానికి పోల్చుకోవటానికి కానీ సముద్రాన్ని అర్థం చేసుకోవటానికి కానీ ప్రయత్నించడం ఏమాత్రమైనా సాధ్యమవుతుందా?
0: బట్ టు గో నియర్ సచ్ ఎ బ్రాడ్ ఓషన్ వన్ బీయింగ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు బి వాంటింగ్ టు అండర్స్టాండ్.
1: ఈ ప్రయత్నము కేవలము చీమ సముద్రము లోతును వెతకడానికి పోయినట్టుగా ఉంటుంది.
0: దిస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ ఈజ్ లైక్ ఎన్ యాంట్ గోయింగ్ టు స్విమ్.
1: దీనివల్ల నీవు ఏమాత్రము కూడా నువ్వు సత్యత్వాన్ని పొందలేవు.
0: త్రూ దిస్ ప్రాసెస్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: అయితే నీవు సముద్రము యొక్క పోలికను పొందాలనుకుంటే మరొక మార్గాన్ని అనుసరించు.
0: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
1: నీవు ఉన్నది బిందు స్వరూపం అయినప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు. బ్రహ్మవిత్వమైవ భవతి, రెండు సముద్రమైపోతాయి.
0: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
1: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికీ తరము కాదు.
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
1: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
0: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
1: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
0: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
1: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
0: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఈస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ?
1: ఇది కూడా ఒక అజ్ఞానమే.
0: యూ మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
1: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాల.
0: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్.
1: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
0: When you are searching for a lamp, do you need another lamp to find that?
1: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుంది.
0: In the same manner, the aspect of Atma is self-luminous.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోనాస్ లైట్ అరికెన్ ల్యాంప్ను తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
0: With a view to see the moon who is shining, taking an arican lantern or a torch light for that purpose, how foolish is it?
1: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
1: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
0: ది ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఈజ్ షైనింగ్.
1: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
1: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
0: ఇఫ్ వీ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
1: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
0: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫామ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫామ్ ఆఫ్.
1: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం
0: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేద
1: గీతావాస్యం ఇదం సర్వం.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది భూతాస్ అండ్ ఈశ్వర ఇస్ ఎన్వలపింగ్ ఆల్ ది భూతాస్.
1: సర్వత్రా కూడా దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హ్యావ్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ, బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియంట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.

0: తాదాత్మ భావాలను పొందిపోవాలి.
1: You should attain the state where you are.
0: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి తివోహం తివోహం తివోహం తివోహం తివోహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట.
1: A guru taught a disciple the mantra శివోహం శివోహం.
0: సరే, అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
1: This disciple at every time has been saying శివోహం శివోహం.
0: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి, ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
1: A friend came to him and asked him, whenever I see you, you always say శివోహం శివోహం. What is the meaning of this?
0: శివోహం శివోహం అంటే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని చెప్పని చెప్పాడట.
1: శివోహం మీన్స్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: సరే చెప్పాడు, ఈ విశ్వాసం దృఢంగా ఉండాలి కదా.
1: సో హీ సెడ్, బట్ దిస్ ఫెయిత్ మస్ట్ బి ఫర్మ్ ఇన్ హిమ్.
0: నేనే శివుడు నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
1: The friend who came asked the question, when you say you are Shiva, what is Parvati to you?
0: Aparadam, aparadam, aparadam, annadata.
1: He said, no, no, that is a fault. Please, I would not commit that mistake.
0: Nijanga tana Shivudaithe, Parvati kuda untanu ardhangi kavalante ikkada enduku dhairyanga cheppakoddu.
1: Truly, if he is identical with Shiva, why should he not have...
0: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini... తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యర్థించే ప్రయోజనం ఏమిటి?
1: హియర్ అటరింగ్ ది వర్డ్ హీ నోస్ ది మీనింగ్.
0: ఈ విధంగానే కూడాను మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైన ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
1: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
0: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
1: వీ షుడ్ దేర్ ఫోర్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
0: మన జన్మకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
0: కర్మనే మూల కారణం.
1: వర్క్ ఈస్ ది మెయిన్ రీజన్.
0: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
0: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: Your likes and dislikes, what is the reason?
0: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైక్ అండ్ డిస్లైక్.
0: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్
0: భ్రాంతి మూల కారణము?
1: యువర్ ఇల్యూషన్ ఈజ్
0: ఈ భ్రాంతికి మూలాధారం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్ ఫర్ యువర్
0: ద్వైతమే?
1: ది డ్యువాలిటీ ఇన్ యువర్ మైండ్.
0: ద్వైతములకు మూలాధారం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్ ఫర్ డ్యువాలిటీ?
0: అజ్ఞానమే. అజ్ఞానము.
1: ఇగ్నోరెన్స్ ఈజ్ ది రీజన్ ఫర్ దిస్ డ్యువల్ బిహేవియర్.
0: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందాడు.
1: అవుట్
0: ఈ అజ్ఞానం చేతనే జన్మం మనకు లభిస్తుంటుందా?
1: అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ కమ్స్ అవర్ సోల్.
0: ఈ అజ్ఞానం నిర్మూలనం కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్. యూ విల్ హ్యావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలమును తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణయందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బై టాకింగ్ టూ లాంగ్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ట్రబుల్. ఐ విల్ దేర్ఫోర్ కట్ షార్ట్ ది డిస్కోర్స్, హోపింగ్ దట్ వాట్ యూ హ్యావ్ లిసన్డ్ అండ్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ యూ విల్ పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ బికమ్ ఐడియల్స్ అండ్ విల్ బి ఏబుల్ టు రిసోసియేట్ the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
0: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
1: సిన్స్ దేర్ ఇస్ నో పర్టికులర్ డే విచ్ ఇస్ అ బర్త్ డే ఫర్ గాడ్, ది డే ఆన్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ డే యూ షుడ్ రిగార్డ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

తెలియబడదో. ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమే.

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంక సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: Ivi appatiki maatrame సత్యముగా గోచరిస్తాయి.
0: ఇట్ అపియర్స్ టు బి ఆల్ ట్రూత్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: ఇల్యూజన్ మీనింగ్ దట్ విచ్ రిప్రజెంట్స్ ది ఎగ్జిస్టెంట్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ వైస్ వర్సా.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థయందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: If they are really true, they should be changeless in all the three states, the waking, dreaming and the deep sleep.
1: Trikala bhagyam satyam, kani idi trikalam yendu ledu.
0: The truth is changeless in all the three times, but such is not present here.
1: Kalukane sukshma shariram anetundi mayato polchabadinatundi.
0: And hence the subtle body is compared to illusion.
1: Inka karana dehamu ఇది కేవలము ప్రతిబింబమే.
0: నెక్స్ట్ కమ్స్ ద కాజల్ బాడీ విచ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్ట్.
1: దేని ప్రతిబింబము?
0: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిఫ్లెక్ట్?
1: మహాకారణం యొక్క ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ కాజల్ బాడీ.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వములో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: దీస్ ఆర్ ది ఇండికేషన్స్ విచ్ విల్ మేక్ అస్ అండర్స్టాండ్ దట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ ప్రెజెంట్.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్ ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆర్ ప్రెసెంట్, ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్ యాజ్ వెల్.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టైమ్ అలోన్.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: Oka chinna udaharanamu,
0: a small example.
1: Neevu ee naati ratri Bengaluru station lo rail ekki ellundi neevu Bombay cheripothunnavu.
0: A small example, tonight you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow.
1: Ikkada kaalamu karma karana kartavyamulu నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్లా పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ ఇట్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: Bombay cheravu.
0: You reached Bombay.
1: Ee cheradaniki kaaranam emiti?
0: What is the reason for reaching?
1: Akkada edo oka office lo pani jarigindi.
0: You have got some work in the office.
1: Kaalamu,
0: time,
1: karma,
0: action,
1: kartavyamu,
0: responsibility,
1: kaaranamu
0: and cause.
1: Ee naalugu cherinatundide manasu.
0: The combination of all the four is the mind.
1: Ratri neeku swapnam vachindi.
0: You dream in the night.
1: Aa swapnam lo neevu Bombay cheravu.
0: In the dream you reached Bombay.
1: Anni drishyamulanu chuchavu.
0: You have seen that.
1: Aanandinchavu.
0: You delighted.
1: Kaani indulo kaalamu, karma, kaaranamu, kartavyamu naalugu ledu.
0: Here in the dream there's no cause, there's no time, there's no result.
1: Ee swapnamulo etta neevu vellinavu?
0: In dream how did you go travel?
1: Ye kaalamulo vellinavu?
0: What time you went?
1: Ye kaaranamto vellavu?
0: What is the reason?
1: Yem akkada jarigindi?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్ విద్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైమ్.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ది పెక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The supermind has no such factors like the time, the space, the cause.
1: Chitrambulu.
0: Peculiar.
1: Trailokya pavitrambulu.
0: They are sacred for all the world.
1: Vrajalala vittambulu. Sanmitrambulu. Muni jana pautrambulu. Vishnu devu charitrambulu. ఇది చాలా విచిత్రమైన యుక్తివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: నలవది సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 20 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యూ స్టడీ ఫర్ 20 ఇయర్స్.
1: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
0: హౌ లాంగ్.
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. తిరిగి 3:05 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్.
1: నీవు విద్యాభ్యాసము చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: బికమ్. ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called super mind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారమనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్, సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక
0: without giving an experience
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu anantamu indriyatheetamainatundi, manasuku atheetamainatundi.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ee gaadha nidra yendu jariginatundi kevalam pranam unnadi.
0: In deep sleep state there is life.
1: Gaadha nidralo manasu ledu.
0: In deep sleep there is no mind.
1: Manasu lenappudu sukadukkamulu levu.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: Lenappudu prapanchame ledu.
0: When there is no pleasure and pain there is no world.
1: Kevalam okka aanandam maatrame untundi.
0: Only bliss remains.
1: Neeku telusunu.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనం ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుండది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుండది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: కుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుమ్ అనగా పురుషత్వం.
0: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్టర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ ఉమెన్.
1: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: Karuka karakudu paramatmude.
0: The main cause is God himself.
1: Karyame ee prapanchamu.
0: This entire cause is this
1: ee
0: world.
1: Ee karana karya swarupame ee yokka vishwamu.
0: The effect, the relationship between cause and effect is universal.
1: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: Idi prati manavuniki nityanubhutilo తాను ఆనందించేటువంటివి.
0: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచకోశములు,
0: ఫైవ్ షీట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్,
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: ఆల్ దిస్ కమ్స్ టు 24.
1: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: సో హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
1: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decay.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole, you'll certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off, nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that? How do you know that path?
1: మాయా 25 మర్మములతో కూడి మాయా మాయా మాయా మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ బట్ అన్ ఇల్యూషన్ విత్ ఆల్ ది 25
1: మాయనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ, వీ లిసన్, వీ ఎక్స్పీరియన్స్.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యు డ్రీమ్ దేర్.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మ యోగి
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్
1: దేహభ్రాంతి లేనటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: After taking food in the night,
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు
0: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది
0: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు
0: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్
1: కొంతసేపటికి అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: లేచాడు
0: హీ గాట్ అప్
1: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు
0: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హీ హాస్ నో రిప్లై బికాజ్ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి ఒక చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: With the thought that he might reply, the queen was asked to appear there.
1: Chakravarti, ఏమిటి మీ విచిత్రము? ఎందుకు ఈ విధంగా అంటున్నారు? ఏది అని మీరు చూచారు? అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
0: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
1: రాణి కాదు, రైతు కాదు. ఎవరు వచ్చినా ఏ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా.
0: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
1: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
0: Then Saint Vasishtha was to come there.
1: అతను యోగ దృష్టితో చూచాడు
0: హీ జస్ట్ విజువలైజ్డ్
1: అతను జవాబు చెప్పాడు మహారాజా
0: దెన్ హీ గేవ్ రిప్లై
1: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు
0: హీ సెడ్ ఓ కింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ దిస్ ఈస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూ
1: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని
0: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్
1: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు
0: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్
1: జాగ్రత్తలో స్వప్నం లేదు
0: In that waking state there is no dream.
1: Swapnamlo jagrata ledu.
0: In dream there is no waking
1: state. Jagratalona nee unnavu. Swapnamlona nee unnavu. You are truth.
0: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
1: Kanukane jagratalo swapnam ledu. Swapnamlo jagrata ledu.
0: Therefore there is no dream in the waking state.
1: Jagrata swapnamlo endu rendittu endu kudunu anubhavinchina vaadu neeve.
0: The experience are in both the states.
1: You are omnipresent.
0: So you are omnipresent.
1: Anaga మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్ని ప్రజెంట్
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు
0: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఎస్ ప్రెసెంట్ ఎఫిమరల్
1: టెంపరరీ ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు
0: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్
1: భవిష్యత్తులో ఉన్నాము
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
0: వి కాల్ దట్ గాడ్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
0: నో మ్యాన్ హాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
0: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్
1: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి
0: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో దట్ ఈస్ డివైన్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్
1: ఒక వ్యక్తి అనేక విధమైనటువంటి శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
0: అండ్ ఇండివిజువల్ మే అకాంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
1: విద్యలంతా ఎక్కడి నుంచి వచ్చాయి
0: Where from the different forms of education
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు
0: బికాజ్ హీ కుడ్ అకాంప్లిష్ హోల్ హార్టెడ్
1: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ఏబిసిడిలు కూడా రావు
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ హీ వుడ్ నాట్ హావ్ ఎన్ అకాంప్లిష్మెంట్
1: కానీ ఆ శ్రద్ధ లభతే జ్ఞానం అని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు
0: అవుట్ ఆఫ్ ద స్టెడ్ఫాస్ట్నెస్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి
0: about how far our life travels.
1: Nenu na kutumbamu, nenu na kutumbamu. Iti varike manasu prayanam chestunnam.
0: Our life travels only between the two positions, I and my family.
1: Kanuka swarthamu saprayojanamto koodi untunnayi.
0: It's full of selfishness and self-interest.
1: Nenu na kutumbam tarvata marokati samajam okati untundadi.
0: Beyond I and my family, there is society.
1: Aa samajame lekapothe nee kutumbam ekkada, neeve ekkada.
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledu.
0: We are not traveling up to the position of society.
1: Karukuni manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్డ్.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫర్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: నీ క్షేమంతకు నువ్వు ప్రపంచం క్షేమయంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ ఫార్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
1: అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
0: Therefore we should travel from I to the family and to the society.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: The main thing that is responsible for all the confusion.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore if man proceeds towards the society aspiring to the security of society,
1: samasta vicharamulaku, samasta kashtamulaku, ivanni kudanu ee yokka vishala bhavam lekapotame karanam.
0: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the
1: absence of pride. Vedakalamulandu loka samasta sukhino bhavantu aneetundi vishalamaitundi prarthana prarambhistu vacharu.
0: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
1: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedam. Anaga vedahametam purusham mahantam, nenu mahapurushunni chuchanu.
0: I have seen God.
1: Ekkada chuchavu?
0: Where have you seen?
1: Swapnamlo chuchava?
0: Have you seen in the dream?
1: Ekkada cinemalo chuchava?
0: Or have you seen him in
1: TV lo chuchava?
0: Or you have seen in TV?
1: Kaadu kaadu, tamasah parastat, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానమైనటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
1: Prati chinna vishayam nandu kuda manam chakkaga vicharan chesthe ee satyanni manam artham chesukodaniki entaina avakasam untundi.
0: There is wide scope if you understand these small factors.
1: Neevu nee kutumbame ginaipothe oka adavulo illu kattukoni undochunu kada.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: Enduku ee visaramainatundi oka pedda pattanamlo nee illu kattukoni jeevisthunnam?
0: Why do you construct a house in this big city?
1: Ee samajamlo manam jeevinchatam cheta.
0: Because you live in society,
1: aneka anubhutulu,
0: many experiences,
1: aneka vidhamaitundi anukoolamulu,
0: many conveniences,
1: aneka vidhamaitundi vishalathalu,
0: many other
1: manalo aavirbhavisthayi.
0: They come.
1: Kanukani ee samajamulo manam cheri untunnam.
0: Therefore we live in society.
1: Deeni vallane manavattam aneetundi vishalathwani pondipothundi.
0: And therefore human life expands.
1: Okka vyaktiga untunnadu.
0: One individual remains.
1: Kaani athana okka vyaktigane jeevitham anta jarapadaniki veelu kaadu.
0: It's not possible to lead the life all alone.
1: Vivaham aadtadu,
0: he gets married,
1: iddaru avutaru,
0: they become two.
1: Tirigi kumarudu puttadu, mugguru avutadu,
0: have a son.
1: Tirigi kumarte puttundi, naluguru avutaru,
0: then another son falls.
1: Tirigi tara kumartaku vivaham chestadu,
0: when he gets married his daughter.
1: Vivaham aayatappudu tirigi allulu vastadu, allulu tandri vastadi, allulu tandri vastadu, bhavamardulu vastaru, inga aneka mandi cheri potuntaru, okadari koti cheri potuntundadi idantha.
0: When the daughter got married, the son in law and then their family come.
1: Dharmam yokka pradhanamaitundi vishalata.
0: This expansion is important.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవతు ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: Veda taught in a broad sense.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
1: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
0: True nature of Veda is vastness.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము.
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishattu yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి ఇది అద్వైతం.
0: What we experience in the world, తత్వమసి that the what is non-duality.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahma.
1: ఇది అద్వైతము అంటున్నాము.
0: We say it is non-duality.
1: ఇది చాలా మూర్ఖత్వము అద్వైతం కాదు.
0: It is foolishness.
1: ఇది ద్వైతమే.
0: It is dualism.
1: కారణమేమిటి?
0: What is the reason?
1: అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
1: I am Brahma. నేనే బ్రహ్మను.
0: You say I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే కదా.
0: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
1: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
0: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుందది.
0: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
1: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
1: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
0: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుందది.
0: ద బాడీస్ బల్బ్స్ వెరీ ఇన్ వోల్టేజ్.
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: ఇది ఏ విశ్వస్వరూపము.
0: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
1: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
0: దిస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్.
1: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
0: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇది అద్వైతం యొక్క సారము.
0: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
0: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యూయలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్ టు ద పీపుల్.
1: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
0: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్
1: అమంగ్ మీ మతము నా మతము. ఈ మతముల యొక్క దీంట్లో మతం చర్చించుకుంటున్నారు.
0: We say this is my religion mata, and therefore they turn mad mati.
1: Mana daivattamu matamullo ledu matullo untundali.
0: The divinity is not in mata religion, it is in mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivi thoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse, mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture, which is so broad.
1: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
0: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
1: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
1: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ డివినిటీ,
1: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఫాలోస్ వన్నెస్.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామని ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
1: ధార్మిక పరిణామము,
0: ద ప్రోగ్రెస్,
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
1: ఈనాడు మనము
0: టుడే
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: దేశాన్ని రక్షించడక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the
1: రెండింటికి ఆధారం ఎట్టు? సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will be protected.
1: ప్రపంచమంతా కూడా నువ్వు భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందు ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
0: So you have to put this, we should aspire.
1: ఈనాడు మనము
0: టుడే
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: టుడే వీ హావ్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్,
1: దేశాన్ని రక్షించాలి.
0: వీ హావ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: వీ గో

0: to speak truth and do righteous
1: actions. నువ్వు కాపాడవలసినటువంటి సత్యధర్మములే కాని జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తూ ఉండాలి.
0: And today the bulb illuminates, we see the light.
1: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
0: But out of ignorance we say that is the bulb that illuminates.
1: కాదు,
0: it's not the bulb that illuminates.
1: కరెంటే.
0: It is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వీ ఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేస్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిస్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: ఈ టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
1: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
1: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
0: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
1: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపుడే.
0: సో గాడ్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause
1: Vishnu
0: and effect. Vishnu
1: Vishwaswarupame.
0: The entire universe is the form of
1: ilanti jeeva brahma aikyanu sandhananni manam chakkaga manam artham chesukovali.
0: We have to understand the principle of unison between the individual
1: and the divinity. Ane janmala nundi kudanu manamu ee deha pranthini manamu poshinchukuntu vastunnamu.
0: Over many long births previously we have been developing
1: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: There are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవస్వరూపమే.
0: Everything is the form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం.
1: కానీ సత్యస్వరూపం ఒక్కటే.
0: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: Phalamu manchi antunnamu.
0: You call the fruit.
1: Ee phalame repati dinam oka malam maaripoyindi.
0: The very fruit that you have eaten.
1: Manamu chedda antunnamu.
0: Becomes feces tomorrow.
1: Ee ajnanamu.
0: You call it bad, it's ignorance.
1: O pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
1: చెరకు పిప్పి,
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: యూ కాల్ ఇట్ బ్యాడ్.
1: కానీ నీకు రసం అందించింది.
0: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: And the sugar cane has got the juice.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: ద మూమెంట్ యూ స్క్వీజ్
1: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
0: Therefore, for the juice, pulp is the base.
1: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అనుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
0: Therefore, you take the juice and throw away the pulp.
1: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
0: The moment you cross the boat, you put on the,
1: దాటించినటువంటి పడవ ఇదియే.
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude,
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is
1: మానవత్వానికి ఎక్కడ ఉంటుండాలి?
0: Then where is human quality?
1: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquired some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: If you have broad feelings and tread along the path of truth, you are good.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: The time of Ramakrishna Paramahamsa there
1: is. కానీ రామకృష్ణ పరమహంస శారదా దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: But Paramahamsa Sharada Devi are illiterate.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు పెన్సలు పెన్సల్ అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?

0: an illiterate Ramakrishna Paramahansa earned repute all over the world.
1: సత్యమార్గాన్ని అన్వేషించాడు.
0: He is such
1: సత్యాన్ని దర్శించాడు.
0: He visualized truth.
1: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
0: And therefore spend the life
1: చేరవలసినటువంటిది నా మాతనే.
0: That we have reached there.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి.
0: ఐ రీచ్ మై డివైన్.
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ హావ్ గాట్ మై గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
0: రామకృష్ణ పరమహంస Though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక తూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా నువ్వు సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: Truth is the harmony between thought, word and deed.
1: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: It is very form of falsehood when there is difference between thought, word and deed.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
1: దీనిని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
1: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
0: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
1: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
1: ఉండటం సుప్రీం కోర్టుకు పోవాలి?
0: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
1: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
1: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ లైఫ్.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ఈ సహజ మైండ్స్,
0: ఇట్స్ నేచురల్,
1: సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: ఎలిమినేటెడ్ మైండ్,
0: ఎలిమినేటెడ్
1: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
0: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్
1: మ్యాన్. చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen America in return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: నీవు జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes. You will experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్ జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహము చిన్నదే.
0: The body is small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: Stars that shine in the infinite sky.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. విశ్వం, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
0: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
1: అదే విధంగా మన హృదయమే అద్దము.
0: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: There is no other divinity beyond you.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop that faith from today.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: Then you can transform.
1: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడిని, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: If you consider me a human being, I am low and weak, you become low.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: You should feel I am Brahma, I am God. Then you will have that broad feeling.
1: Kanuka ee satyamainatti oka divyatvanni, gnanamainatti divyatvanni, anantamainatti divyatvanni meeru nirantaramu chintistu raavali.
0: So you should think of this fervently, incessantly, this divinity which is all truth, which is permanent.

Satyam Jnanam Anantam Brahma.

జగమెల్ల ప్రేమమయము ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమ రూపము గొని వచ్చి

0: ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಅವತಾರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಕೃಷ್ಣ
1: ಈಸ್ ದಿ ವೆರಿ ಗಾಡ್ ಆಫ್ ಲವ್ ಅಂಡ್ ಫುಲ್ ಆಫ್ ಲವ್ ಆನ್ ಆಲ್ ದ ಪೀಪಲ್ ಈಸ್ ವೆರಿ ಫಾರ್ಮ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಈಸ್ ಲವ್ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహావిలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపర దగ్గర క్షణమైన నిలువుదారదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారం దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మల యందు అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvatpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా నువ్వు ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyam kaani 99 chere tappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachunu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopanduthundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogam.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogam.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogam.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogam.
1: Self interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga, bhava disease.
0: Anaga jagatnandu manaku vyapincheetundi rogamulu ivanni.
1: That means all these diseases occur to human beings in this world.
0: Aithe bhagavantudu sarvulu yendu undinappatikini sarvatta bhavanni bhaktuni yendu lekundina idi kevalamu saptakamaneetundi yokka prema tattvamu kaadu.
1: As God is residing in the hearts of everyone, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani
1: one may believe that God is resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu.
1: But this is not a proper faith.
0: Niyendu bhagavantunu chuttam goppatanam kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni yendu ninnu chudali.
1: You have to see yourself in God.
0: Adi sariyainatunti prema tattvam.
1: That is proper principle of love.
0: Bhagavantuni yendu nee yokka swaroopa lakshanamulu kanipinchakundinanta varaku kudanu neevu swarthaparude kaani parapta tattvamuto koodinatunti vaadu kaadu.
1: Until you see yourself and your own nature reflected in God, you are full of selfishness and self interest. You don't have sacrifice.
0: Kanuka ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావములను గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఇస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: In Vedantic parlance, this is described as yoga.
0: Yogam anaga edo oka vidhamainatundi yokka pranayamam pratyaharam ilanti karmalanu acharinchatam yogam ga bhavistunnam.
1: Some people consider yoga as associated with some breathing exercises and diet.
0: Yogam ante idi kaadu artham.
1: That is not the meaning of yoga.
0: Yogam anaga aanandamu ani artham.
1: Yoga means joy.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది ఓన్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందం మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధములైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu, mana manasu pragna anetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Ade Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu, manasunandu, buddhiyandu, antakaraniyandu, sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti pragnane brahma ani pilustu vacharu.
1: This pragna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This is pragna means constant integrated awareness.
0: Itti pragna yandu mana bhavamulu, mana manasu, sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swaroopudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetundi yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్షం.
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండినటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యు కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల యందు ఉండేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడాను ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్టయందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దానిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబిని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందు కూడా అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిస్ ది ఫైర్ బాక్స్.
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవునియందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: ప్రత్యక్షం గావించుకోవాలన్న
1: if you want to make that manifest,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటిని రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరమవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగ్ని ది అదర్ ది ఫైర్
0: ఉండేటువంటి ప్రేమ, దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫిష్.
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందు ఉండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
0: త్యాగము చేయక
1: without sacrificing
0: భోగముల పైన మనస్సు నుంచి
1: if you were to just
0: విషయరాగములతో ఈదుతూ
1: if you are full of desires
0: ప్రాప్తమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను
1: as long as you are living
0: నీవు
1: ఎంత
0: భక్తిగా నటించినప్పటికీ భావించినప్పటికీ
1: యూ మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియన్
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: దైవానికుడును స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat,
0: ఇది డబుల్ సోఫా కాదు.
1: This is not a double sofa bed.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: This is not a musical chair.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: This chair doesn't belong to anyone.
0: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another person has the chair.
0: సొంతం అని చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only gopikas had that kind of authority.
0: Anaga bhavamulu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyamu kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed every sense only offering it to God.
0: Tama matalu daiva matale.
1: Their talk was full of divine talk.
0: Tama smarana daiva smarane.
1: Their thinking was full of God.
0: తమ శ్రవణము దైవ స్మరణమే.
1: Their hearing was full of God.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: Whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవాత్మికమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి ఎందుకు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకరొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: Omniscient Krishna always showed these leelas, these miracles,
0: సత్యభామా,
1: for all people.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఎ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను తెస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసన్, ఐ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్, then I'll be freed from this headache.
0: Parama bhaktulainatundi varu aa gopikalu.
1: Gopikas were great devotees.
0: Aa parama bhaktula padadudiye naa sirovedam tagginchindi.
1: The dust of the feet of those gopikas who are the great devotees will free them from headache.
0: Naadunaku kontha tana lopana daagi undinatundi ahamkaramu bayata vachindi.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: Swami satatam yoginaha నేను నిరంతరం కూడా కృష్ణయోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐ ఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐ ఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులం కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకు మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: Narada began showing all his cleverness in words.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
1: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: People with excessive cleverness will have full of doubts.
0: ఎంత మేధాశక్తి కలిగినదని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: The more one thinks that he is clever, the more he will be full of the negative feelings.
0: Krishna, poni na yokka bhakti daniki tainantatiga lekapovachunu. Satya bhama nee nimittamai jeevitananta ankitam chesinatundi. Satya bhava padasiri oka padam yokka dudini neevu dharincharada annadu.
1: He asked Krishna, I may not be a great devotee. Satya bhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
0: Satya bhava cheppindi, నారదా, నేను సతి, కృష్ణుడు పతి. సతి పాదధూడి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అని.
1: సత్యభామ సెడ్, ఐ యామ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్, హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్, ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
1: If I, if this is done, I'll be committing a great sin.
0: అక్కడ కూడాను పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: There again, there is
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: సత్యభామ కూడాను ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ did not agree for this particular proposal of putting.
0: Rukmini kuda ide bhavamune pondutu vachindi.
1: Rukmini also had the same feeling.
0: Kani varevaru ivaledu.
1: None of them gave the dust.
0: Chana chanavaru kuda Krishna yokka baadha adhikamavutu vachindi.
1: Every second Krishna's pain was increasing.
0: Tappinadi kaaka Narada Repallaku vachadu.
1: Narada was compelled to go to Repalle.
0: Narada vachina tachane gopikalandaru kuda gunuguraru.
1: The moment Narada came to Repalle, all the gopikas
0: Narada crowded around him. Eppudu ostadu maa Repalleku, ini vaartalu bodhinchamani chepparu.
1: Please let us know, how is our Krishna, when is he coming to Repalle?
0: Amma, ippudu Krishnudu vache vishayamu naaku teliyadu, kaani ippudu amitamainatundi shirobhadana anubhavistunnadu.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having
0: aa baadha nivaranarthamai nenu mandu nimittamai ikkadiki vachanu.
1: For this headache, I wanted to take medicine, therefore I have come here.
0: Narada, maa Krishnudu yokka shirasu yokka baadhanu nivaranaga avinchetundi mandu maa Repalle yendunda.
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undo chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma, mee paadadoodi athari yokka శిరో బాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ హీ సెడ్.
0: ఒక గోపిక వెళ్ళింది, దుప్పటి తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థములకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్, దేవర్ డివోటీస్ అండ్ the rest of their feet should not be
0: good. ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: All that they wanted was Krishna should be happy.
0: అంతే కాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: We have offered our life to Krishna.
0: అతని ఆనందమే మా ఆనందం.
1: Our joy, his joy is our joy.
0: ఏకత్వ భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna పాదజోడి తీసుకుని వెళ్లి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru aadambaralato jeevithanni gadaputunnaru ee swarthamto jeevithanni ankitam galisinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nishwarthamu niradambaramu gopakali endunnadu kani meelandi evari endunnadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka inaadu lokamulo satti okaru mem bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kani ivi evvaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
0: Satti okaru anto into swartham anetundi vimidi untunnadu.
1: You can find selfishness in small measure or bigger measure, everyone.
0: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారిపైన పడదు.
1: As long as people have the selfishness and ego, God will never.
0: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: You may say how he will not shower his
0: love. మేఘములు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: కానీ ప్రకాశము లేదా? ఉంది.
1: Is there no shining of the sun? There it is.
0: మేఘములు అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
1: Similarly, God is the very embodiment of love.
0: కానీ ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమ తత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుండాలి.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatundi oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattume pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: Kani daivanugrahame lekapothe ivanni kudalu vyarthamuluga chustayi.
1: Without God's grace all this are a waste.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునుకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: హీ వాస్ షోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అర్జున అండ్ కర్ణ.
0: ఈ ఇరువురి శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: Astrasastra vidyamulu yendu kudanu Karnude veeruduga kanipinchadu.
1: In the use of archery
0: Karnude adiguduga kanipinchadu.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: Arjuna kante adikaruinatunti yokka shakti kaliginatunti ee Karnudu kadapatike em ayyadu.
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి ఒక దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ selflessness, permanence, splendor and glory.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: One may have extraordinary physical strength and strength of intellect, but he doesn't have
0: tati vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
1: Without God's grace it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu emaipoyadu.
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni devulaku paathrudu kaledu.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: What is the use of having any power?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చాయి.
1: All the scriptures such as Bharata, Bhagavata, Ramayana and other scriptures, they have demonstrated this particular thing, that divine grace alone will confer success and the animal power will never succeed.
0: Manamu aneka janmala nundi kudanu ee praaptamainatvanti jeevithanni gadaputu gadaputu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
1: Birth after birth, for many births we have been living a worldly life, therefore this has got such power.
0: Divyamaina bhavyamaina navyamainatvanti yokka daivam yokka prema tattvanni anubhavinchalekapothunnaru.
1: Therefore we have not been able to enjoy that divine grace which is full of
0: ento kaalam charasaralo kaalam gadipinatvanti vyakti.
1: A person who has spent all his life in prison,
0: katina neela paina pavadinchinatvanti oka aa vyakti,
1: person who has slept on the
0: tana parimitamainatvanti oka shikshanu poorthi kaagare,
1: as soon as he completed his imprisonment,
0: intiki velli pattu paanpula paina pavadinchinadu.
1: He began sleeping on a luxurious bed in his home.
0: Kani pattu paanpula paina pavadinchinappatikini ataniki nidra raledu.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable bed.
0: Karanam emiti?
1: What is the reason?
0: Ento kaalam katina neela paina pavadinchinatvanti ee vyakti kanuka ikkada pattu paanpula paina pavadinchinappatiki nidra raakapoyindi.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: Katina neela paine ataniki haayi kanipinchindi.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: Adune loka vyavaharam lopala loka gunamulu lopala loka sambandhamainatvanti chintana lopala kaalam gadipinatvanti vaaniki pavitramainatvanti divya bhavamulu adiki ye maatram kudunu gittavu.
1: Similarly, a person who is full of the worldly thoughts, worldly feelings, worldly experiences,
0: ati madhuramainatvanti yokka bhagavantuni yokka prema tattvam ataniki artham kaadu.
1: He would never understand the nectarine divine grace of Lord.
0: Parama prashantamainatvanti bhagavati yokka tattvamu atanu anubhavinchaledu.
1: He would never seem to be enjoying the peace and serenity.
0: Karanam emadiga daniki puram anubhavinchinatvanti yokka durbhavamulu durgunamulu duralochanle duschintanle deeniki moola karanam.
1: The reason is the memories of his previous life, which is full of bad thoughts, bad feelings, bad experiences, bad
0: actions.
1: When you free yourself from these
0: feelings,
1: then only you can get these divine feelings in you.
0: ఏమిలేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If there is nothing in one's head, it is possible to fill it with something.
0: ఏమేమొ నిండి ఉన్న తలబుర్రది ఖాళీయగున.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
1: Without emptying the head, can you fill it with the nectarine grace?
0: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
1: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
0: కనుక మన యందుడినటువంటి ఒక దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: Only when we are freed from bad feelings, bad thoughts, bad actions, bad tendencies, we can become closer to God.
0: కనుక
1: his head, it is possible to fill it with something.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీయగున.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: తలబుర్ర

0: bad actions, bad tendencies, we can become closer to God.
1: Kanuka manamu gaavinchukovalasindi emintante durbhavamunu dooram chesukovali.
0: What we have to do is we have to free ourselves from
1: krishna tattvam anaga emtanaga prema tattvame krishna tattvam.
0: What is the principle of krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: కేవలం దైవతత్వంతో కూడినటువంటిది ప్రేమ అవుతుంది, కానీ ప్రాకృతమైన తత్వంతో కూడినటువంటిది ప్రేమ కాదు, ఇది అనురాగం అవుతుంది.
0: లవ్ ఆఫ్ గాడ్ అలోన్ ఈజ్ ట్రూ లవ్. లవ్ ఆఫ్ ద వరల్డ్ కెన్ నెవర్ బి కాల్డ్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ అఫెక్షన్.
1: కనుక ప్రేమ అనే పేరుతో అనురాగాన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: మెన్ ఆర్ ఎంజాయింగ్ అఫెక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్. But they are only having
1: prema
0: burka
1: vesukunnaru,
0: but they are only putting on this curtain of love.
1: Chusara kanuka manavattvam lopala kevalam roopa naamamulu maatrame vesha bhashalu maatrame manam chustunnamu, kani bhava suddhini manam gurtinchadaniki prayatninchadam ledhu.
0: We are only looking at the name and form of man, but we are not looking at the purity of the heart of man.
1: Aapu pachcha pachulanni చిలుకల వల్ల పలుకున,
0: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్.
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున,
0: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్.
1: పులి చర్మముగా కప్పినట్టి గాడిద పులియగున,
0: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్.
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా.
0: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu, kaadu, kaadu.
0: You cannot call
1: it. Idi paiveshamule kaani.
0: These are all external appearances. These are all not the correct real forms.
1: Kanuka swasaroopa sandarthanam kavalanukunte paiveshamulu purti manam teesiveyali.
0: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
1: Iraadu jagatantai kodinu ee vidhamainatundi rogamtone nindi untundi.
0: Today's world is full of this kind of disease.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
0: Only when you give up selfishness and ego, love can stay in you.
1: తెగించినటువంటి వాడే ప్రేమకు కొంతవైపునైనా సమీపానికి రాగలడు.
0: Only such a person can come at least a little close to the love, the source of love.
1: Vidyarthulara,
0: dear students,
1: bhaktulara,
0: dear devotees,
1: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kaadu.
0: Understanding the principle of divinity is not easy.
1: Yedo gurtinchinattuga meeru bhavistunnaru.
0: You think that you know.
1: Ee vidhanga meeru aneka janmalu tarinchinappatikini meeru ee gurtinchadani meeru satyanni gurtinchukoleru.
0: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity and God.
1: Ee tatkaliki jeevitaniki meeru anubhavistunnaru.
0: You are all enjoying temporary life.
1: Ee tatkaliki jeevitanike samipanga untunnaru.
0: You are only close to this kind of life.
1: Idi shashvata samipatvanni andinchaledu.
0: This can never give you closeness to the permanent Lord.
1: Evaru deeni nimittamai paatu paduduro vare ati samipulavutaru.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: Krishna tattvam lopala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvanni kodanu krishnudiki arpitam gaavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna neeve vruchamaithe nenu kripariga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: వారు గోపి, వీరు పాపి.
0: One is gopi, the other is papi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam. Ee annamaya jeevithamlo manam jeevichutu kurchoni aatmayanni chintinchukunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are

0: constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavani manu chintistu ravali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dan rendukini lakshyam chesetunte varu kaadu gopikaru.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnudu mechukovali kani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Needu navadu ani okkatu anipinchukunte chaalu.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu navadu ani anukovatam valla prayojanam ledu.
0: It is no use your calling God as yours.
1: Bhagavantudu cheppali needu navadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatanti viluva.
0: Then only it has some value.
1: Arjuna kodunu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna ma sneetudu.
0: Krishna is my friend.
1: Krishna ma bhavamardi.
0: Krishna is my brother in law.
1: Krishna ma bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna na sarathi.
0: Krishna is my charity.
1: Krishna na mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vachadu.
0: He went on thinking on these lines.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
1: Anta varaku bhavamardi gare iddaru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodunu upayoginchi krishnunu anek vidhamula vaadopavadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matalu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatudayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishye vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matalu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ విల్ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
1: రిజిస్టర్ జాబు జాబ్ వేసావు.
0: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: Akkarunchi neeku acknowledgement vaapu raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki ka cheraledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Ade vidhangane neevu naaku prema undi anukuntunnavu, kaani ee letter naaku vachi cheri naa yokka acknowledgement neeku vachi cheralu.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: Appude deeniki cherinattu gurtu.
0: Then only you can say that your letter has reached.
1: Anaga bhagavantudu neevu naavadu ani cheppali.
0: That means God should say that you are mine.
1: Adi cheppakunda undinanta varaku kuda neevu bhagavantudiki sambandhinchinatuvanti vaadu kaane kaadu.
0: Until God tells so, you are not God's.
1: Eppudu nee avutavu?
0: When do you become God?
1: Nee sarvasvani arpitam gaavinchukoni,
0: when you offer your entire thing,
1: atma bhavam tho neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Atma bhavam anedi margam kaadu.
0: It is not that easy.
1: Kaani daniki taginatundi krushi cheyali.
0: But one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu.
0: I am an ordinary man.
1: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
0: Can I achieve this great
1: task?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Shraddhavan labhate jnanam.
0: A person with earnestness
1: jnanam labhistundi.
0: Can get knowledge and wisdom.
1: Na chetu kaadu antani vadalapettukuntu kurtiri. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot
1: do this. Unna kuda neevu nirupayogam gaavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
0: If you have a determination to achieve, you can achieve.
1: Manavattulo ee madhya madhya konchu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Ee chala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: Is it because of your wealth?
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంత మంది లేరు?
0: Are there no people who are wealthier than you?
1: లేక నీ అందమును చూచా?
0: Is it your beauty?
1: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంత మంది లేరు?
0: How many more people are there who are more beautiful than you?
1: నీ చదువును చూచా?
0: Is it your studies?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంత మంది లేరు?
0: How many people are there who are better educated than you?
1: లేక నీ గుణములు చూచా?
0: Is it your qualities of virtue?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంత మంది లేరు?
0: There are innumerable fellows who are much better than you.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you becoming
1: a pet rogam?
0: This is a great disease.
1: అజ్ఞానం అనే రోగము.
0: This is the disease of ignorance.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
0: Root out this ego.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: This body is an instrument.
1: శరీర మాధ్యం కను ధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: This body is given to practice dharma, righteousness.
1: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: Live your life on these thoughts, then you will become closer to God and you will reach God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ఈ ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: హింసలు జరుగుతున్నాయి.
0: How much of violent activity
1: ఎన్ని క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
0: Cruel activities of
1: taking దీనికంత కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: develop feeling of love.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: live the life of
1: ప్రేమ అని మనం అంత్యం కావాలి.
0: You should end up with love.
1: ఈ ప్రేమ తత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: When you are experiencing this love, you will never
1: ప్రేమ లేని వానికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: నీరజ దీపం అంటించుకుంటూ ఉన్నప్పుడు
0: when Nirajava was lighting the lamp,
1: కృష్ణుని చూస్తూ
0: she saw Krishna in that flame.
1: తన వేలు కాలుతూ ఉండినా కూడా తనకు తెలియదు.
0: Even when her fingers were being burned, she was not aware of
1: అది తన దేహాన్ని మర్చి
0: she forgot about her body.
1: అది నిజమైన ప్రేమ.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: As long as you are thinking whether your fingers will get burnt up in this
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: Because the love of your body is much more than the love of God in you.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of love.
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులను నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వు నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.
1: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం. గృష్టం గృష్టం పునరపి పునః చందనం చారుగంధం. చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రబ్ ది శాండిల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: కాండం. చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యు చూ షుగర్ కేన్ యు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా, వాడు దుష్టుడు రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ నాట్
0: బి సరియైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ఊరు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరంలో కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ never looked even once during his 14 years of his stay the face of Sita.
0: Kani Ravanudu Sita ni aparinchin tarvata Sita anvesham nimittamai Ramachandrulu prayanam ayipothunnaru aa bhayankaramaina aranyamlo.
1: After she was taken away by Ravana, Rama and Lakshmana began searching for Sita in the forest.
0: Tirigi Hanumantudu Sugrivudu snehamaina tarvata వారితో సంభాషించే సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: Hanuman brought a bag of jewels and said that these jewels were found. Probably Sita might have left them when Ravana was carrying. Ravana
0: never tana bharya yokka nagalanu yenadu chusina vaadu kaadu.
1: Rama never had an opportunity to never looked at the jewelry worn by
0: Lakshmana. Antakante chudaledu paapa.
1: Lakshmana was worse still in this respect.
0: Lakshmana indulo mee vadai yokka nagalemaina unnava chudamannadu.
1: Rama asked Lakshmana, Lakshmana, look at the whether this jewelry belong to your సిస్టర్-ఇన్-లా.
0: చూచాడు.
2: నహం జానామి తేయూరి
0: అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హావ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్స్.
2: జానామి కుండలే,
0: ఈ చెవులు పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే Also, I have never seen. I do not know.

0: అన్న, ఈ కాలియందలు మాత్రము తీసవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందెలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి స్థిర గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైన కూడా నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కానీ తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: He యువకులలో మొదలు చూచేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగిన ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్, దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివే.
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్స్ ఆర్ పొల్యూటెడ్.
0: అపవిత్రంతో కూడినటువంటి.
1: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ
0: సీన్. రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ ఫస్ట్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్డ్ టుడే.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది. అది
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్ ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు
0: దానికి. కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విత్ డిసైడ్
0: కనుకనే కంపెనీ. ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డైపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీస్.
0: వేసుకొని
1: యూ హావ్ వోర్న్ ఎ వైట్
0: కంసని వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atani paina vachi padipothundali,
1: but all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam,
1: company association is
0: kanuka manam satsangani cherandi,
1: have good company,
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చును.
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: ప్రేమ తత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ,
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: హ్యావ్ అసోసియేషన్ విత్ పీపుల్.
0: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ,
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: లవ్ ఈజ్ డివైన్.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: Doing bhajan is
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: వర్షిప్
0: జపం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ జప
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ మెడిటేషన్
0: ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్.
0: ఆధ్యాత్మికమైన దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: మానవత్వమునందున్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి,
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్,
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు, మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: బట్ యూఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జప మెడిటేషన్ భజన్ ఎవ్రీథింగ్ బట్ ఎనిమల్ నేచర్ ఇస్ నాట్
0: డిస్ట్రాయింగ్. ద్వాపరిగం నందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది బైగోన్ ఏజెస్ ఆఫ్ కృత త్రేత అండ్ ద్వాపర wicked people were recognized as wicked.
0: Dharmaraju dharmaraju ane nirupistu vachadu.
1: Dharmaja was appearing like dharmaja.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like
0: Duryodhana. Kani kalamlo ippudu vesham dharmaraju kani chestunnadu Duryodhana chestunnadu.
1: But in the Kali age he puts on the robes of a dharmaja but appearance of dharmaja.
0: Kalpane oka kavi cheppadu peru dharmaraju penuvepavittunru ani. పేరు ధర్మరాజే కానీ వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: వన్ పాయింట్ సెట్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యు హావ్ టు డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్.
0: ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్?
0: ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్ స్లీప్ అండ్ డిజైర్ డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఈ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైన భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: పవిత్ర ఆత్మస్వరూపులైన విద్యార్థులారా,
1: జగన్నాటక రంగం నందు జీవుడు ఆడని ఆట కాని, పాడని పాట కాని, వేయని వేషం కాని లేదు. అనంతకాలము నుంచి మానవుడు 84 లక్షల వేషమును వేసినప్పటికీ తన యొక్క వేషమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహములకు పాత్రులు కావటానికి కాని లేక భగవంతుని హృదయమును ప్రసన్నత గావించి తద్వారా మనము ఏదో ఒక మెప్పును పడేట కాని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతకాలం వరకు కూడాను మనకట్టి మెప్పు కాని అటువంటి పవిత్రమైనటువంటి యొక్క అనుగ్రహం కాని చిక్కనటువంటి పరిస్థితి ఎందు మనం ఉన్నామంటే మన యొక్క ఆట పాట మాటల యొక్క ధోరణి సక్రమంగా లేదనే దీని యొక్క అంతరార్థం.
2: ఇన్ దిస్ వరల్డ్ వన్ మూవ్స్ అబౌట్ విదౌట్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ విదౌట్ ఎక్సర్సైజింగ్ సెల్ఫ్ కంట్రోల్, then even if he is a devoted person, he will be immersed in lack of knowledge, in illusion and ignorance. Just as without light one has to go in darkness, this is something which is understandable and quite common on the face of the earth. Pavitratma Swarupas, students, on this stage of the world, everyone has been going through an act of variety of kinds. He is also participating in shows of many different types. Man has had to do this in 84 lakhs of different kinds of jivas. But in this particular birth, as man, he is trying to get God's grace in many ways. He is trying to satisfy God and earn His kindness and grace. Although we are trying our best, we have not been able to secure such grace of God. This only means that the action which we are putting through, the songs which we are singing, the words which we are uttering are not really satisfactory.
1: Lokamuna manavudu talapaina bharamunu unchukunnappudu enta twaraga aa bharamu tana krindiki dimpukovachuna aneetuvanti uddeshamuto tana gruhamunaku ati vegamuga prayanam salapatam kaddu. Antiye kaadu, తెల్లవారి 9 గంటలకు ఆఫీసుకు పోయినటువంటి ఒక అధికారి ఎప్పుడెప్పుడు 5 గంటలు అవునా నేను నా స్వగృహమునకు చేరుదునా అనేటువంటి సంకల్పంతో తన స్వస్థానమును చేరేటువంటి నిమిత్తమై ఆ యొక్క ఆఫీసర్ కూడాను ప్రయత్నం సలుపుతుంటాడు. ఇంతే కాదు, ఏ విధమైనటువంటి యొక్క ప్రయాణము సలిపినప్పటికీ కారు, బస్సు, ప్లెయిన్ ఇలాంటి వీటిలో మనం ప్రయాణం సలిపినప్పుడు కూడాను ఇంకా ఎంత టైం అయింది, ఎప్పటికి మనం స్టేషన్ చేరుతాం అనేటువంటిది గమ్యాన్ని చేరేటువంటి లక్ష్యమునందే మనం ప్రతి ఒక్క ప్రయాణం కూడాను సలుపుతూ ఉంటున్నాం. కానీ మానవుడు ఎన్ని జన్మల నుంచి కూడాను ఈ మానవత్వం అనేటువంటి ప్రయాణం సలుపుతున్నాడో కనిపెట్టడం సాధ్యం కాదు. అయినప్పటికీ గమ్యం యొక్క లక్ష్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక లేక మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను తాను తెలుసుకునటానికి ప్రయత్నం చేయక ఈ యొక్క లోకములో ఎంతకాలమైనా జీవించడానికి ఆశపడుతున్నాడంటే ఇది మహా ఆశ్చర్యమైనటువంటి విషయం.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ కామన్ ప్రాక్టీస్ దట్ వన్ మ్యాన్ హ్యాస్ గాట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిస్ షోల్డర్స్ హీ వాంట్స్ టు గో ఫాస్ట్ అండ్ రీచ్ హిస్ హౌస్ అండ్ పుట్ డౌన్ ది వెయిట్ ఆన్ హిస్ షోల్డర్స్ ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఎన్ ఆఫీసర్ గోస్ టు హిస్ ఆఫీస్ ఎట్ 9 o'clock ఇన్ ది మార్నింగ్ At 5 o'clock and before that, he will be asking himself, when can I go home? How soon can I go home? In the same way, wherever he may be, whether you are making a journey in a car or in a bus or in a train, one asks himself often, how long am I going to sit in this? When will the journey come to an end? When will I reach the destination? But while this is the common practice, man, having gone through several births to reach this particular stage, it does not seem to be that he is asking himself, when shall I reach the destination? When shall I reach my final divinity? He does not understand this, and the sacredness of man's life and man's birth is hidden in his not being able to look at his destination.
1: Eenadu jagattunandu విశ్రాంతి సంబంధమైనటువంటి సాధనములు విరివిగా అభివృద్ది అవుతున్నవి కాని శాంతి సంబంధమైనటువంటి సాధనలు ఏమాత్రం కూడాను మనము ప్రయత్నపూర్వకంగా దానిని అభివృద్ధి పరచడానికి పూనుకోవటం లేదు.
2: టుడే ఇన్ ది వరల్డ్ మెనీ అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంక్రీజ్ ది లీజర్ విచ్ మ్యాన్ కెన్ గెట్ బట్ వీ డూ నాట్ సీమ్ టు బి మేకింగ్ నెసెసరీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే గెట్ సఫిషియంట్ పీస్.
1: శాంతి లేనటువంటి మానవులకు విశ్రాంతి లభించినా కూడాను అది మహా అశాంతిగానే వాణి యొక్క దృష్టిలో ఉంటుంటుంది.
2: If man has not got peace, even if he gets leisure, that will not give him any satisfaction. He will feel very much worried.
1: 24 గంటలు కూడాను పని చేసినప్పటికీ జ్ఞాని శాంతిగానే తన జీవితంను గడుపుతూ ఉంటాడు. ఎట్టి పని లేకపోయినప్పటికీ అజ్ఞానికి నిరంతరము అశాంతిగానే ఉంటుంటాడు.
2: A jnani or a wise man, even if he works all the 24 hours of the day, he will still look unperturbed and peaceful. On the other hand, an ignorant person, even if he has no work at all for all the hours of the day, he will look very troubled and very ruffled.
1: Aithe ee naadu shanti unnatundi pradeshamunu manam gurtinchadaniki taginatundi prayatnam salapaka ee bhulokamulo shanti ledani chandralokaniki kudanu manam prayanam salapadaniki poonukuntunnam. అయితే ఆ చంద్రలోకంలో మాత్రం మనకు శాంతి లభిస్తుందా అంటే ఆ లభించటం అనేటువంటిది తరువాత మాట్లాడదాం. 35 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఆ చంద్రలోకమునకు పోవటం చేత తనకు లభించేటువంటిది ఎలాంటిదంటే దేహమునకు మాత్రమే చల్లదనం లభిస్తుందాది కానీ మనస్సుకు భయభ్రాంతులతో పల తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు.
2: టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ వేర్ వీ కెన్ గెట్ the required peace. Not having found such places on the earth, we think that we can get peace if we go to the moon, and we are travelling to the moon. We shall discuss the question of whether we can find peace on the moon a little later. But spending 35 crores of dollars for the purpose of going to the moon, what is it that we are getting? The body may become cool, but the mind is not cool at all. The mind is filled with terrible fear.
1: కనుక మనకు శాంతి అన్నటువంటిది భూలోకములో కాని లేక స్వర్గలోకములో కాని లేక చంద్రలోకములో కాని ఇంద్రలోకంలో కాని మనకు దక్కటం కల్ల. అయితే శాంతి అన్నటువంటిది ఎక్కడ ఉన్నదనగా శాంతి తమ యొక్క అంతర్భాగమైనటువంటి యొక్క హృదయస్థానం నందే ఉంటున్నది, వెలుపల భాగమునందు లేదు. వెలుపల ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోవటం మన కాలమును వ్యర్థం చేసినటువంటి వారమే అయిపోతాం. శాంతిని అనుభవించాలనుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అంతర్దృష్టి యందు మన యొక్క భావం శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రమైనటువంటి శాంతికి మనము కొంత అర్హులమైపోతాం.
2: వేర్ ఈస్ పీస్ టు బి ఫౌండ్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది ఎర్త్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ హెవెన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది మూన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ ది ఇంద్రలోక? We are not going to find it anywhere. This is only an illusion. Then, where are we to find it? It is in the innermost heart of each individual. To look for peace outside yourself is a waste of time, and one should look for it within himself with a clean mind. Then he will find peace.
1: ఇది ఎట్లనగా పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుండాలి. అనగా చంద్రలోకమునకు వెళ్లుతున్నాం అనేటువంటి పేరు మాత్రం గొప్పదిగా ఉంటుండదు, కాని మనం అందులో సాధించినటువంటిది ఎలాంటిది అన్నగా దిబ్బ వంటిది యూజ్లెస్, దాంట్లో ఎట్టి ఫలితం కూడా లేనటువంటి దాన్ని మనం సాధిస్తుంటున్నాం. ఆ 35 కోట్ల డాలర్స్ కూడాను భూలోకంలో పెడితే ఎంతమంది జీవులకు శాంతి సంతోషం లభించడానికి అవకాశం ఉంటుంది.
2: దిస్ ఇస్ లైక్ అవర్ డిస్క్రైబింగ్ సంథింగ్ విత్ ఎ వెరీ అట్రాక్టివ్ నేమ్. But when you actually look into that matter, you find that there is nothing worthwhile in it at all. We talk of the moon and going to the moon. But then, what is it that we get on the moon? That's perfectly useless. It's only the name that is attractive. If the 35 crores of dollars which have been spent in going to the moon can be spent on the earth in helping people who deserve to be helped, how very nice it would be.
1: ఇదే విధముగా భూలోకమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను శాంతి అనుభవించాలనేటువంటి యొక్క సంకల్పంతో అనేక రకములైనటువంటి ప్రయత్నములకు కార్యములకు పూనుకుంటూ ఉంటుంటాడు.
2: ఇన్ ది సేమ్ మేనర్ ఆన్ ది ఎర్త్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ పీస్. విత్ ఎ డిజైర్ టు హ్యావ్ పీస్ హీ మేక్స్ మెనీ అటెంప్ట్స్ అండ్ హీ టేక్స్ పార్ట్ ఇన్ మెనీ వర్క్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్.
1: ఎక్కడ మనకు ధర్మం అనేటువంటి భావం ఉన్నదో అక్కడే మనం గుణము అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఎక్కడ గుణము అనేటువంటిది ఉన్నదో అక్కడ ఆ ఇంటి లోపల ఐకమత్యము అనేటువంటిది అభివృద్ది అవుతుంటుంది. ఎక్కడ ఐకమత్యం ఉన్నదో అట్టి దేశము లోపల ఒక విధమైనటువంటి ఆర్డర్ లో ఉంటుంటుంది, డిసిప్లైన్ ఉంటుంటుంది. ఎక్కడ డిసిప్లైన్ ఉంటుండదో అక్కడ మనకు శాంతి లభిస్తుంటుంటుంది.
3: Where there is dharma, there will be promoted good qualities. Where there are good qualities, in that particular house, you will find... Where there is dharma, or righteousness in one's heart, there will be good quality and beauty in the heart. Where there are good qualities, in that particular house, you will find unity amongst the members.
1: Harmony.
3: Where there is harmony amongst the members in that particular house, in the country you will find order and discipline. In that country where there is order and there is discipline, you will find peace.
1: There will be peace in the world.
3: You will find peace in the world.
1: Kanuka manamu shanti aneetundi vyakti yokka gunamu paina aadharapadi untundali. ఇట్టి గుణమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు శాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ గుణద్వారమే హృదయ ద్వారం, ఆ హృదయ స్థానమే ఆత్మస్థానం.
3: దేర్ఫోర్ పీస్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. దిస్ ప్యాసేజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ ది ప్యాసేజ్ ఫర్ ది హార్ట్. దిస్ ప్యాసేజ్ ఫర్ ది హార్ట్ ఈజ్ ది ప్యాసేజ్ ఫర్ ఆత్మ ఆర్ ది సోల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: దీనికి ఒక చిన్న తమాష అయినటువంటి ఒక కథ.
3: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ విచ్ ఇస్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్.
1: ఒకనొక సమయమునందు భగవంతుడు ఒక జీవుని సృష్టించి, ఓ జీవ నీకు ఏమి కావాలి అని ప్రశ్నించాడట. ఏమి కావాల్సిందా కోరుకో నేను ఇస్తానన్నాడు.
3: ఆన్ వన్ అకేషన్ గాడ్ క్రియేటెడ్ ఎ జీవ అండ్ టోల్డ్ హిమ్ వాట్ డు యు ఆస్క్డ్ హిమ్ వాట్ డు యు వాంట్ ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
1: తక్షణమే దేవి ఉన్నదట, ఏమిటండి మీరు ఇంత తెలివి తక్కువగా మీరు వరవిస్తున్నారు, ఏమి కావాలని కోరుకోమంటే మానవుడు కోరనటువంటిది ఒక్కటి లేదు. కోరికలంటే అర్థం కాదు గాని సర్వమును కోరుతుంటాడు మానవుడు. అలాంటి జీవునకు నీ ఇష్టం వచ్చినటువంటిది కోరుకోమని వానికే స్వతంత్రం ఇస్తున్నావు. అలాంటి స్వతంత్రం ఇవ్వటం చేత కట్టగడపడకు మనమోహమైన వాడు చూడడు అని ఆమె హెచ్చరించిందట.
3: ది దేవి హూ వాస్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ గాడ్ టోల్డ్ హిమ్ లుక్ you seem to be going far too far. Man is very ambitious. Man has such desires that if you give him freedom, he will ask for anything. You are telling this jiva that he can ask for anything and you would give it. Ultimately he will have such desires that he would not look at us again.
1: Appudu devudu cheppadata, devi neenanta telivu takku vaanni kaadu, manavuniki sarva sukhamulu kuda nu vaari korinatuvanti vanni istuntanu. అయితే వాడు అన్ని కోరికలు కోరుతాడు కాని ఆత్మశాంతిని మాత్రం కోరడు. కనుక అది మన దగ్గరనే పెట్టుకుని వాడు కోరినటువంటివన్నీ ఇస్తాము. ఆ శాంతి కోసమైనా మన దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడట.
3: గాడ్ టోల్డ్ దేవి దట్ హీఈస్ నాట్ సచ్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. Man wants all pleasures. Man is going to ask for all pleasures. But the one thing that he is not likely to ask is peace of mind. And when he does not have peace of mind, he will certainly come back to us.
1: అప్పుడు దేవి ప్రశ్నించిందట, ఈ శాంతి అనేటువంటిది మన దగ్గర మాత్రం ఎట్లా లభిస్తుంది అంటే, మన దగ్గరికి రానక్కరలేదు, సర్వుల హృదయమునందు కూడాను ఆత్మస్వరూపులుగా మనం ఉంటున్నాము. కనుక అట్టి ఆత్మస్వరూపులైనటువంటి మన దగ్గర వారు స్వార్థరహితమైనటువంటి పాలనము, నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవనము ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి వారికి ఉట్టిపడుతుంది అన్నాడు.
3: దేవి ఆస్క్డ్ హౌ కెన్ హీ గెట్ పీస్ ఆఫ్ మైండ్ బై కమింగ్ టు అస్, హౌ కెన్ హీ గెట్ ఇట్ ఫ్రమ్ అస్. దెన్ గాడ్ రిప్లైడ్ దట్ హీ డజంట్ హ్యావ్ టు కమ్ టు అస్. ఆత్మ, పరమాత్మ ఇన్ ది షేప్ ఆఫ్ ఆత్మ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి. If he goes and asks for it in a selfless manner, binds himself down with principles of morality, pays due respect to truth, then he will certainly find peace of mind.
1: Kanuka yinadu manavudu anetunte vaadu ye reethiga undalanukunte, the proper study of mankind is man ani anaga manasu yokka yochana, maata yokka soochana,
4: క్రియ యొక్క ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము ఆత్మస్థానమునందు మాత్రమే లభిస్తుంది. అట్టి ఆత్మస్థానమునందు మాత్రమే ఈ యోచన, ఈ పలుకు, మన కార్యము మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడ ఉంటుంటుందో అక్కడ తప్పక శాంతి జరుగుతుంది. అంతేకాని మనసులో ఒక చింతన, మాటలో ఒక పలుకు, క్రియలో ఇంకొక ఆచరణ చేసినప్పుడు వానికి వాడే అశాంతిని అభివృద్ధి పరుచుకుంటాడు.
3: టుడే మ్యాన్ ఈజ్ లైక్ రిమైండింగ్ అస్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ wherever there is oneness in the thought that comes from one's mind, in the word that comes from his mouth, and in the deed that he performs, if there is oneness, there is Atma. But if there is no oneness or unity or coordination between thought, word and deed, each goes its own way, then you can't find peace. But wherever there is a coordination between thought, word and deed, you will find peace.
4: Kanuka manamu ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి ఆత్మస్థానం నుంచి వచ్చేటువంటి ప్రతి అభీష్టమును కూడాను సత్యమనేటువంటి పలుకు ద్వారా అందించి కర్మాచరణ అనేటువంటి యొక్క క్రియలో మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది సరి అయినటువంటి వయసుగా ఉండటం చేత ఈనాడే మీరు మానవులు అనేటువంటి సార్థక నామాన్ని అందుకున్నందుకు సక్రమమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు దీనికి చేపడతారని కూడాను విశ్వసిస్తున్నాను.
3: At this young age, therefore, you must understand and give a sacred place to your Atma or to your soul. And you must recognize that the thought that comes from your mind should be pure, and the word that comes should be truth, and the work that you do should also be sacred. I hope today you will realize this and you will give this a prominent place.
4: Kama krodha dveshadulu anetuvanti yokka maha utkrushtamainatuvanti అనగా బలవత్తరమైనటువంటి యొక్క గుణములు అణగద్రొక్కటం చేత మానవుని యొక్క హృదయమునందు నీతి నిజాయితీల యొక్క తత్వము అణగి మణగి ఉంటున్నది. ఈ కామక్రోధ ద్వేషములనేటువంటిది ఎంతవరకు మన యొక్క హృదయమునందు తగ్గిపోతుంటుందో అప్పుడే ఈ నీతి నిజాయితీలు అనేటువంటి వాటి యొక్క ప్రకాశము దినదినానికి అభివృద్ధి గాంచుతూ ఉంటుంది.
3: బికాస్ వీఆర్ అలవింగ్ qualities like lust, anger, greed and so on, which are bad qualities, to flourish. Good qualities like morality, like truth, are getting suppressed in our heart. But on the other hand, if we can suppress lust, anger, greed and such other bad qualities, the truth and morality
4: ee nijayitira yokka tattvamu anagi managi untundadi ee kamakrodha dveshamulu anetundidi enta varaku mana yokka హృదయమునందు తగ్గిపోతుంటాదో అప్పుడే ఈ నీతి

0: suppress lust, anger, greed, and such other bad qualities, the truth and morality will get an opportunity to come up and flourish.
1: ప్రపంచంలో ఒక చిన్న ఉదాహరణము, జ్యోతి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ప్రమిద, నూనె, వత్తి మూడు కూడా ఉంటుండాలి.
0: ఇఫ్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, ఇఫ్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్ సమ్ లైట్, దెన్ యూ వాంట్ త్రీ థింగ్స్. యూ వాంట్ సమ్ కంటైనర్ ఫర్ ది ఆయిల్, యూ వాంట్ ఆయిల్, అండ్ యూ వాంట్ ఎ విక్. దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ విచ్ యూ రిక్వైర్.
1: ఈ మూడును చేరినప్పుడు భగవత్ కటాక్షం అనేటువంటి యొక్క జ్ఞాన జ్యోతి దానికి వెలుగుతూ ఉంటుంటాది.
0: ఇఫ్ ఆల్ దీస్ త్రీ కమ్ టుగెదర్, దెన్ యూ విల్ ఫైండ్ దట్ ది లైట్ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి షైనింగ్.
1: ఇక్కడ వైరాగ్యం అనేటువంటిదే ఒక ప్రమిద, భక్తి అనేటువంటిదే ఒక ఆయిల్, ఇంకా కర్మ అనేటువంటిదే ఒక వత్తి. ఈ మూడింటిని చేర్చడం చేత జ్ఞానము అనేటువంటి వెలుతురు మనకు లభిస్తుంది.
0: In this analogy, we have to regard vairagya or detachment as the container, devotion or bhakti as the oil, work as the wick. And if you have all these three coming together, then wisdom is the shining light.
1: ఈ మూడు లేకపోయినప్పుడు దానిని అంటించేటువంటి పరమాత్ముడు కూడాను లేకపోతుంటాడు. అయితే ఈ మూడు ఉండి కూడాను అంటించేవాడు లేకపోతే ఈ మూడు కూడాను వృథా అయిపోతుంది.
0: If you do not have these three, namely the container, the devotion and the work, then there will not be God who will light the lamp of knowledge. But it may also happen that you have all the three, the container, the oil and the wick, yet you do not have the grace of God for lighting the vision.
1: Pranati noone vatti kaladu deepapu velugu kaluguna.
0: You may have the container, the oil and the wick. Just by their possession, will there be light?
1: Poolu soodi daramundi pushpamala thanaguna.
0: Flowers, the needle and the thread are there. Will the garland come of its own accord?
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: Gold and precious stones are there. Will the jewels come of their own accord?
1: Buddhi galadu, vidya galadu, guruleka gnani yaguna.
0: There is intelligence and there is education, but without a guru can you get the wisdom?
1: Neeku buddhi baga unnadi kani vidya blackboard paina ye ani rasaru ee yokka roopamunaku ye ani palakalani cheppetunte guruve lekapothe neeku enta buddhi undi emi prayojanam?
0: You may be very intelligent. On the blackboard, someone writes the letter A. But if there is not the guru who tells you that that letter has to be pronounced as A, what is the use of your intelligence?
1: Inka chakkane bangaru unnadi, vajramulu unnavi, kani kamsali lekapothe adi okka sommulu nirmanam avutunda?
0: You may have very good pure gold, you may have diamonds. But if there is not the goldsmith, how are you going to get an ornament out of that?
1: థ్రెడ్ సూది దారము ఉంది కానీ కుచ్చేటువంటి వ్యక్తి లేకపోతే అది హారం అవుతుందా?
0: యు హ్యావ్ ది థ్రెడ్, ది నీడిల్ అండ్ ది జ్యువెల్స్ దట్ కెన్ గో ఇన్ టు ది హారా, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ పుట్ దెమ్ టుగెదర్, హౌ కెన్ యూ గెట్ ది హారా?
1: అదే విధముగానే మన యొక్క తెలివితేటలు ఎంత ఉండినప్పటికీ భక్తి, కర్మ, వైరాగ్యం ఉండినా జ్ఞానమే లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది.
0: However intelligent one may be, and one may have bhakti and karma and vairagya, detachment, devotion and work, but if you do not have the wisdom, your life will become a waste.
1: కాని మనము ఈ జగత్ అనేటువంటి దానియందు దేవుడనేటువంటి వాడు జీవుని యందే లీనమై ఉంటున్నాడు.
0: In this world, God is present in the every jiva and mixed up with the jiva.
1: Jiva tattvamunu kontha varaku marachi daivatvamunu manam lakshyam nanduchukunnappudu mana yokka pavitramaina jeevithaniki etti abhyantaramulu kudanu vaatillavu.
0: If to some extent you forget the aspect of jiva, concentrate on the aspect of God, then you will find that there will be no

0: obstacles for this sacred life of yours.
1: జీవుడుందు దేహమందు హృదయమందు దేవుడుండు రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుందురు బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు ఉండు మంచి చెడ్డ బొమ్మలుండు ఒకటిలోని రెండు ఉండు అన్నాడు.
0: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ, గాడ్ రిసైడ్స్ ఇన్ ది హార్ట్. గాడ్ అండ్ జీవ బిగిన్ టు ప్లే విత్ ఈచ్ అదర్. To conduct this play and to carry it through various manifestations, there will be one person, that is God. Between God and Jiva, it can ultimately become only one.
1: Oka ginja untunnadi, oka seed. దానిని మనం పగలగొట్టినప్పుడు రెండు బద్దలుగా అవుతుంది. రెండు బద్దలు చేరినటువంటిదే ఒక విత్తనము. ఆ రెండు బద్దలు చేరినటువంటి విత్తనం పెట్టినప్పుడే మొక్క మలుస్తుంది, కానీ రెండు బద్దలు వేరువేరు చేసినప్పుడు మొక్క మలచడానికి వీలు కాదు. కనుక జీవ బ్రహ్మ అనేటువంటి రెండు బద్దలు చేరినటువంటి యొక్క విత్తనమే మన యొక్క జీవితం.
0: వీ హ్యావ్ ఎ సీడ్, వీ కెన్ బ్రేక్ దట్ సీడ్ ఇన్ టూ హాఫ్స్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇన్ టూ హాఫ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్, యూ వోంట్ గెట్ ఎ ప్లాంట్. But if you put the whole seed in the earth, you will get a plant sprouting out of it. In the same manner, Jiva and Brahman are the two halves of the seed. It is together, Jiva and Brahman, that will constitute the whole seed and sprout. Each one by itself has no existence.
1: Kani manam manavakaramanu dharinchi, manavulaneetvanti yokka perutho manam pilavabadutu, manavattvamaneetvanti yokka divyattvamaneetvantidi manavuni yandu ప్రకటిస్తుందనేటువంటి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటూ కూడాను మనము మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం లేని చేసుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో మన జీవితాన్ని వ్యర్థం గావిస్తున్నాం.
0: We are born as human beings. We call ourselves human beings. We proclaim that a human being will always show divinity. At the same time, with all this, we are not able to understand what is the true nature of a human being.
1: మానవుడు మానవుడుగా జీవించటమే మాధవునికి ఆనందం.
0: దట్ మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ గివ్స్ గ్రేట్ ప్లెజర్ టు గాడ్.
1: కనుక మనం ఈనాడు మానవుడు మాధవుడుగా కావడానికి వీలు కాకపోయినప్పటికీ మానవుడనేటువంటి యొక్క పేరును నీవు ధరించటం చేత నీవు మానవుడుగా జీవించితే కూడా చాలు, అదే యొక్క లోకం యొక్క కళ్యాణం ఏర్పడుతుంది.
0: టుడే మ్యాన్ మే నాట్ బి ఏబుల్ టు బికమ్ గాడ్. But God desires that man, because he has appeared as man, should live as man and not worse than a man.
1: నిజముగా మనము మనిషి అనేటువంటి పేరుతో మనం పిలబడుతున్నప్పుడు మనిషి యొక్క గుణములే మనం ప్రకటనలో కూడా చూపించాలి.
0: When we are being termed a man or a human being, we should show in our conduct the qualities that are appropriate to a human being.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక రామాయణంలో.
0: There is a small example for this in Ramayana.
1: రావణుడు సీతను దక్కించుకోటకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేయొచ్చు, అనేక రకములైన రూపములంతా మారుస్తూ ఉంటుంటాడు.
0: రావణ ఇన్ ఆర్డర్ దట్ హీ మే గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ మేక్స్ సెవరల్ అటెంప్ట్స్. హీ మేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ అండ్ పుట్స్ ఆన్ డిఫరెంట్ అపియరెన్సెస్.
1: అయితే ఆ సీత ఈ రావణునికి ఏమాత్రము కూడాను చిక్కక దక్కక తప్పించుకుంటూ నిరంతరము కూడాను రామచింతనలోనే తన జీవితం అంకితం చేసుకుంటున్నది.
0: బట్ సీత వాజ్ అవాయిడింగ్, వాజ్ నాట్ కమింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రావణ, అండ్ ఆల్ ది టైమ్ షీ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ రామ.
1: ఈ పరిస్థితిని గమనించినటువంటి మండోదరి రావణుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ సీతను పొందేటువంటి నిమిత్తమై తమరు అనేక రకములైనటువంటి రూపములు దారుస్తున్నారు, కానీ ఆ రూపములకు సీత చిక్కేటువంటిది కాదు, కనుక సీత నీకు చిక్కాలి సీత నీకు దక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు రామస్వరూపమునే నీవు ధరిస్తుంటే సీత సులభంగా వశం చేసుకోవచ్చును కదా అని ఒక ప్లాన్ చెప్పింది.
0: హావింగ్ రియలైజ్డ్ దిస్ సిచ్యువేషన్ మండోదరి హ్యాడ్ ఎ ప్లాన్. మండోదరి వెంట్ అండ్ టోల్డ్ రావణ, యు ఆర్ పుటింగ్ ఆన్ సెవరల్ ఫేసెస్, యు ఆర్ పుటింగ్ ఆన్ మెనీ డిఫరెంట్ అపియరెన్సెస్ విత్ ఎ వ్యూ టు గెట్ సీత ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు సక్సీడ్, బట్ ఐ హ్యావ్ ఎ సజెషన్ టు మేక్, అండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ అపియర్ లైక్ రామ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సీత విల్ బి యువర్స్.
1: అప్పుడు ఈ అపవిత్రమైన గుణాలు నాకెందుకు వస్తాయి అన్నాడు.
0: దెన్ రావణ సెడ్, మండోదరి, If I really put on the face and the appearance of sacred Rama, then why should I get these bad ideas into me at all?
1: కనుక రామ స్వరూపమును చెందినప్పుడు రామ భావములే వస్తాయి కాని రావణ భావములు రావు అన్నాడు.
0: When you look like Rama, the ideas will be also appropriate to the appearance of Rama, but he will then not get the bad ideas which are appropriate to Ravana.
1: ఈ రావణుడు చెప్పినటువంటి యొక్క ఆదర్శము ఈనాడు మనం ఎంతైనా కూడా అనుసరించడంలో చాలా బాగా ఉంటుంటుంది. అనగా మనం మానవులము అనేటువంటి రూపమును ధరించడం చేత మనకు మానవ గుణములే రావాలి కాని లేక వానర గుణములో లేక దానవ గుణములో మనలో చేరకూడదు.
0: దిస్ ఐడియల్ విచ్ హాస్ బీన్ ఇనాన్షియేటెడ్ బై రావణ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వర్ది ఆఫ్ ఫాలోయింగ్. While we are putting on the appearance of a man, naturally we should get the qualities that are appropriate to a human being. We should not get the qualities while appearing as a man appropriate to either a monkey or a demon.
1: Manamu telivitetala adhikamga unnavani manamu mitimiri maatladatani kani mitimiri pravartinchadani kani povatam chetane mana yokka vijnana prajnana sugnanamulu mooditini manam kolipothunna.
0: We feel that we are very clever, we feel that we are very intelligent, and we talk too much, and we cross the limits of decency, and that is the reason why we are losing our intelligence, we are losing our knowledge, and we are losing our wisdom.
1: Viveka vichachanalu manavuniki pradhanamainatunte lakshanamulu.
0: Power to distinguish right from the wrong is an important quality of man.
1: Papamanna bhayamu పుణ్యమైన ప్రేమము పెద్దల యందు గౌరవము ఈ విధమైనటువంటి యొక్క అణకువ మెణకువతో ఉండేటువంటి సమయం నందే మానవత్వానికి ఒక దివ్యత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అభివృద్ధిగాంచుతుంది.
0: టు కీప్ అవే ఫ్రమ్ సిన్, టు బి అట్రాక్టెడ్ బై గుడ్ వర్క్, టు డెవలప్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, దీస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్. వెన్ హీ హ్యాస్ సచ్ క్వాలిటీస్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ డివినిటీ షైనింగ్ ఇన్ హిమ్.
1: దేశే కాల పాత్రను పురస్కరించుకుని మన మానవత్వాన్ని కూడాను ఏ ఏ ప్రదేశమునందు ఏ ఏ స్థానమునందు ఏ ఏ వ్యక్తికి ఏ ఏ రకమైనటువంటి యొక్క గౌరవాన్ని కాని వినయమును కాని అందించడానికి మానవుని యందు ఉన్నటువంటి వివేకము అతి పవిత్రంగా మనకు ప్రవేశపెడుతుంది.
0: డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ వేర్ వన్ ఈస్, depending upon the time where one is, and depending upon the environment in which one is, man's nature has the capacity to distinguish between right and wrong, to show respect where it is needed, to show humility where it is needed, and to show such attention and affection where it is needed. This is the quality of man.
1: Deenini puraskarinchukoni ahara nidra bhaya maidunani samanyame tat pasu bhinnarani జ్ఞానం రాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ ఈటింగ్ స్లీపింగ్ టు బి అఫ్రైడ్ అండ్ టు మూవ్ అబౌట్ దీస్ ఆర్ కామన్ ఫీచర్స్ ఫర్ మ్యాన్ అండ్ ఎనిమల్ బట్ దేర్ ఈస్ అ డిస్టింక్ట్ ఫీచర్ ఫర్ మ్యాన్ అండ్ దట్ ఈస్ జ్ఞాన ఆర్ ఇంటెలిజెన్స్ దిస్ ది ఎనిమల్ హ్యాస్ నాట్ బట్ ఇఫ్ మ్యాన్ has not got the necessary intelligence, then he simply becomes an animal.
1: Kanuka atti pavitramainatunti gnanamu manavuni yendu undatam cheta manamu manavattamainatunti yokka pravartan lopala mana jeevitanni pravesha pettali.
0: It is because this sacred knowledge is present in man. Man is intelligent. One must make an attempt to put his life and his conduct along the proper and sacred path.
1: Ade ramayanam nandu హనుమంతుని యొక్క విశిష్టమైనటువంటి యొక్క ప్రవర్తన మనకు చక్కని ప్రబోధ జరుపుతుంటుండాలి. రాముని చెంతకు వచ్చినప్పుడు హనుమంతుడు చాలా వినయముతో విధేయుడైపోయి అతనికి అడుగుజాడలను ఒత్తుతూ పోతుంటాడు.
0: In Ramayana, we have the story of Hanuman. We have an ideal in the manner in which he conducts himself. For example, when he comes close to Rama, he showed extreme humility. He showed great obedience to Rama. These are the qualities of Hanuman.
1: Aithe, ee Hanumantudu Ramulu daggara inta vinaya vidheyutunai undadaniki karanam emiti? Ramo vigrahavan dharmaha. రాములు ధర్మస్వరూపుడు కనుక ధర్మము దగ్గర హనుమంతుడు దీనుడై నిలిచాడు.
0: What is the reason for Hanuman exhibiting such humility and such obedience in

0: presence of Rama. The reason is Ramo Vigrahavan Dharmaha. Rama is the embodiment of Dharma. Therefore, in the presence of Dharma, Hanuman shows the greatest possible humility and obedience.
1: Ade Hanumantudu Lankaku poyinappudu Ravanudu Simhasanam paina kurchoni ore koti neevu krinda kurcho ante ఈ రావణుడి కంటే ఇంకా 10 రెట్లు అధికమైనటువంటి వారమును పెంచి పైన కూర్చున్నాడు. కారణమేమిటి? అక్కడ చెప్పాడు హనుమంతుడు, ధర్మము దగ్గర నేను దీనుడను, ఈ దర్పము దగ్గర నేను ధీరుడను అన్నాడు.
0: ది సేమ్ హనుమాన్ వెన్ హీ వెంట్ టు లంక ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రావణ, వెన్ రావణ వాజ్ సిట్టింగ్ ఆన్ ఎ హై థ్రోన్ అండ్ వెన్ రావణ టోల్డ్ హనుమాన్ యూ సిట్ ఆన్ ది గ్రౌండ్, he did not obey. He made a chair for himself with his tail, which is much higher than the throne, and he would not sit down. And he explained by saying, yes, in the presence of Dharma, I am humble and I am obedient. But in the presence of this Darpa, your boasting king, I will not show any humility or any obedience.
1: Ade vidhamugane, meer vidyatra ainatunti varu, sakramainatunti margamu ani mee hrudayamu oppukunnada. ధర్మము ఇది మా ఆఫీసర్లు కాని మా డిపార్ట్మెంట్ కాని మా యొక్క మినిస్టర్లు కాని చేసినటువంటిది ధర్మము అని అనుకున్నప్పుడు మీరు అక్కడ ధర్మము దగ్గర దీనులై నిల్చాలి. లేక అధర్మము అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మీరు ధీరత్వముతో దానిని సాధించాలి, కాని కేవలము అరాజకత్వాన్ని పెంచడుకోవటానికి పూనుకోకూడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ యూ స్టూడెంట్స్, వెన్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ సంథింగ్ ఇస్ గుడ్ and that the path that is being followed is good, it is right, and it is in accordance with Dharma, may it be in the presence of your teachers, or in the presence of the officers, or in the presence of the ministers, you must show obedience and great humility. On the other hand, if you feel that something is adharma, wrong, and is going in the wrong way, then you should show some courage and tackle the situation, but you should not take to anarchic methods.
1: Inadu ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి దాన్ని కూడా మనం విచారణ చేయక, మనము ఏదో ఒక పిచ్చి పెట్టిన కోతల వలె మనం విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టి కట్టగడపటకు ఏదో నిరపరాధులైనటువంటి వారిని కూడా హింసించడానికి పూనుకుంటున్నాం.
0: టుడే విదౌట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ యాజ్ టు వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ ధర్మ అండ్ వాట్ ఈస్ అధర్మ, వీఆర్ బిహేవింగ్ లైక్ మంకీస్ విచ్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ విచ్ హెవ్ గాట్ అవుట్ ఆఫ్ రైల్ అండ్ వీఆర్ డూయింగ్ థింగ్స్ విచ్ విల్ పనిష్ ఈవెన్ ఇన్నోసెంట్ పీపుల్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక స్టూడెంట్ ఒక హోటల్ కు పోయినాడు.
0: వన్ స్టూడెంట్ వెంట్ టు ఎ హోటల్.
1: మంచి మసాలా దోశలు 2 ఇప్పించుకున్నాడు.
0: హి ఆస్క్డ్ అండ్ గాట్ 2 గుడ్ మసాలా దోశ.
1: కానీ తిన్నాడు, ఆ హోటల్ అతనికి డబ్బు ఇవ్వకుండా వచ్చేసేస్తున్నాడు.
0: హి ఏట్ దెమ్ అండ్ హి వాస్ కమింగ్ అవే విదౌట్ పేయింగ్ ఫర్ దెమ్ టు ది హోటల్ కీపర్.
1: అప్పుడు హోటల్ కీపర్ వచ్చేసేసినాడు, అతన్ని పట్టుకున్నాడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయమని అతనితో పోట్లాడినాడు.
0: ది హోటల్ కీపర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ అండ్ సెడ్ యు మస్ట్ పే మై మనీ.
1: కానీ ఇది విద్యార్థి చేసినటువంటి తప్ప లేక హోటల్ కీపర్ చేసినటువంటి తప్ప అని మనం విచారించుకుని విద్యార్థి చేసినటువంటి తప్పు, మా విద్యార్థులకి ఇది అవమానకరమైనటువంటి విషయము అని తెగినటువంటి విద్యార్థులు అంత త్యాగము అంత ఆ విద్యార్థి పైన ప్రేమ ఉంటుంటే తన జోబిలో నుంచి కూడా ఆ 2 దోశలు దీనికి డబ్బు ఇచ్చి రావటం సరైన ధర్మం.
0: ఇన్ దిస్ సిచ్యువేషన్ whose is the fault? Is the student at fault or is the hotel keeper at fault? Now his companions, other students, they should feel that the student is at fault, and if you like to support him and help him, if you have the sacrifice, you should feel that it's a disgrace to the student community, and then pay for the doses that he has eaten and get him out of the situation.
1: అది సరైనటువంటి మార్గమే, కానీ మా స్టూడెంట్ ను హోటల్ వాడు కొట్టాడని మిగిలిన కాలేజీ పిల్లలంతా హోటల్ పైన పడి దానికి అగ్గి పెట్టడం లోపల ఇది ఎంత అధర్మమో మీరే యోచన చేసుకోవచ్చు.
0: దాట్ ఈస్ ది రైట్ కాండక్ట్. ఆన్ ది కాంట్రీ, ఇఫ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ది హోటల్ మ్యాన్ హ్యాడ్ ఇన్సల్టెడ్ ది స్టూడెంట్ అండ్ దే అటాక్ ది హోటల్ ఓనర్ అండ్ సెట్ ఫైర్ టు ది హోటల్, హౌ బ్యాడ్ ఈస్ ది యాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్.
1: ఇది పవిత్రమైనటువంటి సరస్వతిని హృదయస్థానం నందు పెట్టుకుని అపవిత్రమైనటువంటి కార్యాలకు మనం పూనుకోవటము ఇది విద్యకే చాలా అవమానకరమైనటువంటిది.
0: this is like having sacred Saraswati as a student at your heart and at the same time taking a path which is wrong. This is doing injustice and is somewhat shameful to the education that you are getting.
1: కనుక విద్యార్థులు అనుకునేటువంటి వాళ్ళు వివేకమని అనేటువంటి దాన్ని అభివృద్ధి పరచుకుని విచారణ అనేటువంటిది చేసి న్యాయాన్యాయముల లోపల మనము దానిని పరిష్కారం చేసేటువంటి దీంట్లో పోవాలి. అంతేకాని మన విద్యార్థులు కాని విషయార్థులు కారాదు.
0: స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ ది రాంగ్. స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. స్టూడెంట్స్ మస్ట్ బి ఆఫ్టర్ ఎంక్వైరింగ్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్. దే షుడ్ నాట్ సింప్లీ గో ఆఫ్టర్ డిజైర్స్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
1: ఈనాడు ఏదో హోటల్లో 1 నయా పైసా ఎక్కువ చేసినారంటే కూడా స్టూడెంట్స్ స్ట్రైక్, ఏదో బస్సు యొక్క టికెట్ 1 నయా పైసా ఎక్కువ చేసినారంటే స్టూడెంట్స్ స్ట్రైక్. స్టూడెంట్స్ కు సంబంధం లేనటువంటి విషయాల్లో స్టూడెంట్స్ చేరుకోవటం చేత మన యొక్క విద్యను చాలా అవమానమైనటువంటి యొక్క పరిస్థితిలో మనము వినియోగం చేస్తున్నామని మనం భావించాలి.
0: టుడే ఇన్ ఏ హోటల్ ఈవెన్ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ సంథింగ్ గోస్ అప్ బై 1 నయా పైసా ది స్టూడెంట్స్ అండర్టేక్ ఏ స్ట్రైక్. Even if the charge for a bus ticket goes up by 1 naya paisa, the students undertake a strike. In this manner, if students go and participate in things with which they are not directly connected, we are really causing disgrace to the education which we are receiving.
1: Samayamunu puraskarinchukoni sthanamunu puraskarinchukoni vanarudainatvanti hanumantude aa rakanga pravartiste మనము మానవులైనటువంటి మనము ఇంకా ఎంత ఉత్తమమైనటువంటి దీని కింద ప్రవర్తించాలి.
0: టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది టైమ్ అండ్ ది సిచ్యువేషన్ అండ్ ది ప్లేస్ వేర్ హీ వాజ్ ప్రెసెంట్, ఇఫ్ హనుమాన్ హూ వాజ్ ఎ మంకీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ రైట్ అండ్ కరెక్ట్ మేనర్, హౌ మచ్ బెటర్ వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ హూ కాల్ అవర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
1: వానరునకు మానవునకు ఉన్నటువంటి భేదము మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. వానర, మీరు నర, ఇది నర, అది వానర. వానరకు నరకు ఉన్నటువంటి వ్యత్యాసం వా ఒక్కటే వ్యత్యాసం. వా అనగా వాలం. వాలముతో చేరినటువంటి వాడు వానరుడు, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ చేష్టలు రెండు ఒక్కటిగానే ఉంటున్నాయి.
0: యు కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ మ్యాన్. ఎ మంకీ ఇస్ కాల్డ్ వానర, మ్యాన్ ఇస్ కాల్డ్ నర. The only difference is the additional letter va. That additional letter stands, va means tail. Therefore, one who has a tail is a monkey. One who has no tail is a man. But despite this difference, the behavior of both man and monkey appear to be similar.
1: Vanarani yandu narayaku tattvam ledu. కానీ నరుని యందు వానరత్వం అనేటువంటిది శేషంగా ఉంటుండాలి. ఈనాడు అట్టి శేషమును మనం దూరం చేసుకోవటానికే ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఎ మంకీ దేర్ ఆర్ నో క్వాలిటీస్ విచ్ వన్ క్యాన్ అట్రిబ్యూట్ టు మ్యాన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ మ్యాన్ దేర్ ఆర్ సమ్ రెసిడ్యూరీ క్వాలిటీస్ దట్ ఆర్ అప్రోప్రియేట్ టు ది మంకీ. ఇన్ ఆర్డర్ టు గెట్ ఓవర్ అండ్ షెడ్ దీస్ రెసిడ్యూరీ క్వాలిటీస్ ఆఫ్ ఎ మంకీ విచ్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ఇన్ అస్, వీ షుడ్ పుట్ అవర్ సెల్వ్స్ ఆన్ ది రైట్ పాత్ అండ్ థింక్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్.
1: ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడు గదువు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కాని అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కాని కొన్ని అర్థముగానేటువంటి ఉద్రేకాలకు కాని మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎంక్వైరీస్ దట్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర స్పోక్ అబౌట్ మొరాలిటీ, స్పోక్ అబౌట్ ట్రూత్ and declared that even for one who does a considerable amount of charity and help, if he hasn't got morality and humility, then his ignorance is not going to be removed. One has to care for both morality and truth. One should not get himself unnecessarily into excitement. one should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance and so on, these things are very bad and one should get rid of them.
1: అందుకోసమనే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
0: దిస్ ఈస్ ది రీజన్ వై వేమన ఇన్ ఏ నైస్ పోయమ్ హ్యాస్ పుట్ ఇన్ ఎక్సలెంట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. హీ సెడ్ దట్ వన్ హూ ఫాలోస్ ఏ డాగ్ ఈజ్ లైక్ ఏ పర్సన్ హూ ఈజ్ నాలెడ్జబుల్. One who swallows him. One who eats a dog is like a person who is knowledgeable. One who eats a pig is even greater and he is like a yogi. One who eats up an elephant is the highest knowledgeable realized person.
1: Aithe kukka tinnavadu gurujanga lingambu annadu. Kukka aneetundi daniki enduku aa peru vachindante కోపమునకు కుక్క అనేటువంటి పేరు పెట్టాడు వేమన. ఈ కోపం అనేటువంటి దానిని చంపినప్పుడు, అణగదొక్కినప్పుడు వాడు నిజంగా లింగస్వరూపుడేను అన్నాడు.
0: వెన్ వేమన సెడ్ ఈటింగ్ ఏ డాగ్, హీ యూజ్ ది వర్డ్ డాగ్ సినానిమస్లీ విత్ యాంగర్. వన్ హూ కెన్ ఈట్ హిజ్ యాంగర్ ఆర్ కంట్రోల్ హిజ్ యాంగర్ ఈజ్ లైక్ ఏ రియలైజ్డ్ పర్సన్.
1: పంది తిన్నవాడు పరమయోగి. పంది అనగా అక్కడ ఉన్నటువంటి దాంట్లోపల ఈ కోపమునకు అక్కడ ఒక విధమైనటువంటి పందికి అహంకారము అనేటువంటి దాని కింద పెట్టాడు.
0: ఇన్ ది సెకండ్ లైన్ వేమన సెడ్ వన్ హూ ఈట్స్ ది పిగ్ ఈజ్ లైక్ ఎ గ్రేట్ యోగి. దేర్ హీఈస్ యూజింగ్ ది వర్డ్ పిగ్ సినానిమస్ విత్ ఈగో. దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ సప్రెస్ యువర్ ఈగో దెన్ యూ బికమ్ ఎ యోగి.
1: ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో, ఏనుగనగా మదము పొగరబోతుతనము.
0: హియర్ ఇన్ ది థర్డ్ లైన్ హీ సేస్ వన్ హూ ఈట్స్ ది ఎలిఫెంట్ హీ బికమ్స్ ఎ వైజ్ పర్సన్. హియర్ హీఈస్ యూజింగ్ ది ఎలిఫెంట్ సినానిమస్ విత్ ఆరోగెన్స్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఆరోగెన్స్ దెన్ యూ విల్ బికమ్ ఎ జ్ఞాని.
1: ఈ కోపము, అహంకారము, ఈ మదము, ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకుని దానిని అణగదొక్కున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు.
0: వేమన సెడ్ దట్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ యాంగర్, యువర్ ఈగో అండ్ యువర్ ఆరోగెన్స్, డైజెస్ట్ దెమ్ అండ్ స్వాలో దెమ్ అండ్ నాట్ ఎగ్జిబిట్ దెమ్, యూ బికమ్ ఎ గ్రేట్ యోగి.
1: కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమును కాని లేక పొగరబోతుతనానికి కాని మనం స్థానం ఇవ్వక, చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో, పవిత్రమైనటువంటి భావములతో, ప్రేమ సత్య సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకముగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ యంగ్ పీపుల్ షుడ్ టేక్ మేక్ ఎ గ్రేట్ ఎఫర్ట్ టు సప్రెస్ యువర్ ఈగో. యూ షుడ్ సప్రెస్ యువర్ ఆరోగెన్స్ ఆర్ ప్రైడ్. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas. You must develop prema, truth, forbearance. It is by developing these good qualities that your life will become purposeful.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధలతో మీ చిత్తమును పరిశుద్ధపరచుకొని క్రమక్రమేణ ఈ సమ్మర్ క్లాసులు అయిన తరువాత మీ స్వస్థానములకు చేరి మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడా చేర్చుకుని మీ సహచరులకంతా కూడా ఇలాంటి వాటినంతా చేర్చి చిన్న చిన్న కమిటీలుగా పెట్టుకుని దీని ద్వారా మన భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని అభివృద్ధి పరుస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Taking to your heart the sacred teachings that you are listening to in the summer classes, by keeping your mind clean and pure after the summer classes, when you go to your own places, you should also make an attempt to convey these sacred ideas to friends and to others with whom you come into contact. You will form small committees, and it is my hope that you would spread in those small committees and through those small committees these sacred ideas and uphold the great traditions and the culture of India. I bless you so that you may get the ability to do this.

బుద్ధి నాణ్య బుద్ధిశ్చ బోధ రూప తయాత్మనః యథాస్మాత్మ

0: प्रेम स्वरूप बुला रहे,
1: एम्बॉडीमेंट ऑफ लव,
0: प्रकाशించు ज्योतिని చూడవలెనన్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ది లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ది సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu antindi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కాని గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రములు కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron, which is red hot, is more burning than that of the fire.
0: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలం యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvam cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కాని లౌకికమైనటువంటి భావములు కాని జగత్ సంబంధమైనటువంటి భావములు కాని ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manas aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetvantadi manastu koodinadani manamu gurtincham.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinanta varaku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This is ear.
0: ఇది కన్ను.
2: This is eye.
0: ఇది ముక్కు.
2: This is nose.
0: ఇది నోరు.
2: This is mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోతున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వములకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగీభావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రం దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: వందల అన్నం మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, వీ జస్ట్ నెగ్లెక్ట్ ద హోల్ రైస్.
0: కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము.
2: వీ గాట్ యూజ్ టు దిస్ మీన్నెస్.
0: ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We are not making an effort to understand the natural quality.
0: ఈ సహజత్వాన్ని మనం విస్మరించి,
2: forgetting the natural quality,
0: అసహజాన్ని విశ్వసించి,
2: believing what is false,
0: దివ్యత్వాన్ని మనము కోల్పోతున్నాము.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: So every human life is full of divinity.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: In that vast divinity, there are no obstacles or partitions.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుంది.
2: It is only the illusion that stands forth as an obstacle.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుంది.
2: I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer.
0: నీవు చేసింది
2: the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వం

0: That only gives a feeling of the doer and experiencer.
1: నీవు చేసింది ఏమీ లేదు.
0: I have not done anything.
1: నీవు చూసింది ఏమీ లేదు.
0: I have not seen
1: anything. నీవు అనుభవించింది ఏమీ లేదు.
0: I have not experienced.
1: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
0: They are all the inner feelings coming out of the power of the self.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
0: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
0: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
1: విత్తనం ఒకటేనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
0: If the seed is the one species, one variety, you cannot have another fruit.
1: కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతి చే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
0: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్, హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హి హస్ డన్.
1: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
0: ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద సటిల్ బాడీ.
1: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
0: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
1: దీనిని వేదము వృతం సత్యం బృహత్తం అన్నారు.
0: This Veda calls it ruta,
1: సత్యం బృహత్తం
0: and బృహత్తం. బృహత్వం
1: అనగా విశాలత్వం,
0: meaning vastness.
1: దీనిని ఉపనిషత్తులంత కూడాను
0: this ఉపనిషత్
1: మహాతత్వము అన్నారు.
0: Described it as mahatattva.
1: దీనినే భూమము అన్నారు.
0: It also described as భూమము.
1: భూమము అనగా బ్రహ్మతత్వమే భూమము.
0: భూమ meant the nature of Brahman.
1: బ్రహ్మ అనగా ప్రా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
0: The Brahma meant that which is expansive, that which spreads.
1: ఎప్పుడు కూడా వ్యాపించి పోతూ ఉంటుంది.
0: Meaning it spreads, it expands.
1: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
0: This quality of expansion vastness is of the air.
1: సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
0: The air spreads everywhere.
1: ఇది పంచభూతములలో ఒకటి.
0: It is a part of five elements.
1: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
0: All five senses are in the hands, control of man.
1: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావాల్సినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
0: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
1: తాను సర్వములకు బద్ధుడైపోతున్నాడు.
0: ఈస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక మనము బద్ధులము కాదు.
0: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
1: బుద్ధులమే.
0: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
1: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
1: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాం.
0: వీ డివైడ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
1: ఉత్కృష్టమైనటువంటిది.
0: ఇట్స్ నోబుల్.
1: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
0: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
0: హావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
1: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
0: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
1: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
0: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
1: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
0: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
0: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
1: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివి గాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
0: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
1: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఫోర్త్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
0: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
1: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
0: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ హృదయం

0: సాయం నందు దివ్యత్వమే ఉండాలి కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించటకు వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ. The body and all the limbs,
0: divyatvam yokka prakasha nimittamai deenini yerpadinatvanti ve kaani,
1: they are meant to shine that of the divinity.
0: Anya margamulakai yerpadinatvanti kaadu.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettam.
1: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
1: Why have you kept the door there?
0: Manam vachi poye nimittam.
1: Only for exit and entrance.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
1: ఇట్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: యాజ్ యూ హావ్ ద డోర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ పిగ్స్ అండ్ ద డాగ్స్ టు ఎంటర్ ద హౌస్.
0: ఈనాడు మనకు ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings. దీని నిమిత్తమై
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవులు,
1: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: Shabda sparsha roopa rasagandhadulu ee aidu indriyamulu kudanu aidu senses kudanu aidu bhutamulu kudanu anta malinanga yerpadipoyinayi.
1: The five senses, the five elements are polluted.
0: Manchi gali manaku labhyam kavatam ledu.
1: We don't have even
0: manchi neeru manaku praptinchatam ledu.
1: We don't have pure water.
0: Manchi shabdam manaku శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ గుడ్ సౌండ్.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ టచ్.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ లైట్.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్.
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ వీ పొల్యూట్.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
1: ది ఇన్నర్ టీచింగ్ లైస్ ఇన్ దిస్ రియలైజేషన్.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ ప్రే యూ షుడ్ ఎంక్వైర్ వితిన్ నాట్ అవుట్ సైడ్.
0: అదే రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ కాస్మిక్ ఎనర్జీ?
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
1: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు అయ్యా, మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహమనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: We have to take this body as an instrument.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరైనటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: This instrument should be in proper position.
0: భోంచేస్తున్నాం మనం.
1: We eat.
0: ఎవరి కోసము?
1: For whose sake?
0: దేహరక్షణ కోసమే.
1: For the protection of the body.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: Therefore Veda says the food is for the body.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: We put on dress.
0: దేని కోసము? అలంకారం కోసం కాదు.
1: It's not for decoration.
0: వస్త్రం శీత నివారణం.
1: It's only protect yourself against
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: The body is covered by all diseases.
0: దప్పి,
1: thirst,
0: ఇది ఒక రోగము.
1: This is a disease.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగము.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
1: What is this attachment?
0: వాంఛనే రాగము.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే
1: but if you make it excessive desire
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను
1: all the desires
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
1: having been born as a human being
0: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తు
1: expressing the divinity
0: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత
1: because of the mean feelings in him
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
1: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
1: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను ఎంత స్ట్రాంగ్ గా ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటుంది.
1: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు
1: when once you put it in the dust
0: ఈ డస్ట్ అంతా పట్టి
1: because of the dust
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
1: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత
1: because of the rust
0: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
1: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
1: As the iron piece bursts it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with the true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black shine white.
0: Manavudu
1: man today
0: kevalam telivitetulu balichipovatam cheta
1: because of the excess of intelligence
0: ahankaram adhikamavuta cheta
1: because of excessive ego
0: vigyanam shunyamai
1: because the loss of wisdom.
0: Marinta ajnanamga pravartistu vastunnadu.
1: He conducts himself more ignorantly.
0: Etla?
1: How?
0: Nallaga undinatvanti boggunu tellaga marchalani sankalpinchukunnadu.
1: Man has determined to transform black coal into white color.
0: Kani ee nallati boggunu tellaga marchalani cheppani soap vesi tikkutu vachadu.
1: To change the color of black coal into white, he is just washing with soap.
0: Soap kudunu nallaga maaripothu vachadu.
1: Soap also turns black.
0: Ee sanga doshame.
1: It is the mistake of the company.
0: Idi sari kadani tellani paalu ichi ee nallati boggunu kadagadaniki prayatninchadu.
1: In the place of soap he brought now white milk, start washing the black coal.
0: Kani milk kudunu nallaga maaripoyindi.
1: Milk also turned black.
0: Idi kaadu paddhati.
1: This is not the procedure.
0: Idi laukikamaina bhautikamaina alpamainatundi paddhatini vanni.
1: These are worldly low procedures.
0: Lo chintana cheyali.
1: Then you should think within.
0: Idi boggu ippudu bogguga maarindi. Idi bogguku purvam ee reetiga undinadi. Idi emiti ani vicharana cheyali.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: Idi puramu karra.
1: Earlier it was wood.
0: Ee karra agni samskaram kavatam chetane karraga kaakunda leka tellaga kaakunda nallaga maaripoyindi.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: పూర్ణ స్వరూపము కాదు.
1: ఇట్ హెస్ నో అర్లియర్ ఫామ్.
0: మధ్య స్వరూపాన్ని పొంది మాలిన్యంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ ఇన్ ద మిడిల్ అండ్ టర్న్స్ బ్లాక్.
0: అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపానిగా మార్చాలి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఇట్ టు పర్ఫెక్షన్?
0: ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: దిస్ ప్రొసీజర్ వీ షుడ్ రికగ్నైజ్.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: దట్ ఈస్ ఇన్నర్ విజన్.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ సీక్రెట్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు బొగ్గు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను,
1: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
1: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: Okkate shashvatamu.
1: Only one is permanent.
0: Adi antarvani.
1: That is inner voice.
0: Adi atmatattvamu.
1: That is self.
0: Adi divyattvamu.
1: That is divinity.
0: Adi pavitramu.
1: That is sacred.
0: Adi nijamainatundi yokka manavattvamlo undinatundi visishtata.
1: That is the true significance in the human life.
0: Kalaka manavattvamlo inta visishtamainatundi yokka divyattvam untundi kudanu.
1: Having the divinity in the human life,
0: manam telusukolekapothunnam.
1: We are not able to understand.
0: Kavasanta nidhi mana kaalakindane untundali.
1: There is so much of wealth right under your feet.
0: Ee kanaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
1: All the gold, every objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
1: so long you are not aware,
0: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
1: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ
1: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్
0: కాదు కాదు
1: నో
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు
1: సో లాంగ్ యు డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యు బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్
0: కాదు నీలోనే ఉన్నాడని గుర్తించు
1: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యు
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది
1: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది
1: దట్ విల్ గివ్ యు ఆల్ ఫ్యాకల్టీస్ పవర్
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ between you and that
0: chana para anetundi bedarahitam aipothundi
1: it becomes there will be no differences between Yekatma, mine and thine
0: sarvabhuta antaratma oki atma sarvabhutamuli kundunu antaratma ga untundali
1: the self is indweller in all the beings
0: kanuka manamu manavulamu manavulamani kevalamu oka vidhimainatundi oka alpajeevuluga manam vishwasincharadu
1: Taking our lives as human lives, we should not consider them low.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: దీనికి ఏమాత్రం కూడా నువ్వు అంత్యము లేదు.
1: It has no end.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
1: You go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the
0: point. ఎప్పుడు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: Because of the vesture of body, you feel the end.
0: కనుకనే మానవ.
1: So this word manava.
0: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: You have to understand the meaning in this word manava.
0: కాదు
1: మా నో
0: నవ కొత్త
1: నవ న్యూ
0: కొత్త కాదు నీవు పాతవాడే
1: యు ఆర్ నాట్ న్యూ ద సేమ్ ఓల్డ్ వన్
0: కనుక నీవు పాతవాడే
1: యుర్ ది ఓల్డ్ వన్
0: కానీ పాతవాడంటే ఏమి పాతది ఆత్మనే
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్
0: రోతదే ఈ దేహము
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు
1: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్
0: జ్ఞానము అనేటువంటిది
1: ద విజ్డమ్
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే
1: దట్ విజ్డమ్ యూ అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి
1: హియర్ ఇస్ ఫిజిక్స్
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము సూది
1: యూ బ్రింగ్ ద నీడిల్
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది
1: వెన్ యూ పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్
0: ప్రాకృతమైన ఫిజిక్స్
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్
0: ఇంకా బాటనీ ఉంటుండాలి
1: దెన్ బాటనీ
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు అది పెరుగుతూ వస్తుంటాయి
1: ఇఫ్ యూ పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్
0: కేవలం కల్పితమైనటువంటి కలర్స్ కల్పితమైనటువంటి సృష్టిలు కల్పితమైనటువంటి ఒక వస్తువులు
1: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్
0: ఇది కల్పితమైన జ్ఞానము
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు
1: విజ్డమ్ ఇస్ నాట్
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్
0: ఇది దివ్యత్వమైనటువంటిది
1: ఇట్ ఈస్ డివైన్
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు
1: దట్ విచ్ ఇస్ డివైన్
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్
0: మాయలోనే పుట్టి
1: Having been born in illusion.
0: మాయలోనే పెరిగి
1: growing in illusion.
0: మాయ నిరుంగరు మందమతులు
1: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీ మాయ.
1: హోల్ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
0: పౌగంఠములు మాయా.
1: అటాచ్మెంట్
0: సంసారం అది మాయా.
1: ఫ్యామిలీ ఇల్యూషన్
0: సావు మాయా.
1: డెత్ ఇస్ ఇల్యూషన్.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
0: కనుక అంత కూడా మాయనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: మాయనే అజ్ఞానము.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: మాయా.
1: టూ వర్డ్ లెటర్స్ హియర్.
0: మాయటువంటిది ఎంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
1: దిస్ ఇల్యూషన్ is that we take it the non
0: existent. మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent non existent.
0: ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity, the rope as a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. పోతలు
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం.
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: గో ఆర్ ఇల్యూషన్. బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోవాలనుకుంటే
1: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: అమనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to
0: భావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on the mold.
0: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: నేచర్. దీన్ని పురస్కరించుకొని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కాని కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి యొక్క పేరు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకూడను అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు.
1: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా, అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతము లేనటువంటి వాడు.
1: He has no
0: one. బిచ్చగాడు కాదు.
1: He is just
0: an అనాథి. అనాథనగా దైవమే.
1: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హస్ నో
0: సపోర్ట్. ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి యొక్క అంతమ అంతరార్థాన్ని ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
1: sacrificing everything
0: రాములే నా ప్రాణమని భావించి
1: considering Rama as his very life
0: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా
1: is it the will that gives pleasure or the proximity
0: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది the prani కాలికి వచ్చినటువంటి యొక్క తగినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్నివేశాడు
1: believing having full faith in the proximity towards God he denied all
0: hari kavali kani siri naaku akkarledu annadu
1: I want hari the lord not the siri the wealth
0: కనుకనే హరిని ఆశించటం చేతనే
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్
0: కబీరు
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు
1: హీ జస్ట్ ఎ వీవర్
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
0: ఆనందంగా ఉండేటువంటి వాడు
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఒకనాడు
1: ఆన్ వన్ డే
0: రాజు
1: ద కింగ్
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు
1: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
0: అతను అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు
1: హి హాస్ నో సపోర్ట్ హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్ through his soldiers he has sent the grain and well
0: snanam chesi vastunnadu kabir
1: kabir was returning after bath
0: pallaki lopa janakanaka vastu ahanadalanta kalakala laadutunnayi
1: he saw all the wealth the gold and the grain
0: chuchadu
1: he watched
0: evaraiya dinni pampincharu
1: he said who has sent them
0: maharaj dinni pampincharu
1: the king has sent them
0: evariki ummani pampincharu
1: for whose sake they are sent
0: kabir anathudu athaniki ichchi dinni cheppinchadu
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki umman cheppada, mee raju.
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Anathunika daya, naaku nathudu unnadu.
1: No, I have got a master, I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kanuka naaku master untunnadu, nathudu untunnadu kabatti, nenu anathuni kaadu.
1: I have got a master. Don't say that I have none
0: ramuliki vere oka raathudu ledu athane anathudu athaniki arpitam cheyamannadu
1: lord rama has none to fall back better you give it to him
0: anathudu evaru unte bhagavantude
1: who is anatha the one without anybody is god
0: padalanta vishwasanga teeskoni anathudu unte dikku lenetundi vaadu anukuntam
1: today we take this anatha meaning the one left with none
0: anathudu lenetundi vaadu bhagavantude naathuniki naatha anatha naatha
1: He is the master of the master, God himself. He has none.
0: కరు అనాథుడనగా దైవత్వానికే సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuliga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
1: You have to forsake the dress at one time.
0: దీన్ని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death as just
0: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to washerman, you don't cry.
0: ఈ ఏడ్చటం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: సుఖ దుఃఖములకు అన్నింటికీ కూడాను మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
1: టు హూమ్ షుడ్
2: దైవంతో అటాచ్మెంట్ ఉండాలి.
1: యూ షుడ్ బి అటాచ్డ్ టు గాడ్.
2: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: దట్ ఈస్ చేంజ్లెస్.
2: అది నిత్య సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
2: కనుకని మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
2: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
2: Tat tvam asi.
1: I am that.
2: Prajnanam Brahma.
1: I am the Vedas.
2: I am Atma Brahma.
1: I am Brahman.
2: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
2: ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్. యూ షుడ్ నెవర్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
2: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: యువర్ పేరెంట్స్ గిఫ్టెడ్ దిస్ బాడీ.
2: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: హూ క్రిజన్డ్ యు? యువర్ పేరెంట్స్ క్రిజన్డ్.
2: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
1: ఇస్ ద నేమ్ గివెన్ నాట్ విత్ బర్త్.
2: పుట్టనది పెట్టనది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
1: దట్ విచ్ ఇస్ నైదర్ బోర్న్ నాట్ క్రిజన్డ్.
2: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
2: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: ఉపనిషత్ టాక్ త్రీ పార్ట్స్.
2: వస్తే పోదు.
1: దట్ ఇఫ్ కమ్స్ విల్ నాట్ గో.
2: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
2: Bodu radu.
1: That which is neither goes nor comes.
2: Chakkaga gurtinchamani cheppindi.
1: Upanishad said, understand this clearly.
2: Vaste bodu.
1: If it comes, it will not go.
2: Emiti?
1: What's that?
2: Ade jnanamu.
1: That is wisdom.
2: Okka thori vachinda tirigi bodu.
1: When once it comes, it will not go.
2: Ade nijamaina jnanam. Vachi poyetundi jnanam kaadu.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
2: Pote radu.
1: If it goes, it will not come back.
2: Emiti adi?
1: What's that?
2: Ajnanam.
1: Ignorance.
2: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
2: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం గానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
2: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
2: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
2: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
2: రాదు పోదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నర్ గోస్.
2: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal a small example.
2: Oka deham untundadi.
1: There's a body.
2: Ee deham maraninchin tarvata
1: after the death
2: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
2: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi
1: after the death?
2: ఎంత కాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద
2: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
2: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
2: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
2: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
2: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
2: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: The bulb has come and is gone.
2: Bulb raakamunuku current akkade untundadi.
1: Prior to the placement of bulb,
2: bulb pettinappudu current akkade untundadi.
1: After you take away the bulb,
2: ee bulb poyin tarvata current akkade untundi.
1: Even if you remove the bulb, there is a current.
2: Adi raaledu poledu.
1: It has not come and is not gone.
2: Akkade untundadi current.
1: The current is remaining as it is.
2: Adhe vidhamgane deham vachindi poyindi.
1: Similarly, body has come and gone.
2: Atma ekkadiki poledu raaledu.
1: The true self has not gone, has not come.
2: Akkade untundadi.
1: It is existing.
2: Poyyeki inko sthalam untunte kada.
1: There is no other place to go anywhere.
2: Nen ekkadaina bayatiki povalanukunte bayatu aneetundi oka pradesham untene kada.
1: If I am to go out, there should be some separate place.
2: Bayata aneetundide ledu. Bayala aneetundide ledu.
1: There is no place outside like that.
2: Anduvalle okaroka samayalo Radha kuda cheppindi.
1: That's what Radha said at one time.
2: Veyagovanni tallupu tiyamantu pilupu.
1: As I am going to close
2: sandehanga vachinappudu ayyo nenu ontari gaane untunnani veyabo anni talupu
1: I am alone so let me close the door
2: mari conscience tiyamantu pilupu
1: then conscience tells open the door
2: veeti ee sandehanga chusku radakenduko navugolupu.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
2: Nalona nindi velige valapu.
1: It's all the love that is in me or in
2: full. Nelukunte ledu pilupu.
1: The moment I am awake, there's no more call.
2: Vishwamanta ప్రాణవిభూని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
2: వీధి వాకిలి ఏదెటో,
1: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila,
1: Nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: complete pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such
1: as Vaikuntha. Bhagavantuda needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktaha yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktaha.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto gaanam chestunta akkada nenu na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధురా.
1: ప్రార్థించినప్పటికీ, వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయ లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్యస్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటే మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేది లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshana naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go. Naa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikannu kuda nu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: ఓ ఉద్ధవ,
0: he said, ఓ ఉద్ధవ,
1: కాకులు కూస్తున్నాయని కోకిల తన కానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ద క్రోస్ క్రో, ద నైటింగేల్ విల్ నాట్ స్టాప్.
1: లోకులో కాకులు,
0: ఎంత సొసైటీ లైక్ క్రో.
1: కనుక ఈ కాకులు కూతలకు మేము కోకిలగా ఉండేటువంటి వారు, మేము భగవంతుని యొక్క చింతన చేస్తున్నాము.
0: వీఆర్ ది నైటింగేల్, వీ థింక్ ఆఫ్ గాడ్.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: Looking at the swan, the other crane also starts laughing.
1: కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: Because the crane laughing, the swan will not suffer.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: Looking at the elephant, the dog starts barking.
1: ఏనుగు తన లెక్క చేస్తుందా?
0: The elephant will not be mindful.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కాని లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: ఇట్టి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని తాను కొంతవరకు సంపాదించుకోవాలి.
0: Students and the modern youth should acquire that sacred knowledge. Don't have fear of the world.
1: అనేక మంది అనేక రకములుగా భావించవచ్చును.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే ముండే మతిర్ భిన్న, ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవద్దురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక,
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయము నందున,
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు,
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ,
1: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగవద్దురప్ప.
0: వెన్ యు క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణి అయి పురుషుడై ధర క్రీడించుచునుండగా,
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా,
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా,
0: that we have to chant and think of it.
1: Navamasam bulumosi kani penchi gana buddhulanu nerpi tanayuni yosagedi talli takkuvayaguna,
0: will mother will ever be low because he carries the child for 9 months and then was
1: having the child. Tandri perunu,
0: it is for that reason the name of the mother
1: kalaru ee vidamugane annitiki taruni namambe mundu.
0: Therefore for every purpose in the name of the
1: taruni ee prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: కనుక ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is this inner significance when we say సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: take the nature as God.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: Then both become one.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: so embodiments of divine atma,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: We should get away from the mean feeling.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any grief.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: All are passing clouds.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటి కాదు.
0: Not even one is permanent.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: There is only one that is permanent.
1: అది భగవత్ తత్వము.
0: That is God.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: That is the path of love.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిలోన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువ బోలు వజ్రం ఒకటి కలదా.
2: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
3: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
3: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ he can regain by struggling hard.
3: Oka mitruni kolipoyina tirigi maroka mitruni ayinakudanu thanu sampadinchukovaladu.
2: If he loses a friend, he can have another friend in his place.
3: Oka bharyanu kolipoyina renda vivaham aadi maroka bharyanu ayinakudanu pondagaladu.
2: If he loses his wife, he can get remarried and again have another wife.
3: Oka bhumine kolipoyina

0: ఈ అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
1: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిజ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్.
0: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
1: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
0: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
0: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to understand the latent divinity and the sanctity behind his life.
0: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
1: The bygone night can never be recovered. It would never come back.
0: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములు ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
1: The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained.
0: మానవుడు చక్కగా నమిలి మ్రింగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
1: Man, the fruit that he eats, masticating well, he cannot recover it in true form.
0: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
1: Under these circumstances, how do you expect him to know the human value?
0: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
1: Man has so many capacities.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక శక్తిలో మొట్టమొదటిది మతి.
1: The first gift of God to mankind is mati, the mind.
0: రెండవది స్థితి.
1: The second is sthiti, the position.
0: మూడవది పరిస్థితి.
1: Third one is circumstances, paristhiti.
0: నాలుగవది గతి.
1: The fourth one is destiny,
0: మతి,
1: గతి.
0: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
1: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
0: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
1: In fact, things happen, they come to us, depending on the destiny.
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
1: The mind is formed basing on our own conduct and
0: behavior. మతి వలనే గతి, గతి వలనే స్థితి.
1: So is our mind that shapes our destiny.
0: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: Therefore, in the first instance, man should possess a sacred mind.
0: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి.
1: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
1: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
0: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ మన్ హ్యాస్ టు మెయింటైన్ ద మెంటల్ యాటిట్యూడ్ టెంపరమెంట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
1: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: చేతిలో ఒక కత్తి ఉంది.
1: యు హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
0: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
1: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
0: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
1: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
0: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను, గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందిన వాడవుతాడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
0: కనుక ఎలా ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
1: We should know in what way we should make use of this material in this world.
0: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
1: Human life is gifted with many potentialities.
0: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should also know the sanctity of these capacities.
0: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
1: These are all the gifts of God, grace.
0: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Human life is a very big clock.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: This big clock of human life has got three pins representing year, month and the day.
0: ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి.
1: The three pins are revolving in perfect precision.
0: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
1: The way how the pins move decide our lifespan.
0: కానీ మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
1: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
0: ఈ గడియారంలోన్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
0: దినములు
1: days
0: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
1: 3 days constitute a month.
0: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
1: 12 months make an year.
0: కనుక సంవత్సరములు అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
1: Year it comprises months.
0: నెలలు దినముతో కూడినటువంటివి.
1: A month comprises days.
0: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
1: For most important is the day.
0: కనుక మన నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
0: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
0: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దో ద డేస్ పాస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
1: Everything in this world happens as per the will of God.
0: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even this truth is not understood by man.
0: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
1: He conducts himself basing on selfishness and self-interest.
0: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
1: Basing on your own thoughts, God will never act.
0: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
1: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
0: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
1: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
1: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I have got the auspicious occasion.
0: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షం లేక ఎండిపోతుండాలి.
1: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
0: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
1: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
0: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
1: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
0: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
1: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
0: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
0: ఈ ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: There is a disease with which every one of us suffer from, which is incurable by any medicine.
0: ఒకని యందు అధికమైన ప్రతి జబ్బుగా ఉండవచ్చును.
1: It may be more in one person.
0: ఒకని యందు అది తక్కువగా ఉండవచ్చును.
1: Rather it may be little in another one.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
1: But the disease is in everyone. The difference lies in the quantity but quality being same.
0: ఇది ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
1: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
0: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
1: Nor can it be cured by an experienced doctor.
0: ఏమిటి ఈ రోగము?
1: What is this disease?
0: అది అహంకారం అనే రోగము.
1: That is the disease of అహంకారా, ego.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
1: He is not able to understand the cause behind this disease and suffers from
0: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
1: Where is the scope to have ego?
0: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
1: Where is the need to be egoistic in this world?
0: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
1: He accepts it with all his happiness. He welcomes the disease.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make every attempt to know the secrets of this
0: vast
1: world.
0: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
1: What is the cause for the ego?
0: ఇంత విశాలమైన ప్రపంచములో,
1: in this vast world,
0: ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో,
1: in this world map,
0: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: Our Bharat is so small in the world map.
0: ఈ భారతదేశములో,
1: in this Bharat,
0: మద్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
1: మద్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
0: ఈ మద్రాస్ స్టేట్ లోపల,
1: in this Madras state,
0: Kodaikanal chaala chinnadiga untundali.
1: Kodaikanal is very tiny.
0: Inta pedda Kodaikanal lopala vyakti anetunte vaadu chaala chinna vaadiga unnadu.
1: And in this Kodaikanal, individually smallest creature.
0: Inta chinnati vaadu inta vishalamaina prapanchaanni chusi ahankara pattaaniki emi kaaranam?
1: Such a tiny man as he is, what's the cause behind his ego?
0: Ee ahankaramunaku ajnaname moola kaaranam.
1: The ego is due to ignorance.
0: Leka ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
1: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
0: విచారం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
0: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటిది విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
1: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
1: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
0: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
1: if you want to find out the reason,
0: sarvam vishnumayam jagattu anetundi tattvamu athani endu ledu.
1: He has no idea that the entire universe is divine.
0: Inta vishalamaitundi prapanchamlo nen entati vaadanu anetundi okka bhavamu thana endu ledu.
1: He has no trace of a feeling as to know where he stands.
0: Bhavamulu lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
1: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
0: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
0: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
1: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
0: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
1: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ది ఐడియాస్.
0: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
1: And it's the feeling that determines the character.
0: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
1: It is your character that makes you earn the deservedness.
0: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
1: In order to deserve this divinity, we have to develop our character.
0: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
1: To develop character, sacred thoughts should be entertained.
0: ఈ భావం అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Sacred feelings can be entertained by undertaking good deeds.
0: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
1: In order to good deeds, we should have good thoughts.
0: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
1: It's the thought that's the main cause for all.
0: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
1: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్.
0: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
1: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
0: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
1: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
0: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
1: ద థాట్స్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: పడుగు పేక అంట
1: లెంగ్త్ వైజ్ అండ్ ట్రాన్స్వర్స్.
0: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
1: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
0: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
1: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
0: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
0: సంకల్పము,
1: సంకల్పము
0: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
1: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
1: సమ్ రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
0: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడా సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
1: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ, ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
0: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్,
0: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
1: The thought which is changeless should arise within us.
0: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
1: That is the main thought that man should
0: possess. సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
1: When thoughts are proper, our position also would be equally proper.
0: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
1: Our position, our destiny would be equally good.
0: ఇది సంపత్తి ఏమిటది?
1: What is this sampatti, wealth?
0: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
1: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
0: సంపత్తి,
1: సంపత్తి
0: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
1: సంపత్తి, ద వెల్త్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్.
0: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
1: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
0: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
1: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
1: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ goodness, the merit accrued
0: punyaphalam istunnadu.
1: Man thinks that he'll be happy by having the wealth.
0: Manavudu puttadaniki moola karanam punyaphalame.
1: Human birth is because of the merit accrued in the
0: past. Kaani punyaphalam tho puttinatvanti manavudu paapamulu enduku cheyali?
1: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
0: Ee karma phalamulaku paapamulu cheyadaniki moola karanam enti?
1: What is it that makes us commit sins?
0: దీనికి తన యొక్క వాంఛలే.
1: Desires lead us to sinful acts.
0: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
1: Man watches the world with his eyes.
0: కానీ ప్రకృతిని చూడు.
1: See the world.
0: ఏ విధంగా చూడాలి?
1: How should you see?
0: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
1: See the world with sacred looks.
0: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ అట్ ఇట్.
0: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
1: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కార్యము.
1: అండ్ ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: కార్యము, కారణము.
1: గాడ్ ఈజ్ ద కాజ్.
0: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
1: ద వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ దిస్ యూనివర్స్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: A foolish man sees it, but yet he says that he sees not.
0: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
1: He has got external looks.
0: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
1: It is animal that has got the external looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
1: It is the animal that has worldly looks.
0: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
1: Human beings should watch with the divine prompting behind.
0: కనుకనే పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
1: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సేక్రెడ్ వే, ఇన్ ఎ డివైన్
0: వే. ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్
0: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
1: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
0: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
1: హియర్ ఇస్ అనిల్ కుమార్.
0: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
1: హీ హాస్ గ్లాసెస్ హియర్ దట్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
0: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
1: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
0: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
1: when once we wear the glasses of love
0: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
1: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
0: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
1: So for this vision of love, nothing can come in the way.
0: Manavuniki pradhanamaitu pranam premane.
1: And the main life principle is
0: premane lekundina biddanaina talli preminchadu.
1: And if there's no love, the child and mother,
0: bharyaina bharta preminchadu,
1: the husband will not love
0: mitrudaina maraku mitrudini preminchadu,
1: there will be no friendship between the two individuals.
0: Jeevudaina devunni preminchadu,
1: individual can never be near God.
0: Kanukane premane jeevunni devuniga marustundadi.
1: It is love that makes the individual divine.
0: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
1: హ్యూమన్నెస్, హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
0: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
1: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
0: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయము.
1: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్.
0: సింగిల్ సోఫా.
1: Human heart is single sofa.
0: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
1: When love is seated, no one else.
0: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
1: Hatred has no place there.
0: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
1: Jealousy has no place there.
0: This is not a musical chair.
1: Human heart is not a musical chair. This is single sofa.
0: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
1: God alone can sit there.
0: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
1: When once God sits in our heart, we'll have expansion love.
0: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
0: Prema tattvanni varu prarthistu vacharu.
1: They prayed to this principle of love.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premaankuramunu pempunda.
1: For the seeds of love to sprout up.
0: Premaveshamutu.
1: With all the emotion of love.
0: Prema.

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for ప్రేమ
1: వర్షం చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination of the
1: seeds.
0: When we find the saplings of love sprouting
1: up,
0: we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: All the sons she begot.
1: పుత్ర భావం అనేటువంటిది లేకుండా
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బార్న్. కానీ
1: మదాలస భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: Raja.
0: She also said, O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: The wife said, I am helping children, I am not harming them.
1: పిల్లలకు ఏ విధమైన బోధలు చేస్తున్నాను?
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచక సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: In this swing of Omkara, the primordial sound,
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: I have laid down the bed of the principle of that thou art తత్వమసి.
1: వారుణ్ణి ఏ మరక ఉనచి.
0: I just make him aware of the principle of awareness.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచా. జో జో.
0: People all the 7 worlds join together in singing lullaby to God.
1: ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది.
0: It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి. జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లలబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ఆఫ్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: ఆల్ దీస్ లలబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: ద లలబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
1: ఇది ఏ మానవత్వ దివ్యత్వం.
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి
0: Having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలైనప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలైనప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of a man.
1: తనను గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: కనుక మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం మధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ
0: లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్ ఆఫ్
1: శాంతి. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్ ది లైట్?
1: బల్బు,
0: ది బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
1: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
0: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్ బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
1: ప్రాచీన కాలం నందు
0: ఇన్ ఏన్షియంట్ డేస్
1: అన్నం బ్రహ్మ. ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnuhu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnuhu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Vaaru bhujinchetuvanti vaaru.
0: They offer prayers like that and start eating.
1: యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmamainati aaharamu manasuga maarutundadi.
0: The subtle part of the food becomes the mind.
1: Atyanta sushmamainati okka rasamu
0: subtlest part
1: vaakkuga vastundadi.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: ద హార్ట్,
1: అనగా సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: క్రియ
0: అండ్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిట్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మూడింటి యొక్క భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetunte rendu perunu vahistu undu.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో
1: కరెంట్
0: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వంగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిట్ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూల్ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ స్విచ్?
1: అది ఏ హృదయము, అది ఏ హృదయము.
0: దాట్ ఈస్ ద హార్ట్.
1: హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ లవ్ ఇన్ అవర్ హార్ట్,
1: అన్ని హృదయాలు లవ్ ఇన్ ఆల్ హార్ట్స్ ఉంటాయి.
0: ఆల్ హార్ట్ షైన్.
1: కరుకు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మము చేతనే నింపుకోవాలి.
0: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్,
0: అవర్ లుక్స్,
1: మన హియర్ ఒక ట్యాప్,
0: ఆడిషన్ ట్యాప్,
1: మన వాక్ ఒక ట్యాప్,
0: స్పీచ్,
1: మన హ్యాండ్ ఒక ట్యాప్,
0: హ్యాండ్,
1: అన్ని మన ట్యాప్లు.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
1: ట్యాప్స్. దాంతో ప్రేమమయమైనటువంటి ఒక జలం నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా నువ్వు పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్ ఆఫ్ ట్యాప్స్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: దిస్ ట్రూత్ వీ షుడ్ నో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: వెన్ వన్స్ దెర్ ఇస్ లవ్ ఇన్ యూ, వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ త్రూ లవ్, కీపింగ్ లవ్ ఎస్ ద మెయిన్ థింగ్, దెర్ ఇస్ నో హెట్రెడ్ అట్ ఆల్. దెన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్
1: పాత్స్. సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్.
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్,
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికంలో ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్, ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగిక
1: ఎక్సర్సైజెస్
0: వారికి తెలియదు.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking.
0: Walking and talking.
1: Eating and sleeping.
0: Eating and sleeping.
1: Everything is meditation.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమును కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఏ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్
0: కంఫర్టబుల్
1: ఏమిటి కంఫర్ట్?
0: వాట్ ఇస్ దిస్
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్
1: మెంటల్ కంఫర్ట్
0: ఆర్ మెంటల్
1: ఇండియన్ కంఫర్ట్
0: ఆర్ సెన్సువల్
1: కంఫర్ట్
0: ఆర్ ఇంటెలెక్చువల్
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: ఫర్ దిస్ బాడీ దేర్ ఇస్ నో కంఫర్ట్.
1: స్టడీగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వీ వాంట్ టు సిట్ స్టడీ, దేర్ బి సమ్ మూవ్మెంట్ ఆర్ అదర్.
1: స్లో అండ్ స్టడీ విన్ ది రేస్.
0: స్లో అండ్ స్టడీ విన్స్ ద
1: రేస్.
0: లైఫ్ ఈజ్ ఎ రేస్.
1: ఏది స్లో?
0: వాట్ ఈస్ స్లో?
1: తొందర పాట పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: హేస్ట్ వేస్ట్ వేస్ట్. హేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paatu ni padavaddu.
0: Never be in haste.
1: Edo chikkina vanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that's available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradakshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. సాధన అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు
0: man today
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము. అది గుంటలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్. ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని
0: Why the body is given?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్, బాడీ
1: నిద్రాహారములు మాని
0: వీ కెనాట్ సాక్రిఫైస్.
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately. వాతావరణానికి
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body.
1: దేనికోసము?
0: Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: Body is given to undertake all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటి ఏమిటి?
0: What is this service?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: Service is the path to reach God.
1: అదే భజన.
0: That is bhajan.
1: అదే ధ్యానము.
0: Meditation.
1: అదే యోగము.
0: That is yoga.
1: అదే కర్మలు.
0: That
1: అదే తపస్సు.
0: Good deeds.
1: తపస్సు.
0: Penance.
1: ఏది తపస్సు?
0: What is penance?
1: అనగా
0: meaning
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యు డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ అండ్ ఇఫ్ యు వర్క్ టు విత్ ఇఫ్ యు వర్క్ అండ్ స్పీక్ విత్ ద ఫీలింగ్ ఇన్ అదర్ యూనిటీ, దట్స్ పెనెన్స్.
1: మనస్సు ఒకవైపున,
0: మైండ్ ఆన్ వన్ సైడ్,
1: ఒకవైపున
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పని ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నానుకు అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ హైయర్ భజన.
1: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడ లేదు.
0: నో వేర్.
1: ఒక పూజరుముకు పోయి,
0: యూ గో టు పూజా
1: రూమ్, పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యూ హ్యావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ the manifest in the form of universe.
1: విశ్వస్వరూపుడైన పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్ డౌన్.
1: భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరిని ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: దెన్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ టు ద ఫ్యామిలీ ఐ ప్లస్ యూ,
1: వీ అవుతుందండి.
0: ఐ ప్లస్ యూ కమ్ టు వీ.
1: వీ ప్లస్ యూ,
0: వీ ప్లస్ యూ, వీ
1: నాట్ వీ
0: ప్లస్ యూ.
1: We plus we.
0: We plus we. We.
1: Anta okate aipothadu.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
0: సో ఇట్ బాయిల్స్ డౌన్ టు దిస్ ప్రిన్సిపల్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అందరూ ఒక్క అంశమే.
0: ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
1: భగవద్గీత మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే.
0: దిస్ వాట్ గీత సేస్, దట్ యు ఆర్ ఏన్షియంట్ వన్.
1: కాదు,
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ప్రాచీనులు కాదు,
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్.
1: సనాతనులే,
0: యు ఆర్ ఏన్షియంట్.
1: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్, వన్ బల్బ్ దేర్
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okate anituna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to understand this truth clearly.
1: Appudu etti bedhamulu manaku aavirbhavinchadu.
0: Then there will be no differences within us.
1: Kanuka ekatvanni pondadaniki taginatundi prema tattvanni penchukovalani నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్షన్ వాంట్స్ us టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశ్యం,
0: ఎథీరియల్,
1: అత్యాదిత్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: వెన్ గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, వై షుడ్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్స్?
1: ప్రేమ గుణము కాదు.
0: లవ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్.
1: స్వభావము.
0: ఇట్ ఈస్ ద నేచర్.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాజ్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు,
0: స్పీక్ విత్ లవ్,
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి,
0: యాక్ట్ విత్ లవ్,
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు,
0: థింక్ ఆఫ్ లవ్,
1: అదే శాంతి అవుతుంది.
0: యుల్ బీ ఇన్ పీస్.
1: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్, బై లవ్
1: ప్రేమనే అయిపోతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్ ఇన్ లవ్.
1: ఎందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: లైక్ ది ఇన్నర్ కరెంట్ దేర్ ఇస్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: వెన్ వన్స్ మ్యాన్ డెవలప్స్ లవ్ డే బై డే మోర్ అండ్ మోర్, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

ஈஸ்வர நித்யம் அநித்யதாம், ஸ்மர நித்யம் அநித்யதாம்.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntadi.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: తన పుట్టుక స్థానాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to know his origin.
0: ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ నిలిచాను, ఎక్కడికి వెళుతున్నాను అనేటువంటి ఈ మూడు రహస్యములను గుర్తించుకుంటే మానవుని యొక్క జీవితం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: ఇంద్రియములకు మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీ అయితే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం, అనగా

0: ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియమే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కాని ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఇస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఇస్ సో హ్యాండ్సమ్ బట్ ద నోస్ ఇస్ వెరీ స్మాల్.
0: స్మాల్
1: స్మాల్
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ ఆఫ్ అనదర్ సిగ్నిఫికెన్స్,
0: అనగా ఒక పరిమితమును దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: ఇఫ్ హి డజంట్ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్, ఇట్ అమౌంట్స్ టు డిసోబీడియన్స్ టు గాడ్ అండ్ యూ విల్ బి పుట్ టు సఫరింగ్ లాసెస్ అండ్ సిక్నెస్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాసికమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధములైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, hum. ఇదే అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: So, hum. నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈస్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయ వాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రంను ప్రబోధింపజేసేటువంటి ఈ నాసికాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాసికం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ee snuff aneetvanti nasam chesukotam valla uchchas nishwasam kodanu kontha addu padipothayi tadwara pavitramaina mantramunu upayoginchetvanti okka ee nasikamunaku apavitramaitvanti marganni praveshinchinattu avutundi.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: Tadwara ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: the lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇస్నోఫీలియా ఆస్త్మా అనేటువంటి రోగములు కూడాను ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going in the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatundi palukunu palakali.
1: With this tongue, we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యూ లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatundi paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatundi danini vismarinchi, vinaranatundi danini visvesinchi, nee yokka shravanamunu snarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: of the Lord.
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you're going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటువంటి రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన బృంగమలవలే అన్నారు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: ద డేర్, ద సెకండ్ దే బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: ద కాన్ బేర్ ద సౌండ్.
0: అదిరి బెదిరిపోతుంటాయి.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
0: కట్టగలపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: దే లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కుళ్ళిపోతున్నాయి.
1: దేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్
0: స్పర్శ ఏనుగు.
1: దెన్ టచ్.
0: ఈ స్పర్శ చేత తాను మరి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ క్యాన్ బి కాట్ బికాస్ ఆఫ్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటాయి.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ
0: అన్సేఫ్ ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫోర్.
0: కనుకనే వీడు అన్నింటికి కూడా బద్ధుడైపోతున్నాడు.
1: దేర్ ఫోర్ హీస్ చైన్డ్ బై ఆల్ దీస్ ఫైవ్.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు
0: అన్నింటికి తాను స్లేవ్ అయిపోతున్నాడు.
1: హీ బికమ్స్ ఎ స్లేవ్ టు దీస్ ఫైవ్.
0: కనుకనే తన జీవితం అంతా కూడా స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: దేర్ ఫోర్ హీ లూజెస్ హిస్ ద వెరీ ఫ్రీడమ్.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: దేర్ఫోర్ ద సెన్సువల్ ప్లెజర్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ మిజరీ.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంటుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: అవుట్ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ ఓన్లీ సాడ్నెస్ ఆర్ మిజరీ, నో ప్లెజర్ వాట్స్ ఎవర్.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది, వీలవుతుంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ అన్ అర్థన్ పాట్ టు బికమ్ ఎ గోల్డెన్ వన్.
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: వర్ బోర్న్ ఇన్ మిజరీ.
0: సుఖం అనేటువంటి ఎట్ట ప్రాప్తిస్తుంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్.
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you surrender to the divine, you will have this bliss.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు 10.
1: We have 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: 5 senses of perception, 5 senses of action.
0: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
1: Who is the master of these 10 senses?
0: అదే మనసు.
1: The mind is the master of the
0: 10. కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore, these 10 senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: One is not able to go on well with one wife.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడా అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద who has two wives had to be separated from his సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఎట్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యు కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి కొనుక్కుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్ but it is momentary but ultimately it suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలు కలిగినటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందమునకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world but he doesn't understand in which direction is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine Shankara varu kuda chepparu.

0: ఇవంతా క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: The site value in cities is very high.
0: Mumbai lo oka adugu teeskunte deeniki 2 lakhal rupayalu oka adugu nelaku.
1: Even for food there, if there in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitiki viluvu kattetunte manishi viluvu ee naadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu ee naadu tarigipoyindi.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హి ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్.
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these five senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైన కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kodanu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kodanu cheeninchi pothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: ఫర్ 15 డేస్ హీ రిమైండ్ ఇన్ సైలెన్స్.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: దేర్ ఆఫ్టర్ హీ కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ they want to improve their intelligence keeping the exam
0: kaani maatadtu maatadtu maatadtuntaru ee maatadtu undina samayam lopala ee memory power ekkada nunchi vastundi
1: but as they talk continuously their memory power diminishes
0: poni kanisam parikshara samayamunnaina kuda nu maatadakunda untam manchidi
1: at least during examination season better you observe silence
0: jnapak shakti telivi tetalu kuda nu adhikanga abhirudhi avutayi
1: when you observe silence your intelligence will improve and also your memory power
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యు అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్ది అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: కాని మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ అప్ టు దీస్ 3 లెవెల్స్ ఓన్లీ, ద షీత్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్ అండ్ ద మైండ్.
0: విజ్ఞానమయ కోశంలో కూడా ప్రవేశించడం లేదు.
1: హి హస్ నాట్ గాన్ టు ద షీత్ ఆఫ్ ఫుడ్.
0: కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు.
1: అట్ లీస్ట్ 1 or 2 వుడ్ బి ఏబుల్ టు ప్రొసీడ్ టు దట్ ఫోర్త్ స్టేజ్.
0: తదుపరి ఆనందమయ కోశం.
1: ద ఫైనల్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we will face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్ దెన్.
0: తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్
0: మృత్యోర్మ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుని చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంత కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంఘమును దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ యు కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: ఇన్ ద ఆర్డినరీ సెన్స్ వీ కన్సిడర్ గుడ్ కంపెనీ ఇస్ ఎ కాంగ్రిగేషన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ అండ్ ఎస్పిరెంట్స్.
0: సత్సంగం అంటే ఇది కాదు.
1: దిస్ నాట్ సత్సంగ.
0: సత్ అదే శాస్త్రమే. సత్ చిత్త ఆనందం. ఆ సత్తు సత్ అనగా బీయింగ్.
1: దట్ సత్ దట్ విచ్ ఇస్ బీయింగ్
0: సత్ సంఘము. ఆ సత్ ఆ పవిత్రమైనటువంటి యొక్క దైవ సంఘముతో మనం చేరాలి.
1: వీ షుడ్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద డివైన్ సత్ ద బీయింగ్.
0: ఆ సత్ అనేటువంటిది మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ జంగము.
0: జంగంలోని సంఘము. ఈ సంఘం అంటే ఏమిటి? ఈ అర్షద్వర్గాల సంఘము.
1: ది సంఘం ఆర్ సిక్స్ వీక్నెసెస్.
0: ఈ సంఘంలోని జంగము.
1: ద జంగము దేర్.
0: జంగంలోని లింగము అది ఆత్మ.
1: ది లింగ ఇస్ ఆత్మ.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దాట్ ఈస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఆ సత్ అనేటువంటిది ఎప్పటికి కూడా మార్పు చెందినటువంటిది సత్.
1: సో ది సత్ బీయింగ్ ఇస్ చేంజ్లెస్.
0: ఎట్టి మార్పులు కూడా ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ హెస్ నో ట్రేస్ ఆఫ్ చేంజ్ ఎనీ టైమ్.
0: కనుకనే సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్య
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help upakara from the outer point of view.
0: Para ade daivatattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికి ఇంత అన్నం పెట్టాము, ఎవరికి ఇంత దానం చేశాము, ఎవరికి ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పర ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాం అనుకుంటాం.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: ద నెక్స్ట్ వన్ పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ డ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంట్ ఇట్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది
0: సిన్. ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈస్ యూనిటీ వన్నెస్ యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హుడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం పరపీడనం పరత్వం దైవత్వం దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుకు మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction. Niyati
0: matra, koratalu vesetvantidi.
1: It measures.
0: Parimitamu kalpinchetvantidi.
1: It has got certain limits.
0: Adi ye indriyamulu yokka shakti samarthyamulu.
1: That is the capacity, the limitation.
0: Ee indriyamulu parimitam meedinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కాని ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్ వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూఆర్ లైక్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్ యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four you will enjoy the manifestation of
0: endukati idu oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: ee adlanta manam teesi vesinappude aa swaswarupanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles you can see your true form.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intent.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనం ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్, దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ప్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకులను ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్ ఇంటెలిజెన్స్?
0: పర్రను మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: రియాలిటీ. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: వితౌట్ దట్ వాట్ ఫర్?
0: ఈ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ అండ్ ఎడ్యుకేషన్ దట్ మేర్ ఎ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మనయందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల ధారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: ఇఫ్ యూ కాన్ వర్షిప్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ జాయినింగ్ బోత్ యువర్ హ్యాండ్
0: శక్తి నిరత్తకంబు.
1: All your capacity, abilities are wasted.
0: Anta nirathakam aipothundi.
1: Everything is wasted.
0: Kanuka manavuda nee manavatvanni chakkaga gurtinchuko.
1: Oh man, know your human quality.
0: Divyatvanni chakkaga telusuko.
1: Understand the divinity clearly.
0: Daivatvanni cheripo.
1: Attain divinity.
0: Idiye nee jeevitham yokka gamyamu.
1: This is your goal.
0: Prema mudita manase kaho.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: Some started imagining, watching the delay of Bhagwan's arrival to this venue.
0: ఏ పరియు లేకుండా నేను ఊరుకును.
1: Bhagwan does not simply idle his time, he doesn't simply keep quiet.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: Bhagwan does everything for the devotees.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హీ డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ One starts talking.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేరు.
1: You cannot run the car without petrol.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: It may be a brand new car, but it requires petrol.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: Bhagwan is not here just to eat and stand, not simply like that. No.
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తా.
1: భగవాన్ హ్యాడ్ టు సాటిస్ఫై దోస్ డివోటీస్ వెయిటింగ్ ఫర్ హిమ్. హీ గేవ్ దెమ్ సాటిస్ఫాక్షన్ టు ఆల్ ఇట్స్ ఫుల్నెస్ అండ్ దెన్ కేమ్ ఓవర్ హియర్.
0: ప్రపంచము పరిపరి విధంగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: యు ఫైండ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టుడే.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్

0: has stepped into every sphere of human activity, be that ethical or political or social or spiritual.
1: Kanuka, ee pollution lopala, ee malinyam lopala, nenu kudanu undatam chetane, naayindu kudanu pichu pollution vastundani.
0: Because Bhagavan is amongst us, with pollution around, the pollution also has gone into him.
1: Kanuka, ee prapancham yokka paristhiti chaala vichitranga unnadi, chitranga unnadi.
0: The position of the world today is very peculiar, funny and strange.
1: Chitra vichitramato koodinatvanti yokka yokka jagattunu chuste chaala navvu vastundi, chaala baadha kalugutundi.
0: In fact, you will be ecstatic while watching the mystery and the glory of the world, but at the same time, you also feel sad.
1: Manavatvamu chaala pavitramainatundi.
0: The human life is highly sacred.
1: Manavatvamu kante minchinatundi maraku shakti ledu.
0: There is no other greater power than the human life.
1: Ee manavulu rendu vidhamainatundi vidyanu abhyasistunnaru.
0: The human society acquires two forms of education.
1: Ogati education.
0: One is education.
1: Rendavadi educare annaru.
0: And the second one is educare.
1: Educare anaga manu lopal nunchi laginchuvanti yokka vidya.
0: The educare is that which is drawing from within.
1: Manu lopal nunchi lagali.
0: The educator has to be drawn from within.
1: Education oka pustakalu nunchi chadavachu.
0: Whereas the former education can be acquired by going through books.
1: Evaro rasinatuntu vatani manam follow chestu dani nerchukoni tadwara manam dani prakatinchavachu.
0: We go through the books written by different authors. We learn, acquire knowledge and act accordingly.
1: Kani educator anetundi alantidi kaadu.
0: But educare is not of that sort.
1: Adi society.
0: It is the one of your own, the self.
1: Neelo unnatundi yokka dalini neevu baitiki laagali.
0: The power of the self must manifest.
1: Educare anaga laagatamu.
0: Educare means to bring out.
1: Deni laagatamu.
0: What is to be brought out?
1: Neelo daachukunnatundi yokka, neelo guptamai unnatundi yokka vishayalu neevu baitiki laagatamu.
0: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
1: Satyam, dharmam, shanti, prema anetvanti enta kudanu kevalamu manam bahya prapanchamulo nerchukoni danni manam aacharanalo petti kontha varaku santrupti pondutunnam.
0: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and on violence.
1: Aithe idi karmamuna puttina jantuvu karmamuna vruddhi pondi karmamuna chalun.
0: But however, the living creature, having born out of action, sustained by action and ultimately merges back into action.
1: Kani vietti karmalu lekunda lopala unnatundi anni sahajamain prithidiga manamu sadhan chesi nam lagali.
0: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within
1: Satyamu.
0: Us. Truth.
1: Satyam anetundi evaru rasaru?
0: Truth. Who has written about it?
1: Evaru chepparu?
0: Who said it?
1: Evaru chupincharu?
0: Who has shown it?
1: Ledu.
0: No.
1: Manasekam, vachasekam, కర్మణ్యేకం మహత్వం. అటువంటి మహత్వులే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
0: ద నోబుల్ సోల్స్ హూ హ్యాడ్ పర్ఫెక్ట్ హార్మనీ, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, కుడ్ అటర్ ట్రూత్.
1: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
0: ద ట్రూత్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ధర్మము.
0: ధర్మ
1: ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: Yedi dharmamu.
0: What is dharma?
1: Yedi adharmamu.
0: What is unrighteousness?
1: Ee vidhanga vicharam chesthe ee dharmam kudanu evaru srushtinchaledu.
0: Dharma is not the creation of anyone.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
0: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
1: శాంతి,
0: దెన్ శాంతి పీస్.
1: ఏ కోటీశ్వరునైనా పోయి ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
0: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ, అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
1: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
0: పీస్ హూస్ గిఫ్ట్ ఇస్ దిస్?
1: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
0: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
1: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
0: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ప్రేమ,
0: దెన్ లవ్.
1: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ లవ్?
1: అమ్మ ఇచ్చిందా?
0: Is it gifted by mother?
1: Appa putti appa ichara?
0: Or father has given you?
1: Given friends ichara?
0: Or has it gifted by friends?
1: Gift ichara?
0: Or anybody? No.
1: Prema neenutiye puttinadi.
0: And there is love within you originally, naturally.
1: Prema adiye neeka life.
0: And love is your life.
1: Prema is prema anetundi chala pradhanamainatundi oka tattvam.
0: Love is the main principle of human life.
1: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
0: Without this love, you will not be able to experience the world.
1: అహింస,
0: then అహింస, నాన్ వైలెన్స్.
1: అహింసకు ఎన్నో పెద్ద ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
0: In fact, many people made all attempts to follow this doctrine of అహింస.
1: కానీ అహింస అంటే ఏమి? హింస లేకుండా ఉండటము.
0: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
1: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటివి ఒకదాన్ని ఒకటి అనుసరించినవే కానీ ప్రత్యేకమైనవి కాదు.
0: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
1: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి ఒక వరప్రసాదముది.
0: These five human values are the gift of God to human society.
1: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make every effort and attempt to follow these human values.
1: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
0: Following human values is educare.
1: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
0: What are the alphabets?
1: ఇష్టం వచ్చినట్టు పలకటం.
0: Just talk as you like.
1: ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.
0: Or conversing in your way.
1: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సినా తిరగచ్చు.
0: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
1: అది కాదు సత్యం.
0: It is not truth anyway.
1: సత్యమును నాలుక పైన అరికట్టి.
0: And the truth has to be held tight, stronghold.
1: Vicharan sadapi.
0: One has to discriminate.
1: Edi truth, edi untruth.
0: One has to inquire what is truth, what is untruth.
1: Truth anetundi oke padame.
0: Truth is just one word.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: Two aipoyindante adi asatyam aipothundi.
0: When once there is two or duality, well, it leads to contradiction.
1: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ఏ సత్యమైనటువంటిది ఉన్నదో, ఏ నిజమైనటువంటి యొక్క ఉన్నదో, దానినే మనం పలకాలి.
0: Therefore, we have to say that, that truth which comes out of our heart.
1: Truth ఏ ప్రపంచం యొక్క స్వరూపము.
0: And the truth is the very form of this cosmos.
1: దీని లోపలనే సర్వమును సంచరించుతూ ఉన్నది.
0: All move about in this realm of truth.
1: మేఘములంత ఎక్కడ ఉన్నవి?
0: The clouds, where are they?
1: ఆకాశమునందు ఉన్నవి.
0: They are there right over there in space.
1: ఆకాశం ఎక్కడ ఉన్నది?
0: Where is God?
1: తాను ఏకంగా ఉన్నది.
0: And it just all alone.
1: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
0: And clouds move about across the sky.
1: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ truth అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
0: And these clouds naturally cover the sun.
1: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
0: At the same time, you cannot neglect them
1: either.
0: Just as clouds appeared, they should also clear at the same time. And naturally, they are the products of the wind. And as the wind blows, the clouds will clear. The moment clouds clear, you will naturally find the sun.
1: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
0: సో ఇట్ ఇస్ నాట్ ట్రూత్ ఇఫ్ యూ ఫైండ్ ఫాల్ట్ విత్ క్లౌడ్స్.
1: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
0: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్టీ వే, ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
1: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
0: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యూ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
1: ఈ చల్లబడినటువంటి గాలియే ఈ వేగమును కదిలిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
1: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చే సన్ మనకు కనిపిస్తాడు.
0: ద మూమెంట్ క్లౌడ్స్ క్లియర్ యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
1: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
0: వాట్స్ ది ఆరిజిన్ బిహైండ్ ది క్లౌడ్స్?
1: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
0: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
1: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
0: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిట్ మ్యాటర్ ద టేస్ట్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
0: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్.
1: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
0: Those that come out of force will naturally lead in a forceful way.
1: ఈ ఫోర్స్ తో వచ్చేటువంటి కాదివి.
0: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: సత్యము
0: సత్య
1: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
0: ది ట్రూత్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
0: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
1: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
0: And you also find the sunlight being covered by these clouds.
1: ఈ సన్లైట్ ని కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
0: What is to be done to clear these clouds?
1: దానికి కూడా గాలియే ప్రధానం.
0: And it's only the wind that can only clear the clouds.
1: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినవి.
0: Even the air comes out of us.
1: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి యొక్క సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
0: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నేచురల్లీ కవర్ యూ.
1: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
0: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
1: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
0: బట్ ది ట్రూత్ ఇస్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అయినటువంటి యొక్క పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
0: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
1: ఈ మేఘములు దాటిపోయినంత క్షణమే
0: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ క్లియర్
1: సూర్యుడు కనిపిస్తాడు.
0: యూ సీ ది సన్.
1: సూర్యుడు కనిపించినంత క్షణమే
0: ద మూమెంట్ యూ ఫైండ్ ది సన్
1: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
0: యూర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: That is the nature of love.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి దాన్ని త్రోసివేయదు.
0: Love is not expectational. It doesn't deny any.
1: సెల్ఫిష్ బ్యాంకే ఈ ప్రేమ అనేటువంటిది అనేక రకముల వాడిని కలతపెడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫిష్నెస్ దట్ కన్ఫ్యూజెస్ యూ, దట్ ఎజిటేట్స్ యూ.
1: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయన మారి.
0: And the selfishness will play all the gimmicks.
1: Swarthamu.
0: Selfishness.
1: Swapnam vale kalpistundi.
0: It is like a dream.
1: Kani ee swapnanni manavudu evaru kodanu lekka cheyadu.
0: But no man is mindful of this dream.
1: Kani ee prema unnanta varaku kodanu evaru deenni touch cheyaledu.
0: But so long this love, nobody can be anywhere around this.
1: Premanu meer abhivruddhi vachukondi.
0: Develop this love.
1: అదే మీకు దైవం.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
0: The moment love dawns, ahimsa non-violence appears.
1: Himsa anetundi manaku ekkada kuda undu dani needa kuda kanipinchadu.
0: Himsa violence will not be there any longer, not even its shadow.
1: Kanuka prati manavudu kudanu satya dharma shanti premalanu nu sadhinchinappude manaku sariyainatundi margam tostundi, sariyainatundi buddhi kudurutundi, sariyainatundi paddhati manaku labhistundi.
0: Therefore when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
1: కట్టడేటి నిజ కర్మము చుట్టుతూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు.
0: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
1: తనకెందుకు గట్టిది ఎవరైనా మా చెట్టున గబ్బిడములకు తనకెందుకు పెట్టిది ఆ చెట్టున గబ్బిడమ్మిలకు.
0: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్
1: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తనకిందికి వచ్చేసి.
0: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
1: కానీ అది ఎవరు కట్టినది కాదు.
0: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
1: భగవత్ యొక్క లీల.
0: And it is the action, the will of God.
1: అది అన్ని విధములు కూడాను ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటిని చూస్తాయి.
0: The bats will be after darkness.
1: చీకటిని చూచి వెళ్ళిన క్షణమే తనకు ఇందుకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
0: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
1: తన నిత్య జీవితం అంతా కూడాను ఆ యొక్క నోటి నుండే జరుగుతుంది.
0: The whole life is carried on in such a way.
1: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండే జరుగుతుంది.
0: And in fact it partakes food and drinks water through the mouth only.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
0: Therefore everyone will have to follow karma or action.
1: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
0: As we experience the consequences of karma,
1: కొన్ని సన్నివేశం ముందు ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్ర చిత్రములను నిరూపిస్తుంటాయి.
0: It is the karma that proves several mysteries, many things that are strange.
1: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది.
0: విష్ణు asked నారద, ఓ నారద, హౌ ఇస్ ద వరల్డ్ టుడే.
1: స్వామి చిత్రంబులు,
0: ద పెక్యూలియర్
1: పవిత్రంబులు,
0: ద సీక్రెట్
1: చిత్రలోక విచిత్రంబులు,
0: అండ్ ఆర్ మిస్టీరియస్.
1: ఈ విచిత్రమైనటువంటి తత్వంను మనం ఎట్ట చూచేది.
0: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్.
1: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రములు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
0: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
1: మరణం వస్తే దుఃఖిస్తాము.
0: At the time of death, one feels sad, cries.
1: జననం కలిగితే నవ్వుతాము.
0: At time of birth, one laughs.
1: నవ్వులు ఏడుపులు రెండు కూడాను చిత్ర విచిత్రములే కదా.
0: The cry on one side and laughter the other, both are peculiar things.
1: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
0: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
1: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరిపిస్తూ ఉంటుంది.
0: It is only the will of God that manifests this in a natural way.
1: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
0: In fact, no one desires God as such.
1: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
0: Nobody would think that these difficulties are because of the will of God.
1: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
0: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
1: Sukhavegane lavisthe appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
0: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
1: సంతోషము ఆనందము సుఖము భగవంతుని యొక్క వల్ల ప్రసాదమని దుఃఖము కష్టము నష్టము కూడాను ఇవంతా కూడా ప్రజల యొక్క బోధనని మనం భావిస్తున్నాము.
0: అండ్ వీ కన్సిడర్ ద హ్యాపీనెస్ ద బ్లిస్ జాయ్ అండ్ ద ప్లెజర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ వైల్ ద పెయిన్ అండ్ ద ట్రాజెడీ ద నెగటివిటీ ఆర్ బికాస్ ఆఫ్ ది సొసైటీ అదర్ పీపుల్ అరౌండ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మొట్టమొదట మీ థాట్స్ ని మీరు అరికట్టండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ థాట్స్.
1: ఈ థాట్స్ అనేటువంటి మేఘములే మనకు సంచరిస్తున్నాయి హృదయం అనేటువంటి ఆకాశం.
0: అండ్ దిస్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ద స్పేస్ విచ్ ఇస్ కవర్డ్ బై దిస్ క్లౌడ్స్.
1: ఈ క్లౌడ్స్ అనేటువంటివి క్రమక్రమేణ కదిలిపోతూ కదిలిపోతూ మనస్సు అనేటువంటి యొక్క చంద్రుడి పైన బుద్ధి అనేటువంటి సూర్యుడి పైన కొంతవరకు కప్పుతాయి.
0: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
1: Chandrama manaso jataha chichu suryo jayata. Ee chandrudu anetunte vaadu manasu yokka tattvam.
0: Therefore moon is the presiding deity of the mind and the sun is the presiding deity of the intellect.
1: Ee irudu kodunu udayamane aakashamlo sancharistoo untaru.
0: You find them in the sky and the space of the human heart.
1: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటి మేఘములుగా కనిపిస్తాయి.
0: Sometimes our thoughts appear there as thick dark clouds.
1: నీ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
0: And at this stage you find thick dark clouds now.
1: Dark clouds అనగా నీటితో కూడినటువంటివి ఆశలతో చేసినటువంటివి.
0: And they're full of water there, the dark clouds.
1: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
0: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
1: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
0: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
1: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
0: దెన్ యూల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
1: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది ఇదే వయసులోనే వస్తాయి.
0: The thoughts come at this age.
1: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
0: At this age you will have many many problems that you don't even be able to say.
1: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
0: You cannot describe or explain in depth.
1: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
0: It's not possible to describe.
1: అలాంటి దీని లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
0: You get yourself drowned in your thoughts and forget everything the rest.
1: Motta motta clouds nu manam dooram cheyali.
0: Therefore let us clear these thoughts first.
1: Kaga motta motta meeru clouds thoughts anetuvanti danni control cheyandi.
0: Therefore you have to control the clouds of your thoughts.
1: Clouds ni control chesinappude manaku ee buddhi manasu rendu kodanu prakashistuntayi.
0: When once you control your these thoughts, the clouds, you will be able to see the moon, the mind, and the sun, the intellect.
1: The annantikini clouds te pradhanam.
0: Therefore the clouds are important for this fact.
1: Clouds ekkada chustunnayi?
0: Where from you get them?
1: Manavuni yokka sankalpa vikalpamlo yokka.
0: It's only because of man's will the clouds appear.
1: Kanaka mottamota mana manasunu control cheyali.
0: Therefore to begin with we must control our mind.
1: Manasu anetundi kevalamu ఒక విధమైనటువంటి యొక్క బండల్ ఆఫ్ క్లౌడ్స్.
0: మైండ్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్.
1: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ లను కొంతవరకు క్లియర్ కావాలి.
0: దేర్ఫోర్ ద బండల్ ఆఫ్ థాట్స్ క్లౌడ్స్ మస్ట్ బి క్లియర్డ్ క్లీన్ క్లెన్స్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ద రియాలిటీ అండర్స్టాండ్ ఇట్.
1: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
0: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
1: నరేంద్ర అంటే వివేకానంద.
0: నరేంద్ర ఈజ్ వివేకానంద.
1: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
0: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
1: తర్వాతనే వివేకానంద అని పెట్టాడు.
0: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
1: ఆ క్రౌస్ అనేటువంటి దాన్ని దూరం చేసినప్పుడే తాను హృదయము పవిత్రమైపోయాను.
0: When once he has distanced himself from these clouds, he could have his heart highly sacred.
1: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇండియా నుంచి వచ్చాను కదా, ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, తనలో తాను తలుచుకుంటూ వచ్చాడు.
0: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
1: Kanuka India anipindani tarchu.
0: The moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
1: Kanuka ni manamu India nunchi manam poyetundi yokka margam gurinchi manam chintistu raavali.
0: Therefore we should think the role of India, its majesty and its glory.
1: Kani ee naati pillalu Vivekananda Ramakrishna Paramahamsa ilanti vaari peddala yokka charitralu em maatram kuda nu chadavatam ledu.
0: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
1: Edo konni pichi pichi navasanta vacheste danni patti veeru saadhistuntaru.
0: They read only cheap novels and think they know.
1: ఈ చీప్ నాలెడ్జిని ఇవే గొప్ప చీఫ్ గా భావిస్తాం.
0: అండ్ దీస్ చీప్ నావెల్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్టి ఐడియల్స్, లాఫ్టి ప్రిన్సిపల్స్ సబ్సీక్వెంట్లీ.
1: చీఫ్ గా భావిస్తాం.
0: ది చీప్ షుడ్ బి టర్న్ ఇన్ టు చీఫ్ పాయింట్స్.
1: కనుక మీరు ఈ చీప్ అంతా కూడా పక్కకు పెట్టాలి.
0: దేర్ఫోర్ కీప్ అసైడ్ ఆల్ దట్ ఈస్ చీప్.
1: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
0: Consider everyone divine and great.
1: Andar yendu daivam unnadu.
0: There is God in everybody.
1: God is everywhere.
0: God is everywhere.
1: Atma andar yendu unnadi.
0: Atma dwells in everyone.
1: Ekatma sarvabhutantaratma.
0: Is only one atma that is present in all of the creatures.
1: Andar yendu unnadi oke atmane.
0: The same self atma is present in all.
1: Aithe వాడు చేసే మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
0: దెన్ యూ మే క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ ఐ డోంట్ డూ ద సంథింగ్ గుడ్ డన్ బై ద అదర్ మ్యాన్.
1: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
0: బట్ హిస్ ఏజ్, హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ థాట్ ప్రాసెస్.
1: నువ్వు అటువంటి వారితో నేను జతకూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
0: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఇట్ ఓన్లీ మీన్స్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే నీ వెట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎట్టుబెట్టిదో నీవు కూడా అట్టివాడివై.
0: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ఇస్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
1: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వాళ్ళతో కొన్ని జత చేరుతుంటాయి.
0: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
1: కనుక మనం మంచి వారితో చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
1: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
0: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలతో జీవిస్తుండు.
0: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
1: మంచి దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ సైన్, గుడ్ లుక్స్.
1: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసినతో, నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
0: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్, గుడ్ లిసనింగ్, గుడ్ టాక్, గుడ్ వర్డ్స్, దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
1: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
0: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి వాడువో నీ కంపెనీ చెప్పు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.
1: కనుక నీ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
1: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
1: మీరు నిత్య జీవితమును సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
0: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
0: ద పాత్స్ ఆఫ్ ట్రూత్, రైటియస్నెస్, పీస్ అండ్ లవ్,
1: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
0: The five elements are within you.
1: Kama, krodha, lobha, moha, madamatsaryamulu. అవి పైన ఉన్నటువంటి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్, ద లస్ట్, గ్రీడ్, ద హేట్రెడ్ అండ్ అవరెస్ ఆర్ ప్రెసెంట్ ఔటర్ వరల్డ్.
1: దీనిని ప్రక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటకు రాగాలి.
0: దేర్ఫోర్ గెటింగ్ రీడ్ ఆఫ్ దీస్ ఈవిల్ ట్రేట్స్ యూ బి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ దట్ లేటెంట్ హ్యూమన్ వాల్యూస్.
1: బావిలో నీరు ఉన్నవి,
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద వెల్.
1: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
0: వాట్ హ్యావ్ యూ టు డూ టు బ్రింగ్ అవుట్ ద వాటర్?
1: ఒక పాత్రకు దారం కట్టి
0: and you have to put it to a bucket
1: and the neerlo vesi
0: and then let it go into the well.
1: Aa taadu ni paiki lagithe vetti neerto paatu paatra kuda vastundi
0: and then you can draw water out of the well.
1: Kanuka ee yokku hrudayam ane pitti baavi lopala pavitramaina pitti yokku jalanto nindina pitti yokku paatra unnadi.
0: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
1: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
0: అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టైట్ రోప్.
1: అది నమ్మకము.
0: అండ్ దట్ టైట్ రోప్ ఇస్ ఫెయిత్.
1: నమ్మకం అను రెండు నయనంబులే లేని అందులే అవని అంది.
0: టుడే ఇన్ ద వరల్డ్ యూ ఫైండ్ పీపుల్ ఆర్ టోటలీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
0: వెన్ వీ లూజ్ బోత్ ది ఐస్ వీఆర్ నేచురలీ బ్లైండ్.
1: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి బ్లైండ్.
1: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ వన్ ఐ ఫంక్షనల్.
1: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ క్యారీ ఆన్ లైఫ్ ఇన్ పర్ఫెక్ట్ వే, నేచురలీ హ్యూమన్ లైఫ్ విల్ టేక్ అస్ టు ది.
1: అందరూ మాటలతో చెప్పగలరు,
0: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్,
1: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు,
0: సమ్ కెన్ give speeches,
1: kaani speeches lo maatallo manike ee maatramu tripti karagadu.
0: You will not get satisfaction by giving speeches.
1: Na appadiki appadiki vintamu marchi pothamu.
0: We listen for the moment and forget.
1: Mukhyamga manaku kavalsinatundi okka vishayalanu chakkaga manam krodikarinchukoni danni manam nammakanga teesukovali.
0: In fact, you should carry on treasure, have a strong firm hold on those essentials.
1: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore treasure, strengthen the faith.
1: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధములా సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
0: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human heart.
1: ఎడ్యుకేర్ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా లోపల దాన్ని మనం పైకి రాగాలి.
0: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్.
1: అంతేగాని ఎడ్యుకేర్ అనగా ఏదో దాన్ని ప్రత్యేకంగా మార్చుకోవటం కాదు.
0: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ కోర్స్ ఆల్ టుగెదర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది బయట లేదు.
0: ఎడ్యుకేర్ ఈజ్ నాట్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: మనం కొంటే లభించేటువంటిది కాదు.
0: యూ కెనాట్ బై ఇట్.
1: టీచర్స్ చెప్తే వినేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ దట్ కుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ టీచర్.
1: నీకు నువ్వే దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్.
1: కనుకనే నీవు సెల్ఫ్ రియలైజేషన్.
0: దిస్ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు కారణం ఏది కావాలి?
0: ఫర్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్ వాట్ ఇస్ నెసరీ?
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
0: Self confidence is important.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కేది ఉండాలి?
0: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెన్ వాట్?
1: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి ఒక గుణములు భవిత్రములు తండ్రిగా ఉండాలి.
0: Therefore, to develop this self confidence, you should have all that sanctity around it.
1: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
0: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
1: కానీ వెల్ ఉంటుంది కానీ వాటర్ ఉండదు.
0: Sometimes you find a well without water.
1: వాటరే లేకుండా ఏమాత్రం కూడా దాంట్లో పదార్థం నిలచవు.
0: అండ్ వెన్ దేర్ నో వాటర్ దేర్ నో క్వశ్చన్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ అవుట్.
1: ఆ వాటర్ అనేటువంటిది భక్తి.
0: అండ్ దిస్ వాటర్ ఈజ్ భక్తి ఆర్ డివోషన్.
1: ఈ డివోషన్ అనేటువంటి దాని లోపల దీన్ని ముంచాలి.
0: అండ్ దిస్ హ్యాస్ టు బి ఇమర్స్డ్ ఇన్ దట్ వాటర్స్ ఆఫ్ డివోషన్.
1: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎజుకేర్ అనేటువంటి ఒక సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ ఇమర్స్ దిస్ కంటైనర్ టోటలీ, యూ కెన్ డ్రా ఇట్ అవుట్ ది ఎడ్యుకేర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
0: ఆల్ యువర్ స్టడీస్ వాట్ ఫార్ ఆర్ యూ డూయింగ్?
1: బుద్ధి కుశలితకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలితకు మాత్రమే.
0: ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్.
1: మీరు ఈ బుద్ధి కుశలిత మాత్రమే తెచ్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం.
0: ఆల్ దట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎ సపోర్ట్.
1: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
0: వీ నీడ్ సపోర్ట్.
1: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
0: దిస్ సపోర్ట్ ఈజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: దిస్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేర్ విల్ కన్ఫర్ బ్లిస్.
1: కనుక మీరు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి అంటూ ఎడ్యుకేర్ కూడా ప్రధానంగా తీసుకోవాలి.
0: Therefore, along with education, you also consider educare equally important.
1: Education ante pustaka knowledge kaadu.
0: In fact, educare is not textual knowledge.
1: Kaani MA lu BA lu pass ayi vachi peru gaachina pedda vaaraina.
0: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
1: Kaani unnatvanti ide peddadi. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్ వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: ఎంఏ బిఏ పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు, కానీ
0: యూ మే గెట్ ది హై డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
1: కానీ ఎడ్యుకేర్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
0: వితౌట్ ఎడ్యుకేర్ ది ఇన్నర్ కరెంట్ ది ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
1: ఆ యూజ్లెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
0: We are passing through this useless education.
1: ఇది పట్టకోటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుడే.
0: All this education that we acquire today.
1: చదివిన చదువులు గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
0: In fact, in this world, they are highly knowledgeable people.
1: వీరందరూ ఏం చేస్తున్నారు?
0: What is they are doing?
1: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
0: Are they developing peace?
1: సత్యం ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
0: Are they removing any kind of violence in society?
1: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
0: Are they making proper inquiry?
1: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
0: Are they leading peaceful life?
1: లేదు.
0: No.
1: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
0: And are not able to love their own children.
1: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
0: And in fact, you love your own children.
1: మొట్టమొదటి మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
0: And therefore, publicize, share this love with everybody.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటి ప్రేమను మీరందరికి పంచాలి.
0: Share this love in the entire society with everyone.
1: మీ అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: మీరు భుజించాలి.
0: And you have to enjoy for yourself.
1: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వము మీకు చక్కగా రుచిగా ఉంటుంది.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: ట్రూ నేచర్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూ నేచర్?
1: నిజమైనటువంటి ప్రపంచము.
0: అండ్ దిస్ ట్రూ నేచర్ ఈస్ ద వరల్డ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్.
1: కానీ అది ట్రూ నేచర్ కాదు.
0: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఇన్ అవుటర్ వే ద ట్రూ నేచర్.
1: ట్రూ నేచర్ అనేటువంటి కూడా అది ఒక కల్పితమైనటువంటిది.
0: ద ట్రూ నేచర్ వాట్ యూ స్పీక్ అండ్ కాంప్రిహెండ్ ఈజ్ ఆల్సో ఆర్టిఫిషియల్.
1: ఓన్లీ నేచర్
0: ఈజ్ ఓన్లీ నేచర్.
1: నేచర్ ఈజ్ సత్యమైనటువంటిది.
0: నేచర్ ఈజ్ ట్రూత్.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: True nature. Endaipothayi.
0: When once I say two nature, it is two jewel.
1: Kanuka, neevu nenu okate.
0: In fact, you and I are one.
1: Truth and nature rendu okate.
0: Truth and nature one are one.
1: Kanukane, nature ne truth antaru.
0: So the nature is truth.
1: Danini manamu satyamga bhavinchali. Danini manam satyamga pujinchali.
0: Therefore, you have to think it, the one representing truth, and you have to speak truth.
1: ఈ పరిచయ కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన నేచర్ను కల్పించుకోరాదు.
0: You should never be carried away by your super impositions, all those that are artificial.
1: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి యందు ఉన్నవి.
0: All students, youngsters have all potentialities, capacities.
1: Panchabhutamulu.
0: The five elements.
1: Panchendriyamulu.
0: The five senses.
1: Panchakoshamulu.
0: The five sheets.
1: Chala bhadranga unnatundi.
0: They are very strong and powerful in you.
1: Alanti strong time lopalne meeru danni upayoginchukokunda gennipothe weak ayipothayi.
0: When they are present in you in all its strength, if you don't make proper use of them, you become weak.
1: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
0: Then once you are weak, you will not be able to achieve anything.
1: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టుతివి.
0: You have determined somewhere or other.
1: పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు.
0: Remain until you achieve the determined cause.
1: కోరినది ఏదియో కోరనే కోరితే.
0: You have desired, having desired it.
1: కోరినది దాకా విడువకుండు.
0: Until the desire is fulfilled, never give up.
1: సత్యమనేదియో తలచనే తలచితివి.
0: In fact, you thought about the truth.
1: సత్యం విడిదాకా పోవకుండు.
0: And until you realize the truth, never get away.
1: తలచినదేదియో తలచనే తలచితివి.
0: Having thought over.
1: తలచినదియుడాకా పోవకుండు.
0: And your thought is realized, never give up.
1: పోరుబడలేక తానైన ప్రభువలయు.
0: In fact, the God should confer what you want out of disgust and
1: wisdom.
0: Or you should faint on the way in your effort.
1: కాని నీ అంత నీవు తిరిగి పోవటమేని దీక్ష కాదు.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: కనుక నీవు పేరైనటువంటి వాడే.
0: In fact, you're weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీవు ఫస్ట్ క్లాస్ కాదు.
0: And you may get 5 out of 5, you cannot say you got first class.
1: కానీ ఇవి మార్కులో వచ్చినట్టు కానీ ఇవన్నీ రిమార్కులే.
0: You've just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
0: You should determine to get 5% of marks from the God's point of view.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: You should have determination in the field of studies.
1: అప్పుడే తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: Then only you will get high grades.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
0: భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యూ డోంట్ టేక్ seem to take them seriously.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: You have forgotten the very reason why Swami is here.
1: Not Swamiji. మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో.
0: I am sorry. You have forgotten why you are here.
1: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: But having been here, you should achieve the purpose.
1: వచ్చినది ఒక దేని కోసము, చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడే దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
0: In fact, having come here with one purpose, if you act in a different way, you are away from the track.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: You have gone to a hotel, you have idli and sambar.
1: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: Without understanding what you really want, you have stepped into military hotel.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: అండ్ దేర్ ద పీపుల్ విల్ సే దిస్ మిలిటరీ హోటల్, సాంబార్ అండ్ ఇడ్లీ ఆర్ నాట్ అవైలబుల్, యు గో సమ్వేర్ ఎల్స్.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీని కోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: యు హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, నోబుల్ అండ్ ఐడియల్.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
1: కారణం,
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: అండ్ యూ ఫైండ్ పొల్యూషన్ ఎవ్రీవేర్.
1: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు నీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: అండ్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పొల్యూషన్, యూ ఫైండ్ ద పొల్యూషన్ ఇన్ ఆల్ ది నైబర్హుడ్.
1: కనుకని మీరు పొల్యూషన్ కాకూడదు.
0: సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి పొల్యూటెడ్.
1: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రమో మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫర్మ్ థాట్స్.
1: మనసును ఏమాత్రం కూడా చేయించినట్టు చూసుకోకూడదు.
0: నెవర్ అలౌ యువర్ మైండ్ టు వేవర్.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: దీస్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: బీయింగ్ మోడర్న్ స్టూడెంట్స్,
1: ఆధునికమైనటువంటి వాటితో పాటు You
0: should also preserve the ancient tradition and culture practices. It is a tradition. And this is the
1: practice.
0: You should practice, but you are not practicing.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: And therefore make every attempt to uphold your tradition by practicing it sincerely.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: If you conduct yourself this way, you will have the bliss which you really want.
1: ఈ విధమైనటువంటి బ్లెస్ ని మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ని పొందుతారు.
0: Then once you get this bliss, then you can say you are blessed.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లిస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లిస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లిస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై
0: డ్రై ద బ్లిస్ ఈస్ డ్రై.
1: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore you should make every attempt to attain the reality and realize it.
1: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
0: And then only you'll remain in peace, and all that you get out of the book is knowledge will remain steady and firmly established in you.
1: ఈ విద్య లౌకికమైన విద్య.
0: And the knowledge that you have is worldly knowledge.
1: సుఖమున సుఖం హేమతారక విద్య.
0: The secular knowledge to live in this world.
1: Paramanani sukhimpa brahma vidya.
0: And to be happy and blissful thereafter, after this life soldier, you need knowledge of the self.
1: Kaluka manam brahma vidya nechadaniki vacham.
0: We are here to acquire this brahma vidya, the knowledge of the self.
1: Laukikamaina vidya nechadaniki kadu.
0: We are not here only to learn.
1: Deento paatu aa laukika vidyato paatu adhyatmika vidya kuda nechukovali.
0: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also. Therefore, we should acquire them in a balanced state and proceed parallelly. Then only the purpose for which we have come is fulfilled.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Krishna Jai. Thank you.

0: తెమ్ము మాట్లాడి మాట్లాడి మాట్లాడి ఇక్కడ మాట్లాడటమే కాదు, రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడాలి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: Swami speaks not only here, and he goes on speaking to all the devotees there also. Adding to this, you have got the polluted atmosphere, the polluted water and polluted things that has worsened the situation.
0: Full also, completely chiripotundi.
1: And everything is lost.
0: What do you want, my sir? What do you want? Cisco, I am ready.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I am ready. Take me, says Bhagavan.
0: Tisukolekapotamu ee tappu gaani adi kaadu.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు.
2: ఫాదర్ హాస్ జస్ట్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్.
1: ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనస్సే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కానీ జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాను చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బీ దే ది మోటార్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రావాహిక సత్యమై ఉంటుండాలి.
2: ఫర్ ఆల్ దీస్ సెన్సర్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రావాహిక ట్రూత్
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యూఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్ ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఇస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి, మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్ ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ హ్యాస్ యువర్ మైండ్ వాజ్ అవే యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasa stampinchinadante indriyam ye pani kodanu cheyali.
2: If mind is in the

0: ఇల్ల
1: అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
0: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
1: అయితే ఈ మనస్సును ఒక రెండు రూపంలో ఉంటుందండి.
0: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్.
1: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు. అని
0: వన్ ఇస్ మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ప్యూర్ మైండ్.
1: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
0: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
1: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
0: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
1: ఇది ఒకటి సహజమైనటువంటి ఒక స్వభావం. దీని తెలుపు
0: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్ ఇట్ ఇస్ వెరీ న్యాచురల్.
1: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
1: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
0: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డర్టీ క్లోత్.
1: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
0: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
1: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
0: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
1: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
0: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ ది ఆర్ ద సేమ్.
1: మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి ఒక అశుద్ధ వస్త్రం అంటాము.
0: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ డర్టీ క్లోత్.
1: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటారు.
0: వన్స్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ ప్యూర్ అండ్ ఏ క్లీన్ క్లోత్.
1: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
0: వెన్ ది మైండ్ అబ్సార్బ్స్ ద ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
1: ఇది చాకలి వారు ఈ మైండ్ను తీసుకొచ్చుకుని వచ్చాడు.
0: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
1: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
0: వీ డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివన్ మేడ్ ఇట్ వైట్.
1: చాకలి దీనిని తెలుపు చేయలేదు. ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
0: హీ హాజ్ నాట్ మేడ్ ఇట్ వైట్. వైట్నెస్ ఇస్ న్యాచురల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్. హీ హాజ్ ఓన్లీ రిమూవ్డ్ ఇట్ డస్ట్.
1: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
0: విల్ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ చిత్తము అండ్ మనం.
1: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
0: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్
1: అనగా అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇది ఈ మనం.
0: మైండ్ ఈజ్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
0: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
1: మనన ఇది మనహ అన్నారు.
0: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
1: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
0: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
0: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యు విల్ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
1: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరము గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు. దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
0: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
0: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్ మైండ్ నీడ్స్ పీస్.
1: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
1: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
0: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యు బి ఏబుల్ టు గెట్ పీస్.
1: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది థాట్?
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉండాలి.
0: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అఫ్ ఇట్.
1: కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
0: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ ప్రాపర్లీ
1: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
0: అభ్యాస యోగం
1: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
0: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
1: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
1: ఈ యొక్క ఈతని తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
0: ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
1: అనేక పర్యాలను. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ వన్ హాస్ జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
0: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
1: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవ నెక్కాడు.
0: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
1: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
0: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ఫోర్ దేర్ వాస్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
1: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
0: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
1: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
0: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
1: Kadava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taanu pettukoni padava nadustunnadu.
0: The boatman was ferrying the boat in the river.
1: He was maatadataniki maroka vyakti ledu.
0: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
1: Appudu ee padavanto maatadadu. Emitayya nee kevalam chadugidu telusna annadu.
0: Then he began conversation with the boatman.
1: నాకు ఏమి తెలుసు స్వామి వారు అన్నాడు.
0: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్, హీ సెడ్ ఐ డు నాట్ నో.
1: మరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుందా అన్నాడు.
0: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
1: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
0: Just to spend time and to while away time, this Pandit began speaking to the boatman.
1: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
0: Then he put the next question, do you know music?
1: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
0: He confessed, Swami, I do not know even that.
1: మరి పిచ్చివాడా, కావలసినంత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు. అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు. అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు, ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎ న్యూస్ పేపర్ స్వామి?
1: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైన అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
0: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ఎ న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
1: Mari konchu dooram poyina tarvata, are babu ni daggara ganta unda, entha ganta ayindi annadu.
0: After going a little while, then he asked, "Do you have watch? Can you tell me the time?"
1: నాకు చదివే రాకపోతే గంట కట్టుకొని నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
0: When I do not know education, what is the use of my having watch?
1: గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారం అయినా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
0: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the day.
1: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంటపాలు అన్నాడు.
0: If you do not have a watch also, 3/4 of your life is a total
1: waste. ఈ రోజు పెద్ద గాలి వచ్చింది.
0: Meanwhile, there was a big gale.
1: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
0: The boat began swinging both sides.
1: సుడిగాలి ప్రారంభమైంది.
0: There was a cyclone.
1: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
0: The river was in full flood.
1: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
0: The boatman lost control.
1: హద్దు తప్పిపోవటం చేత స్వామి మీకు ఏమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
0: As he lost control over the boat, he asked the question, "Swami, do you know swimming?"
1: I think he knew the purti ganga paro
0: unnadu. He said, "I do not know." Then he replied, "There is a total waste. Your life is..."
1: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావక.
0: For a person who is traveling in the ocean, one should know swimming. Knowledge of geography, philosophy, physics, chemistry and commerce, they are not useful.
1: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
0: In the daily life, the one who is traveling, making a journey in the ocean of
1: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
0: One should have the knowledge of ఆత్మ.
1: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
0: It is important to have the power of discrimination.
1: ఈ విధమైనటువంటి శక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
0: If one does not have the capacity in this life, he will not be able to find any fulfillment in life.
1: కేవలం ధన కనుక వస్తువు అనాథులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
0: So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real treasure and joy.
1: మానవుడు సాధించవలసినటువంటివి రెండు.
0: There are two things which every person has to accomplish.
1: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
0: One is the external freedom.
1: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
0: The second one is internal freedom.
1: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
0: The one which is external is described as the word స్వతంత్రం, independent.
1: లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు.
0: The inner control of the senses and freedom of the inner thigh.
1: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
0: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్ ది.
1: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
0: External is the external world. So long as you are under the control of some other people or some other king, you will not be able to get the real job.
1: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
0: This is becoming a slave of ఇంద్రియాస and sense organs.
1: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రము మనం పొందలేము.
0: As long as you are under the control of sense organs, you do not really enjoy the real freedom.
1: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
0: For the external freedom also, the control of sense organs is important.
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రము అత్యవసరం.
0: For getting established and becoming a master of the inner world, you should have
1: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
0: నా కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
0: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
1: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to identify what is the most important thing for humanity.
1: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
0: We will be hankering after different types of joys and pleasures.
1: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
0: We go on uttering the word సుఖము సుఖము విచ్ మీన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్.
1: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ సర్చ్ వేర్ దస్ దిస్ రియల్ హ్యాపీనెస్ లైఫ్.
1: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
0: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
1: ఈ శాంతి కేవలము విషయేంద్రియములతో నీకు లభించదు.
0: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
0: ఓన్లీ వెన్ యు కంట్రోల్ యువర్ సెన్స్ ఆబ్జెక్ట్స్ దట్ టైమ్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
0: హూ ఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థీస్ట్ ఆర్ ఎన్ ఏథీస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశిక్షలు బయలుదేరుతున్నాయి.
0: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ విల్ బి పుట్ టు.
1: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
0: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
1: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
0: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
1: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
0: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ హీ వాజ్ ద మైటీ హీరో హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
1: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
0: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
1: గోపికల నుండి తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
0: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
1: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
0: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికా ఫ్రమ్.
1: కానీ తనకు చేత కాలేదు.
0: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
1: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్ ఇన్ ది ఫారెస్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
0: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was enjoying.
1: Balam tana balam kaadu.
0: But all the
1: strength, balam.
0: But that strength was not his. It was a strength given by the divine.
1: Daiva balam undinanta varaku kudanu tana balam tho paatu daiva balam nu kurchi swabalanga thanu poraadataadu.
0: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
1: Daiva balamunu kolipoyin tarvata adalanu kudanu rakshinchukolenatundi yokka sthitilo maaripoyadu Arjuna.
0: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
1: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga ఉత్సాహమును కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
0: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్ డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ద పవర్.
1: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడా సాధించలేడు.
0: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: Some small example for this.
1: మనము ఒక మంచి కాగితము తీసి చక్కగా కవరు చేసి అంటించి పెట్టాము.
0: We have made a beautiful cover out of a paper.
1: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టాము.
0: We have written the address of Swami to write a letter to Swami in a beautiful way with beautiful letter and color.
1: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
0: దిస్ కవర్ వాజ్ డెకరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
1: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
0: యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
1: అంటించినావు, పోస్ట్ వేశావు.
0: యూ హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
1: కానీ అది చేరలేదు స్వామికి.
0: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
0: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
1: Kevalam hostel lo raisinatvanti job kudanu Prashanthi Niyaniki cheralekapothundi.
0: Even a letter which is dropped in the hostel, it has not reached Prashanthi Niyaniki.
1: Adhe stamp egina untunte Prashanthi Niyaniki kaadu 1000 mailu dooramaina kuda vellipothundi prayanam chestundi.
0: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
1: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
0: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
1: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
0: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్స్ ద స్టాంప్ ఆర్ నాట్.
1: అదే విధముగానే దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని, దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
0: He doesn't care for all the scholarship, all the accomplishment, all the position, all the wealth. It is only one which will recognize this, but not the Lord, not God.
1: Kanuka, manamu, ye yukka subject lopala, enta PhD teeskunnamu, ye subject lopala, enta pravidulainamu, ani mana kolakara manam veskunnanta maatramna prayojanam.
0: There is no use in our only just having a number of degrees, a number of PhDs and a high scholarship in the subject.
1: మనం ఈ విద్యా విధానం లోపల మనం విద్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
0: ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
1: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గం అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
0: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
1: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకం విను.
0: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఎ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
1: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
0: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
1: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత, రోగం నివారణ కాగలదా?
0: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మొమెంట్ హీ హాస్ అబౌట్ ది మెడిసిన్?
1: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
0: By merely listening to the greatness and the great truths of Bhagavad Gita and various scriptures, we would not be able to derive
1: innatavanti vishayamulanu meeru gurtinchinatvanti oka margamunu okate indaina meeru aacharanalo pettinappude deeniki sarthakam avutundi.
0: The teachings which are heard and the things which are recognized by us, at least one or two things when we practice, would be able to derive
1: anantiki ni moola karanamu indeenigram.
0: The most important crucial thing for all these things is control of senses.
1: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deenini neevu sadhinchagalavu?
0: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
1: Prahladu kudanu cheppadu anek paryayam nenu cheptanu. Lokamulanniyun gariyalona jayinchina vaadu ఇంద్రియాలోకం చిత్తమును గెలవనీయరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా నువ్వు జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
0: ప్రహ్లాద స్టోర్డ్ ఇస్ ఫాదర్ దిస్ స్వామి చేసేట నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్, నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
1: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
0: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ద నెక్స్ట్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
1: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ విల్ హావ్ రికగ్నైజ్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవరీ హార్ట్ అండ్ ఇన్ ఎవరీ
1: సూర్యుడు. సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడి.
0: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
1: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
0: There are some earthen pots.
1: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
0: There are some metal vessels. Brass vessels.
1: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
0: There are some silver vessels.
1: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
0: There are some copper vessels.
1: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
0: They have filled all these vessels.
1: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
0: There are thousands of vessels here.
1: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
0: But there is only one sun who is shining above.
1: అన్ని కుండలు యందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
0: You are finding as if there are so many suns being reflected in
1: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
0: But are you having so many suns?
1: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
0: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
1: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
0: The reflected sun is only one.
1: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వేరే కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
0: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
1: కనుకనే పండితుని మొదలు పామరుడి వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
1: the same. The vessels which may
0: be compared to our bodies, they may be different.
1: The clothes that we wear, the jewelry
0: that we wear may be very expensive.
1: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
0: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
1: కానీ ఇవన్నీ కుండలే.
0: బట్ దిస్ ఆర్ ఆల్
1: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
0: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నిగ్రహం సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
0: Once you recognize this truth, would be able to exercise sense control easily.
1: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం?
0: హూ హ్యాస్ టు రూల్ హూమ్?
1: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం?
0: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ?
1: తప్పని ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
0: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
1: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
0: డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
1: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
0: The person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of view correcting it.
1: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
0: Ignorance is very thick and it is covering.
1: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
0: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
1: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
0: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యు ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
1: కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
0: హౌ టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
1: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
1: లేదు నీడను తిక్కితే ఏమైనా వింటుందా?
0: Suppose they criticize and admonish it, would it listen to
1: him? Em chesina ina needa takkadu.
0: Whatever you do, the length of the shadow will not come down.
1: Suryudu perugutu vaste needa takkutu vastundi.
0: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
1: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu daggariki vachetappudiki ee needa kuda meeku antha sthanamai ee paadam kinda padipothundi.
2: once the sun goes on rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
1: కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి.
2: You may be 5 feet, but your ignorance is 50 feet long.
1: కనుక నీ బుద్ధి క్రిందములు అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి.
2: Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow.
1: ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానం అనేటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
2: So long as and so far, this wisdom sun goes on rising, ignorance goes on diminishing.
1: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
2: Then only your ignorance will be totally destroyed.
1: ఈ ఒక మార్గం.
2: This one method.
1: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉండాలి.
2: The second method is that your shadow is 50 feet.
1: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాయి.
2: If you want to just conquer this shadow and if you turn towards the shadow and keep running, you would not be able to just put it behind you by running that way. Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
1: అంటే మీ ఎందు ఉంటున్నటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కర్ చింతించు ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
2: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will be able
1: to turn your దైవం పైన మరల్చాలి.
2: Therefore, one method is turn your vision towards God.
1: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
2: With intelligence, increase your wisdom.
1: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
2: ఇఫ్ యు హావ్ నైదర్ ఆఫ్ దీస్ టు యువర్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
2: దేర్ఫోర్ అర్జున యు ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
1: నీ అజ్ఞానం నశిస్తుంది.
2: యువర్ ఇగ్నోరెన్స్ విల్ గెట్
1: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
2: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్ దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
1: ద్వంద్వత్వమే మటమాయమైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
2: వన్స్ డ్యుయాలిటీ గోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
1: రాగద్వేషములు లేనప్పుడు దేహ భ్రాంతి పోతుంది.
2: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
1: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
2: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
1: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్ యువర్ అటాచ్మెంట్
1: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
2: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
1: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
2: టు డిస్ట్రాయ్ డ్యుయాలిటీ ఇగ్నోరెన్స్ ఆఫ్
1: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
2: యూ వాంట్ టు రిడ్యూస్ ఇగ్నోరెన్స్ యు హావ్ టు
1: కనుక ఈ జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు.
2: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
1: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
2: What type of wisdom should we develop?
1: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
2: Is it secular and worldly or is it
1: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
2: Only when we are having self confidence in us, we'll have confidence in the Lord.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
2: Only that person who does not believe in himself will not believe in God.
1: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
2: The person who has faith in himself will have faith in God.
1: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
2: To believe in oneself, there is need for this inquiry.
1: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
2: For making things very clear to the children, Swami is repeating a better thing again.
1: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాం.
2: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మైండ్ మై
1: నేను నేను అని అంటున్నాడు. కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
2: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
1: ఇది నా దేహం,
2: దిస్ ఇస్ మై బాడీ,
1: ఇది నా బుద్ధి,
2: దిస్ మై ఇంటెలిజెన్స్,
1: నా చిత్తం,
2: దిస్ మై చిత్తం,
1: నా ఇంద్రియుడు,
2: దిస్ ఆర్ మై సెన్సెస్,
1: నా అంతఃకరణ,
2: దిస్ మై అంతఃకరణ
1: అంటున్నావు. బట్ వ్యామై నేనెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదు.
2: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
1: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గానీ ఏమి ప్రయోజనం?
2: బట్ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్ వాట్ ఇస్ ది యూజ్?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
2: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్ రిటర్న్
1: మొదట కాదు తప్పించి ఎవరైతారో
2: హూ కెన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటర్న్ ఆన్ హిస్ ఫోర్ హెడ్
1: మంద బుద్ధులు తనకాలు చేరేది
2: బ్యాడ్ థాట్స్ ఇఫ్ దే వర్ టు ఎంటర్ ఇన్ టు వన్ హెడ్
1: బెండ్ బారుడు బుద్ధులు బెండ్ బండ బారు
2: ఆల్ హిస్ థింకింగ్ విల్ బికమ్ డల్ అండ్ డల్
1: కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం పేరు నేను
2: యూ సే దట్ దిస్ ఇస్ మై కర్చీఫ్ కర్చీఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ యామ్ డిఫరెంట్
1: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు అక్కడ విచారించి నీవెవరు
2: యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ యువర్ బాడీ ఇస్ డిఫరెంట్ యూఆర్ డిఫరెంట్
1: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే
2: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ
1: కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికి నీకు ఒక యజమాని స్థానంలో ఉంటారు నీవు
2: ఇఫ్ ఓన్లీ యూ ఎన్క్వైర్ హూ యూ రియలీ ఆర్ యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైయింగ్ ది
1: మాస్టర్ యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం యజమాని లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ దిస్ ఇస్ మై లైఫ్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్ వాట్ ఇస్ ది
1: యూజ్ అతను మారేవాడు కాదు
2: మాస్టర్ ఇస్ నాట్ అండర్గోయింగ్ ఎనీ
1: అతను కదిలేవాడు కాదు
2: హీ డజంట్ చేంజ్
1: అతను వదిలేవాడు కాదు
2: హీ వుడ్ నాట్ లీవ్ యూ
1: కనుకని అతి దివ్యత్తమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ
1: కనుక ప్రతి మానవునికి కూడాను మూడు భాగములు విచారణ ఒక భాగం సాధన
2: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్ ఈజ్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈజ్ సాధన
1: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది
2: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
1: కనుక కాయాన్ని వ్యర్థం చేయక కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది
2: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ బై శాంక్టిఫైయింగ్ వన్ యాక్షన్ బై శాంక్టిఫైయింగ్ వన్స్ బాడీ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్
1: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్
1: ఇవి బలంగా అరుచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి
2: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్
1: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
2: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్
1: కర్మ త్యాగం అని చెప్పలేదు కర్మ పరత్యాగం అన్నాడు
2: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్
1: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు కర్మ చేస్తే తీరాలి
2: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్ వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్
1: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను మమే భారతాస్తి కర్తవ్యం దిశలో కేశికించడం మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను నీవెందుకు చేయకూడదు
2: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you
1: do Therefore, we will
2: have to do
1: all the activities. You have to use
2: all the senses.
1: I see. Matra and Chepriyattuga, ye parimiti lono, ye kolata lono, in the ways pettuko vaadu.
2: But by using the senses, within limits, for the purpose meant, we will have to use it.
1: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు
2: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూజ్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్
1: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం
2: దిస్ ఇస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత
3: దట్ వాస్ ద 20th ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984 In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కాని దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power of the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి స్పర్శించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara.
1: Students.
0: Kevalamu oka vyaktini darshinchanta matramuna mana manovishtam neraveradu. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభీష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: బై మీర్ ఎంజాయింగ్ ద గ్లిమ్స్ ఆర్ కన్వర్సేషన్ వుడ్ నాట్ ఫ్రక్టిఫై అవర్ లాంగ్ ఫెల్ట్ నీడ్. All these three together, the glimpses, the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all kinds.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనము,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: Atma Nivedanam.
1: Self-surrender.
0: Savana Malana Kritityasana Cheta Manavani Yukka Janmam Sathakam Gavinchukogaladu.
1: Man can work for his liberation by Shraddha sincerity, the Sravana listening and constant practice.
0: Pillalu, Eenati Pillalu, Maha Telivitetalu Kaliginatuvanti Varu.
1: The modern generation of students are highly intelligent.
0: Kani aa telivitetalanni kudanu sadviniyoga parchukunna varento janma sarthakam chesukunnavaru.
1: They have to make proper use of their intelligence and get redeem their lives.
0: Kani ippudu ee janmamuku taginatvanti margamu aadhyatmikame.
1: For this human life, it is only the spiritual path which is most appropriate.
0: Kani inati vidyarthulu telivichetalanni kudanu pedamargam pattinchi vadopavadamula cheta kalamni vyaktam gavinchukuntunnaru.
1: The modern generation of students, because of their very high intelligence, they indulge in argumentation and waste their time.
0: Mukhyamuga daivam yokka anugrahamu oka premaku maatrame labhyamavunu.
1: Most importantly, one can be the recipients of God's grace through love only.
0: Ee prema daivanugraham cheyal tappe maroka margamulo manaku labhyam kaadu.
1: It is only the love that you get it out of God's infinite mercy.
0: Ee prema okkati maatrame bhagavantunu anugrahinchinatvanti chakkani rajamargamu.
1: This love is God's gift, which is the royal path.
0: Aa rajyamargamunu manam anusarinchatam cheppicheta manam kudanu dhanyulam avutam anetvanti vishwasam vidyarthullo abhivruddhi kavali.
1: The students should have strong faith that they should tread along the royal path of love and get liberated.
0: Vidyarthulara,
1: students,
0: vidya anaga kevalamu grantha parichayam maatrame kaadu.
1: Student should not limit himself with getting himself familiarized with textual knowledge.
0: Grantha parichayam cheta kevalam manaku labhyamayyetundi vishayam maatrame labhyamavutundi.
1: The textual knowledge will give you only information.
0: Daivanugraham kalagalante aa yokka grantha parichayam cheta danni practical laga unchi tadwara daivanugrahamunikai prarthinchali.
1: In addition to this textual knowledge, we have to practice what is contained therein and have to fervently pray for God's grace.
0: Prema pradhanamainatundi.
1: Love is most important.
0: Manavudu prema chetane enniyo vidhamainatundi shaktulanu sadhistu vachadu.
1: Man has been achieving various faculties through love.
0: Manasu yokka swadhinamu, sadhana yokka swadhinamu, prakriti yokka swadhinamu oka prema chetane labhyamavutundi.
1: He could win over his mind, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu, duralochanalu, dustakamula cheta manasu swadhinam eppatiki kaadu.
1: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
0: Bhavyamaina prema chetane manavuniki kontha varaku sarthakata kalugutundi.
1: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
0: Prati manavuni yandu kudanu taraganeetri shakti oka prema.
1: It is only the infinite love which is inherent in man.
0: ఎన్ని విధములు సాధన సరిపోయినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంటిన్యూడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్స్ ఎవర్ ద లవ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్, ఇట్ నెవర్ డిమినిషెస్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు, పరాకృతమైనటువంటి ప్రేమ.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ లవ్, ఇట్ ఇస్ స్పిరిచువల్ లవ్.
0: దైవాన్ని మనం నిరంతరం కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమిస్తూ రావాలి.
1: You should love God as much as you love your father and mother.
0: Aa premaku michinatvanti maroka prema ee jagattulo kalaradu.
1: There's nothing parallel to the divine love.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కాని అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచినది మొదలుకొని సాయంకాలం పరుడునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: తోటి మానవులను స్నేహితులుగా భావించుకుని వారినందరినీ ప్రేమించాలి.
1: We have to consider everyone as our friends and
0: love. తోటి మానవులు వారిని కూడాను ప్రేమించాలి.
1: We have to love the fellow men.
0: ఈ ప్రేమ చేతనే జగత్తంతా కూడాను ఒక్కటిగా మార్చవచ్చు.
1: The whole world becomes one only by love.
0: ప్రపంచమంతయును ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: ద వరల్డ్ క్యాన్ బి యునైటెడ్ ఓన్లీ బై లవ్ అండ్ బై నో అదర్ వే.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: స్టూడెంట్స్ యూఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు ఎక్వైర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain texts.
0: కానీ అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కానీ పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ. ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: The world can be united only by love and by no other way.

0: బట్ వాట్ వీ నీడ్ ఇస్ పాజిటివిటీ.
1: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నియో ఉన్నాయి.
0: దేర్ ఆర్ క్వాలిటీస్ లైక్ లవ్, పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, సింపతి, ఇమ్మనెంట్ ఇన్ అస్.
1: ఎట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ వీ కెన్ ఫాస్టర్ దెమ్, వీ కెన్ గ్రో దీస్ నోబుల్ క్వాలిటీస్.
1: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
0: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
1: Manavuni manasunu maarchavalante prema chetane maarchali.
0: It is only the love that alone can transform the mind.
1: Ee prema lekunda denikini adi maaradu.
0: Mind can never be changed without love.
1: Manasu manasu manasu ee manasu anetvantidi elantido meeku telusunu.
0: You know what mind is.
1: Manasu chaala katinamainatundi.
0: Mind is so strong.
1: Chaala shakti galinatundi.
0: It is powerful.
1: Manasu anetundi deeniki labhyam kaadu.
0: It cannot be controlled by any other way.
1: Oka prema cheta maatrame manasu manaku labhyam avutundi.
0: It can be brought under control, mind, only by love.
1: Kanuka vidyarthulara,
0: students,
1: మీ ప్రేమలన్నింటి కూడాను కేవలం దైవం నిమిత్తమే దీనికి దారబోయండి.
0: ది లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ది డివైన్.
1: ఈ ప్రేమను చదువుల నిమిత్తమే ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
1: కాదు కాదు కాదు.
0: సర్టన్లీ నాట్.
1: ఏకాంత వాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
0: ఇట్ ఈస్ అబ్సల్యూట్ నెసెసిటీ టు నో ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ దిస్ వే, దట్ వీ హ్యావ్ టు బి ఇన్ సాలిట్యూడ్, టర్న్ అవర్ మైండ్ ఇన్ వర్డ్ అండ్ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎన్ని చదివినప్పటికీ,
0: in spite of your learning,
1: inni shastramani meer bodhinchinappatikini,
0: in spite of all sacred
1: prema shastram cheta tappa anya shastramulaki idi labhyam kaadu.
0: It is only through the text shastra of love you can acquire, achieve, but by no other way.
1: Premaku vasamainatvanti yokka daivamu mari denikini vasam kaadu.
0: God submits to love alone, but no other thing.
1: Premaku bhagavantudu chaala sulabhanga vasam avutadu.
0: It's quite easy to have God only by the path of love.
1: Kanuka prema chetane meer daivanni pondandi.
0: Therefore achieve divinity by love.
1: Daivamu kammichinatvanti oka shakti ee lekamlo marokati kanipinchadu.
0: In this world there is no greater higher power than love.
1: Kanuka prapanchamulo anninu chintane.
0: World is full of anxieties.
1: Puttuta oka chinta.
0: Birth is worry.
1: Bhoomi nundi chinta.
0: Life on earth,
1: సంసారం ఒక చింత.
0: ద ఫ్యామిలీ లైఫ్,
1: చావు చింత.
0: డెత్,
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించడం ఒక చింత.
0: లైఫ్,
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత.
0: యాక్షన్స్,
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్,
1: వింత చింత.
0: ద మిస్టరీ,
1: సర్వచింతల బాబడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
0: ఆల్ దీస్ వరీస్ can be solved by thinking of God only, who is only our refuge.
1: Itti pavitramaina premanu meeru ee naadu vyaktham chesukuntunnaru.
0: We are not making proper use of the sacred love within us.
1: Bhautikamaina vidyanu nerchandi, tappu ledu.
0: Acquire secular knowledge, nothing wrong about.
1: Kaani shastramaina satyamaina nityamainatvanti yokka daiva premanu pondutakai deenini daravoyali.
0: But the true education lies in acquiring that which is eternal truth, that which is immortal divinity.
1: Endaro mandi peddalu,
0: many elders,
1: ilanti ganulu,
0: such mighty great people,
1: pravanchamanta sancharinchi,
0: have gone round the world,
1: vari prabodhana cheta,
0: through their teachings,
1: jagatru entaino uddhari.

0: వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన వృద్ధులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: What would have happened to Bharat had there not been people of this sort?
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: Everyone has to follow elders.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: Whatever they say, we have to take it as a standard textual text, శాస్త్ర, and follow.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలుసునని మీరు గర్విస్తూ ఉండవచ్చును, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రమూ పనికిరాదు.
1: యు మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్,
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ కూడా ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడా ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్స్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చును, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: There is no other greater power than love.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: ఇదియే మీరు నేర్చుకోవాల్సినటువంటిది.
1: God is love, love is God. Live in love is the message of Bhagavan.
0: ప్రేమముదిత మనసే కల్పో రామ రామ రామ.

0: పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలో గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యు హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలీజ్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపేయక పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీ ఈజ్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యు హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్ టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీ ఈజ్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు ఎత్తని ఆశిస్తున్నావు, కాదు కాదు, అది బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిది.
1: Yes, I have given the promise.
0: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha.
0: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం 108 యజ్ఞం ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా, వామనమూర్తి ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not nearly 3 feet.
0: ముల్లోకాలు కూడా నువ్వు తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
1: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపర యుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలి చక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: Vamanamurtini varnistu vacharu.
1: They have been narrating God Vamana.
0: Ee Vamanudu Mahachakravarti.
1: And you have the emperor on one hand.
0: Kashyapunaku puttinatvanti muddulu biddadu.
1: And he is the dearest child of Kashyapa.
0: Aa Kashyapudu nayana నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మోస్, వై డు యు ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్, ద డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితమునకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కానీ మరి ఏ యుగమునందు కానీ ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్లీ.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెసెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఇస్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి యందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేను లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: Anaga, manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
1: The human birth, it appears as though, is meant to be the hunger.
0: చిక్కులను నందుచు కోటి విద్యలను పూనికనేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరం జ్ఞానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't you think of God and go beyond, transcend the fulfillment and chanta?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపుకోసమని అని గుర్తించాడు.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: So man is struggling for food right from the beginning.
0: Intiye kaadu chettulo unnatundi kommalu gaaliki atu itu aadutu oka kommaku raasukoni andulo agni putti aneka rakamainatundi agni prajjalimpa chestundadi.
1: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
0: Aa kattalanu agnilo vesthe kudanu kaaratam chaala kashtamu.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకునియే అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడి కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించుటకు వీలు కాదు.
1: Is not possible to search for God.
0: ఈ కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ఏమందగ చేయించి జీవితము నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఇస్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati unnadi.
1: Well, there is some power here.
0: Rayanti is denaina kottinappudu deenlo edo oka parama shakti untundadi.
1: If you pelt a stone and hit anybody, naturally
0: oka ratiki oka ratiki kottinappudu daani nunchi agni prarambham avutundadi.
1: When you just strike two stones against each other,
0: kaani adi agni rati nunchi manaku kanipistundada?
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
1: ద ఫైర్ ఈస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: మిగిలిన బీదవారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly married.
0: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: She too was commanded to go to Nanda's residence and lamp.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is a fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others were watching
0: her. How is that you
1: are, why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగుణకు కనిపించెనంట, సుగుణకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట, దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికి ఉన్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning,
0: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of Yashoda.
0: Krishna vachayata meeru daachi pettukunnaru ekkada chupandi chupandi ani andaru gola chestu vacharu.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere. Let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: Things happen according to their deservedness. This is your prapti.
0: యశోదను లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: Krishna, you don't eat that which is served to you, that which is available at home. On the other hand, you will be visiting all his
0: relatives in the neighborhood.
1: Don't you relish that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సానుభవమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా రుచి ఉండదు.
1: No one accepts relishes that which is at home.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: All the preparations so nicely made at home.
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: This is the way of the world.
0: కృష్ణుడు పరయింటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: This is not the lesson of Krishna.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: Butter symbolizes pure heart.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: Krishna receives, accepts wherever there is pure heart.
0: అది మృదుమధురంగా ఉంటుంటారు.
1: It is so soft and sweet.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however, this robbery stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదమును నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: People call you a thief. But Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
0: Chitta chora ani pilustuntunte entano aanandapadutuntaru.
1: When once we say chitta chora, the one who steals the heart, people
0: unke chora antante matram koppadtaru.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది.
1: When it's mixed with melody, it is joyful.
0: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మాధుర్యంగానే ఉంటుంటుంది.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోర అని పిలుస్తారు?
1: Why people call him చిత్తచోర?
0: చిత్తచోర యశోద కే బా నవలీత చోర తోపా చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటారు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళం లేకుండా ఏ చోరా చిత్తచోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: Tyagaraju. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: Kanuka madhuramainatunti yokka gaanam cheta madhuramainatunti yokka parukulu cheta bhagavantuni manam entaina pondavachu.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music,
0: krutayuga tretayuga mundu itti gaanam cheta evaru kudunu pondaleru.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫామ్, ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: And it is not so nice if it is put in form of words verbally.
0: కానీ అదే ఒక రాగం వేసి రమ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: But on the other hand if it is put in musical style, it is so
0: melodious. ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: There lies the sweetness in music.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్.
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకోనటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ they are disappointed, they are frustrated.
0: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna incarnation and think, sing in glory of God and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందు కూడాను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyudu anetundi danti idi sarinaa arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamai anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adu oka roganga tayaravutundi.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi ramaalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్కగా గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: నంత గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంటుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: Then he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుని రండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelane meeku anubhavam kal teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina Kalamundi. భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo Mottamodatidi Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులో నూనె ఉండినట్టుగా కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantai Kudanu Vishnumayamayanitvinti Daniyu Jagat Karya Swarupamaniyu Vishnu Karana Swarupamani Vishnashinchi Aradhan Salaptu Ochar.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinni marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: Here all the five elements are considered divine and each of the element is worshipped. You find the five elements, the space and the earth, the wind, all the five elements, everyone is worshipped individually.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాస్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుక ఈ విధంగా పంచభూతములను కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: భారతీయ స్వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాన దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign. And if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi Gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Senta chakra gada padmamulu dharinchinatunte vaadu Vishnu ani.
0: The one with counts, the maids and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunte vaadu Muralanu chebattinatunte vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani anetuvantidi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హ్యావ్.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
1: ఒకటి రూపమని రెండవది నామమని.
0: వన్ ఇస్ ద ఫార్మ్ ది అదర్ ఇస్ ద నేమ్.
1: ఈ రూపనామం ఆధారం చేసుకునే ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్
1: ఈ రూపనామం రెండు కూడా నువ్వు ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: అన్లెస్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్ యూ డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this
1: is
0: the name.
1: ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: The same power is present in both.
1: ఈ రూపమునందు ఉన్నది నామం నందు ఉన్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: బోత్ ఆర్ వన్.
1: రూపనామం రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గంలోని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటి కూడా మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గమును పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: ఆస్పిరెంట్స్ దెన్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్, అడ్హియర్ టు ఆల్ ద ప్రొసీజర్ laid out in Veda and could attain divinity.
1: Kani desakala paristhitala prabhavanu puraskarinchukoni neti yuvakulu yandu itti pavitramainatunti yokka sadanalu vismaristu vacharu.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: Emiti raalu devullu avutara?
0: How do you consider a stone a god?
1: చెట్టు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు కన్సిడర్ ఏ ట్రీ ఏ గాడ్?
1: పుట్టల దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు కన్సిడర్ యాంట్ హిల్ డివైన్?
1: పశువుల దేవుళ్ళు అవుతారా?
0: హౌ కెన్ యు కన్సిడర్ అనిమల్ గాడ్?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all? God is present in all.
1: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందు కూడాను ఆటమ్ ఉంటుందని.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుందని, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉన్నదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: కానీ ఇందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము, అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నది. సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యు థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హాస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదాని కోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది 3 బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow anetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: Kaluka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhivruddhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఏ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీవన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్ ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్స్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలనుకుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యూ సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యూ సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యూ నో ఫెయిత్ యూ కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ హీ ఇస్ మై గాడ్, నేచురల్లీ యూ లవ్ హిమ్ మోర్ అండ్ డిక్లేర్
1: ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ and faith in God.
0: Therefore, faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: Motta motta ninnu neevu nammali.
0: First, have faith in yourself.
1: Tanannu thaanu nammanatuvanti vaade daivalu nammaledu.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: Daivanni nammanatuvanti vaadu evarante tanannu thaanu nammanatuvanti vaade daivalu nammaledu.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: Tanannu thaanu namminatuvanti vaaniki daivam paina sampurna nammaku vastundi.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: Ee
0: rendu
1: yokka ekatvanni puraskarinchukoni పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి రెండు పూర్ణమే.
0: Basing on this it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడాను ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity, very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per Vedic injunctions and teachings, we have so many traditions.
1: Pratidani endukodunu varu vishwasam abhirudhi padchukuntu vacharu.
0: We have full faith in every ritual and tradition.
1: Daivam kani vastu kani daiva namam kani atunti oka peru kani ee jagattulo devani visheshincharu.
0: They had full faith that there is no material, there is no object in this world, there is no name in this world without
1: naamam ekkadaina untunda.
0: Do you find any name without a form?
1: But God anekunte naamam undi.
0: Now here is a name, God.
1: Ee God anetundi peru ekkada nunchi vachindi? Roopame lekapothe God ane peru raade.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: Kaani kontha mandi adopavadam lokalu kodanu kontha deenni puraskarinchukoni abhirudhi padustuntaru.
0: However, some argue.
1: Gagana pushpamulu antaru.
0: They say gagana pushpa, the flower of
1: the sky. Gagana lokala pushpam unda?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపము లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where it has no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో God is a single word but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there is no form, how do you get the name?
1: కనుక ఈ రూప నామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కాని దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దుష్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: ఇన్ దిస్ అపేరెంట్ ట్రాన్సెండెంట్ వరల్డ్ యు మే ఫైండ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫామ్.
1: అయితే ఏక ప్రభువుకు అనేక నామ.
0: బట్ వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: ఏకోహం భవస్యాం.
0: One manifests into me.
1: తనకు తానే సంకల్పించుకొని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు.
0: గాడ్ విల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ హి వుడ్ మానిఫెస్ట్ ఇంటూ మెనీ.
1: ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకొని
0: వన్ మేనిఫెస్ట్ ఇంటూ మెనీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. These three paths, the path of action, the path of worship, and path of wisdom are taught. The work of worship and wisdom are given.
1: ఈ మార్గముల చేత ఏకత్వం అనేటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: These paths will help us to recognize the unity and diversity.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: But only one.
1: ఏకం సత్ విప్రావహుదావదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనది.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్ ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికి నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 ne lekapothe 9 ekkada nunchi vachindi?
0: Without 1, how do you get 9?
1: Kabatti, ee 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: Kanuka daivanni marchinchadame ekatvame, ade daivam.
0: God is the hero, that's one.
1: Daanni marchipoyinamante inkantha prapanchame emi ledu.
0: If you forget God, well, there is no existence.
1: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడా ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటి ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము.
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: వి షుడ్ టేక్ టు సర్టన్ యాక్షన్స్,
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: వి షుడ్ ప్రొసీడ్ అలాంగ్
1: సాధనమున ఫలము సమకూరు ధరలోన.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నేచురల్లీ కెన్
1: అకంప్లిష్. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: యాజ్ యు రిపీటెడ్లీ సింగ్ యూ కెన్ సింగ్ వెల్ ఏ సాంగ్.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అయినా చీపు అయిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ చూయింగ్ స్టార్ట్ ఈటింగ్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ చాంటింగ్ రిపీటెడ్లీ యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, will you find just the opposite?
1: దేనిని నమ్ముతున్నారు వీరు?
0: What is that you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వము అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా, లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold.
1: Ee pack teesesapatiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endukodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however,
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ్ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్వైజ్
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి, అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meemu.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: Aham brahmasmi, meemu ade.
0: Aham brahmasmi, we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము, విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై, వీ ఫ్రాగ్మెంట్, వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష, ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్, త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దేర్ ఇస్ వన్ రీజన్
1: బిహైండ్. తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిరుబండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatable to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all. And he didn't see Rama's idol there in Mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayalu deradu.
0: He started

0: ఓ రామ వేర్షలై సచ్ ఫర్ యు.
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్షలైసర్.
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్షలైసర్.
1: అని అంత చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: ఈవెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా ఇంటికి అలసిపోయి
0: కావేరిలో
1: స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హీ వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappike hey rara antamu.
0: If any friend comes, you will say come on.
1: Old friend
0: will ask him come on.
1: New friend vaste dayacheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Valike manu goppa maryadana manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaaniki sofa istamu, vaaniki coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes,
1: hey, you like chestunnam enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on question.
1: Ekattam akkada vishwasam aneetundi gaani gauravam aneetundi padavulu akkada undavu.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraju adhe sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraju ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: హూ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ మీ?
1: నీకంటే నాకెవరున్నారా?
0: మోర్ దాన్ యూ ఎల్స్.
1: ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రాముడు అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజు ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: హీ ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: ఎన్ని జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దట్ వీ హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: సో ద టైటిల్ మానవ
1: మా కాదు,
0: మా నో
1: నవ కొత్తది కాదు,
0: నవ న్యూ.
1: నేను కొత్త వాడిని కాదు, పాత వాడిని, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని.
0: ఐఎమ్ నాట్ న్యూ, ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కనుక ఈ విధంగా భగవంతుని మనం కొత్త వాడిగా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ గాడ్
1: అనాది అనంతము అప్రమేయము అనేటువంటిది అంతా భగవంతుని యొక్క పేర్లు.
0: గాడ్ ఈజ్ ఏన్షియంట్. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఈస్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమేయ.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఈస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హీస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హీ
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయనా, భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the
1: formless.
0: He just neglected the
1: formless.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And asked, oh, grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no info, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh, grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It is not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేది ఎవరు?
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you Shiva or Madhava? How am I to decide?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై? కనుక
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు?
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శేత్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదయం ఏదుంది?
0: What is that he does not belong to?
1: అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు. ఇది
0: should have such a strong faith, it cannot be gifted nor
1: any maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray, Swami, give us the grant of that.
1: Ee oddi vyaparam gadi ichi pucchukodaniki.
0: It is not any business transaction as to be given in our.
1: Nive pinchukovali danni.
0: You have to develop yourself.
1: Nee aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: Ee roga aushadham sevinchali kada.
0: You have to take medicine for your disease.
1: Adi nee premato ni nive danni penchuko.
0: Therefore with love you develop your faith.
1: Ee prema okati gift anetundi kaadu. Idi
0: love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసమని ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దినము దాన్ని తీర్చుతూ తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. తనయందు ప్రేమ ఉంది,
0: తనయందు
1: విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యూ హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికి ఇది భగవంతుని ఒక పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని ఒక రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిదేట్టి నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవంటావు గాడ్ ఇస్ దేర్.
0: యు సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఇస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఇస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, వాట్ షుడ్ యు సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరో ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే అది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: Rendavadi
1: patience.
0: Second patience.
1: Moodavadi perseverance.
0: Third one, perseverance.
1: Ee moodinti endu kuda undinappude manamu vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu motta motta pattudalanu neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish
1: good. Deni paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్. యు మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇన్ టు ఎన్ ఎనిమీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: విశ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఆ
1: విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్ట కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కాన మనము దేని ఎందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిచువల్ పాత్,
1: ఏదో బజార్లో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: వీ షుడ్ నాట్ గో బై ఆల్ దట్ ఈస్ సెడ్ బై దోస్ ఫెలోస్ దట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ee pichi pichi novels untaru rastuntaru deeni nammutaru.
0: They read all mad novels, dirty novels.
1: Ee ante kaadu ee vara patrikalanta nammutuntamu.
0: They believe newspapers.
1: ఏదో ఒక పిచ్చి వాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్నంతా నమ్ముతుంటాము.
0: ఇఫ్ ఎన్ అస్ట్రాలజర్ టెల్స్ యు సంథింగ్ యు విల్ బిలీవ్.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: దేర్ ఆర్ సమ్ మోర్ ఫెలోస్ నౌ.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌన్ వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: దేర్ ఆర్ సమ్ యూస్లెస్ ఫెలోస్ హూ టేక్ అపాన్ ది ఫామ్ అండ్ గ్రో ద హెయిర్ ఫుల్ ఆన్ ద డ్రెస్ లైక్ బాబా. ఫూలిష్ ఫెలోస్ నెంబర్ వన్ టైప్.
1: సాయిబాబా ఇచ్చే శక్తులు కాదు, పుచ్చుకునే శక్తులు కాదు.
0: The power of Sai Baba cannot be given.
1: ఇలాంటి వాటిని అంతా కూడా నమ్మి అనేక మంది చాలా మోసపోతున్నారు.
0: Many people believe such things and are deceived and betrayed.
1: ఇలాంటి దానికి పోకూడదు.
0: We should not go in that way.
1: ఇది ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటిది కాదు.
0: It's neither given nor accepted.
1: మీ యొక్క విశ్వాసంతో మీరు సాధించాలి.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఈస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకక కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే దాచాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఫర్ యువర్ గుడ్.
1: ఇదేమైనటువంటి గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్ you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body.
1: Kalke okke bhavam tore manamu devanni sadhistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan singing.
1: Bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నట్టు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును. కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manushya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగెయిన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనటువంటి కర్మల

0: ಸ್ವಧರ್ಮ, ಅನದರ್ ಇಸ್ ಪರಧರ್ಮ.
1: ಈ ಸ್ವಧರ್ಮ ಮನಗ ಕೇವಲ ಜಾತಿ, ಮತ ಕುಲ ವರ್ಣಮಲಕು ಸಂಬಂಧಿಸಿನದಿಗಾ ಭಾವಿಸುತ್ತಾರೆ.
0: ಪೀಪಲ್ ಥಿಂಕ್ ದಟ್ ಸ್ವಧರ್ಮ ರೆಫರ್ಸ್ ಟು ದಿ ಆಕ್ಷನ್ಸ್ ಪರ್ಫಾರ್ಮ್ಡ್ ವಿತ್ ರೆಫರೆನ್ಸ್ ಟು ದ ಕ್ಯಾಸ್ಟ್ ಕಮ್ಯುನಿಟಿ ಅಂಡ್ ಸಚ್ ಅದರ್ ಓನ್ಲಿ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್.
1: ಈ ಸ್ವಧರ್ಮಮೇ ಶ್ರೇಯಸ್ಥನಿ ಕೂಡ ವಿಶ್ವಸಿಸುತ್ತಾರೆ.
0: ಪೀಪಲ್ ಆಲ್ಸೋ ಕನ್ಸಿಡರ್ ಪರ್ಫಾರ್ಮಿಂಗ್ ಸ್ವಧರ್ಮ ಈಸ್ ಗುಡ್ ಫಾರ್ ದೆಮ್.
1: కానీ ఇది శ్రేయస్సే ప్రేయస్సే అయినప్పటికీ నీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులమునకు సంబంధించినటువంటిది కాదు.
0: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ ద రిలీజియన్ అండ్ ది నేషనాలిటీ.
1: స్వ అనగా ఆత్మ,
0: స్వ రెఫర్స్ టు ఆత్మ.
1: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
0: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
0: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
1: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
0: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
1: ఇది సత్యనిత్యమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
1: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
0: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
1: ఆత్మకు సంబంధించినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
0: Therefore it is necessary to recognize that dharma refers to atma and performing such a swadharma is always good and beneficial.
1: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
0: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
1: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
0: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: Therefore దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత therefore has expounded that performing swadharma is beneficial and good and performing paradharma is beset with lot of dangers.
1: Anaga deha dharma enaatikenanu ee phala praaptini anubhavinche nimittamai tirigi dehamulu dharinchavalsi vastundi.
0: The meaning of this is that deha dharma, dharma associated with body is always expecting fruits thereof and therefore
1: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala praapti nimittamai aacharistunnaru.
0: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
1: Kanuka idi pramadamainatundiga kudanu manam visvasinchali.
0: Therefore we have to believe that this is rather dangerous.
1: Karmalu aacharinchu samayamunandu manaki ee matram kudanu artham kaadu.
0: While performing actions we really do not understand the implications.
1: Mundu raaboyetunti yokka vicharamulaku manam ee matram gurtinchukolekapothunnam.
0: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
1: Bonulo undinatunti yokka ullipaya vasanakai urukulettetunti elukala vale mundu emi jaruguno emi avutundo emi unnado anetunti vishayanni kodanu manam visvaristhunnam.
0: We are something like rats which are attracted by the onion in the cage. We are not knowing what is going to happen in future when we perform some actions.
1: తాత్కారిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
0: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
1: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we have to make an effort to perform good actions.
1: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
0: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
1: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
1: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
0: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
1: అహంకార మమకారములకు సంబంధము లేక
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: ఫలమును ఆశించక
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
0: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
1: ఇది కేవలము
0: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
1: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి.

0: చేయించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయునటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అండ్ అటాచ్మెంట్, దీస్ ఆర్ ఆల్ రాజసిక కర్మాస్.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ జనరలీ బై ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ఎర్త్ టెండ్స్ టు పర్ఫార్మ్ రాజసిక్ కర్మాస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ నంబర్.
0: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు సాత్విక్ యాక్షన్స్.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము, ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్డ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కంపాషన్ లెస్.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ మ్యాన్ విల్ బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ హిస్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద బ్యాడ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞమని కూడాను భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణులు ప్రాణములు పోవుతున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: కనుక ఇట్టి పాపముల యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద సిన్ఫుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్ దేవయజ్ఞ ఈజ్ ప్రిస్క్రైబ్డ్.
0: ఇంతియే కాక
1: నాట్ మియర్లీ దిస్,
0: మన దేహమునందు అంగ అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
1: ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ఇన్ ఈచ్ లిమ్ గాడ్స్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
0: అందువలననే అంగీరసులు అని వీరికి పేరు.
1: దట్ ఈస్ వై దీస్ గాడ్స్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
0: కనుక రసస్వరూపులై మన అంగమును పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము, ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈజ్ కాల్డ్ దేవ. విగ్నాన్ దేవ సాక్రిఫైస్
0: నిద్రావస్థలయందు దుర్శక్తి అవస్థలయందు మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ అండ్ పీరియడ్స్ వెన్ వీఆర్ నాట్ రియలీ కాన్షియస్ ఆఫ్ అవర్ సెల్స్ ఇట్ ఈస్ దీస్ గాడ్స్ హూ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీస్.
0: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
1: పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ యాక్షన్ అండ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టెడ్ బై దీస్ వేరియస్ గాడ్స్ యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ దిస్ ఈస్ డన్ బై దేవ
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం అని ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము.
1: ఫార్ పర్ఫార్మింగ్ ధర్మ దిస్ బాడీ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ బేసిక్ సపోర్ట్.
0: కనుకని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞం యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్
0: కొమ్మలు విరుచునప్పుడు
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్ కోయునప్పుడు
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైవ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణం తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: నాట్ మెయిర్లీ దాట్ ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ ఈ అవర్ పేరెంట్స్.
0: మన రక్తము మన ఆహారము మన యొక్క మెదడు మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ అవర్ ఫిజికల్ బాడీ ద బ్లడ్ ద ఫుడ్ అండ్ ద హెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్. ఫుడ్ హెడ్ అండ్ బ్లడ్ దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమే పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూతయజ్ఞము
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: మనము స్నానము చేయనప్పుడు
1: వైల్ టేకింగ్ బాత్
0: ఇల్లు ఊడ్చునప్పుడు
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్
0: బట్టలు ఉతుకునప్పుడు
1: వైల్ వాషింగ్ ద క్లోత్స్
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్.
0: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూత యజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూత యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో సాత్విక స్వరూపులైనటువంటి జింకలను నెమళ్లను పెంచుకోవటము గోవులను పెంచుకోవటము ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపచేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమ్నెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము.
1: The fourth one is మానవ యజ్ఞ.
0: మనుష్య యజ్ఞం అంటారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
0: మనము పొయ్యి రగిలించే సమయం నందు కూరగాయలు తరిగే సమయం నందు దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
1: వైల్ వాకింగ్ వైల్ కటింగ్ ది వెజిటబుల్స్ వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
0: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మ యజ్ఞ, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
0: జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
0: దుర్లభో మానవ జన్మ. ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
0: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నంతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
1: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
0: కారణమే మనగా మానవుడు విచిక్షణ జ్ఞానము కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడాను లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
0: శాపములను కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is plowing the land in order to cultivate and
0: raise crops.
1: He is making the land.
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crops.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధములైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all these activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rushi Yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day-to-day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs
0: ahimsa tattvanu bodhinchetunte adhikaram kuda nu evariki ledu.
1: No one has the right to preach ahimsa and non violence.
0: Anaga
1: ahimsa here refers to non injury.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన యందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడాను మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజూరింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: manamu telisethi manamu cheyakoodadu paapam.
1: Knowingly we should not commit sins.
0: Telisi okarini himsinchakoodadu.
1: We should not harm and hurt ఏ పర్సన్ నోయింగ్
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వి షుడ్ నాట్ కాజ్ ఎనీ
0: తెలియక చేసేటివి ఎన్నియో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ పర్ఫార్మ్
0: తెలియక చేసేవి పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
0: ఇవి పొరపాటుని చెప్పవచ్చును.
1: దే ఆర్ నాట్ సిన్స్ దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్ల
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్
0: యాక్షన్. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు.

0: ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపములు కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందర్లి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: obeying the commands of the Lord,
0: devatalanu chintinchi
1: remembering the gods,
0: mana inti endunnatvanti o leka baitunnatvanti okko edaina samayam vachinappudu aa pranulaku kontha aaharam nandinchi
1: we can offer a little food to
0: leka oka bichchagarikaina inta annam pattadu annam petti
1: you can give a little food for the beggar at
0: konni kukkalakaina inta annam ni petti
1: we can give offer a little food at least for a dog.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరుణకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దెర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దెర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈజ్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దెర్ బి ఏ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
1: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ విచ్ యు హావ్ కమిటెడ్.
0: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యువర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఈజ్ ఓన్లీ మీన్ వన్
0: క్షణికమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్
0: అనిత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్
0: అసత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధం కానేరదు.
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: What is the use of doing acharas without the
0: purity of shuddhi leni pakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu neevu enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
1: In fact, performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu ee marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are
0: bodhinchavachchu,
1: we are uttering vedanta and we are preaching
0: kani aacharinchatam chaala kashtamu.
1: But practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works, he gets
0: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudikini manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడాను దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకును మనం దాన ధర్మములు చేయాలి.
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
0: కనుకనే ధనము కూడాను నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో, ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో, లేక ట్యాక్స్ అని చెప్పో, వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: The third claimant is a thief who may try to steal away whatever is left.
0: Inka migili emaina untunte agni praveshinchi bhasmam chestundi.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi.
1: When you are alive, knowingly with full intention you have to do it.
0: Chaala mandi villu rastuntuntaru nenu chachina tarvata palana dharmam palana dharmam palana dharmam evudu chachina tarvata adi kuda chachundi.
1: Many people
0: ilantidi chesedi neevu bratikinatte nee hastamulato chesi aanandanni anubhavinchu.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive, through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: యూ సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
0: త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: Tyagaraja also has described that, O mind, you go on repeating the name of the Lord, knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: O mind, after knowing well,
0: edo teliyakunda ajnana dutilo neevu smarinchadaniki prayatninchaddu.
1: Don't repeat the name in the state of ignorance, knowing fully
0: well. Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu aneetvanti okka vishayanni gurtinchukoni prayatninchannadu.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent, knowing fully well, remembering
0: kani
1: these facts.
0: Kani naati bhaktulu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu chakkaga varnistaru kani panul lopala pravesha pettetappudiki tussu bussani bayilderutuntadi.
1: But devotees of today, they go on describing God as omnipresent, omnipotent and omniscient, but their actions belie these things.
0: Ee naati mana yokka pravartanalanni kudanu పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్
0: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రార్థిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
0: హార్ట్. ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారి పైన వారి పైన వీరి పైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ యాజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగ కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God all these things are shown as an exhibition, but
0: ee vidhamuga maratam anetundi e matram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight, you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu marchukovachunu.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: Kani hrudayanni matram marchukoraadu.
1: But you should never change your heart.
0: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppavachu.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reetiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: the human nature and human qualities are not seen in this world in any small
0: measure. సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: search. నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching
0: at all. సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: Today, devotee is not searching God.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: In fact, God is searching for a true devotee.
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: He is searching to find out where
0: he is. ఈ వెతకటంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
0: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
1: The type of devotion that we are having is in the reverse order.
0: భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: Today, instead of devotee searching for God, God is searching for devotee.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: Today, what we'll have to just do is, we have to just get the capacity to get the grace of God.
0: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
0: మన హృదయము ఒక్కటే.
1: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: Our heart is not a musical chair.
0: Okka thuri okkaru maroku thuri marokaru maroku thuri marokarni ee hrudayamlo chechukodaniki prayatninchakoodadu.
1: We should not introduce one day one particular person into our heart.
0: Nijamainatvanti bhaktudu pundavalsinatvanti lakshananni manam gurtinchukodaniki prayatninchali.
1: We have to make effort to find out what are the true qualities of a good devotee.
0: Kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku nindalaku nishturamulaku anni kaalamulu endukodanu oke samatvanni manam vahinchali.
1: One should have an equal-mindedness, whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all circumstances.
0: Padimandi pogidite manamu 50 pound undetunte vaadu 100 poundlu ga manam perigipotham.
1: If anyone praises us, we increase almost 100%.
0: Evaraina dushiste leka vimarsiste manam krungipotham.
1: If any person criticizes us, censures us, we shrink.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ ఎ సెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: korina dediyo korane korithivi korke chelludu daaka povakundu.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigithivi adigina jittu daaka viduvakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachithivi talapu teeradu daaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani tirigipovuta bhaktuni diksha kaadu annaru.
1: But then, it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanalnu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalnu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu tagineatundi aadarshanni andinchalani నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: తెలివి కలిగియు మానవుడు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే.
1: బర్డ్స్ ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. బట్ వాట్ అబౌట్ ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ ఎండౌడ్ విత్ ఇంటెలిజెన్స్? షుడ్ యూ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ సెన్స్ టు అబ్జర్వ్ ది రూల్స్?
0: తెలివి కలిగిన నరునకు తెలివి లేదే.
1: బర్డ్స్

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా,
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకళములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఇస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో, సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వర వరకును, జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్.

0: ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
1: అది ఆత్మానం రత్నం విద్ధి, శరీరం రథమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
2: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్, అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇన్డ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ అండ్ మేకింగ్ దిస్ పర్టికులర్ బాడీ టు ఫంక్షన్ హీఈస్ ఆల్సో కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
1: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్చినటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
2: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ ద ట్రూత్ ఇన్ హిమ్ అండ్ గివింగ్ అప్ ద డివినిటీ అండ్ ద డివైన్ వే అండ్ దస్ సఫరింగ్ అన్టోల్డ్ సఫరింగ్ బికాస్ హీ ఇంట్రొడ్యూసెస్ లైఫ్ ఇన్ ద రాంగ్ పాత్.
1: మానవుని యొక్క కాయమును కాలమును కర్మను సంపదను సద్వినియోగపరచి
2: మ్యాన్ బై మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ హిస్ బాడీ ద టైమ్ అవైలబుల్ టు హిమ్ ద వెల్త్ అట్ హిస్ డిస్పోజల్
1: నీతి నిజాయితీలే జాతి యొక్క లక్షణమని భావించి
2: కన్సిడరింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్
1: వీటిని పరోపకార దీక్షగా విశ్వసించి
2: బిలీవింగ్ దెమ్ టు బి యూజ్డ్ ఫార్ ది గుడ్ ఆఫ్ అదర్స్
1: తన కర్మలను పవిత్రము గావించుకోవటమే ఇది దైవత్వం యొక్క తత్వమని.
2: మేకింగ్ యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ ఇన్ ది డివైన్ వే దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ డివినిటీ.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
2: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
1: ఎట్టి భావము అట్టి ఫలితము.
2: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
1: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
2: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
2: These scriptures are infinite in their scope.
1: ఇవి విజ్ఞాన నిలయాలు.
2: These are the mines of wisdom.
1: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
2: Sun God is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
1: ee naadu ee vidhamuga suryudu nityam kudanu samudra janamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit maatram kudanu taanu taggipovatam ledu.
2: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
1: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhamga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit maatram kodanu perugutaledu.
2: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, then also it would not expand.
1: ఈ వెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
2: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇంక్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
1: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
2: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
2: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ కల్చర్ which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
1: వేద వేదాంగములు కేవలం ఆధ్యాత్మిక తత్వమును మాత్రమే ప్రచరించడం కాక విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
2: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
1: వేదములకు పుట్టిన ఇల్లు భారతదేశము.
2: భారత్ ఈస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
1: కానీ ఈ వేదం యొక్క విహార స్థానం విదేశములు.
2: బట్ they are prospering and thriving in foreign countries.
1: Vedamulo nalugova vedamainatundi adharvana vedamu,
2: the fourth veda adharvana veda,
1: idi japanulo cheri germanyiki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
2: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
1: ee vedamu khagola shastramu,
2: this Veda gives astronomy
1: shastramu, shilpa shastramu, chitra shastramu, aneka vidhamainatundi yokka padartha shastramu tho koodinatundi.
2: This particular Veda is full of sciences which relate to the world, such as astronomy, physics, chemistry and various other sciences.
1: idi ganita shastramunandu kudanu సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
2: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
1: ఈ ఖగోళ శాస్త్రము యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశము యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
2: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
1: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదము యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
2: but we have not been able to recognize the extraordinary valuable things which this particular Veda contains.
1: Russia deshamulo,
2: in Russia,
1: uttara disayandu,
2: in north
1: Moscow ku inchuminchu 1000 mile dooram lopala,
2: at a place which is 1000 miles away from Moscow,
1: oka vidhamainatvanti vishalamainatvanti pattanam unnadi.
2: There is a big city.
1: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
2: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
1: అదే కాజా పట్టణం.
2: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఇస్ కాజా.
1: ఈ కాజా పట్టణములకు 4000 మైళ్ళ సమీపం లోపల,
2: to this particular city of Kaja at a distance of 4000 miles,
1: Sukha nadi aneetvantidi pravahistu untundadi.
2: There is a river by name Sukha nadi which is flowing.
1: Inaru aa Sukha nadine anu ani pilustu vastunnaru.
2: The same river Sukha nadi is today called Anu.
1: Deeniki samipamulo chaala viluvainatvanti yokka suvarnam labhyamavutundani ఈ అధర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
2: త్రూ అధర్వణ శాస్త్రం అండ్ బై అధర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: అక్కడ లాడీ వాస్టాస్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
2: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
1: లాడీ వాస్టాస్
2: విచ్ గోస్ బై ద నేమ్ లాడీ వాస్టాస్.
1: ఈ పట్టణ సమీపములో ఈ అధర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
2: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అధర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యము మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతా రూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
2: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అధర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
1: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
2: The name of this is Mahanidhi. Is it not an Indian name?
1: Anaga Bharatadesham nunchi vachinatundi adharmana vedam yokka anugrahame ideni bharatiya yokka tattvaniki krutagnataga ee perunu varu uchcharistu vacharu.
2: As an act of gratitude towards Bharat, from which this adharmana veda has come and which has benefited them, they have given this particular name of
1: Russians nandu kevalamu ఒక దైవత్వమును మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు. కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితులు ఉంటున్నవి.
2: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్, బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: ఈ విధమైనటువంటి నీతి నిజాయితులే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
2: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
1: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
1: ఈ విధమైన గుణములు సరైన నడతలే లేకుండినా ఇది మానవత్వమే కానేరదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ అ హ్యూమన్ బీయింగ్. అండ్
1: మానవుని యొక్క విలువ ధన కనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
2: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్, but it depends only upon his behavior and conduct.
1: Kanuka manavuni yokka niti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
2: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
1: Niti galugu jati nijamaina jati ra annadu.
2: It has been said that only that particular caste is a true caste in a community.
1: Ee niti manavuni yokka tattvanni gurtinchadaniki tagiratvanti yokka viluva.
2: That is, morality is a true measure of human nature.
1: Enni vidhamulainatundi yokka margamulalo bharatiya sanskrutini bodhinchi tadwara neetiye pradhanamainatundi yokka sanskrutika visheshistu vacharu.
2: ancestors believe that neeti, the morality, is the very basis of Bharatiya culture. They taught the same thing in a number of ways.
1: Sariyaina guna pravartane lekundina idi manavattame kadani kudanu danini visheshistu vacharu.
2: They have also firmly believed that it is not human nature and humanity at all if it is not based upon morality.
1: Kanukane manavuni yokka seela managa moodu vidhamainatvanti yokka tattamulato koodinatvanti danni kudanu manamu gurtinchali.
2: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
1: Modatidi pavitramu.
2: The first one is sacredness.
1: Rendavadi sahanamu.
2: The second one is patience.
1: Moodavadi pattugala.
2: The third one is perseverance.
1: Kanukane deenini perseverance anetvanti perito petti p plus p plus p plus e equal c annaru.
2: Along with this word perseverance
1: and purity plus patience,
2: three P's: perseverance, purity and patience.
1: E equal character.
2: These three are equal to C. C is equal to character.
1: Kanukane ee moodu muttadainatundi yokka padamulu yokka tattvamune bharatiyulu chinna vakyamuga uchcharinchi విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
2: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
1: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
2: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
1: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
2: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ అ స్మాల్ మెజర్ దీస్ డేస్.
1: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత, సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సివరెన్స్.
1: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
2: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ arising out of these three things mutually depend upon each other.
1: శారీరకమైనటువంటి ఒక తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనమునకు ఉపయోగించాలి.
2: We have to use the body for the purpose of attaining
1: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సామాజిక యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
2: We have to understand that this body has been given to us in order to serve people, in order to find out unity which is underlying the diversity and thus sanctify our own body.
1: Sahanamu deeni mittame sahanamu idi mana yokka swabhavamu.
2: Patience, then for what purpose is patience to be used? This is our very nature.
1: Manavattamlo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopondutundi.
2: It is the patience which is inherent in man gets transformed into divinity.
1: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
2: వీ హ్యావ్ టు యూజ్ పేషెన్స్ ఇన్ టైమ్స్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీ.
1: సహనమే లేకుండా జీవితమే సాగదు.
2: వితౌట్ పేషెన్స్ యువర్ లైఫ్ విల్ నాట్ మూవ్.
1: కనుక సహనం అన్నదేటువంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
2: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
1: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరి అయినటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రము ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ the statement that the proper study of mankind
1: ఈనాడు మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ
0: although today's man has attained extraordinary strength and heights in the field of science
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినమునకు దిగజారిపోతున్నది.
0: Day to day he is getting degenerated in terms of morality.
1: ఈ యొక్క నైతికమైనటువంటి జీవితమే లేకుండినా ఇది జీవితమనే అనిపించుకోదు.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: నైతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నువ్వు ప్రచురింపజేసినటువంటిది మన యొక్క సంస్కృతి.
0: Our culture is one which has also put spiritual.
1: ఈ సంస్కృతిని మనం గుర్తించడానికి సంస్కృతము అనగా సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: If we want to really understand that particular life and that particular culture which is based upon spirituality and morality, we have to understand Sanskrit.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకును ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్ they are trying to learn Sanskrit compulsorily.
1: Mana prachina grandhamulanni kudanu sanskrutam nande likhinchabadinatuvi.
0: All our great texts of the olden days are written in Sanskrit.
1: Aa sanskrutam nunchi aavirbhavinchinatuvi sanskruti.
0: The culture, the sanskruti has come from this language sanskrutam.
1: Ee vidhamainatuvi yokka protsaha utsahamulu విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్ వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ has occupied the position of the master and the preceptor for the entire world.
1: ee sanskrutamunandunnatundi sanskruti yokka tattvanni videshilu kuda entho shraddhato bhaktito irini anubhavinchadaniki prayatnistunnaru.
0: A number of foreigners are making efforts seriously to understand and experience the truths contained in this particular culture through understanding the
1: videshilu yokka jeevitamune manam anukarinchadaniki prayatnistunname kaani స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, Bharatadeshamlo leenetundi maroka deshamlo e maatram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharatadeshamleni roopamulu kani naamamulu kani ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దే వర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమును ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirakala vanchanu kontha ka neevu teerchagalavani nenu visvasistunnanu annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi Ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad-gita for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said, any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడా బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి అంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat or you want to eat
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడా ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడా గరుడా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడా ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడా వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడా. And therefore they have given that name.
1: Vishnuvaga sarvavyapakudu sarvagudainatundi vaadu ee garuda vahanudai sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular garuda also is all pervasive. That is how they have given that name.
1: Kaani ee naadu manam garuda ante pachiga bhavistunnamu.
0: But today what we are doing is we are considering garuda only as
1: neevuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sibbulu chetuga untunnadi.
0: You must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: Okana oka samayam lopala,
0: once upon a time,
1: America vellinappudu,
0: when a person went to America,
1: okani peru Chaturveda Shastri ani.
0: That particular person had the name of Chaturveda Shastri.
1: Ee Chaturveda Shastri anaga nalugu vedamulu kodanu gurtinchinatundi vaadu ani deeni oka artham.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatundi vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ee maximullaru ee vidhamainante arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Maximulla tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodunu motta motta maximumlanu chuchi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Max Muller.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపల పంపించాడు.
0: This Chaturveda Shastri, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said, "Muller,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమేని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshanamee edo bhagavastrupudu vachinattuga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto tanaki sairenkunte tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, "From where do you come, sir?" He said, "From Bharat."
1: మీ పేరు ఏమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, "హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్."
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: "ఈ పదం ఎక్కడ ఉన్నదండి?" అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, "వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?"
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, "దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం."
1: అతనికి ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, "ఏమిటండి, చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా?" అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. "వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా?" అని ప్రశ్నించాడు.
0: "ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య?" మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: "అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు."
0: చతుర్వేద శాస్త్రి సెడ్, "వెల్, దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్."
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, "వెల్, లెట్ మీ నాట్ గో టు భారత్. ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్."
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: "వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్."
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధాభక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: "వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ."
1: కనుక భారతీయ సంస్కృతి ఎందు ఉండేటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: "ఇన్ భారతీయ కల్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వీ హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫే పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam idam jagattu. Ide amane yokka Bharatiya samskruti. Dharmamoolam idam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kudanu mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamulu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manamu guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kaani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyamavutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్ అండ్
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యు పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యు విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటారు.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడాను మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతీయ
1: సంస్కృతి. కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయటానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
1: కృతజ్ఞతలు నేర్చుకోవాలి.
0: వి ఆల్సో కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెం.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈస్ వి గెట్ ఆల్ ద బెనిఫిట్స్ బట్ వి డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ సచ్.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: Kevalam matalu endu maatrame cheppi kriyalu endu maatrame vidini viniyoginchukundina idi manavattamunaku viruddhamainatunti tattvamu.
0: It would be contrary to human nature if only they utter by words and they do not practice such great virtues.
1: Kanuka ye vidhamainatunti bhakti shraddhalato hrudayapurvakanga మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ అస్.
1: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
0: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
1: అనుష్ఠించు.
0: ప్రాక్టీస్ దెమ్.
1: అనుభవించు.
0: ఎంజాయ్.
1: ఆనందించు.
0: అండ్ ఎంజాయ్.
1: తదుపరి 10 మందికి పంచు.
0: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
1: మన యొక్క కర్తవ్యంగా కంకణం కట్టుకోవాలి.
0: దిస్ పర్టికులర్ డ్యూటీ విల్ హావ్ టు బి కల్టివేటెడ్ బై యూ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: Kaalam ati veganga prachanda maratam vale kadilipovutunnadi.
0: Time is moving fast.
1: Deham yokka jeevita pramanam anetundi manchugadda vale chana chanamunaku nu karigipovutunnadi.
0: The quantum of life is becoming less and less day by day.
1: Kartavyanni gurtinchadukunipe kayamunu vadali pettunnadu manavudu.
0: Before man recognizes what his duty is,
1: manavudu puttinandu body deeni phalitam emiti.
0: Then what is the use and purpose of life?
1: Why did you put it?
0: Why is man born?
1: Tindi nidralu kosama?
0: Is it for the sake of food and sleep man is born?
1: Bhayamayalu kosama?
0: Is it for indulging in
1: kaadu aahara nidra bhayamaidunani samanyame tatpasubinnarani nanam narana adikam vishesha danena shunyaha pasubissamanaha ilanti gnaname lekapothe pasuvuto samanamu dipada pasuvane cheppavachchu.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: Ahara nidra bhayam aidunadulu kevalam pasupachi mrugadulu kuda untunnavi.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: Ilanti phalitamunu anubhavinche nimittam manavattu raavala.
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu adarshamantamainatundi jeevithanni anubhavinchali andinchali.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: Andulo vidyarthulu yendu idi pradhanamainatundi lakshananga bhavinchali.
0: And even there, among people, among students, this is a very important.
1: Vare bhavishyattu yokka nayakulu.
0: These are going to be the leaders in future.
1: Kanuka vaari yokka bhavamulanu sunnitamainatundiganu pavitramainatundiganu నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus, Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manasekha.

पुष्पमध्ये यदा गन्धम् फलमध्ये यदा रसम् काष्ठाग्निवत्

0: तिल मध्ये यदा तैलम। प्रेम స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథా గృహం, పాల యందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యదా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యదా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ దేర్స్ విజన్ ఇన్ అవర్ ఐ,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు లిసన్ టు ద సౌండ్,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There is no place in this world where there is no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములే.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పమనేటువంటి

0: బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలైనటువంటి గుణముల చేత, రాగద్వేషములైనటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భాగవంతుడు.
1: ఇట్ ఈస్ ఎ టైనీ సీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ విత్ ఆల్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అమిడ్స్ట్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విచ్ ఆర్ ద థార్న్స్ విత్ ది ట్రూత్ అండ్ బ్లిస్ అండ్ దట్ అవేర్నెస్ హస్ ఫ్రూట్స్ దేర్ వాస్.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: ద వేద స్పీక్స్ అబౌట్ ఇట్.
0: సత్యం భూయాత్, సత్యమనే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం భూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ద స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైషియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: భూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ నెవర్ అటర్ ఎ లై.
0: సత్యమనేటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యాక్సెప్టబిలిటీ అట్రాక్షన్ అండ్ బ్లెస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is a combination of these three aspects: morality, righteousness, and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamunu kolpoyi dharmikamunu visvarinchi aadhyatmikamunu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct, and there's no trace of spirituality.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వీ ఎంక్వైర్ అండ్ ఫైండ్ అవుట్ హౌ సీక్రెట్ ద హ్యూమన్ లైఫ్ ఇట్ ఈస్ షేమ్ఫుల్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ. హీస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్ ఇస్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈస్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్ ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా నువ్వు గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్ లవ్ ఫర్బేరెన్స్ కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: We pretend as if there is love and is not true love at all.
0: Swarthamu saprayojana nimittamai upayoginchetuvanti yokka kuchitamainatuvanti yokka sankuchita bhavam.
1: It is a narrow mindedness, narrow way of expression, full of selfishness and self interest.
0: Ee naadu prapanchamulo mahaneeyula yokka vigrahamulanu pratishthistunnaru.
1: Today we install the statues of noble people.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కాని ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: In fact, only installation of statues is taking place, but their message is buried.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: Why this pomp and show, the whole drama?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: It's not natural to mankind to worship the statue and forget the teaching and
0: మానవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: The true human quality lies in understanding the relationship between man to man.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర అని పిలుపుతుందాం.
1: We speak of the Trinity, Brahma, Vishnu, Maheshwara.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: What is the vesture, the form of the Trinity?
0: ప్రతి మానవుని ఎందుకూడను ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara, are the very three qualities, the attributes present in mankind.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: Who is ఈశ్వర?
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda refers to Ishvara as the soul or Atma.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుకనే అతని హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్తంతా మనసు యొక్క మాయమే.
1: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దాట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏతావాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore, human quality has got these three important characteristics: the soul, the mind, and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: మన మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Mind which is Vishnu should be shaped in an ideal way that is steady, pure.
0: Hrudayame deeniki Eeswarattamu.
1: Heart stands for Eeswara.
0: Manam vakke anaga sankalpamle talampule brahmatvam.
1: That is Brahma.
0: Kanukane vaku nunchi vachinatunte ee brahmatattvam.
1: Therefore talk signifies Brahma.
0: Kanuka ee brahmanu manam ee vidhanga kolustu vacham.
1: How do we worship this Brahma?
0: Shabda Brahmamai.
1: The sound.
0: Characharamai.
1: Mobile and immobile.
0: Jyotirmai. Vangmai. Jyotirmai, Vangmai.
1: The light and the thought.
0: Kanaka atti, moodinti yokka swarupamlo prati manavuni yandu kudanu untunnari.
1: These three are present in every man.
0: Atti, manavatvani inadu marchipothunnam.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: Is not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: Activity with inner feeling is most essential.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: Without the purity of thought of the mind, there's no use in maintaining purity in word.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: Today is the new year.
0: ఈ సంవత్సరంకు పేరు ఈశ్వర నామ సంవత్సరం.
1: This year is called Ishwara year.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడు.
1: Ishvara has got all the forms of wealth.
0: ఇది కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు ఆనందములు సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: మన యొక్క మంచి చెడ్డలు కాని పాప పుణ్యములు కాని కీర్తి ప్రతిష్టలు కాని సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్, రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ ఆర్ నాట్ బ్రాట్ బై ది న్యూ ఇయర్.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: దీస్ ఆర్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ యాక్షన్స్.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: ఇయర్ సంవత్సర ఈజ్ ది అదర్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: గాడ్ ఈజ్ టైమ్, టైమ్ ఈజ్ గాడ్, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తుందాదని భావించకూడదు.
1: We should not consider that new year is going to
0: manam chesina kodi manchetala karma phalamle manaku andistuntundadi.
1: The good and bad are based on our own actions.
0: Kalaku samvatsaram nimittamai manam kaachukonakkaraledu.
1: We don't need to wait for the new year.
0: Nityam kudanu chanam kudanu manam nootaramainatvanti chanamule.
1: Every moment is new for that matter.
0: Kalaku ee samvatsaramu prapancham ye paristhithilo untundado ye vidhamainatvanti kashtamalaku nashtamalaku guri avutundo ani aneka mandi bhavistuntaru.
1: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
0: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam.
1: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
0: Mana yokka nadadale deeniki moola kaaranam.
1: Our behavior is the main cause.
0: Mana manchiga nadchukunte manchi phalitame vastundi.
1: If we are good, you'll have good results.
0: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలములో ఉంటున్నవి కాని కర్మలో ఉంటున్నవి కాని అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: సత్సంగమును చేరాలి.
1: వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వీ థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బిదిరికానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
0: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ ఉన్న కాలము లోపల
1: in the existing time
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: We are wasting 3 parts of it.
0: 24 గంటల దినముగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: In a day of 24 hours we are misusing 23 hours 55 minutes.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is not the quality of a true human being.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: The time must be used properly.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలం వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: వి వేస్ట్ టైం, యుల్ బి వేస్టింగ్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ.
0: కాలకాల ప్రబంధానాం కాలక్యం కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: ద డే వెన్ యూ వాల్యూ టైం యూ విల్ బి వాల్యూడ్.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం ద టైమ్ ఆల్సో విల్ నాట్.
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is very embodiment of righteousness.
0: Daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart, hrudaya, hrut plus daya is the center.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Kanuka andaru endu undinatundi oke daya kanukane kanukane ikkada unity anetundi danni mana Shivaram chepparu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivaraj Patel.
0: Shivaraj Patel, unity kavali, purity kavali annar.
1: Shivaraj Patel prayed for unity.
0: Unity, purity undinanta matram chaladu. Deeniki prema kudunu cherali annar.
1: It's not enough if there is purity and unity.
0: Unity, purity, prema, moodinti yokka ekatvam chetane divinity roopondutundi.
1: Out of the combination of unity, purity and love, you have the
0: ekkada
1: divinity.
0: Unity.
1: Where is unity?
0: Deshamunaku deshamku madhya jagadam jarugutundadi.
1: Where is unity in this country?
0: Intiki intiki madhya vyavaharam jarugutundadi.
1: There's conflict between family to family.
0: State ku state ku madhya kudanu kevalam udesham jarugutundadi.
1: There's hatred between state to state.
0: Okay, state lokala kudanu aneka vidhamaina roop pondutundayi jagadamulu.
1: There's so many conflicts in fights in every
0: ekkada undi unity.
1: Where is unity?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ ఆంధ్ర.
0: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్
0: కంట్రీ? మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: We are all brothers.
0: మనమందరం మానవ స్వరూపులమే.
1: We are all the reformer.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: We should develop unity.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: We should bring good name to this country.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: We should have that united feeling.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: No one is the cause for.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: No one purchased any.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: All have equal right.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: There's only one spirit present in all the creatures.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: When we develop such broad feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: It is the selfishness which is the main cause for all infights.
0: అందరూ మానవులమే.
1: All are human beings.
0: Cast of humanity.
1: The cast of humanity.
0: Religion of love.
1: Religion of
0: language
1: love.
0: Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you. So
0: మనం ఇరువురు సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతే కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోటీస్.
0: ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
0: యూ బి ఫైట్? ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వెర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దే ఇమాజిన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద
0: సొసైటీ. అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
1: because effects of
0: రెండు విధములైనటువంటి రోగములు మితిమీరి పోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush. వ్యక్తి
0: ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసరీ,
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుండాలి.
1: thirst for money has become a sort of
0: madness. ఈ మన్యమైన సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రము చేయటం లేదు.
1: Is he making proper use of money? No.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: Whether it is going to be taken away by thieves or somebody else,
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: These two are responsible for the madness in the entire world.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్
0: తప్పు లేదు.
1: నో
0: మనీ బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana pallo tanakanta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga cheyi.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoodadu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: Kanaka, do your duty sincerely. Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
1: This sort of feeling should be there in everyone.
0: Na pani nenu cheskovali.
1: I should do my work.
0: Na panilo etti doshamulu lekunda chusukovali.
1: I should see that there will be no defect at all.
0: Kani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
1: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
0: Loka samastha sukino bhavantu antunnamu.
1: We say that you are
0: not the samacharam ye matram vicharinchatam ledu,
1: but we are not bothered what
0: tana lokame tanaku.
1: He thinks of his own self.
0: Enta sankuchitamaina bhavamuto manavudu chanchalichunnadu.
1: Man is moving about today with that narrow feeling.
0: Kaadu kaadu, idi ishwara nama samvatsaramu.
1: This year is ishwara year.
0: Kalukari ee samvatsaramlonaina kodanu andarki ishwara bhavamu kaligi andaru aikamatyanga untundi anyonya cheta mana kartavya karmalanu nirvartinchali.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: Kanaka prathi manavuni endukunu divine anaga divyattam anetundi untundadu.
1: There is divinity in every man.
0: Prathi manavudu uhinchavalsindi okati naa hrudayame Ishwarudu.
1: Everyone should feel like this.
0: Ishwarudu naa hrudaya sthayi.
1: Ishwara dwells in my heart.
0: Ishwara yokka sankalpame manasu.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మల పైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to dwell on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్?
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: మనసే విష్ణువు,
1: మైండ్ ఇస్ విష్ణు,
0: హృదయమే ఈశ్వరుడు,
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, ఈశ్వర, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము. ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What's the use?
0: ఈ నాడు సైన్స్ కూడా అదే రీతిగా అయిపోతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel
0: half? ఈ నాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు. ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around all ashramas.
0: దేవుడు నీ హృదయమునందే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరైన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: heart is dirty, polluted.
0: Why did you stay?